ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 17వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 5వ తేదీ బుధవారం. శ్రోతలకు శుభోదయం. మా ప్రసారాలకు స్వాగతం.

దేశభక్తి గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: మీరింతవరకు భక్తిరంజన కార్యక్రమంలో ప్రణమామి గణనాయకం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన భక్తి పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇప్పుడు విందాం వినదగుమాట. వ్యాఖ్యాత శ్రీ జె శ్యామసుందరం.
1: మానవ ప్రయత్నం లేనిదే ఏ కార్యం సాఫల్యం చెందదు. నహికత్తి క్షణమపి జాతి దృష్ట్యత్యకర్ణకుర్త్ అని భగవద్గీత తెలిపింది. ఎవరు ఏ పని చేయకుండా ఉండలేరు. మానవుడు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ప్రకృతిని చూసి నేర్చుకోవాలి. చిన్న చిన్న జీవుల నుంచి పెద్ద పెద్ద జంతువుల వరకు వాటి స్వభావాన్ని పరిశీలించాలి. బ్రతకడానికి ప్రయత్నం కావాలి. బ్రతుకు విలువ తెలుసుకోవాలి. మన ప్రయత్నం మనం చేస్తే దైవం భాగస్వామి అవుతాడు. 1000 ప్రయత్నాలు చేసి పడిపోయినా మళ్లీ పైకి లేచి మరో ప్రయత్నం చేసి విజయం వైపు సాగాలి అంటాడు వివేకానందుడు. భగవంతుని అనుగ్రహం, మానవ ప్రయత్నం రెండూ వేరుకావు. ఒకదానికి ఒకటి విడదీయని ప్రయత్నం అనుగ్రహం వైపు, అనుగ్రహం ప్రయత్నం వైపు చేస్తుంది. యోగ వాసిష్టంలో శ్రీరాముని గురువైన వశిష్ఠుడు పురుష ప్రయత్నం లేకుండా ఏదీ సాధించలేమని తెలియజేశాడు. చివరికి మోక్షానికి కఠోర సాధన కావాలి అని తెలియజేశాడు. రాక్షసులను సంహరించడానికి విశ్వప్రయత్నం చేసి విజయం సాధించాడు శ్రీరాముడు. దివ్యశక్తులతో అలరారుతూ పూజలందుకోవటం కన్నా మానవ శ్రేయస్సు కోసం ఒక సాధారణ మానవుడుగా జీవించటం కష్టం. మానవుడుగా తయారైతే దివ్యత్వం దానికదే వస్తుంది. ప్రయత్నపూర్వకంగా ఏ కార్యం చేసినా అది సాఫల్యత చెందుతుంది. యత్నం ఖలు కర్తవ్యం మాధ్యాలోపి దర్శనం. ప్రయత్నం చేస్తే ఫలించిందేదీ లేదు. హనుమంతుని శక్తి ఉంది, ప్రయత్నము ఉంది, అతని వెనక ముఖ్యంగా శ్రీరాముని సహాయం ఉంది. హనుమంతుడే కాదు, ప్రతి వానరుని ప్రయత్నం వెనక శ్రీరాముడే ఉన్నాడు. వాళ్లందరి ప్రయత్నాలకు ఆ భగవంతుడు పట్టాభిషేక సమయంలో కృతజ్ఞతలను తెలిపాడు. శ్రమ, మేధ, పట్టుదల వల్లనే అద్భుతాలు జరుగుతాయి. పురాణేతిహాసాల్లో ప్రతి ఘట్టము ఒక విజ్ఞాన శాస్త్రమే. జ్ఞానాన్ని మానవాళికి అందించేందుకు ఋషులు యోగులు శ్రమించారు. సృష్టి రహస్యాలను, అద్భుతాలను తన రచనల ద్వారా అందించారు. క్షీరసాగర మదనంలో అమృతం పుట్టింది. అటు తర్వాత ప్రకృతిలోని వనమూలికలకు, మూలకాలకు మహాశక్తి ఉంది.

0: శరీరంలో సకల రుగ్మతలను కాపాడి వజ్రతుల్యం చేసే శక్తి వాటికి ఉంది. ఈనాటికి ఆయుర్వేదానికి మించిన వైద్యం లేదు. చరకుడు, సుశ్రుతుడు ఈనాటి ఆధునిక వైద్యానికి, శస్త్రచికిత్సలకు మూల పురుషుడు. శ్రమ సాధన ద్వారా ఆవిర్భవించిన మహా ఔషధమే అమృతం. రాక్షసత్వానికి, రాక్షస స్వభావాలకు ఔషధాలు బలం ఇవ్వరాదు. అందుకే మోహిని రూపంలో సత్వగుణ సంపన్నులైన దేవతలకు పంచాడు శ్రీ మహావిష్ణువు. పాలకడలి మదనంలో శ్రీమహాలక్ష్మి, కల్పవృక్షం, కామధేనువు, చంద్రుడు ఉద్భవించారు. సిరి సంపదలకు ఆ శ్రీమహాలక్ష్మి స్వరూపం. కల్పవృక్షం, కామధేనువు కోరిన కోర్కెలు ప్రసాదించేవి. కఠోర శ్రమ సాధన లేనిదే సిరి సంపదలు రావు. ఎక్కడైతే ఈ రెండు ఉంటాయో కోరికలన్నీ తీరుతాయి. మనస్సు అనేది ఓ మహాసాగరం. నిజానికది పాలకడలి వంటిది. భక్తితత్వం అనే కవ్వంతో చిలికితే మనోసాగరంలో చేరిన కాలుష్యాన్ని, వైకల్యాలు మటుమాయమైపోతాయి. అమృతం ఆవిర్భవిస్తుంది. సకల దేవతా కూటమి హృదయపీఠంపై కొలువై ఉంటుంది. మనోసాగరం రాజహంసలు విహరించే మానస సరోవరమే అవుతుంది. అందుకు మానవ ప్రయత్నం చాలా అవసరం. నిరంతర సాధన, కృషి, పట్టుదల ఉన్నట్లయితే సాధ్యం కానిదేదీ లేదు. జీవన సాఫల్యం పొందాలంటే జీవితాన్ని తపస్సుగా భావించక తప్పదు. తపోభంగానికి అనేక శక్తులు, అవరోధాలు కలిగించినట్లే జీవన సాఫల్యానికి సైతం కూడా ఎన్నో సమస్యలు తప్పవు. వీటన్నింటినీ ప్రయత్నపూర్వకంగా అధిగమించవచ్చు. అక్షర ఉపాసన ప్రారంభించిన నాటి నుండి చదువు పట్ల శ్రద్ధ కుదరకపోవటం, ఆటపాటలు, ఇతర విషయాల మీద మనస్సు పరుగులు తీయటం వలన నేర్చుకోవలసినటువంటి జ్ఞాన మణులు మనకి దక్కకుండా పోతాయి. గ్రంథ నిక్షిప్తమై ఉన్న అనేక అమూల్య ఆధ్యాత్మిక విశేషాలు మనకి అందనివిగా ఉండిపోతాయి. గీతాచార్యుడు చెప్పినట్టు శ్రద్ధ లేకుండా జ్ఞానం లభించదు. ప్రయత్నపూర్వకంగా ఏ పని చేసినా అది ఫలవంతమవుతుంది.
1: మీరింతవరకు వినదగు మాట విన్నారు వ్యాఖ్యాత శ్రీ జె శ్యామసుందరం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం సేద్యపు శుద్ధుల కార్యక్రమంలో అరటిలో సమగ్ర యాజమాన్య పద్ధతులు. రైతుమిత్రులకు వివరాలు తెలియజేస్తున్నారు శ్రీ డి ప్రభాకర్ రెడ్డి.
2: రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం అరటి సాగులో పాటించాల్సిన సమగ్ర పద్ధతుల గురించి తెలుసుకుందాం. మన జిల్లాలో పండించే ఈ ఉద్యాన పంటల్లో అరటిని కూడా రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. మరి ఈ అరటిలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు పొందవచ్చో తెలుసుకుందాం. అరటి గెలల కోత సమయంలో కోసిన తర్వాత సరైన మెలకువలు పాటించకపోవడం వల్ల ప్రతి సంవత్సరం దాదాపు 32% పండ్లు చెడిపోతున్నాయి. ఎగుమతికి అనువైన గ్రానైన్ అనే పచ్చరకం టిష్యూ కల్చర్ మొక్కల్ని ఎంపిక చేసి నాటి వాటికి సరైన ఎరువులు, నీటి యాజమాన్యం, సస్యరక్షణ చర్యలు పాటిస్తే ఎగుమతికి అనువైన పండ్లను రైతులు ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంది. వైరస్ తెగులు లేని ఆరోగ్యవంతమైన టిష్యూ కల్చర్ అరటి మొక్కలను నాటుకోవాలి. 1.8 మీటర్ల ఎడం పాటించి హెక్టార్కు 3,125 మొక్కలు నాటాల్సి ఉంటుంది. శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన ఎరువుల్లో 75% రసాయనిక ఎరువుల రూపంలోను, 25% సేంద్రియ ఎరువుల రూపంలో వాడాల్సి ఉంటుంది. అజోస్పైరిల్లం, పిఎస్బి నాటే ముందే మొక్కలకు వేయాలి. దుంపకుళ్ళు నివారణకు ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్ హెక్టార్కు 5 కిలోలు పశువుల ఎరువుతో కలిపి వేయాల్సి ఉంటుంది. అలాగే ఫెర్టిగేషన్ పద్ధతిలో బరువు నీళ్ళల్లో సిఫార్సు చేసిన ఎరువుల్లో 60%, తేలిక నీళ్ళల్లో అయితే 75% ఎరువులు వాడాలి. 45 సెంటీమీటర్ల ఘన పరిమాణం గల గుంతలు తీసి వాటి నుంచి వచ్చిన మట్టికి సిఫార్సు చేసిన భాస్వరం ఎరువు కలిపి గుంతలను పూడ్చి మొక్కలు నాటుకోవాలి. బరువైన నీళ్ళల్లో మొక్కలు నాటిన 3వ వారం నుంచి 6వ వారం వరకు ప్రతి 3 రోజులకొకసారి ఒక్కో మొక్కకు 4 గ్రాముల యూరియా, 3 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ డ్రిప్పు ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక 7వ వారం నుంచి 14వ వారం వరకు ప్రతి 3 రోజులకొకసారి మొక్క 1.7 గ్రాముల యూరియా, అలాగే 4 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక 15వ వారం నుంచి 20వ వారం వరకు ప్రతి 3 రోజులకొకసారి ఒక్కొక్క మొక్కకు

5 గ్రాముల యూరియా, 4.5 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అందించాలి. 26వ వారం నుంచి 30వ వారం వరకు ఎరువులను ఇవ్వాల్సిన అవసరం లేదు. గెలలు వేసిన తర్వాత అంటే 31వ వారం నుంచి 35వ వారం వరకు ప్రతి 3 రోజులకొకసారి ఒక్కొక్క మొక్కకు 5 గ్రాముల యూరియా, 4 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అందించాల్సి ఉంటుంది. తేలిక నేలల్లో మొక్కలు నాటిన 3వ వారం నుంచి 6వ వారం వరకు ప్రతి 3 రోజులకొకసారి ఒక్కొక్క మొక్కకు 4.3 గ్రాముల యూరియా, 3.6 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ డ్రిప్పు ద్వారా ఇవ్వాలి. 7వ వారం నుంచి 14వ వారం వరకు ప్రతి 3 రోజులకొకసారి మొక్క ఒక్కింటికి 8.3 గ్రాముల యూరియా, 6.9 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అందించాలి. 15వ వారం నుంచి 25వ వారం వరకు ప్రతి 3 రోజులకొకసారి ఒక్కో మొక్కకి 8.8 గ్రాముల యూరియా, 7.1 గ్రాము మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అందించాలి. గెలలు వేసిన తర్వాత అంటే 31వ వారం నుంచి 35వ వారం వరకు ప్రతి 3 రోజులకొకసారి మొక్క ఒక్కటికి 9 గ్రాముల యూరియా, 7.5 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అందించాలి. ఇక ప్రధానంగా సూక్ష్మధాతు లోపాల నివారణకు ఎకరాకు 2 కిలోల మైక్రో న్యూట్రియంట్ మిక్చర్ డ్రిప్పు ద్వారా మొక్కలు నాటిన తర్వాత 2, 4, 6 నెలల్లో ఇవ్వాల్సి ఉంటుంది. అరటికి ఎక్కువ నీరు అవసరం, కానీ ఎక్కువ తేమను నీటి నిల్వను ఈ పంట తట్టుకోలేదు. భూమిలో తేమ 20% తగ్గిన వెంటనే తడి ఇవ్వాలి. వాతావరణ పరిస్థితులను బట్టి లేత మొక్కలకు 15 నుంచి 20 లీటర్లు, ఎదిగిన మొక్కలకైతే 25 నుంచి 30 లీటర్లు ప్రతి మొక్కకు ప్రతిరోజు డ్రిప్పు ద్వారా ఇవ్వాలి. వేసవికాలంలో దాదాపు 40 లీటర్ల వరకు నీరు అందించాల్సి ఉంటుంది. ఎదిగిన కలుపును నిర్మూలించేందుకు ఎకరా లీటర్కు పారాక్వాట్ 200 లీటర్ నీటిలో కలిపి కలుపుపై పిచికారీ చేసుకోవాలి. అలాగే తుంగ, గరిక, దర్భ మొదలగు మండిజాతి కలుపు నిర్మూలనకు ఎకరాకు 1 నుంచి 1.5 లీటర్ల గ్లైసోఫేట్ 200 లీటర్ నీటిలో కలిపి ఈ కలుపుపై పిచికారీ చేసుకుంటే కలుపును నియంత్రించవచ్చు. పిలకలను ప్రతి నెలకు ఒకసారి పదునైన కత్తితో కోయాలి. కాయలకు చీడపీడలు సోకుండా కీటక నాశనాలతో శుద్ధి చేయాలి. 2% రంధ్రాలు కలిగిన తెలుపు పాలిథిన్ సంచులు తొడిగితే అరటి పండ్లు, డాగులు, మచ్చలు లేకుండా మంచి రంగు నిగారింపుతో ఆకర్షణీయంగా ఉంటాయి. గెల వేసిన 40 రోజుల్లోగా 10 రోజుల వ్యవధిలో 3 లేక 4 సార్లు పొటాషియం నైట్రేట్ లేదా పొటాషియం సల్ఫేట్ ఒకదాని తర్వాత మరొకదాన్ని మార్చి మార్చి ఆకులు, గెలలు పూర్తిగా తడిచేలా రైతులు ఈ పంటపై పిచికారీ చేస్తే పండు పరిమాణం, నాణ్యత పెరుగుతాయి. దీనివల్ల వచ్చిన దిగుబడికి అధిక ధర పలికి రైతుకి ఈ అరటి సాగు లాభదాయకంగా ఉంటుంది. ఇక జీవన ఎరువులు వాటి వల్ల ఉపయోగాలేంటో తెలుసుకుందాం. ప్రకృతిలో గల సూక్ష్మజీవులు జీవించేందుకు స్వంతంగా కానీ మొక్కలతో కలిసి కానీ జరుపుకునే ప్రక్రియల్లో పంటకు కావాల్సిన పోషకాలను వాతావరణం నుంచి లేదా నేల నుంచి గ్రహించి మొక్కలకు అందించే జీవుల సముదాయాన్ని జీవన ఎరువులు లేదా మైక్రోబియల్ కల్చర్ అంటారు. జీవన ఎరువుల లభ్యత, వాటి ఉపయోగాలేంటో తెలుసుకుందాం. మన ప్రమేయం లేకుండానే సహజ సిద్ధంగా నేలలో ఉన్న సూక్ష్మజీవులు, నాచు, శిలీంధ్రాల చర్యల వల్ల మొక్కలకు ఎంతో ఉపయోగం ఉంటుంది. పంట మార్పిడి వల్ల సాధారణ పైర్ల సాగుకు మధ్య వేసే పుష్పజాతి పైర్ల వల్ల సహజంగా సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి భూమి సారవంతమవుతుంది. ఆయా పైర్లకు కావాల్సిన సూక్ష్మజీవుల కల్చర్లను ప్రత్యేకంగా వేరు చేసి అభివృద్ధిపరచి అందించినప్పుడు వీటి చర్య మరింత ఎక్కువగా ఉండి మొక్కకు పోషకాలుగా ఉపయోగపడి దిగుబడి పెరుగుతుంది. జీవన ఎరువులు అనేవి వాటంతట అవి ఎరువులు కావు. రసాయన ఎరువుల్లాగా వీటిలో పోషకాలేమీ ఉండవు, కానీ ఇవి మొక్కకు కావాల్సిన పోషకాలు అందించేందుకు దోహదపడతాయి. దానికి అనుగుణమైన మార్పులను భూమిలో కలుగజేస్తాయి. జీవన ఎరువులు సహజమైనవి, వాడటం ఎంతో సులభతరం. కాలుష్యం ఉండదు, పంటకు కానీ భూమికి కానీ ఎలాంటి హాని ఉండదు.
ఇవి వాడినందువల్ల రసాయన

0: రసాయన ఎరువుల మోతాదు కొంతవరకు తగ్గుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు పొందవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో చాలినంత సేంద్రియ ఎరువులు లభ్యం కానందున, రసాయన ఎరువుల ధరలు అధికంగా ఉన్నందున జీవన ఎరువుల ఆవశ్యకత ప్రాధాన్యత రోజురోజుకి పెరుగుతోంది. సమగ్ర ఎరువుల వాడకంలో ఇవి భాగమై నేల ఆరోగ్యం, ఉత్పాదకత కాపాడటంలో, దిగుబడి పెంచటంలో ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. జీవన ఎరువులు రెండు రకాలు. నత్రజనిని స్థిరీకరించేవి, భాస్వరాన్ని అందుబాటులోకి తెచ్చేవి. ఈ ఎరువులు వాడటం వల్ల వాతావరణంలోని నత్రజనిని స్థిరీకరిస్తాయి, నేలలోని భాస్వరాన్ని మొక్కకు అందుబాటులోకి తెస్తాయి. హార్మోన్లు, విటమిన్లు, ఎంజైములు లభ్యమై మొక్క పెరుగుదల చురుకుగా ఉంటుంది. దిగుబడులు 10 నుంచి 20% వరకు పెరుగుతాయి. 20 నుంచి 20% నత్రజని, భాస్వరం గల ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. నేల నుండి సంక్రమించే తెగుళ్లను కొంతవరకు నిరోధించవచ్చు. భూసారం, ఉత్పాదక పెరుగుతుంది. నేల భౌతిక లక్షణాలు మెరుగుపడతాయి. వేర్లకు గాలి, నీరు బాగా లభ్యమవుతాయి. పశువుల మేతలో పోషకాల పరిమాణం కూడా పెరుగుతుంది.
1: మీరు ఇంతవరకు సేద్యపు శుద్ధుల కార్యక్రమంలో అరటిలో సమగ్ర యాజమాన్య పద్ధతులు రైతు మిత్రులకు వివరాలు తెలియజేశారు శ్రీ డి ప్రభాకర్ రెడ్డి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: ఎల్నినో ప్రభావం దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఢిల్లీలో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులతో ఈరోజు సమావేశమవుతారు. కృష్ణానదిపై ఐకానిక్ వంతెన నిర్మాణ అధ్యయనానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసినట్లు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం, లోటు వర్షపాతం, పొగాకు కొనుగోలు పరిస్థితులపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టి రుతుపవనాలకు ముందు పొడి విత్తనం వేయడం, పీఎండీఎస్ విధానంలో సాగుకు రైతులను సిద్దం చేయాలని సూచించారు. అలాగే ఎఫ్సీవీ పొగాకు కొనుగోళ్లు, రొయ్యల మేత ధరల నియంత్రణపై అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఢిల్లీలో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమై సీతారామ ఎత్తిపోతల, పాలమూరు రంగారెడ్డి, డిండి, గౌరవెల్లి తదితర సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు, ఇతర కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశాల్లో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు కూడా పాల్గొంటారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులను కూడా కలిసే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి. రాజధాని అమరావతిలో కృష్ణానదిపై ఐకానిక్ వంతెన నిర్మాణ సాధ్యాసాధ్యాల అధ్యయనానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసినట్లు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సీఆర్డీఏ అథారిటీ సమావేశ నిర్ణయాలను మంత్రి నిన్న పాత్రికేయులకు వెల్లడించారు. అమరావతిలో ఏర్పాటు చేయనున్న కేంద్రీయ

0: ముఖ్యాలయానికి స్థల కేటాయింపునకు ఆమోదం తెలిపినట్లు మంత్రి వివరిస్తూ,
1: రైతు సోదరులకు యాన్యుటీ 300 crores అవుతుంది. కార్పొరేషన్ నుంచి లోన్ తీసుకుని పే చేసాం. దాని రాక్టిఫికేషన్కి యాక్చువల్గా ఈరోజు పర్మిషన్ అడిగాం, అది యాక్సెప్ట్ చేశారు. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం ఇక్కడ స్కూల్ పెడుతుంది, అది గవర్నమెంట్ది కాబట్టి స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు వాళ్ళు ఎగ్జామ్షన్ అడిగారు, ఆ ఎగ్జామ్షన్ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక డేటా సెంటర్ 9 GW టెండర్ పిలవటానికి యాక్చువల్గా అప్రూవల్ ఇవ్వడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ అమరావతిలోని రాష్ట సచివాలయంలో అఖిలపక్ష సమావేశం నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా 175 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాలను ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేశారు. అనంతరం వివేక్ యాదవ్ మాట్లాడుతూ, ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,72,2,684గా ఉందని తెలిపారు. ఇందులో పురుష ఓటర్లు 1,82,69,019 మంది కాగా, మహిళా ఓటర్లు 1,89,30,929 మంది ఉండగా, ఇతరులు 2,736 మంది ఉన్నారని తెలిపారు. బూత్స్థాయి అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించి 3,71,00,000 పైగా పత్రాలను డిజిటలీకరణ చేశారని చెప్పారు. ముసాయిదా జాబితాలో పేరులేనివారు అభ్యంతరాల సమయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. పనుల పురోగతిని ప్రతి 10 నుంచి 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తూ నిర్ణీత గడువులో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
2: ఎన్టీఆర్ కికోళి దగ్గర ఫుట్పాత్ బ్రిడ్జి, అక్కడ బస్ స్టాప్, రేవులు, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి సుందరీకరణ, అదేవిధంగా ఉన్నటువంటి బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా రీకన్స్ట్రక్షన్ చేయడం, చంద్రబాబు నాయుడు కళాక్షేత్రం, అబ్దుల్ కలాం హెల్త్ పార్క్, మన శ్మశాన వాటిగా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు తీసుకుని వారానికి 10 రోజులకి రివ్యూ చేసుకుంటూ అటు అధికారికి ఏజెన్సీలకి సూచనలు ఇస్తూ పనుల్ని యుద్ధప్రాతిపదికన ముమ్మరంగా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయం, కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని బాపట్ల పార్లమెంటు సభ్యులు టెన్నేటి కృష్ణప్రసాద్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కోరారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి నిన్న వినతిపత్రం అందజేశారు. బాపట్ల నూతన జిల్లాగా ఏర్పడిన నేపథ్యంలో గ్రామీణ పట్టణ ప్రాంతాల విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ విద్యాసంస్థల ఏర్పాటుకు అవసరమైన స్థల సేకరణతో పాటు ఇతర ప్రాథమిక ప్రక్రియలను త్వరగా పూర్తి చేసి అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పారిశ్రామిక ఆర్థిక అభివృద్దికి దోహదపడే కీలక ఖనిజాల రంగంలో పెట్టుబడులపై పలు బహుళజాతి కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అమెరికాలో పర్యటిస్తున్న ఉప ముఖ్యమంత్రి సింగరేణి అధికారుల బృందంతో కలిసి డాలర్స్ చేరుకున్నారు. ఆయనకు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రతినిధులు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, డాలర్స్లో 2 రోజుల పాటు వివిధ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సమావేశమై కీలక ఖనిజాల రంగంలో పెట్టుబడులు, సాంకేతిక సహకారం, భాగస్వామ్య అవకాశాలపై చర్చించనున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా నూజివీడు రైతు బజార్లో ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందించేందుకు ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రాన్ని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అర్హులైన తెల్ల రేషన్ కార్డుదారులకు కేవలం 50 రూపాయలకే నాణ్యమైన బియ్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. అలాగే రైతు బజార్లలో మౌలిక వసతుల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలియజేస్తూ,
3: తక్కువ ధరకి బియ్యాన్ని ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో ఇది చాలా మంచి కార్యక్రమం అని చెప్పేసి భావిస్తా ఉన్నాను. ఇప్పుడు మార్కెట్ లో 65 రూపాయలు ఉన్న బియ్యాన్ని కేవలం 50 రూపాయలకే అందించే కార్యక్రమం చేస్తుంది అని చెప్పేసి మనం చేస్తాను. రైతులకి అండగా ఏ విధంగా ఉండాలి అంటే, ఒకటి ఏదైనా నేరుగా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా మీకు ధరని పెంచే విధంగా చర్యలు

0: తీసుకోవటం, రెండు మీ ఖర్చుల్ని తగ్గించి లాభదాయకతని పెంచడం ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తాను.
1: ఎన్నికల హామీ మేరకు బీసీల రక్షణ కోసం రూపొందిస్తున్న ప్రత్యేక చట్టానికి తుదిరూపు ఇచ్చేందుకు విజయవాడలో ఈరోజు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ఒక ప్రకటనలో తెలిపారు. ముసాయిదా చట్టంపై బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులతో చర్చించి వారి సూచనలను పరిగణలోకి తీసుకున్న అనంతరం తుది నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించారు.

కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎల్నినో ప్రభావం దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఢిల్లీలో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులతో ఈరోజు సమావేశమవుతారు. కృష్ణానదిపై ఐకానిక్ వంతెన నిర్మాణ అధ్యయనానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసినట్లు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7 గంటలకు లలిత గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక. చావడి సంభాషణలో జాతీయ చేనేత దినోత్సవం. ఈ అంశంపై సంభాషిస్తున్నవారు శ్రీ బి మధుసూదన్ రెడ్డి మరియు శ్రీ వి చలపతి. అనంతరం న్యాయ సలహాలు, అపార్ట్మెంట్ కొనుగోలులో జాగ్రత్తలు, న్యాయవాది శ్రీ కేఎల్ఎన్ ప్రసాద్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త ఎస్ఏ సుభాన్. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 అనకాపల్లి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ వై రామకృష్ణ. 8:35 చిత్రసీమ సినిమా పాటలు. 9:00 రమేష్ నాయుడు సంగీత దర్శకత్వం వహించిన చిత్రంలోని పాటలు వింటారు. 9:30 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 ఆర్టికల్ 370 రద్దుకు 7 ఏళ్ళు ఈ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు. 10:30 వాణిజ్య ప్రకటనలు. 10:32 వివిధ భారతి కార్యక్రమాలు. 12:00 హిందీలోనూ, 12:05 ఆంగ్లంలోనూ వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు. 12:15 వాణిజ్య ప్రకటనలు. 12:17 వివిధ భారతి కార్యక్రమాలు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 వివిధ భారతి కార్యక్రమాలు. 1:20 ప్రాంతీయ వార్తలు. 1:30 వివిధ భారతి కార్యక్రమాలు. ఇక 14:00 ఆంగ్లంలోనూ, 14:15 హిందీలోనూ వార్తా ప్రసారాలు ఢిల్లీ నుంచి ప్రసారమవుతాయి. 2:30 నుంచి సాయంత్రం 5:00 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. సాయంత్ర ప్రసారంలో 5:00 చిత్రసీమ సినిమా పాటలు. 5:30 లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 6:00 లలిత గీతం. 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ సినిమా పాటలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో జానపద కళాకారిణి శ్రీమతి ఎస్ కృష్ణవేణి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు. 7:45 వికసిత్ భారత్. 8:00 రసధుని. 8:15 పార్లమెంట్.

ఇంటర్వ్యూ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 8:40 సినిమా పాట. 8:45 బావగారు వచ్చారు నాటిక వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 9:16 స్పాట్ లైట్. 9:30 నాటిక. 10:00 రాగం తానం పల్లవి శాస్త్రీయ సంగీత కార్యక్రమం. 10:45 ఇంద్రధనస్సు సినిమా పాటలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం గగనానికి ఆశ. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సునీత పాడిన లలిత గీతం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుంచి

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఇథనాల్ వ్యవసాయ రంగానికి ఒక గొప్ప అవకాశమని వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ప్రజలపై వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడంలో గణనీయంగా దోహదపడిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ తెలిపారు. 13వ బ్రిక్స్ విద్యామంత్రుల సమావేశం, 3వ బ్రిక్స్ సీనియర్ అధికారుల సమావేశం ఒడిశాలోని భువనేశ్వర్లో ఈరోజు నుండి ఈ నెల 7వ తేదీ వరకు జరుగుతుంది. అస్సాం, మేఘాలయలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇథనాల్ వ్యవసాయ రంగానికి ఒక గొప్ప అవకాశమని, ఈ విధానం వల్ల రైతులకు ఉపయోగకరంగా ఉండి పంటకు సరైన ధర నేరుగా రైతుకు చేరుతుందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో ఆల్ ఇండియా కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ ప్రతినిధి బృందంతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ చౌహాన్, ఇథనాల్ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా రైతులకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో రైతు నాయకులు ఇథనాల్కు మద్దతు తెలియజేశారు. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వ్యవసాయ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రాజ్యసభలో అనుబంధ ప్రశ్నలకు సమాధానమిస్తూ మంత్రి, కనిష్ట మద్దతు ధర విధానం కింద చెరకు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు, ఇతర వైవిధ్యభరితమైన వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. రైతులు వైవిధ్యమైన పంటల వైపు మళ్లేలా ప్రోత్సహిస్తూ పప్పుధాన్యాలు, నూనె గింజలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు చెప్పారు. సాంప్రదాయ వ్యవసాయంతో పాటు పాడి, చెరకు, మొక్కజొన్న ఉత్పత్తి వంటి రంగాలకు కూడా ఆదాయ వనరులు విస్తరించాయని, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడిందని మంత్రి తెలిపారు. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పథకం ద్వారా రైతుల అవసరాలు తీర్చడానికి 6,000 రూపాయల ఆర్థిక సహాయం అందించినట్టు ఆమె వెల్లడించారు. కిసాన్ క్రెడిట్ కార్డు సదుపాయాన్ని పశుసంవర్ధక, మత్స్య రంగాలకు కూడా విస్తరించినట్టు సీతారామన్ తెలిపారు. దీనివల్ల చేపల పెంపకం, పశువుల పెంపకం, కోళ్ల పెంపకం వంటి కార్యకలాపాల్లో నిమగ్నమైన రైతులు రాయితీ రుణాలు, ఆర్థిక సహాయం పొందేందుకు వీలు కలిగిందన్నారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ప్రజలపై వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడంలో గణనీయంగా దోహదపడిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకిచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఆయన, ఈ ఏడాది జూన్ నాటికి దేశవ్యాప్తంగా 37,000కు పైగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల ద్వారా 1.92 లక్షల కోట్ల విలువైన మొత్తం 12,69,00,000 ఆసుపత్రి అడ్మిషన్లు ఈ పథకం కింద ఆమోదించినట్టు

0: వెల్లడించారు. ఆరోగ్య రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు పెరగడం, ఈ పథకం విస్తరణ కారణంగా ప్రజలు సొంతంగా భరించే ఆరోగ్య సంరక్షణ ఖర్చులు గణనీయంగా తగ్గినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా 12 కోట్ల ఆర్థికంగా బలహీనమైన కుటుంబాలకు ద్వితీయ తృతీయ సేవల ఆసుపత్రుల్లో చేరేందుకు కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా కవరేజీ లభిస్తుందన్నారు. వైద్య కౌన్సిలింగ్ కమిటీ ఈరోజు నుండి నీట్ యూజీ కౌన్సిలింగ్ 2026 మొదటి విడత రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తుంది. ఈరోజు నుండి ఈ నెల 12వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు. అభ్యర్థులు ఈ నెల 6 నుండి 13 వరకు తమ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. రౌండ్ 1 సీట్ల కేటాయింపు ప్రక్రియ ఈ నెల 13 నుండి 16 వరకు నిర్వహిస్తారు. మాదక ద్రవ్యాల నిరోధక బ్యూరో 27 దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు, 19 దేశాలతో అవగాహన ఒప్పందాల ద్వారా మాదక ద్రవ్యాల నియంత్రణలో అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసింది. లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వకంగా ఈ విషయం తెలియజేశారు. అక్రమ మాదక ద్రవ్యాల వ్యాపారం, మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై పెరుగుతున్న సవాళ్ల దృష్ట్యా యువతను మాదక ద్రవ్యాల ముప్పు నుండి రక్షించడానికి ఎన్సీబీ సంబంధిత రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాల పోలీసుల సమన్వయంతో నిఘా ఆధారిత ఆపరేషన్లు, ముందస్తు చర్యలు చేపడుతూనే ఉందని ఆయన చెప్పారు. దేశంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగాన్ని అణచివేయడానికి కేంద్ర రాష్ట్ర మాదక ద్రవ్యాల చట్ట అమలు సంస్థలు, ఇతర భాగస్వాముల మధ్య మెరుగైన సమన్వయాన్ని సమకూర్చడానికి 4 అంచెల నార్కో కోఆర్డినేషన్ సెంటర్ యంత్రాంగం ఏర్పాటు చేసినట్టు రాయ్ వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 13వ బ్రిక్స్ విద్యామంత్రుల సమావేశం, 3వ బ్రిక్స్ సీనియర్ అధికారుల సమావేశం ఒడిశాలోని భువనేశ్వర్లో ఈరోజు నుండి ఈ నెల 7వ తేదీ వరకు జరుగుతున్నాయి. బ్రిక్స్ సభ్య దేశాల నుండి విద్యామంత్రులు, సీనియర్ అధికారులు, ప్రతినిధులను ఈ సమావేశాలు ఏకతాటిపైకి తీసుకొస్తాయని విద్యామంత్రిత్వ శాఖ తెలిపింది. సమావేశంలో బాల్య సంరక్షణ, విద్యను నైపుణ్యాభివృద్ధిని బలోపేతం చేయడం, మెరుగైన సహకారం, పరిశోధనలు, ఆవిష్కరణలు, స్టార్టప్లను ప్రోత్సహించడం వంటి ప్రాధాన్యత రంగాలతో సహా సహకార అంశాలపై చర్చిస్తారు. 13వ బ్రిక్స్ విద్యామంత్రుల సమావేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొంటారు. జాతీయ చేనేత దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ శుక్రవారం ప్రతిష్టాత్మకమైన చేనేత అవార్డులను ప్రదానం చేస్తారు. దేశ చేనేత సాంప్రదాయాలను పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి, అభివృద్ది చేయడానికి కృషి చేసినందుకుగాను 3 సంతోష్ కబీర్ చేనేత అవార్డులు, 19 జాతీయ చేనేత అవార్డులతో కలిపి మొత్తం 22 మంది విజేతలను సత్కరించనున్నట్టు చేనేత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చేనేత రంగంలో శ్రేష్టత, నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ చేనేత అవార్డులు అందజేస్తున్నట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో జరుగుతున్న స్థానిక ఎన్నికలను భారత్ పూర్తిగా ఒక ప్రహసనంగా అభివర్ణించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పాకిస్తాన్ బలగాలు జరుపుతున్న ప్రజా నిరసనలు, విచక్షణారహిత హత్యల నుండి ఈ డొల్ల ప్రకటనలు వాస్తవాలను దాచలేవన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి కొనసాగుతున్న అణచివేతలో కనీసం 90 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని జైస్వాల్ తెలిపారు. ప్రజా అసంతృప్తికి పాకిస్తాన్ యంత్రాంగం తూటాలు, బ్లాకౌట్లు, భయభ్రాంతులకు గురిచేయడం అణచివేతలతోనే సమాధానమిచ్చిందని పేర్కొన్నారు. దీనికంతటికీ పాకిస్తాన్ను బాధ్యులను చేయాలని, మానవ హక్కులపై ఆ దేశం చేస్తున్న కపట ఉపన్యాసాలు ప్రపంచం గుర్తించాలని అన్నారు.
1: This so-called local election in Pakistan occupied Kashmir is a complete farce. The real happening is that of public protests and wanton killings by Pakistani forces. Such hollow exercises cannot hide reality. Since June this year, at least 90 civilians have lost their lives in the continuing crackdown. Many more have been injured. As you have seen, the Pakistani establishment has answered public discontent with bullets, blackouts, intimidation and repression, and now seeks to manufacture legitimacy.
0: అసోం, మేఘాలయలో ఈరోజు

0: భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కరైకాల్, కర్ణాటక, జార్ఖండ్, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రానున్న 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న 2-3 రోజుల్లో కేరళ, మాహే, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, ఉత్తరప్రదేశ్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఆ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఇథనాల్ వ్యవసాయ రంగానికి ఒక గొప్ప అవకాశమని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ప్రజలపై వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడంలో గణనీయంగా దోహదపడిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావ్ జాదవ్ తెలిపారు. 13వ బ్రిక్స్ విద్యామంత్రుల సమావేశం, 3వ బ్రిక్స్ సీనియర్ అధికారుల సమావేశం ఒడిశాలోని భువనేశ్వర్లో ఈరోజు నుండి ఈ నెల 7వ తేదీ వరకు జరుగుతాయి. అస్సాం, మేఘాలయలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం.

ఈనాటి హేమావతి కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం చావడి సంభాషణ, న్యాయ సలహాలు కార్యక్రమంలో అపార్ట్మెంట్ కొనుగోలులో జాగ్రత్తలు న్యాయవాది శ్రీ కేఎల్ఎన్ ప్రసాద్ గారితో పరిచయం వింటారు. కార్యక్రమం ముందుగా ఒక పాట విందామా?

పాట విన్నారు. ఇప్పుడు విందాం సమాచార వేదిక. ఉపాధ్యాయ అర్హత పరీక్షలు టెట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్టు విద్యాశాఖ అధికారి అయూబ్ హుస్సేన్ తెలిపారు. ఈరోజు నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. 16వ తేదీన పరీక్షలు ముగుస్తాయి. కంప్యూటర్ ఆధారితంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 6 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 18,191 మంది టెట్కు దరఖాస్తు చేశారు. కంప్యూటర్లు, అంతర్జాలం, సీసీ కెమెరాలు తదితర ఏర్పాట్లను పూర్తి చేసినట్లు డీఈఓ వెల్లడించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల హాల్ టికెట్లు, ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలంటూ వారు విజ్ఞప్తి చేశారు. కరువు నేలలో జీవం నింపేందుకు తడారుతున్న ప్రజల గొంతులు తడిపేందుకు సురగంగ బిరబిర రాష్ట్ర సరిహద్దులకు తరలివచ్చింది. అనంతపురం, బళ్ళారి జిల్లాల తాగునీటి అవసరాల నిమిత్తం తుంగభద్ర జలాశయం నుంచి హెచ్ఎల్సీకి విడుదల చేశారు. బొమ్మనహాళ్ళ వద్ద నీరు నిలిచింది. ఎంపీఆర్ జలాశయానికి వెళ్లే హెడ్ రెగ్యులేటర్ మరమ్మతుల పూర్తికి ఇంకా 5-6 రోజులు పట్టే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి 1500 క్యూసెక్కుల నీరు విడుదల చేయాలి అంటూ అనంతపురం హెచ్ఎల్సీ సూపరింటెండెంట్ ఇంజనీర్ సుధాకర్ రావు తుంగభద్ర బోర్డుకు ఇండెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో జలాశయం నుంచి కర్ణాటకలోని బళ్ళారి, కుడితినితో పాటు పలు గ్రామాల తాగునీటి అవసరాలకు 330 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన ఎంతో అవసరమంటూ మద్యం తాగి వాహనాలు నడిపే ముందు మన కోసం ఒక కుటుంబం ఉంది అన్న స్పృహతో మెలగాలి అంటూ ట్రాఫిక్ సీఐ వెంకటేష్ నాయక్ పేర్కొన్నారు. బ్రీత్ అనలైజర్ పరీక్షల్లో 100 మిల్లీలీటర్ల రక్తంలో 30 మిల్లీలీటర్ల గ్రామ్ కంటే ఎక్కువగా ఆల్కహాల్ ఉంటే నేరంగా పరిగణిస్తారంటూ ఇలా మొదటిసారి పట్టుబడితే 10,000 రూపాయల వరకు జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష ఉంటుందంటూ రెండూ కూడా విధించే అవకాశం ఉందన్నారు. 3 ఏళ్లలోపు మళ్లీ దొరికితే 15,000 రూపాయల జరిమానా, 2 ఏళ్లు జైలు శిక్ష విధిస్తున్నట్టు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్ను తాత్కాలికంగాను శాశ్వతంగా కూడా రద్దు చేసే అధికారం పోలీసులకు, కోర్టుకు ఉంటుంది. ఈ సంవత్సరం 7 నెలల్లోనే 737 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా వారి నుంచి సుమారు 73 లక్షల రూపాయలు

జరిమానాగా వసూలు చేశారు. సైబర్ స్టాకింగ్ కేసులపై అప్రమత్తమవుదామంటూ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పేర్కొన్నారు. మహిళలపై వేధింపులు, సైబర్ స్టాకింగ్ నియంత్రణ అన్న అంశంపై నిన్నటి రోజు ఎస్కే యూనివర్సిటీలో అవగాహన సదస్సు జరిగింది. కేంద్ర రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం సమాజంలో స్టాకింగ్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. స్టాకింగ్ అంటే ఒకరి ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం, నిరంతరం వెంబడించడం, గమనించడం, ఎదుటివారి ప్రమేయం లేకుండా వ్యక్తిగత జీవితంలోకి చొరబడడానికి ప్రయత్నించడం అంటూ ఇలా ఆమె వివరంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ జ్యోతి కుమార్, పీటీసీ ప్రిన్సిపాల్ సుప్రజ, మానసిక వైద్య నిపుణులు సురేష్, మహిళా కమిషన్ సలహాదారులు తదితరులు కూడా పాల్గొన్నారు. ఎంతోమంది ప్రయాణికులు రైల్వేపై నమ్మకంతో రైళ్లలో రాకపోకలు సాగిస్తున్నప్పుడు వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన బాధ్యత అధికారులు, సిబ్బందిపై ఉందంటూ డిఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా పేర్కొన్నారు. రైళ్లలో చోరీలు జరగకుండా ప్రమాదాలు నిలవరించిన రైల్వే రక్షణ దళం సిబ్బందికి నిన్నటి రోజు ఆయన మ్యాన్ ఆఫ్ ద మంత్ అవార్డులు అందజేసి అభినందించారు. జిల్లాలో చాలా రోజుల తర్వాత 10 మండలాలలో వర్షం కురిసింది. వాడుతున్న పంటలకు వర్షం ఊపిరిపోసింది. రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం రాత్రి తూర్పు మండలాలలో 1 మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. యాడికి మండలంలో 60.4 మిల్లీమీటర్లు అత్యధిక వర్షం కురిసింది. పుట్లూరులో 27.4, పెద్దవడుగూడలో 28.8, ఎల్లనూరులో 26.8% వర్షపాతం నమోదైంది. బుక్రాయ సముద్రం, పామిడి మండలాల్లో జల్లులు పడ్డాయి. ఆయా మండలాలలో సాగులో ఉన్నటువంటి మెట్ట పంటలతో పాటు ఇతర పంటలు సాగు చేసుకునేందుకు పదునైన వర్షం కురిసిందంటూ జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి బాలాజీ నాయక్ తెలిపారు. నగరంలోని కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపల్ ప్రగతి తెలిపారు. ఈ రోజు నుంచి ఈ నెల 11వ తేదీ వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు. బీఎస్సీ, బీఏ, బీకామ్లో వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్నటువంటి సీట్లకు ఈ రోజు నుంచి నిర్వహించాల్సిన తక్షణ ప్రవేశాలు వాయిదా వేసినట్లు ప్రిన్సిపాల్ జయచంద్రారెడ్డి పేర్కొన్నారు. 10వ తేదీన ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు వారు స్పష్టం చేశారు. ప్రభుత్వ బాలుర, బాలికల, ప్రైవేట్ ఐటీఐలలో ప్రవేశాలకు గడువు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ రాయపరెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులు ఈ నెల 10వ తేదీలోపుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలంటూ, 11వ తేదీలోపుగా సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. 12వ తేదీన కౌన్సిలింగ్ జరుగుతుందని వారు తెలిపారు. పోలీస్ పిల్లలకు మెరుగైన సౌకర్యాలతో పాటు నాణ్యమైన విద్య అందించడమే జిల్లా పోలీసు శాఖ లక్ష్యమంటూ ఎస్పీ జగదీష్ వెల్లడించారు. స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో నిన్నటి రోజు పోలీస్ రక్షక్ ప్రీ ప్రైమరీ స్కూల్ ఫౌండేషన్ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా ఎస్పీ పాల్గొన్నారు. పిల్లల అభివృద్ధిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. ప్రైవేటు పాఠశాలల కంటే మెరుగ్గా ఈ పాఠశాలలో నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఆర్డిటి సహకారంతో స్పానిష్ భాషను కూడా అదనంగా పిల్లలకు నేర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన దాతలు, సిబ్బందిని ఈ సందర్భంగా ఎస్పీ సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగభూషణం, ఏఆర్ఎస్పీ ఇజ్లియాస్ బాషా, డిఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డి, అనిల్ కుమార్, ఆర్ఎల్ పవన్ రాయుడు తదితరులు కూడా పాల్గొన్నారు. అనంతపురం జిల్లా నూతన విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించినటువంటి అయూబ్ హుస్సేన్కు పలు సంఘాలు అభినందనలు తెలిపాయి. ఆషాఢమాసం 3వ మంగళవారం సందర్భంగా నగరంలోని ఆర్ఎఫ్ రోడ్ లక్ష్మీ వెంకటేశ్వరాలయంలో నిన్నటి రోజు రాత్రి మహాలక్ష్మీదేవి అమ్మవారికి సారి క్రతువు నేత్ర పర్వంగా నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ, మహిళా మండలి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వందలాదిగా చీరలు, రకరకాల మిఠాయిలు, పండ్లు, పసుపు, కుంకుమ, గాజులను అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా జరిగిన భక్తిగాన సుధ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని ప్రత్యేకంగా దర్శించుకున్నారు. సమాచార వేదిక విన్నారు.

0: கான மொட்டிமலா
1: சைபால்
0: கஜா பபலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 சமச்சிராலுகா மீ ஆரோக்யானிக்கி சிரே ஓபிலாஷி சைபால்
3: பிஎம் ஜே அப் கரிபோ கி ஜே பன் கையி ஹே
4: భారతదేశాన్ని ఆరోగ్యవంతమైన దేశంగా చేయడానికి దేశపు యువత సంకల్పించింది. నేడే అర్హత గల లబ్ధిదారులకు ఆయుష్మాన్ కార్డులను తయారు చేయించి నూతన సంవత్సర కానుకగా అందజేయండి. 60 కోట్ల కన్నా ఎక్కువ మంది లబ్ధిదారులకు లభిస్తుంది 5 లక్షల రూపాయల ఉచిత చికిత్స హక్కు. నేడే ఆయుష్మాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అర్హత గల లబ్ధిదారులు ఆయుష్మాన్ కార్డులను తయారు చేయించుకోండి. అధిక వివరాలకై 1455 కి కాల్ చేయండి.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఇప్పుడు విందాం చావళి సంభాషణ. జాతీయ చేనేత దినోత్సవం ఈ కార్యక్రమంలో సంభాషిస్తున్నారు శ్రీ బి మధుసూదన్ రెడ్డి మరియు శ్రీ వి చలపతి.
2: ఓ, ఎవరు బట్టలు తీసిపోతాను, నాలుగు పంచలు కావాలి నా. ఓనా బట్టలైనా? ఓ రంగప్ప, నువ్వా? ఒరి మంచిగా, ఏం బట్టల వ్యాపారం ఎప్పటి నుంచి చేస్తానవే? వ్యవసాయం మానేసినావా ఏం కదా?
3: నీ కళ్ళకి నేను బట్టలు అమ్మేవాడిని, కవర్లు అమ్మేవాని మాదిరి ఏ కనపడతా ఉంటానన్నా?
2: అట్లా అపార్థం చేసుకోద్దయ్యా. అన్ని బట్టలు నువ్వు మంచిగా కనపడుకోకుండా బట్టలు వేసకపోతా అంటే బట్టలమ్మే మంచివేమో అని పిలుస్తాప్ప. సరే రా కూర్చుందరు. ఏమన్నీ బట్టలు వేసకపోతానవి ఏం కథ?
3: ఇంట్లో వాళ్ళకప్ప చాలా అయిపోయి కొనక
2: ఇవన్నీనా?
3: మళ్ళీ ఇంకేమన్నా?
2: ఏం 15 ఒకసారి తీస్తానో ఏం కథ?
3: అట్లేం లేదప్ప, బాగుండాలి అట్లే. ఊర్లో ఎట్లా మెల్ల మెల్ల మెల్ల మెరిసిపోలట్లే.
2: పంచలు కూడా తెచ్చినావా నువ్వు?
3: ఏ అన్నా, ఏం తేకుండా ఉంటానా ఏమి?
2: మరి నాలుగు తీ
3: చెప్తాను. కనికి తెచ్చుకున్నామప్ప.
2: నువ్వేమో ఊర్లో వాళ్ళకి తెచ్చినట్టున్నాయి కానీ సరే తీ చెప్తా చూస్తాను. అట్లే
3: ఉండప్ప, చూపిస్తాం కానీ లేదు తట్టుకోలేవు నువ్వు.
2: లేలే అబ్బా, కోపడద్దు నువ్వు.
3: చూడు ఇదిగో చూడు,
2: ఇంకో పంచి ఉందే.
3: ఎట్లుందో?
2: ఏదో ఒకసారి బయటికి తీ చెప్తావు పంచి.
3: తీస్తానని ఉండు. ఇదేందని ఇది ఇట్లా చినిగిపోయా?
2: బాగా గట్టి దారంతో నేసింటారు అందుకే అట్లా చినిగిపోయింటుంది.
3: కాదునా, ఇప్పుడు తెచ్చేయట్లేదు నీది.
2: మరి అంతే, మరి 1000 రూపాయలకి అయితే అన్ని వస్తాయి. ఇట్లాంటివి చినిగిపోయింది ఇంకా దండిగా
3: వస్తాయి. ఏందన్నా ఇది ఇట్లాయా? ఉతుకుడు పడలేదు నా ఇది.
2: ఉతుకు కాదు, ఇంకా ఇప్పుడు కొత్తగా తీస్తాను అప్పుడే పోయినాయంటే ఇంకా అర్థం చేసుకో.
3: చూడప్ప, ఇంత రేటు పెట్టినా నేను?
2: యాడ రేట్లే, అవన్నీ తక్కువ రేటు అన్నీ వేసుకొచ్చినావు. రోజు రోజున బాలికి రాలే కదా రంగప్ప.
3: యా రేటప్ప, నువ్వు టౌన్ లో ఏందనుకోండి ఎంత రేట్లో?
2: చేనేతవి ఇట్లాంటివి అయితే చాలా కాలం మన్నికి వస్తాయ్యా. ఒకటి రెండు తీసుకున్నా కూడా చాలా కాలం వస్తే బాగుంటుంది కదా నీకు కూడా.
3: నువ్వు ఆ కాలంలో ఉండవు అనప్ప, నువ్వు చూస్తానే ఉండవు ఆడ ఈడ. అట్లా ఎట్లా ఫ్యాషన్ ఫ్యాషన్ వేసుకుని తిరుగుతాండా?
2: ఏంది ఇప్పుడు ఫ్యాషనే చేనేత కట్టడమో?
3: ఏందబ్బా నువ్వు మళ్ళీ ఇట్లా మాట్లాడద్దు నువ్వు.
2: ఉన్నాయా? ఏందో, నువ్వు పెన్నిళ్ళకి పేరెంటాలకి ఇప్పుడు పంచలు కట్టడము, నేత చీరలు కట్టడము, పట్టు చీరలు కట్టడము అనేది ఇప్పుడు అదే ఫ్యాషన్.
3: ఎట్టెట్లన్నా నువ్వు ఇట్లా మాట్లాడతావు? కాదన్నా, ఈ చేనేత ఎట్లొచ్చింది ఏం కథ? ఇదేంది నాకు సూపర్ అంతా.
2: చేనేత అంటే చేతితో నేసే నేత అని అర్థం.
3: కాలుతో?
2: ఇదే చూడు, ఏలికేస్తే కాలు కేయడం అంటే దీన్ని అంటారు చూడు. చేతితో నేస్తే అది చేనేత అంటారు రంగప్ప.
3: నేను కూడా అదే అంటాడు. కాలుతో నేస్తే ఏమంటాడు?
2: కాలుతో ఏం నేయర్లే, కాలుతో ఆ మగ్గము కాలుతో తొక్కుతారు, పైన అంతా నేస్తా అంటారు. నువ్వు నేను చెప్పేదానికి పెద్దానికి అడ్డం పడదు రంగప్ప. నాకు ఇంకా అది వెళ్ళిపోతే నీకు మళ్ళీ చెప్పలేనండి నీకు.
3: సరేలే చెప్పన్నా.
2: ఒకటి చూడప్ప, ఇప్పుడు మిషన్లో చేసినట్టువైతే వాడు గంటకి 20,000 10,000 చేస్తాడు వాడు. అదే చేనేతోడైతే వారం పడుతుంది ఒకటి నేసేకు, పట్టుచీర కానీ ఏదన్నా కానీ నేరుగా వాడి కుటుంబానికి సాయం చేసినట్టే.
3: అంతే కదన్నా.
2: అదే యజమానికి అయితే, ఫ్యాక్టరీ యజమానికి నువ్వు ఇచ్చినట్లు. అట్లుంటుంది చెప్తా. పైన పొటారు, లోన లొటారం అన్నట్టుగా ఉంటాయి. ఇట్లా మనోడైతే పాపం పేపర్లో చుట్టిస్తాడు చేనేతోడు. వాడు కవర్లో వేసిచ్చి బాగా మోసం చేసినాను నిన్ను.
3: ఈ చేనేత అంటే ఎన్నాళ్ళ కిందటి నుంచి ఉంది ఇట్లా?
2: మన స్వాతంత్ర ఉద్యమంలో స్వదేశీ వస్తువులు మాత్రమే వాడాలి, విదేశీ వస్తువు వాడద్దు అని చెప్పే సందర్భంలో అప్పుడు స్వదేశీ ఉద్యమం జరిగింది.
3: ఏవో గాంధీ తాత.
2: అప్పుడు జరిగిండేది కాబట్టి

0: ఆ సందర్భాన్ని పురస్కరించుకొని 2015 నుంచి ఇది చేనేత వాడడం అనేది దానికి ఒక రోజు పెట్టడం అనేది జరిగింది.
1: కాదన్న రాట్నం తిప్పుతానంటే
0: నువ్వు చూస్తా అంటావులే అబ్బా బాగానే గుర్తుపడతాను ఈ మధ్య
1: పూసలన్నీ సన్నదప్ప తిరుగుతా ఉంటుంది
0: ఇట్లా రాట్నం అంటారు అదే మన గాంధీ తాత చెప్పినప్పుడు అది కూడా బొమ్మ ఎప్పుడైనా కనపడతా ఉంటుంది.
1: అట్లా ఇది ఇప్పుడు చేనేత అనేది వచ్చిందేమో తెలిసింది
0: అది అంటే అప్పట్లో చాలా మంది దీనిపైన బతికే వాళ్ళు అనమాట. ఇప్పుడు కాస్త బాగా తగ్గింది కానీ గ్రామాల్లోనూ కానీ నువ్వు అవే కొన్నావనుకో గ్రామాల్లోనే డబ్బు ఆడుతుంది. అదిగాక అవే వేసుకుంటే చేనేత వస్త్రాలు నువ్వు వాడినావనుకో ఏమవుతుంది ఆ డబ్బు అనేది మన గ్రామంలోనే ఉంటుంది.
1: ఇంకోటి బాగుపడతాను
0: అదే కదా మన గ్రామంలో ఉండి మన గ్రామంలో వ్యాపారాలు బాగా జరుగుతాయి కదా. అదిగాక ఇది వేసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది. దాంట్లో అయితే రసాయనాలు దండిగా వాడతారు మిషన్ లో తయారు చేసే
1: దాంట్లో
0: ఈ దాంట్లో అయితే సహజ సిద్ధమైన రంగులనే వాడతారు కాబట్టి మన చర్మానికి ఏం కాదు ఆరోగ్యానికి ఏం కాదు డబ్బుకు డబ్బు వస్తుంది దేశం కూడా బాగుపడుతుంది గ్రామాలు బాగుపడుతుంది దేశాలు కూడా బాగుంటుంది.
1: గాంధీ తాత అనలేదా దేశ ప్రగతి గ్రామాలే పట్టుకోమలని
0: పట్టుకోమలు అట్లా ఒక చీర కొంటే నువ్వు వారం రోజులకి ఒక కార్మికుడికి పని ఇచ్చినట్లే రంగప్ప.
1: ఇప్పుడు నువ్వేం చెప్తాండవు ఏంటి గొన్నలు ఇవే
0: తెచ్చినవే గుట్లు గుట్లు అవి వేసుకుంటే గాలి ఆడదు శరీరాన్ని అతకపోతాయి చెమటను పీల్చదు నీకు లేదా ఇంకా ఉక్కపోత విపరీతంగా ఉంటుంది ఇంకా ఎప్పుడప్పుడు పీకేద్దామా పరిగెద్దామా అనేటట్టుగా ఉంటుంది.
1: నువ్వు అంటే గుర్తొస్తుంది ఏందో నా వాతావరణం కూడా చాలా మారిపోయింది నా.
0: ఓ మరి ఇంకా
1: ఎండ ఎక్కువ ఉంటుందో వేడి ఎక్కువ ఉంటుందో నాకు దిక్కు తెలియదు.
0: మరి వస్తాందయ్యా అదేందో వర్షాలు పడుకుని వెళ్ళినో ఏదో ఉందంటప్ప నువ్వు ఆ టైంలో కాబట్టి ఇట్లాంటి వాడితేనే బాగుండేది.
1: లేదన్న కరెంటుకి పోతే అసలు ఊరివే దిక్కు తెలుసు ఊపిరి ఆడదు అంటేనో
0: చేనేత వస్తువులు వాడితే నీకు కూడా పనుకునేటప్పుడు రోంత శరీరానికి అతుక్కోకుండా ఉండి నీకు బాగా నిద్ర కూడా పడుతుందప్ప.
1: ఓహో ఉపయోగాలు ఉన్నాయి
0: దండిగా ఉన్నాయి. అదిగాక ఈ చేనేతలో రంధ్రాలు ఉంటాయి బట్టల్లో దాంతో గాలి బాగా ఆడుతుంది ఇసురుగా ఆడుతుందప్ప. టెరీ కాటన్లో ఇట్లాంటి బట్టల్లో కన్నా మన చేనేత వస్తువులు ధరిస్తే ఆ రాజసం వేరు తెలుసా. మన సంప్రదాయబద్ధంగా ఇప్పుడు పోచంపల్లి అంట ధర్మారం ఉంది కదా మన జిల్లా సత్యసాయి జిల్లాలోనే కాబట్టి అట్లాంటివి నువ్వు మనము ఎక్కువగా వాడితే వాళ్ళని ప్రోత్సహించినట్లుంటుంది. ఒక సంప్రదాయమైన కళని మనము నిలబెట్టినట్లు వాళ్ళ అయితమయ్యా.
1: ఒక కళ నిలబెడుతుంది రెండో పక్క నాలుగు దుడ్లు కూడా వస్తాయి
0: ఎవరో బయట దేశాల వాళ్ళకి ఇవ్వడం కన్నా మన దేశంలో తయారేటి ఇవ్వడం వల్ల ఆ డబ్బు కూడా మన దేశంలోనే ఉంటుంది
1: మనకే కదా ఇదంతా ఉపయోగము.
0: అట్లన్నమాట. అదేగాకప్ప ఈ మధ్య డిస్కౌంట్లు కూడా ఇస్తున్నారు.
1: అంటే డిస్కౌంట్
0: డిస్కౌంట్లు అంటే తగ్గింపు ధరలు.
1: అట్లా చెప్పు నువ్వు ఇంగ్లీష్ మాట్లాడతావు చూడు.
0: లేదు ఏదో టక్కన వచ్చేసింది లేప అప్పుడే పట్టుకొని అప్పుడే మాట
1: అంటావు తగ్గిస్తారు అను.
0: అట్లా రొంత తగ్గిస్తారు. అది కాప మన కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ కూడా తగ్గించింది ఇప్పుడు. అంటే ఇంతకుముందు దొరికేదానికన్నా తక్కువ ధరలోనే వస్తాను ఇప్పుడు
1: ఈ చేనేతకి.
0: చేనేతకి
1: అంటే ఇప్పుడు అందరికి రొంత అందుబాటులోకి వస్తాయినా
0: కాబట్టి మనం కూడా ఎక్కువ కొనేచ్చు అనమాట.
1: నా ఇప్పుడు జిఎస్టీ నా ఇవి తగ్గించినారంటు కదా చేనేత మీద కాదు నాన్న లుంగి మీద కూడా తగ్గుతుంది అన్న.
0: లుంగి ఏం కాదు చీరలపైన అన్ని దాంట్లపైన తగ్గుతుంది అప్ప. నీ లుంగి మీద పడ్డ అచ్చే లుంగి లుంగి అంటున్నావు నువ్వు.
1: ఇప్పుడు ఈ షాపుల్లో దొరికే దాంట్లో చేనేత ఒరిజినల్ అప్ప.
0: ఒరిజినల్ అంటే దానిపైన ఈ హ్యాండ్లూమ్ మార్క్ అని ఉండాలి కంపల్సరీగా. కాదు రంగప్ప అన్నీ చేనేత అని చెప్పి షాపులలో కూడా అమ్ముతున్నారు దానిపైన హ్యాండ్లూమ్ మార్క్ అని ఒక గవర్నమెంట్ మన గవర్నమెంట్ వాళ్ళు పెట్టినారు
1: ముద్ర ఉంటుంది
0: ముద్ర ఆ ముద్రను చూసి కొనాలి మనము.
1: అది లేకుంటే అది నకిలీ.
0: అది నకిలీ ఉన్నట్లు
1: దండి దొరుకుతారు రంగులు ఏదో ఒకటి అద్ది ఇస్తారు
0: అద్ది ఇస్తారు అనమాట. అట్లా
1: కాదన్న మనకు ఆధార్ కార్డు ఎట్లో చేనేతకి హ్యాండ్లూమ్ ఏదో అంటే ముద్ర అట్లా
0: అద్భుతంగా చెప్పినాం. దాదాపు అట్లాంటిది అనుకో ఆధార్ కార్డు లాంటిది అనుకో. ఇంకా చేనేత అంటే ఆ పట్టు చీరలు కట్టిన మన ఆడోళ్ళు కనపడతానరే. ఇప్పుడు నీతో వాదిస్తా అంటే మాట్లాడుతుంటే ఈ లుంగి కట్టిన రంగప్పే కనపడతానారు తప్పితే నాకు ఏందో తిక్కబడతాను సామి.
1: మేము విన్నాం రేడియోలో చీరలోని గొప్పతనం తెలుసుకో అని
0: నేను విన్నానప్ప. అది అదే చెప్తాను లేదా నువ్వు నీ ఎంతసేపు నీ పంచ దగ్గరే ఉంటే నాకు నువ్వు పంచగట్టిండేదే కనపడతాను తప్పితే మన ఆడవాళ్ళు బాగా కట్టుకుని గుళ్ళకు పోయితే మాత్రం కనపడట్లేదు నీతో.
1: మాలచల మాదిరి ఉంటారు
0: అదే కదా
1: లక్ష్మీదేవి నడుచుకుంటూ పోయినట్లుంటారు
0: ఎంత బాగుంటుంది
1: చీర కట్టుకుని పోతే.
0: అదే అయినా నీతో వాదించడం కంటే ఒక చీర నేసేది మేలనిపిస్తుంది అప్ప నీతోను.
1: అంత తలకాయ నొప్పి ఏమొచ్చిందప్ప
0: లేకపోతే
1: అడుగుతాము.
0: సరే ఇవన్నీ ఎన్నికిచ్చేసి ఆ మంచి చేనేత కొనుక్కో పాప.
1: ఇంక నువ్వు ఇంత చెప్పినా కూడా నేను ఇనకపోతే అది ఇంక నేను ఊరికే మనిషి కాదు. నో పోయి తప్ప ఆటో వచ్చా
0: పడేసకపో మాడి పా.
2: మీరింతవరకు

ఇప్పటి సంభాషణ విన్నారు. జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా ఈ అంశంపై సంభాషించిన వారు శ్రీ బి మధుసూదన్ రెడ్డి మరియు శ్రీ వి చలపతి. ఇప్పుడు విందాం ఒక పాట.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ
1: ముఖాన మొటిమల
2: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: హేమావతి కార్యక్రమంలో ఇప్పుడు విందాం న్యాయ సలహాలు. అపార్ట్మెంట్ కొనుగోలులో జాగ్రత్తలు. న్యాయవాది శ్రీ కేఎల్ఎన్ ప్రసాద్ గారితో పరిచయం. ఏంటారు పరిచయకర్త శ్రీ ఎస్ఏ సుభాన్.
4: భారతదేశంలో జనాభా బాగా పెరిగిపోతుంది. పెరిగిపోతున్న ఈ జనాభాకు తగినట్టు ఇళ్ల అవసరాలు కూడా బాగా ఏర్పడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో నగరాల్లో, పట్టణాల్లో, మున్సిపాలిటీ స్థాయి పట్టణాల్లో కూడా ఈ అపార్ట్మెంట్ కల్చర్స్ అన్నది బాగా పెరిగిపోతుంది. అంటే ఇండ్ల సముదాయం ఒకే చోట తక్కువ స్థలంలో ఎక్కువ ఇండ్లను కట్టి జనానికి సౌకర్యం కల్పించడం అనే ఈ విధానం బాగా పెరిగిపోతుంది. మరి ఈ విధానంలో ఈ అపార్ట్మెంట్లు కొనుగోలులో సాధారణంగా మనం చేసే పొరపాట్లేంటి, ఒకవేళ బిల్డర్ చేసే మోసాలేంటి, ఈ విషయాలన్నీ మనం చర్చించుకోవడానికి ఇవాళ మనం మన స్టూడియోకు ప్రముఖ న్యాయవాది కేఎల్ఎన్ ప్రసాద్ గారిని ఆహ్వానించడం జరిగింది. వారిని అడిగి మరి ఆ విషయాలేంటో తెలుసుకుందాం. నమస్కారం అండి లాయర్ గారు.
5: నమస్తే సార్.
4: లాయర్ గారు, ఇప్పుడు నేను ప్రస్తావించాను,
5: చెప్పండి.
4: అంటే ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ కల్చర్ బాగా పెరిగిపోయింది కాబట్టి
5: అవునండి
4: ఇంట్లో అవసరాలు కూడా ఉన్నాయి. ఎక్కడో ఊరి బయట విసిరేసినట్టు ఇల్లు కట్టుకొని బతకడం కంటే కూడా ఊరు మధ్యలో అన్ని సౌకర్యాలు లభిస్తాయి కాబట్టి సరే అని చెప్పేసి కొంత ఇరుకైనా పర్వాలేదని చెప్పేసి ఈ అపార్ట్మెంట్లను కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది ఈ మధ్యకాలంలో బాగా
5: జనం.
4: మరి ఎలాంటి సమస్యలు ఉంటాయంటారు ఇలాంటి ఇళ్ళు కొనే ముందు? ఎలాంటి సమస్యలు సాధారణంగా మీ దగ్గరకు వచ్చే కేసులు ఎట్లా ఉంటాయి?
5: సామాన్యంగా అపార్ట్మెంట్స్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఏపీ అపార్ట్మెంట్స్ ప్రమోషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ ఓనర్షిప్ యాక్ట్ 1987 ఒక యాక్ట్ పాస్ చేశారండి. కొనేవాళ్ళందరూ కూడా ఈ యాక్ట్కు సంబంధించిన ప్రిలిమినరీ స్టెప్స్ ఏముంటాయి అనేది తెలుసుకొని కొనడము
4: అది
5: ముఖ్యమండి, చాలా ముఖ్యం. మామూలుగా ఈవెన్ చదువుకున్న వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా ఈ యాక్ట్లో ఉన్నది ప్రిలిమినరీగా ఏముంది అనేది తెలుసుకోకుండా కొనడం వల్లనే ప్రాబ్లమ్స్ అనేటివి జనరేట్ అవుతున్నాయి. యాక్చువల్గా ఒక ఫ్లాట్లో కన్స్ట్రక్షన్ కంప్లీట్ కాకముందే పర్మిషన్ తీసుకునేటప్పుడే మున్సిపల్ కమిషనర్ గారు ప్లాన్ అప్రూవల్ ఇస్తారు. ప్లాన్ అప్రూవల్ ప్రకారంగా బిల్డర్ అనేవాళ్ళు కట్టాలి. ఓనర్ వేరే ఉంటారు, బిల్డర్ వేరే ఉంటారు.
4: ఓనర్ వేరే ఉంటాడు, అక్కడ కన్స్ట్రక్షన్ చేసి బిల్డింగ్ కు సంబంధించిన విషయాలు చూసుకునే బిల్డర్ వేరే
5: ఉంటారు, కొనేవారు
4: వేరే ఉంటారు.
5: సో ఆ పరిస్థితుల్లో పర్మిషన్ ప్లాన్ అప్రూవల్ ఇచ్చినప్పుడే కంపల్సరీగా ఈ యాక్ట్ ప్రకారము వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలి. బిల్డరు ఏమేమి తాను ప్రొవైడ్ చేస్తున్నాడో, ప్లాన్ అప్రూవల్ ప్రకారంగా ఏం కడుతున్నాడో,
4: అంటే
5: వాటర్,
4: ఎలక్ట్రిసిటీ, అసలు కొలతలు కూడా, అంటే ఎన్ని బెడ్రూమ్లు, ఆ బెడ్రూమ్ల కొలతలు ఏమిటి, హాల్ కొలతలు ఏమిటి, కిచెన్ కొలతలు ఏమిటి అన్నది ప్లింత్ ఏరియా మొత్తం కూడా సబ్మిట్ చేయాలి బ్లూ ప్రింట్ లో. ఆ తర్వాత మీరు అన్నట్టు సౌకర్యాలు, కరెంటు సౌకర్యం, నీళ్ల సౌకర్యము, ఆ తర్వాత మున్సిపాలిటీ నుంచి వచ్చే మంచి నీళ్ల సౌకర్యం ఏమేమి కల్పిస్తున్నారు.
5: అంతేకాకుండా ఈ అపార్ట్మెంట్ కల్చర్ అనేది ఒక అసోసియేషన్ లాగా వాళ్ళు అక్కడ కంటిన్యూ కావాలి. ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ రిజిస్టర్ చేయించుకోవాలి. అంతవరకు కూడా, అంతకు ముందు కూడా ఈ బిల్డింగ్ అప్రూవల్ ప్లాన్ ఎప్పుడైతే కమిషనర్ గారు ఇస్తారో అక్కడ బిల్డర్ ఒక డిక్లరేషన్ ఇచ్చింటాడు, నేను ఈ ప్లాన్ ప్రకారం కట్టించి వీళ్ళకి సదుపాయాలన్నీ కలుగు చేస్తాను
4: అని చెప్పేసి మున్సిపాలిటీ వాళ్ళకి సబ్మిట్ చేసి
5: ఉంటాడు. మరియు యాక్చువల్గా బిల్డరు ఫ్లాట్ను హ్యాండ్ ఓవర్ చేసే ముందు కమిషనర్ దగ్గర ఫిట్నెస్

0: సర్టిఫికేట్ కంపల్సరీ తీసుకోవాలి. ఇది ఎవరు కూడా ప్రాక్టికల్గా పాటించడం లేదు. ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతనే బిల్డర్ కంపల్సరీ
1: అమ్మకం చేసుకోవాలి,
0: అమ్మకం చేసి హ్యాండ్ ఓవర్ చేయాలి. హ్యాండ్ ఓవర్ చేసే నాటికి కంపల్సరీగా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలి. దానిని ఎవరు ఇన్సిస్ట్ చేయడం లేదు. కొనేవాళ్ళకి తెలియనితనం వల్ల
1: సామాన్యంగా ఈ విషయం చాలా మందికి తెలియదు, చాలా మందికి తెలియదు.
0: ఈ యాక్ట్లో ఏముందంటే, ఈ నేను చెప్పిన 1987లో ఏపీ అపార్ట్మెంట్స్ ప్రమోషన్ అండ్ కన్స్ట్రక్షన్ యాక్ట్ ప్రకారము బిల్డింగ్ అప్రూవల్ ప్లాన్ ప్రకారంగా కట్టకుండా వెళ్తే ఈ కమిషనర్ ఎవరైతే పర్మిషన్ ఇస్తారో వాళ్ళు బిల్డర్ మీద సెక్షన్ 28 ఆఫ్ దట్ యాక్ట్ ప్రకారంగా 50,000 జరిమానా వేయచ్చు, మరియు 1 ఇయర్ ప్రాసిక్యూషన్ కూడా ఉంది బిల్డర్ మీద. ఈ విషయాలు సామాన్యంగా ఎవరికి తెలియదు.
1: అవునండి,
0: వీటిని దృష్టిలో పెట్టుకొని ఏలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కొనే ముందే మనము చేరుకున్న ఫ్లాట్లో చేరుకున్న తర్వాత కాదు, ఫ్లాట్లో చేరుకునే
1: తీసుకోవాల్సిన జాగ్రత్త,
0: ఎస్ కొనబోయే ముందే మనం కొనే ముందు ఫ్లాట్ అపార్ట్మెంట్ కొనే ముందు ఏం చేయాలంటే మున్సిపాలిటీల అప్రోచ్ అయ్యి బిల్డింగ్ అప్రూవల్ ప్లాను మరియు డిక్లరేషన్ గివెన్ బై ది బిల్డర్ అవి తీసుకొని ఆ ప్రకారంగా ఉన్నాయా లేదా చూసుకొని మనం జాగ్రత్త పడి కొనాలి. వాటికి ఎలాంటి డీవియేషన్ ఉన్నా చూడండి, యూజువల్గా 5% వరకు ఏది సన్షేడ్స్ కానీ విండోస్ కానీ కొంత ప్లాన్ అప్రూవల్ కన్నా ఒక 5% వరకు ఎక్స్ట్రా ఉన్నా కూడా అది పెద్ద సీరియస్నెస్ కాదు. కానీ మామూలుగా ఏం జరుగుతుందంటే, చెప్తానండి, అపార్ట్మెంట్లో సిల్ట్ అంటారు గ్రౌండ్, ఆ సిల్ట్లో యాక్చువల్గా ప్లాన్ అప్రూవల్లో పార్కింగ్ అని చూపిస్తారు.
1: అవునండి,
0: కానీ పార్కింగ్ లేకుండా చేసి సగం పోర్షను వాళ్ళ బిల్డర్ ఆఫీసు గాను లేక షాపింగ్ కాంప్లెక్స్
1: గాను
0: లేక బిల్డింగ్లు కట్టి వాటిని లీజ్కి ఇవ్వడము అమ్మడము కూడా చేస్తుంటారండి. ఇవన్నీ విరుద్ధం, ఇవన్నీ విరుద్ధం. ఏ ప్లాన్ అప్రూవల్ ప్రకారంగా పార్కింగ్ అని చూపిస్తే కామన్ ఏరియా కింద దానిని కంపల్సరీ ఫ్లాట్ ఓనర్స్కి ప్రొవైడ్ చేయాలి, ప్రొవైడ్ చేయాలి. ఇంకా యాక్ట్లో ఏం చెప్తుందంటే, ఈ ప్రొవైడ్ చేసేటువంటి కార్ పార్కింగ్ యాక్చువల్గా అమ్మేదానికి లేదు. బిల్డర్ కానీ ఓనర్ కానీ కార్ పార్కింగ్ది అమ్మేదానికి లేదు. ఎందుకంటే ఫ్లాట్ కొనేటప్పుడు అపార్ట్మెంట్తో బాటి కొంత సైట్ కొంటాడు పర్చేజర్. సో దానికి ఎక్కడ ఏ ఏరియా కార్ పార్కింగ్ ఇస్తున్నాము అనేది చూపించాలి,
1: చూపించాలి.
0: అంత జాయింట్ ఓనర్స్ అసోసియేషన్ లాగా. సో యాక్చువల్గా మీనింగ్ ఆఫ్ అపార్ట్మెంట్ కల్చర్ ఏమంటే, వాళ్ళు ఉండేటువంటి అపార్ట్మెంట్ కాకుండా మిగిలిన ఏరియా అంతా కూడా కామన్ ప్యాసేజెస్, కామన్ స్టెప్స్, లిఫ్టు, జనరేటరు, సో ఎవ్రీథింగ్ సెల్ఫ్ కంటైన్డ్గా ఉండేదాన్నే ఫ్లాట్ అంటారు. ఒక ఫ్లాట్లో సెవరల్ అపార్ట్మెంట్స్ ఉంటాయి.
1: అవునండి,
0: మామూలుగా. సో ఒక ఫ్లాట్ అంటే బిల్డరు డిక్లరేషన్ ఇచ్చిన ప్రకారంగా కంప్లీట్ చేసిన తర్వాతే అమ్మాలి. అది కాకుండా అమ్మేయడం, ఏదో మభ్య మాటలు చెప్పి తక్కువ చేస్తున్నానని చెప్పి అమ్మడం, మనం కొనేవాళ్ళు కూడా మున్సిపాలిటీలో రికార్డ్స్ వెరిఫై చేసుకొని కరెక్ట్గా ఉందా లేదా చూసుకోకుండా కొని చేరిపోవడము, దాని వల్లనే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఒక్కసారి అమ్మేసి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మీరు బిల్డర్ని అప్రోచ్ అయ్యి దానికి సరైన వాటర్ ఫెసిలిటీ లేదని కానీ ఏదడిగినా కూడా వాళ్ళు పెద్దగా రెస్పాండ్ కారు. అండ్ మోర్ ఓవర్, ఒక్కసారి బిల్డింగ్ అప్రూవల్ అయిన తర్వాత, కన్స్ట్రక్షన్ ప్లాన్ అప్రూవల్ అయిన తర్వాత బిల్డర్కి కానీ ఓనర్కి కానీ ప్లాన్లో చేంజెస్ చేసేదానికి ఎలాంటి అధికారం ఉండదు. అపార్ట్మెంట్స్ అన్నీ అమ్మిన తర్వాత అసోసియేషన్, ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ రిజిస్టర్

0: చేసుకొని మెజారిటీ పీపుల్ బైలాస్ను అమెండ్ చేసుకొని అప్రూవల్ తీసుకొని చేంజెస్ చేసుకోవచ్చు తప్ప బిల్డర్కి కానీ ఓనర్కి కానీ.
1: అంటే
0: ఇప్పుడు మామూలుగా ఏం జరుగుతుందంటే 1+3 పర్మిషన్ తీసుకుంటారు, కానీ కట్టేది 4th floor, 5th floor
1: కూడా కడతారు. కరెక్ట్.
0: అదంతా చట్టవిరుద్ధమే. అటువంటిది మనం కొనే ముందే చూసుకొని ప్లాన్ అప్రూవల్ ప్రకారంగా ఎన్ని ఫ్లోర్స్కి పర్మిషన్ ఉందో అవే తీసుకోవాలి. లేని పక్షంలో అది ఇల్లీగల్ స్ట్రక్చరే అవుతుంది. ఏనాడైనా
1: భవిష్యత్
0: సబ్సిక్వెంట్గా మున్సిపాలిటీ వాళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తే ఎవరైతే కొన్నారో వాళ్ళ మీద ఫైన్ అనేది ఇంపోజ్ చేస్తారు.
1: చేస్తారు, అవును, నిజమేనండి.
0: యాక్చువల్గా అది బిల్డర్ ఫాల్ట్. అది

0: అటువంటిది మనం కొనే ముందే చూసుకొని ప్లాన్ అప్రూవల్ ప్రకారంగా ఎన్ని ఫ్లోర్స్కి పర్మిషన్ ఉందో అవే తీసుకోవాలి. లేని పక్షంలో అది ఇల్లీగల్ స్ట్రక్చరే అవుతుంది. ఏనాడైనా
1: భవిష్యత్
0: సబ్సిక్వెంట్గా మున్సిపాలిటీ వాళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తే ఎవరైతే కొన్నారో వాళ్ళ మీద ఫైన్ అనేది ఇంపోజ్
1: చేస్తారు. అవును, నిజమేనండి.
0: యాక్చువల్గా అది బిల్డర్ ఫాల్ట్. అది
1: బిల్డర్ ఫాల్ట్. ఈ మున్సిపాలిటీ చెప్పి అమ్మేసి ఉంటాడు అతను, అదే కొనుక్కునే వాళ్ళు మోసపోయి కొనుక్కుని ఉంటారు.
0: కొనే ముందే మనము అప్రూవల్ ప్లాన్ ప్రకారంగా ఉందా లేదా చూసుకొని కొనే బాధ్యత మనకు ఉంటుంది.
1: కొనే వాళ్ళు ముందు జాగ్రత్త తీసుకోవాలి. ముందుగా అప్రోచ్ అయ్యి మున్సిపాలిటీ వారిని, అంటే ఏ నగరంలో ఉంటే ఆ నగరము లేదా పట్టణంలో పట్టణము ఆ మున్సిపాలిటీని
0: సంప్రదించి. ఈ యాక్ట్లో యాక్చువల్గా ఒక ఫ్లాట్ అంటే మోర్ దాన్ 5 అపార్ట్మెంట్స్ ఉండాలి. మోర్ దాన్ 5 అపార్ట్మెంట్స్ ఉంటేనే ఫ్లాట్ కింద వస్తుంది. అది వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చి పర్మిషన్ తీసుకుని మున్సిపల్ కమిషనర్ దగ్గర ప్లాన్ అప్రూవల్ తీసుకుంటేనే ఈ యాక్ట్ కింద ఈ రూల్స్ వర్తిస్తాయి. అయితే కొనేవాళ్ళు ముందుగానే మున్సిపాలిటీలో ఇవన్నీ వెరిఫై చేసుకొని పర్ఫెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఆ ప్రకారం ఫిట్నెస్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాతనే పొజిషన్ తీసుకోవాలండి. అది జరగడం లేదు. ప్రాక్టికల్గా
1: ఎక్కడ జరగడం లేదు.
0: అందువల్లనే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి, చాలా చోట్ల ఉత్పన్నమవుతున్నాయి. ఈవెన్ ఏలాంటి డీవియేషన్ ఉన్నా కూడా ఈ యాక్ట్ ప్రకారం, మీకు చెప్పాను కదా, సెక్షన్ 28 ప్రకారము కమిషనర్ కెన్ ఇంపోజ్ 50,000 ఫైన్ అండ్ ఆల్సో 1 ఇయర్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉంటుంది బిల్డర్ కి. ఇది యాక్చువల్గా
1: చట్టం
0: జరగడం లేదు. చట్టం
1: చెబుతోంది, కానీ అమల్లో దిశగా వచ్చినప్పుడు. లాయర్ గారు, ఇప్పుడు మీ మాటకు అడ్డొస్తున్నాను,
0: చెప్పండి.
1: ఈ మధ్యకాలంలో ఈ మన నగరంలో చూస్తున్నాం, అనంతపురం నగరంలో బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ ఏదేదో అని బీపీఎస్ అని చెప్పేసి రెడ్ మార్కులు రాసిపోతా ఉన్నాం.
0: అవునండి.
1: కొనుగోలు చేసి ట్యాక్స్ కడుతూ ఉంటారా ఇండ్లకు, ఆ ఫ్లాట్లకు కానీ ఇండ్లకు కానీ ఇట్లాంటివి? అంటే మరి కట్టేటప్పుడు ముందు బిల్డరు సబ్మిట్ చేసిన కొలతలకు సమానంగా ఉందా లేదా అని ట్యాక్స్ ఇంపోజ్ చేసే, అంటే మున్సిపాలిటీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవన్నీ పరిశీలించదా?
0: కంపల్సరీ
1: పరిశీలించాలి.
0: వాళ్ళు పరిశీలించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది, కానీ ప్రాక్టికల్గా వాళ్ళు చేయడం లేదు. ఒకటి, మనం కొనే ముందే ఇప్పుడు నేను చెప్పినట్లుగా డిక్లరేషన్ బిల్డర్ ఏమిచ్చాడు ఆ ప్రకారంగా ఉందా లేదా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇన్సిస్ట్ చేసి ఆ తర్వాత మీరు గనక పొజిషన్ తీసుకుంటే 90% ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయండి. అది లేనందువల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉత్పన్నమవుతున్నాయి. మోర్ ఓవర్ పర్మిషన్ లేకుండా 3 ఫ్లోర్స్ పర్మిషన్ తీసుకొని 5 ఫ్లోర్స్ కట్టింటే అటువంటి 4th ఫ్లోర్ 5th ఫ్లోర్ విచ్ ఈజ్ ఇల్లీగల్ స్ట్రక్చర్, అది మనం కొనకూడదు. మోర్ ఓవర్ ఈ 3 ఫ్లోర్స్ కొన్నవాళ్ళు కంప్లైంట్ చేస్తే ఈ యాక్ట్ ప్రకారంగా కమిషనర్ గారు అవునండి డిమాలిష్ చేస్తారు. అదే కాకుండా మీకు ఇప్పుడు చెప్పాను కదా కార్ పార్కింగ్ అనేది, కార్ పార్కింగ్ ప్రొవైడింగ్ అని ప్లాన్ అప్రూవల్లో చూపించి అక్కడ కట్టుకొని వాళ్ళు అమ్ముకొని సొమ్ము చేసుకుంటే వాటికి కొన్నవాళ్ళు అసోసియేషన్ యాక్షన్ తీసుకోకుండా కంప్లైంట్ చేయకుండా పోవడం వల్ల కూడా ఇవన్నీ
1: జరుగుతున్నాయి.
0: అపార్ట్మెంట్ కొనే ముందు వాళ్ళు చదువుకున్న వాళ్ళైనా చదువుకోని వాళ్ళైనా ఈ యాక్ట్ ప్రకారము కమిషనర్ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకొని సరి అయిన లాయర్తో అడ్వైస్ తీసుకొని కొంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది.
1: ఇది ముందు జాగ్రత్తలు, అంటే కంపల్సరీ కూడా.
0: ఇప్పుడు చట్టం కూడా
1: కొనే ముందు,
0: అవునండి, చట్టం కూడా ఏం చెప్తుందంటే మీరు డబ్బు పెట్టి కొనే ముందు ఇమ్మోబుల్ ప్రాపర్టీ, ఇల్లు కానీ స్థలం కానీ, కంపల్సరీగా సరి అయిన ప్రూడెంట్ పర్సన్గా వెరిఫై చేసుకొని విచారించుకొని దానికి సంబంధించిన రికార్డ్ అంతా తీసుకొని కొనాల్సిన బాధ్యత పర్చేజర్కు ఉంటుంది,
1: కొనుగోలుదారుడిదే.
0: అవును, అది జరగనప్పుడు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఫైన్ వచ్చినా భరించాల్సింది
1: జరుగుతుంది.
0: ఈ ప్రాబ్లమ్స్ దానివల్ల వస్తుంది
1: భవిష్యత్తులో,
0: దానివల్ల జరుగుతున్నాయి
1: జరుగుతున్నాయి.
0: కాబట్టి

0: లా ఏం చెప్తుందంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో పర్చేజర్ మస్ట్ బీ డెలిజెంట్, హీ మస్ట్ టేక్ రీజనబుల్ కేర్, ఎంక్వైరీస్ చేసి రికార్డ్ కాపీస్ సంపాదించి ప్రాపర్గా అడ్వైస్ తీసుకొని దెన్ ఓన్లీ హీ షుడ్ పర్చేస్. అట్లా లేనందువల్ల ఇన్ని సమస్యలు వచ్చేదానికి అవకాశం
1: ఉంది.
0: అది జరుగుతుంది
1: జరుగుతుంది.
0: అది ఈ యాక్ట్ని చాలామందికి తెలియదండి, చదువుకున్న వాళ్ళకి కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్కైనా ఇది ఉంటుంది ఇలా అనేది తెలియదా, తెలియనితనం వల్ల ఇది జరుగుతుంది. సో కేవియట్ ఎంటార్, ద పర్సన్ హూ ఈజ్ పర్చేజింగ్ మస్ట్ బి బివేర్ ఆఫ్ ది రైట్ఫుల్ ప్రాపర్టీ, కావునా కాదా విచారించుకొని తీసుకోవాల్సిన బాధ్యత మనకు.
1: కొనుగోలుదారుడిదే,
0: అమ్మేవాడు మోసం చేస్తే అమ్మేవాడి మీద పోవచ్చు, కానీ కొనుక్కున్న తర్వాత పొసిషన్ తీసుకున్నా అంటే అపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక దాని మీద కంప్లైంట్స్ ఇస్తే నువ్వు ఎలా తీసుకున్నావు, అది తీసుకునే ముందు నువ్వు ఎందుకు చూసుకోలేదు, కోర్టు విల్ క్వశ్చన్. అది కూడా రెండేళ్లు దాటిందంటే, కొన్న తర్వాత పొజిషన్ తీసుకున్న తర్వాత రెండేళ్లు దాటిందంటే ఆ రైట్స్ మనకు లేని సౌకర్యాలు ఏవైతే కలగజేయలేదో అవి అడిగే హక్కు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద పోగొట్టుకుంటాం మాక్సిమం 2 ఇయర్స్. కానీ ఇట్లా అపార్ట్మెంట్స్లో సమస్యలు అనేవి జనరల్గా కొన్ని చేరుకున్న 3 ఏళ్లకు 4 ఏళ్లకు మొదలవుతాయి. ఆ పాటికి కన్జ్యూమర్ యాక్ట్ ప్రకారంగా లిమిటేషన్ పోతుంది. సో కాబట్టి కొనే ముందే ఫిట్నెస్ సర్టిఫికేట్ బై కమిషనర్ మస్ట్ బి అప్టైన్డ్ బిఫోర్ జాయినింగ్, బిఫోర్ పర్చేసింగ్ అండ్
1: ఇల్లు కొనుక్కొని అందులో చేరే ముందు.
0: అది ఎవరు చేయడం లేదండి దానివల్ల. ఎస్, దానివల్ల
1: అంటే చాలా మందికి ఈ రకమైనటువంటి అవగాహన లేదండి, అవగాహన లేదు,
0: అవేర్నెస్ లేని దానివల్ల.
1: అయితే బిల్డర్ అమ్ముతా ఉంటాడు, తన చూపించేస్తా ఉంటా, ఇవన్నీ మీకు సౌకర్యాలు కల్పిస్తామండి, ఇది కార్ పార్కింగ్ ఈ రూములు ఇంత విశాలంగా ఉంటుంది అది ఇది అని చెప్పేసి తను ఒకటి ప్రింట్ చేసి ఇచ్చేస్తాడు. అదే చూసుకుంటారు, అది పరిశీలించి ఇంట్లోకి వెళ్తారు, ఆ కొలతలు ఉన్నాయా లేదా, ఏదో కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా సరే కొనేద్దామని అనుకుంటారు.
0: అదే సార్ నేను చెప్తున్నా,
1: మున్సిపాలిటీ వాళ్ళు అప్రోచ్ కారు,
0: 5% డీవియేషన్ మేబీ పాసిబుల్, బట్ మేజర్గా డీవియేషన్ ఉంటే రేపొద్దున మున్సిపాలిటీ వాళ్ళు దాన్ని డిమాలిషన్ చేయవచ్చు. పక్కవాడికి సరిపోకపోతే డిమాలిష్ చేయమని పిటిషన్ పెడితే హైకోర్టు డైరెక్షన్స్ వచ్చి చేసినవి కూడా ఉన్నాయి.
1: చట్ట
0: ప్రకారం జరిగినవి చాలా ఉన్నాయి.
1: అప్పుడప్పుడు అక్కడ
0: చాలా జరుగుతాయి, చాలా జరుగుతాయి,
1: జరుగుతుంది.
0: కారణం ఇది అంటారు. కాబట్టి కొనేవాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకొని కమిషనర్ దగ్గర ప్లాన్ అప్రూవల్ ఏముంది, తర్వాత దానికి ఆయన డిక్లరేషన్ ఏమిచ్చారు, ఏం ప్రొవైడ్ చేస్తా అన్నాడు, సో తీసుకునే ముందు ఫిట్నెస్ సర్టిఫికేట్ వచ్చిందా లేదా, ఇవన్నీ
1: పరిశీలించి
0: కాపీలు కోరాలి. కాపీలు తీసుకొని సాటిస్ఫై అయినాక కొనాలి. అట్లా లేని దాని వల్లనే ప్రాబ్లమ్స్
1: ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా చక్కగా చెప్పారండి లాయర్ గారు. అపార్ట్మెంట్ కొనబోయే ముందు కొనుగోలుదారుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆ తర్వాత బిల్డర్లు ఏవైనా అంటే వాళ్ళు చేసే చిన్న చిన్న మోసాలను ఒకవేళ ముందు జాగ్రత్తగా మనం మున్సిపాలిటీ వాళ్ళని అప్రోచ్ అయితే ఈ విషయాలన్నీ బయటపడతాయి. అవన్నీ పరిశీలించి కొనుగోలు చేసుకోవాలి. అవి ఇవ్వకపోతే బిల్డర్ పైన ఆ తర్వాత కేసు పెడితే మీరు చెప్పిన చట్టం ప్రకారం ఫైను ఆ తర్వాత శిక్షలు కూడా ఉంటాయని చెప్పేసి అని అంటున్నారు.
0: చాలా ఉందండి, ప్రజల యొక్క హక్కులు కాపాడాలనే యాక్ట్ అనేది గవర్నమెంట్ వాళ్ళు చేశారు.
1: అపార్ట్మెంట్ యాక్ట్
0: చేశారు, బట్ దాన్ని ప్రాక్టికల్గా తెలియనితనం వల్ల, అవేర్నెస్ లేని దాని వల్ల ఇవన్నీ
1: జరుగుతున్నాయి. చాలా చక్కటి విషయాలు తెలియజేశారు లాయర్ గారు. మీకు మా తరఫున, మా శ్రోతల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.
0: నమస్తే.
2: మీరింతవరకు న్యాయ సలహాలు కార్యక్రమంలో అపార్ట్మెంట్ కొనుగోలులో జాగ్రత్తలు న్యాయవాది శ్రీ కేఎల్ఎన్ ప్రసాద్ గారితో పరిచయమన్నారు పరిచయకర్త శ్రీ ఎస్ఎ శుభాన్.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఇప్పుడు విందాం ఒక పాట.

పాట విన్నారు. ఇంతటితో ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: Bengal Padma Shri Dr. D.Y. Patil at the age of 90. And finally, Gen Z may help the digital gold rush, states the Economic Times, as the savvy Gen Z emerges as the fastest growing consumer. With that, it's back to you, Anuja.
1: Thank you, Subhadra. And now, before we end the bulletin, the headlines once again. India flagship sinks after attack in Red Sea, all 13 Indian sailors rescued. India condemns attack on commercial vessel. Reserve Bank of India to announce its bi-monthly monetary policy review this morning. Supreme Court asks RBI to prepare SOP for dealing with mule accounts and bank accounts linked to cyber fraud. Online registration for first round of NEET UG Counseling 2026 to commence today. IMD warns of very heavy rainfall in Assam and Meghalaya today. And in badminton, PV Sindhu seeded 9th, while Satvik Sairaj Ranki Reddy and Chirag Shetty get 5th seeding for BWF World Championships. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి అనకాపల్లి జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ వై రామకృష్ణ.
3: అనకాపల్లి జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమం, వ్యవసాయం, ఆరోగ్యం, మహిళల భద్రత, ఓటరు జాబితా సవరణ, పోలవరం ప్రాజెక్టు పనులు వంటి అంశాలతో కూడిన అనకాపల్లి జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వింటారు. వికసిత్ భారత్ వైబ్రేట్ విలేజ్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా యువతతో దృశ్య మాధ్యమ విధానం ద్వారా మాట్లాడారు. అనకాపల్లి కలెక్టరేట్ నుంచి జిల్లా యువత ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. యువతలో దేశభక్తి, సేవాభావం, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని ప్రధానమంత్రి తెలిపారు. మై భారత్ పోర్టల్ ద్వారా యువతకు అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, ప్రతి యువకుడు, యువతి ఈ పోర్టల్లో నమోదు చేసుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. తమ ప్రతిభను జిల్లా, రాష్ట, జాతీయ స్థాయిలో ప్రదర్శించడంతో పాటు దేశ అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని సూచించారు. అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పాల్గొని రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, మందుల లభ్యత, సిబ్బంది కొరత, ఆధునీకరణ వంటి అంశాలపై సమీక్షించారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆసుపత్రి అభివృద్ధికి అవసరమైన చర్యలను త్వరితగతిన చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రజలు ఇచ్చిన దరఖాస్తులు పరిస్థితుల్లోనూ గడువు దాటకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ క్లినిక్, పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో విచారణ చేసి సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ భూములను పరిరక్షించడంతో పాటు ఆక్రమణలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూ రికార్డుల నవీకరణ, మ్యూటేషన్, ఆన్లైన్ సేవలు తదితర అంశాల్లో ప్రజలకు ఎలాంటి జామ్ లేకుండా సేవలు అందించాలని స్పష్టం చేశారు. జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర జిల్లాలో అభివృద్ది పనులపై సమీక్ష నిర్వహించారు. మంజూరైన రోడ్ల పనులను రాబోయే 15 రోజుల్లో ప్రారంభించాలని, పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో రోడ్లు, తాగునీరు, సాగునీరు, జలజీవన్ మిషన్, పోలవరం ఎడమ కాలువ, పారిశ్రామిక అభివృద్ది తదితర అంశాలపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ వివిధ శాఖల పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తాగునీరు, రోడ్లు, మౌలిక సదుపాయాలు వంటి ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలని సూచించారు. సమిష్టి కృషితో అనకాపల్లి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. నర్సీపట్నం పురపాలక సంఘం పరిధిలో స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 నిధులతో సుమారు 3.05 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న తడి చెత్త, పొడి చెత్త, శుద్ది, వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృశ్య మాధ్యమం విధానంలో ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ శిలాఫలకాన్ని ఆవిష్కరించి యంత్రాలను ప్రారంభించారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా పరిశుభ్రత సాధ్యం కాదని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి ఇంటిలో తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలని కోరారు. పరిశుభ్రతతోనే డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా వంటి వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. బూత్స్థాయి అధికారులు, ఏఈఆర్ఓలు పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ఓటర్ల ఫోటోల డిజిటలైజేషన్, మరణించిన వారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, డూప్లికేటర్ల వివరాల పరిశీలన వంటి

0: అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఓటర్లకు ఏవైనా సందేహాలు ఉంటే అధికారులు సహాయం అందించాలని సూచించారు. అనకాపల్లి జిల్లాలో మహిళల భద్రత కోసం జిల్లా పోలీసులు అభయ మీ భద్రత మా బాధ్యత కార్యక్రమాన్ని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మహిళలకు భద్రత కల్పించడంతో పాటు సైబర్ నేరాలపై అవగాహన పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. శక్తి యాప్, శక్తి టీమ్స్, ఉమెన్ సేఫ్టీ బీట్స్ వంటి వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలు, కళాశాలల్లో అభయ ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మహిళలు, విద్యార్థినులు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని సూచించారు. ఇప్పటి వరకు అనకాపల్లి జిల్లా సమాచార లేఖ విన్నాం. రచన యడ్ల రామకృష్ణ, అనకాపల్లి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమం ముందుగా దత్తపుత్రుడు ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన దాశరథి గీతం, సంగీతం టి చలపతిరావు.

శ్రోతలు 101.7 MHz చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమం తర్వాత చిన్ననాటి కళలు. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. గీతరచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం టి చలపతిరావు.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: చిన్ని కృష్ణుడు. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఆశా భోస్లే పాడిన పాట, గీతరచన వేటూరి సుందర రామ్మూర్తి, సంగీతం ఆర్డి బర్మన్.

0: యాప్ తో జాగ్రత్త.
1: ఆర్బీఐ అంటుంది
0: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: అనుబంధం. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరచన వేటూరి సుందర రామూర్తి, సంగీతం చక్రవర్తి.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: చిత్రసీమ కార్యక్రమాల తర్వాత జ్యోతి.

0: ఈ చిత్రంలో ఎస్ జానకి పాడిన పాట. గీతరచన ఆత్రేయ, సంగీతం చక్రవర్తి. మీరు వింటున్న ఆ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట.
1: చిరకాలం ఉండాలి నీ నవ్వు, చిగురిస్తూ ఉండాలి నాలుగు.

కార్యక్రమం తర్వాత అందమయ్య చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్పీ శైలజ పాడిన పాట.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇప్పుడు విందాం రమేష్ నాయుడు సంగీత దర్శకత్వం వహించినటువంటి చిత్రాలలోని పాటలు. కార్యక్రమం ముందుగా సూర్య చంద్రులు ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీతరచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం రమేష్ నాయుడు.

శరములు కురిసే మరులు తోదరించే సిగబిరులు పదవశించే తెరలుగా దొంతరలుగా స్పందించిపోవు ఆ

జీవితం ఈ చిత్రంలో వి రామకృష్ణ, పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం రమేష్ నాయుడు.

తాత మనవడు. ఈ చిత్రంలో వి రామకృష్ణ పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, సంగీతం రమేష్ నాయుడు.

0: ఆనంద భైరవి. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. వేటూరి గీతానికి సంగీతం రమేష్ నాయుడు.
1: తరగడతాం తరగడతాం తరగడతాం తరగడతాం తరగడతాం తరగడతాం తరగడతాం తరగడతాం తరగడతాం తరగడతాం తరగడతాం తరగడతాం తరగడతాం తరగడతాం తరగడతాం తరగడతాం తరగడతాం తరగడతాం తరగడతాం తరగడతాం తరగడతాం తరగడతాం తరగడతాం తరగడతాం తరగడతాం తరగడతాం తరగడతాం తరగడతాం తరగడతాం తరగడతాం తరగడతాం తరగడతాం తరగడతాం తరగడతాం తరగడతాం తరగడతాం తరగడతాం తరగడతాం తరగడతాం తరగడతాం తరగడతాం తరగడతాం తరగడతాం తరగడతాం తరగడతాం తరగడతాం తరగడతాం తరగడతాం తరగడతాం తరగడతాం తరగడతాం తరగడతాం తరగడతాం తరగడతాం

శుభము శుభము సాహిత్య పరులకు శుభము శుభము సంగీత విధులకు శుభము శుభము నాట్యానుమారులకు తద్ధిత్త జణు తగ ధిత్త జణు తింగిణ తింగిణ

శ్రోతలు, రమేష్ నాయుడు సంగీత దర్శకత్వం వహించినటువంటి చిత్రాల పాటలు వింటున్నారు. కార్యక్రమం తర్వాత మేఘ సందేశం, ఈ చిత్రంలో పి సుశీల పాడిన పాట.

మీరింతవరకు రమేష్ నాయుడు సంగీత దర్శకత్వం వహించినటువంటి చిత్రాలలోని పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇప్పుడు విందాం అభిలాష. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటలు వింటారు. కరకుల ముందుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుంచి భారత్లాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలీబాయ్, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విశ్రుత్, లక్ష్మి, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్, వీరంతా వినిపించమని కోరుతున్న పాట మరో చరిత్ర. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

మీరు విన్న ఆ పాట మరో చరిత్ర. ఈ చిత్రంలో పి సుశీల, కమల్ హాసన్ పాడిన పాట. శ్రోతల 101.7 మెగాహెడ్స్పై అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమం తర్వాత జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపురం నుంచి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్న పాట అల్లుడా మజాక. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన వేటూరి గీతం, సంగీతం కొట్టి.

కొండవీటి సింహం. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు వైఎస్ఆర్ జిల్లా ఆర్ఎస్ కొండాపురం టి కొండూరు నుంచి రవీంద్ర శర్మ, లలితమ్మ, మురళీధర్ రెడ్డి, అపర్ణ, సుబ్బారెడ్డి, నేత్రావతి, హిమబిందు, మేఘావతి, లక్ష్మీ ప్రసన్న, సంయుక్త, మహాలక్ష్మి, సుహాసిని, సుభద్ర అండ్ రాజమ్మ వీరందరి కోసం ఈ పాట.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బబ్బల
2: సై బాల్,
1: నడుగుల తామర
2: సై బాల్,
1: బురద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: సంగారెడ్డి జిల్లా హతినూరు మండలం చిద్దుల నాగార నుంచి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, దుర్గారెడ్డి, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ, దుర్గయ్య, భిక్షపతి. వీరంతా వినిపించమని కోరుతున్న పాట కీచురాళ్ళు. ఈ చిత్రంలో ఉషా ఉత్తప్ పాడిన పాట. వేటూరి గీతానికి సంగీతం ఇళయరాజా.
5: గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అండ్ హాయ్ ఎవ్రీబాడీ, వెల్కమ్ టు ద యూత్ పానోరామా అండ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ us హియర్ ఆన్ స్టేజ్. వెల్కమ్ టు కీచురాళ్ళు. Come on, everybody. Hit the beat. Hit the beat. Dum cha dum dum cha cha dum cha cha dum cha dum cha dum dum cha cha dum cha cha dum cha dum.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: శ్రోతల 101.7 MHz పై అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమం తర్వాత కల్పన ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీతరచన వేటూరి సుందరరామ్మట్టి, సంగీతం చక్రవర్తి. ఈ పాట కోరుతున్న శ్రోతలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, యంగముని వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమం చివరిగా కొత్త బంగారు లోకం. ఈ చిత్రంలో కార్తీక్ పాడిన పాట అనంత శ్రీరామ్ గీతానికి సంగీతం మిక్కీ జే మేయర్. ఈ పాట కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, సాయి కుమార్, శ్యామల వెంకటేష్, కృష్ణ, సూర్యకళ రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, విజయ్ కుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితిక, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు.

0: ఆర్టికల్ 370 రద్దుకు ఏడేళ్లు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. భారతదేశం అనేక భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలతో కూడిన వైవిధ్యభరితమైన దేశం. భిన్నత్వంలో ఏకత్వం అనే వైవిధ్యాన్ని కాపాడుతూ జాతీయ సమైక్యతను బలోపేతం చేయడం భారత రాజ్యాంగ ప్రధాన లక్ష్యం. స్వాతంత్ర్యం అనంతరం జమ్మూకాశ్మీర్కు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ద్వారా ప్రత్యేక హోదా కల్పించబడింది. అదేవిధంగా ఆర్టికల్ 35A ద్వారా ఆ రాష్ట్రానికి ప్రత్యేక హక్కులు ఇవ్వబడ్డాయి. అయితే ఈ ప్రత్యేక హోదా కారణంగా కేంద్ర ప్రభుత్వ చట్టాలు, సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలు కాలేదు. దీంతో ఆ ప్రాంతాలు అభివృద్ధికి దూరంగా ఉండిపోయాయి. 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A రద్దు చేస్తూ జమ్మూకాశ్మీర్, లడక్లను కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించింది. ఈ నిర్ణయం దేశ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిందని చెప్పవచ్చు. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే జాతీయ పతాకం అనే భావనకు ఇది బలాన్ని ఇచ్చింది. ఏడేళ్ల కాలంలో ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, ఉపాధి, మహిళా సాధికారత, పర్యాటకం, ప్రజాస్వామ్యం, పారిశ్రామికాభివృద్ది వంటి అనేక రంగాల్లో విశేష పురోగతి సాధించాయని గణాంకాలు చెబుతున్నాయి. ఆర్టికల్ 370 రద్దు ప్రధాన ఉద్దేశం జమ్మూకాశ్మీర్ను దేశ ప్రధాన అభివృద్ది ప్రవాహంలో మరింతగా భాగస్వామ్యం చేయడమేనని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ నిర్ణయం ద్వారా భారత రాజ్యాంగాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడం, దేశంలోని అన్ని పౌరులకు సమాన హక్కులు కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజాస్వామ్య వ్యవస్థను గ్రామస్థాయి వరకు బలోపేతం చేయడం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా అందించడం, మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగ పరిరక్షణ కల్పించడం వంటి అంశాలు ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. అలాగే ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని తగ్గించి శాంతి భద్రతలను మెరుగుపరచడం, జమ్మూకాశ్మీర్లో అభివృద్ది, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను పెంచడం ద్వారా దేశ సమగ్ర అభివృద్ధిలో భాగం చేయడం ఆర్టికల్ 370 రద్దు వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఆర్టికల్ 370 రద్దుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ దేశ ఐక్యతను బలోపేతం చేయడం కోసం రాజ్యాంగాన్ని సవరించాల్సి వచ్చిందని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ఆర్టికల్ 370 కారణంగా జమ్మూకాశ్మీర్లో పూర్తిస్థాయిలో అమలు కాలేకపోయిందని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఒకే రాజ్యాంగం అమలు కావాలనే లక్ష్యంతోనే ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తీసుకున్నామని ప్రధాని తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్కు నివాళిగా దేశ సమగ్రతను మరింత బలోపేతం చేయాల్సిన అన్నారు. ప్రజల మద్దతుతోనే రాజ్యాంగ సవరణ జరిగిందని పేర్కొన్న ప్రధాని మోదీ, ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని భారత సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని తెలిపారు.
1: हमने देश की एकता के लिए किया. बाबा साहब अंबेडकर का संविधान 370 की दीवार के कारण जम्मू कश्मीर की तरफ देख भी नहीं सकता था. हम चाहते थे बाबा साहब अंबेडकर का संविधान हिंदुस्तान के हर हिस्से में लगना चाहिए और इसलिए बाबा साहब को श्रद्धांजलि भी देनी थी. देश की एकता को मजबूत करना था. हमने संविधान संशोधन किया, डंके की चोट पर किया और 370 को हटाया और भारत की सुप्रीम कोर्ट ने भी अब तो उसको मोहर लगा दी है.
0: ఆర్టికల్ 370 రద్దు అనంతరం సాధారణ ప్రజలకు రాజ్యాంగ హక్కులు అందుబాటులోకి వచ్చాయని నివేదికలు పేర్కొంటున్నాయి. మహిళలు ఇతర రాష్ట్రాల వ్యక్తులను వివాహం చేసుకున్నా తమ ఆస్తి హక్కులను కోల్పోకుండా రక్షణ పొందారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించే అవకాశం లభించింది. పహాడీ, పదరి, గద్దా బ్రాహ్మణులు, కోలీ వంటి వర్గాలకు కూడా ప్రత్యేక గుర్తింపు లభించిందని విశ్లేషకుల అభిప్రాయం. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకాశ్మీర్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. రహదారుల అభివృద్ధికి 61,528 కోట్లు కేటాయించగా 8,000 కిలోమీటర్లకు పైగా గ్రామీణ రహదారులను నిర్మించారు. అదేవిధంగా 302 కొత్త వంతెనలను నిర్మించారు. జమ్మూ శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించే లక్ష్యంతో పలు సొరంగ మార్గాల నిర్మాణం చేపట్టారు. రైల్వే రంగంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనా

శ్రోతలు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలకు కావస్తుంది. మరి కాసేపట్లో ఆర్టికల్ 370 రద్దుకు 7 ఏళ్లు, ఈ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: రైల్వే వంతెన నిర్మాణం పూర్తయింది. విమానయాన రంగంలో జమ్మూ విమానాశ్రయాన్ని విస్తరించడంతో పాటు రాత్రి విమాన సర్వీసులను కూడా ప్రారంభించారు. దీంతో జమ్మూకాశ్మీర్లో అనుసంధాన సదుపాయాలు మరింత మెరుగుపడ్డాయి. విద్యారంగంలో కూడా ఆర్టికల్ 370 రద్దు అనంతరం పలు అభివృద్ధి చర్యలు చేపట్టినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. జమ్మూకాశ్మీర్లో జాతీయ విద్యా విధానం 2020 అమలు చేయడంతో పాటు 51 కొత్త కళాశాలలు, 3 ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేశారు. ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను అందుబాటులోకి తీసుకువచ్చారు. అదేవిధంగా 10 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు కాగా పాలిటెక్నిక్ కళాశాలల్లో అదనపు సీట్లను పెంచారు. పీఎంశ్రీ పథకం కింద 396 పాఠశాలలను అభివృద్ధి చేశారు. పాఠశాలలు మధ్యలో మానేసిన వేలాది మంది విద్యార్థులను తిరిగి విద్యావ్యవస్థలోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. శ్రీనగర్లో జరిగిన సభలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, ఇంతకుముందు దేశం కోసం రూపొందించిన అనేక పథకాలు, చట్టాల్లో జమ్మూకాశ్మీర్ మినహా అనే పదాల ప్రస్తావన తప్పనిసరిగా ఉండేది. ఇప్పుడది గతకాలపు జ్ఞాపకంగా మిగిలిపోయిందని పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్ ప్రాంతాలు శాంతి ప్రగతి పదంలో ముందడుగు వేస్తుండటంతో రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమమైందని, తద్వారా ఈ ప్రాంతాలు స్వయం సమృద్ధ భారత్ కార్యక్రమం ముందంజకు దోహదం చేస్తున్నాయని తెలిపారు. జమ్మూకాశ్మీర్లో భారత రాజ్యాంగం ఇప్పుడు నిజంగా అమలవుతోందని అన్నారు. ప్రజల మధ్య విభజన గోడలా నిలిచిన ఆర్టికల్ 370 తొలగిపోవడంతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.
1: सही मायने में भारत का संविधान लागू हुआ है और जिन्होंने अब तक संविधान लागू नहीं किया वे दोषी हैं, गुनहगार हैं, कश्मीर के नौजवानों के, कश्मीर की बेटियों के, कश्मीर के लोगों के गुनहगार हैं. और ये सब कुछ साथियों इसलिए हो रहा है क्योंकि सबको बांटने वाली ఆర్టికల్ 370 కి దివార గీర్ చుకీ హై.
0: ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకాశ్మీర్లో వైద్య, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, పర్యాటకం, ఉపాధి, భద్రత వంటి పలు రంగాల్లో అభివృద్ధి చర్యలు కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 2 ఎయిమ్స్ కేంద్రాలు, 2 క్యాన్సర్ ఆసుపత్రులు ఏర్పాటు చేసినట్లు నివేదిక వెల్లడించింది. అదేవిధంగా 3104 ఆరోగ్య కేంద్రాలు, 270 జన ఔషధి కేంద్రాలు ప్రారంభించారు. నర్సింగ్, పారామెడికల్ సీట్లను పెంచడంతో పాటు ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో గృహాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సదుపాయాల విస్తరణకు చర్యలు తీసుకున్నట్లు నివేదిక తెలిపింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3.35 లక్షల గ్రామీణ ఇళ్లు, 47,040 పట్టణ ఇళ్లకు ఆమోదం లభించింది. అమృత్ పథకం కింద పలు అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టడంతో పాటు జల్జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించే కార్యక్రమం కొనసాగుతోంది. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. వ్యవసాయ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ జల్జీవన్ మిషన్కు 13,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించగా వేలాది గ్రామీణ కుటుంబాలకు తాగునీటి కనెక్షన్లు అందించడంతో పాటు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేశారు. రావి కాలువ ఆధునికీకరణ, వరద నియంత్రణ ప్రాజెక్టుల అమలు వంటి చర్యలు చేపట్టారు. జమ్మూకాశ్మీర్ ఆర్థికాభివృద్ధిలో పర్యాటకం కీలక రంగంగా మారిందని గణాంకాలు చెబుతున్నాయి. 2024లో 2.36 కోట్ల మంది పర్యాటకులు జమ్మూకాశ్మీర్ను సందర్శించగా వారిలో 65,000 మంది విదేశీ పర్యాటకులు ఉన్నారు. అమర్నాథ్ యాత్రకు 5.12 లక్షల మంది భక్తులు, వైష్ణోదేవి ఆలయానికి 95 లక్షలకు పైగా భక్తులు వచ్చినట్లు తెలిపింది. కొత్త పర్యాటక సర్క్యూట్ల అభివృద్ధి, సినిమా చిత్రీకరణలకు అనుకూల వాతావరణం కల్పించడం వంటి చర్యలు చేపట్టడంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగాయి. స్టార్టప్లకు ప్రోత్సాహం, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాల పెంపుతో పాటు మహిళలకు డ్రోన్ శిక్షణ, పర్యాటక రంగంలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. జమ్మూకాశ్మీర్లో భద్రతా పరిస్థితుల్లో మెరుగుదల కనిపించిందని పేర్కొంది. ఉగ్రవాద ఘటనలు తగ్గాయని, రాళ్లు రువ్వే సంఘటనలు దాదాపుగా నిలిచిపోయాయని తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యం పెరగడంతో పాటు శాసనసభ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఆర్టికల్ 370 రద్దు అనంతరం లడక్ ప్రాంతంలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమయ్యాయి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 100% ఆరోగ్య బీమా కవరేజ్ కల్పించడంతో పాటు లేలో వైద్య కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపింది. ఇంధన రంగంలో సౌర విద్యుత్

ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తూ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా ఆధునిక విమానాశ్రయం, కొత్త రహదారులు, వంతెనల నిర్మాణం జరిగింది. లడఖ్లో ప్రతికరంగ అభివృద్ధికి చర్యలు తీసుకోవడంతో పాటు డిజిటల్ విద్యను ప్రోత్సహించేందుకు పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకాశ్మీర్, లడఖ్ ప్రాంతాల్లో పరిపాలనా వ్యవస్థలో మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది. మౌలిక సదుపాయాల విస్తరణ, రహదారులు, రైల్వేలు, విద్య, వైద్యం, పర్యాటకం, పెట్టుబడులు, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి రంగాల్లో పురోగతి నమోదైందని ప్రభుత్వం చెబుతోంది. అలాగే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందుబాటులోకి రావడం, రాజ్యాంగబద్ద హక్కులు, చట్టాల అమలు దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే జమ్మూకాశ్మీర్, లడఖ్లో కూడా అమలవుతున్నాయని పేర్కొంటోంది. అదే సమయంలో స్థానిక ప్రజల ఆకాంక్షలు, రాజకీయ ప్రతినిధత్వం, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం, శాశ్వత శాంతి, సమగ్ర అభివృద్ధి వంటి అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో అభివృద్ధి ఫలాలు ప్రతి పౌరుడికి చేరడం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు మరింత పెరగడం, సామాజిక ఆర్థిక ప్రగతి వేగవంతం కావడం రాబోయే కాలంలో కీలకంగా మారనున్నాయి. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం అనే భావనతో జాతీయ సమైక్యతను బలోపేతం చేయడంతో పాటు జమ్మూకాశ్మీర్, లడఖ్ ప్రాంతాలు శాంతి, సుస్థిర అభివృద్ధి, సుపరిపాలన దిశగా మరింత ముందుకు సాగాలనేదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ అభివృద్ధి ప్రయోజనాలు జమ్మూకాశ్మీర్, లడఖ్లలోని ప్రతి వర్గానికి చేరువ చేసేందుకు ఆర్టికల్ 370 రద్దు పూర్తిస్థాయిలో దోహదపడుతోందని చెప్పవచ్చు. ఆర్టికల్ 370 రద్దుకు 7 ఏళ్ళు అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఏవన్ ఎక్స్ప్రెస్ నుంచి రాహుల్ సిప్లిగన్స్ పాడిన పాట వినేశారు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ప్రపంచం మొత్తంలో ఒక్క దేశం కూడా లేని ఖండం ఏది? సో ఖండం పేరు తెలిస్తే ఆన్సర్ చేయండి అన్నాను. మరి ఆన్సర్స్ అయితే వచ్చాయి, ఎవరెవరు పంపించారు ఒకసారి చూసేద్దాం. అప్పలరాజు గారు పాట నుంచి కరెక్ట్ ఆన్సర్ గుడ్ మార్నింగ్ అంటూ తోట అనిల్ కుమార్ గారు పంపించారు గుంటూరు జిల్లా నుంచి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అలాగే ఎఫ్ఎం రావట్లేదా, నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, మీరు యాప్లో గనక అయితే గనక ఒకసారి క్యాచీ మెమరీని క్లియర్ చేసుకోండి. అదే ఒకవేళ లింక్ ఓపెన్ చేస్తే కనుక ఒక్కసారి రీఫ్రెష్ చేసి క్లోజ్ చేసి అన్నిటినీ మళ్ళీ ఒకసారి క్లిక్ చేసుకోండి, ఒకసారి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ విజయలక్ష్మి గారు 11 నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అలాగే కోనేరు విష్ణు గారు అయ్యప్పన్న గారి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అబ్దుల్ గారు పెద్దపరిమి నుంచి కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ గారు, మర్సీ విజయ్ గారు ఫ్యామిలీ ఉషా ఖండం అంట. అలాంటి ఖండం ఒకటి ఉందా అండి మనకి, నాకు తెలియదు, బట్ ఇట్స్ ఓకే, అదైతే కాదు. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నరసింహారెడ్డి గారు మాధవరి నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే వెస్తాంబరం చెన్నై నుంచి రంగారావు గారు కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అక్కరపాక నుంచి రమా గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే గోల్నిపల్లి నుంచి గోవర్ధన్ గారు, వాణి గారు ఇద్దరు కూడా పంపించారు. ఓకే, స్పేస్ ఇచ్చారా, అందుకే నాకు కొంచెం క్లియర్గా పంపించాల్సింది, బట్ ఇట్స్ ఓకే, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే శ్రీదేవి, శైలజ, మహేష్ అందరూ కడప నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అలాగే జానకిరామ్ గారు పంపించారు నందిగామ నుంచి కరెక్ట్ ఆన్సర్. సుకుమారి గారు విజయవాడ నుంచి, అయితే అలాంటి దేశం లేదనుకుంటా అంటూ పంపించారు. ఉందండి, దేశం అడగల నేను, దేశమే లేని ఖండాన్ని అడిగాను. అది సుకుమారి గారు ఆన్సర్ చెప్పాల్సింది మీరు. అండ్ నెక్స్ట్ గుడ్ మార్నింగ్ చందన అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. ఓకే, గుడ్ మార్నింగ్. అండ్ అలాగే మీరు మీతో రోజు మెసేజ్లు అయినా సరే ఏవైనా సరే మంచి మాటలు పాటలు విషయాలు చెబుతూ ఉంటే మీ షో పంచుకోవడం మాకు ఎంతో సంతోషం సుమండి అంటున్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ సెకండ్ ప్రశ్నకు రెడీగా ఉంటాను, ఎందుకంటే ప్రశ్న వినలేదు అంట. ఓకే ఫైన్, వేదాంతం జానకి గారు. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ మ్యామ్ గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు. ఎవరు పేరే, ఇది పేరు పేరు పేరు, మీ పేరా, ఊరా, అదే జిల్లానా, ఎన్టీఆర్ అనే పెట్టుకున్నారు. ఓకే, సో అది విషయం. నెక్స్ట్ ఇంకా అవుట్కోర్ నుంచి పంపించారు అరుణ గారు, మోహన్స్ గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా. సో ఆసియా కాదండి, ఇంకొకటి ఉంది, ఆన్సర్ ఏంటి అనేది చెప్తాను. అండ్ సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అలాగే అనంతపూర్ నుంచి రమేష్ గారు పంపించారు. అండ్ వెంకటాచలపతి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఇప్పుడే మీ ప్రశ్న విన్నాను, ఆస్ట్రేలియా అనుకుంటా చందనాజీ అంటున్నారు. సో అది కూడా కాదు, జానకి గారు. అండ్ అలాగే సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ని మెసేజ్ చేశారు. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటో చూసేద్దామా. ప్రపంచం మొత్తంలో ఒక్క దేశం కూడా లేని ఖండం ఏంటంటే అంటార్కిటికా అనమాట. సో ఇక్కడ జనాభా మనకి కనబడతారు, కాకపోతే టూరిస్టుల రూపేణా కనబడతారు తప్పితే, విడిగా అసలు అక్కడ నివసించే వాళ్ళు అసలు ఉండనే ఉండరు అనమాట. ఎక్కువగా అక్కడ మనకి కనిపించేవి అందంగా కనబడే పెంగ్విన్స్. సో అది విషయం, మరి ఇంకా మాట్లాడుకుందాం ఇంకొన్ని విషయాలు అయితే. అండ్ నాకు ఇంకొక మెసేజ్ కూడా ఉంది, సో ఎవరు పంపించారో చూసేద్దాం.

సో ఎవరు పంపించారు అంటే అంటార్కిటిక అంటూ విజయ్ పంపించారనమాట. బాగున్నారా అక్క, మీరు బాగున్నారా, వాయిస్ కూడా బాగుంటుంది అంటూ పంపించారు. ఓకే ఓకే ఫైన్ అండ్ ఇంకొక ఆన్సర్, ఇంకా కొన్ని ఆన్సర్స్ అలా వస్తూ ఉన్నాయి. సుకుమారి గారు కూడా విజయవాడ నుంచి ఆన్సర్ చేశారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అరేబియా అనుకుంటున్నారట, అరేబియా సముద్రం ఉంటుంది కదా, నరేష్ గారు అండ్ ఫ్యామిలీ. ఇట్స్ ఓకే. మరి అవి నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే. ఇంకా ఎవరు పంపించారు, హాయ్ గుడ్ మార్నింగ్ చందన గారు అంటూ మాకు చాలా రోజుల తర్వాత రేడియో వచ్చింది అంటున్నారు. అవునా, ఓకే ఓకే. ఫ్రీక్వెన్సీ ఏదన్నా మీకు అది సెట్ అవ్వట్లేదేమో మీ ఏరియాకైతే. సో పోరంకి నుంచి మెసేజ్ చేశారు. అండ్ మరి ఆన్సర్ చెప్పేశా కదా, అక్కడ అంటార్కిటికాలో అయితే అసలు జనాభా ఎక్కువగా శాశ్వతంగా అట్లా నివసించే విధంగా అయితే ఉండరు, అది సంగతి. మరి నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అయితే అడుగుతున్నాను, ఇది మన బాడీకి సంబంధించింది, మరి ఆలోచించి ఆన్సర్ చేసేయండి. మనిషి శరీరంలో ఎముకలే లేని అవయవం ఒకటి ఉంది, అదేంటో తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248884K. మనిషి శరీరంలో ఎముకలే అసలు లేవట, అలాంటి ఒక అవయవం ఉంది, అదేంటి తెలిస్తే ఆన్సర్ చేస్తూ ఉండండి. ఇంకొక మంచి సాంగ్ వినేద్దాం, ఇంటూ స్టే ట్యూన్.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం వాణిజ్య ప్రకటనలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ

0: ప్రారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
1: వాణిజ్య ప్రకటనలు విన్నారు. ఇప్పుడు విందాం వివిధ భారతి కార్యక్రమాలు.

0: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా,
1: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: నాణ్యతలో రాజీ లేదు,
4: ధరలో సాటి రాదు.
3: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
4: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు.
3: విజయ వంటలు.

వింటున్నారు వివిధ భారతి 101.3లో హరివిల్లు ప్రోగ్రామ్. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మనిషి శరీరంలో ఎముకలే లేని ఒక అవయవం ఉందన్నాను. మరి ఎవరెవరు ఏమేమి ఆన్సర్స్ పంపించారో చూద్దాం. గుడ్ మార్నింగ్ చందన అంటూ పంపించారు మాకు చాలా రోజుల ఓకే. నెక్స్ట్ ఎవరు పంపించారు ఈ మెసేజ్ ఇందాకదే, అండ్ మల్లికార్జున గారు విజయవాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అప్పలరాజు గారు పడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అబ్దుల్ గారు పెద్దపరిమి నుంచి కరెక్ట్ ఆన్సర్, కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అనంతపూర్ నుంచి రమేష్ గారు వెంకటాచలపతి గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ గారు మెరిసి విజయ్ గారు ఫ్యామిలీ పంపించారు, కాలేయం అనుకుంటున్నారట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకా ఎముకలే లేని అవయవం అంటూ పంపించారు కరెక్ట్ ఆన్సర్, వేదాంతం జానకి గారు అండ్ ఫ్యామిలీ. అలాగే విజయలక్ష్మి గారు 11 నుంచి పంపించారు ఫస్ట్ అంటూ పంపించారు, తర్వాత అంటూ ఓకే అన్ని రకాలు పంపించారు, నైస్. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, ఇమ్రాన్ ఖాన్ సీమ ఇద్దరు కూడా విజయవాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే అక్కర్పాక నుంచి రమా గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ గోల్నిపల్లి నుంచి గోవర్ధన్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్, అలాగే సత్యభార్గవి గారు తాడిపత్రం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే పాపారావు గారు నర్సాపురం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ సాయి గణేష్ గారు పంపించారు కుండల మార్కెట్ అట, సో అక్కడ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, అండ్ అలాగే దేవి గారు అండ్ ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే రాజేష్ గారు హిందూపూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, నీరజ్ అండ్ మోక్షిత్ ఇద్దరు హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, వెస్తాంబరం నుంచి పిఎస్ రంగారావు గారు కరెక్ట్ ఆన్సర్, అలాగే హాయ్ మ్యామ్ గుడ్ మార్నింగ్ అంటూ కృష్ణబాబు గారు అనంతపూర్ జిల్లా నుంచి పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్ అండి, అండ్ అలాగే హాయ్ మీకు కూడా, అండ్ అలాగే రంగాచార్యులు గారు పంపించారు హిందూపూర్ నుంచి, సో కరెక్ట్ ఆన్సర్ మీది కూడా, అండ్ సుకుమారి గారు పంపించారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే చందన గారు అంటూ పంపించారు అప్పాపురం నుంచి మహాలక్ష్మి గారట అండ్ ఫ్యామిలీ అందరూ కూడా, సో కరెక్ట్ ఆన్సర్ చేశారు, అండ్ హాయ్ వెల్కమ్ టు షో, అండ్ అలాగే రమాదేవి గారు పంపించారు ఇసుకపల్లి నుంచి గుడ్ మార్నింగ్ చందన అంటూ అనుకుంటున్నా అంటున్నారు, ఓకే కరెక్ట్ ఆన్సర్ రమాదేవి గారు, వెల్కమ్ మీకు.

అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఎక్సెట్రా పెట్టేశారా, నేను అందులోంచి తీసేసుకోవాలి. ఓకే, ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రామకృష్ణ గారు అనంతపూర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అడిగితే మాకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మాకు తెలియనివి కూడా తెలుసుకుంటున్నాం అంటున్నారా. ఓకే, నేను వెళ్ళేటప్పుడు వింటూ ఉంటా ఈ ప్రోగ్రామ్ మాత్రం అంటున్నారు. ఓకే, వినండి చక్కగా. సో ఎవరు పంపించారు? విజయవాడ నుంచి నందు అట. ఓకే నందు గారు, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ ఇంకెవరు పంపించారు? చందన గుడ్ మార్నింగ్ అంటూ జాన్సన్ గారు విజయవాడ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వనపర్తి జిల్లా నుంచి గోవర్ధన్ రావు గారు, ఇంద్రబాయ్ గారు హార్ట్ అంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఇంకా మల్లికార్జున గారు, అబ్రహాం గారు కేశవ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే కడప నుంచి శ్రీదేవి గారు, శైలజ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ వినయ్ గారు పంపించారు. ఓకే, వినయ్, మోషి, యాంటోనీ అందరు కూడా పంపించారా? ఓకే, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ అంటూ పంపించారు ఎవరు? చీమల్పాడు నుంచి రాజారావు గారు. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్ కింద కన్సిడర్ చేస్తున్నాను మీ ఆన్సర్ని, కరెక్ట్ ఆన్సర్. అండ్ దేవసేన గారు తిరుపతి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ తల అనుకుంటున్నారట, తల శరీర భాగం అవుతుంది కానీ శరీర అవయం, అంటే శరీరంలో ఉండే అవయం అవ్వదు నరేష్ గారు. బట్ తలలో మనకి ఎముకలు ఉంటాయి, అంటే ఆల్రెడీ మనకి స్కల్ ఉంటుంది కదా, సో అది ఆన్సర్ అవ్వదు. మరింతకీ ఏంటంటే ఒకటి కాదు, ఇక్కడ మనకి రకరకాల ఆన్సర్స్ అయితే వస్తాయి. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మన నాలుక గురించి. నాలుకలో అస్సలు ఒక్క ఎముక కూడా ఉండదన్నమాట, కండరంతో అలా తయారవుతుంది. అండ్ ఇంకా ఏంటంటే బ్రెయిన్, బట్ బ్రెయిన్ అనేది ఔటర్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్, మనకి స్కల్తో అటాచ్ అయినట్టుగా ఉంటుంది. కానీ బ్రెయిన్ వరకు మనం చూస్తే కనుక అది మనకి కండరం లాగా అవన్నీ కనబడుతూ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మన గుండె, అలాగే మన చర్మం. సో ఇంకోటి ఏంటంటే మన చెవి బయట ఉండే భాగం అనమాట, మనకి బయటకు కనబడుతున్న చెవి భాగం. సో ఇవన్నీ కూడా అసలు ఎముకలే లేని ఇవన్నమాట. బట్ చెవి అనేది శరీర భాగం అయిపోతుంది, మరి అది సంగతి. అండ్ మిగిలినవన్నీ కూడా ఎవరైతే ఆన్సర్స్ పెట్టారో సో అవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్స్. అండ్ చివరిగా ఇంకొక క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడే మాతృభాష ఏది? సో మదర్ టంగ్ ఉంటుంది కదా, రకరకాల లాంగ్వేజెస్ ఉంటాయి కదా, అందులో మదర్ టంగ్ కూడా ఉంటాయి కదా. అందులో ప్రపంచం మొత్తంలో ఎక్కువగా మాట్లాడే ఒక మాతృభాష ఉంది, అదేంటో మీకు తెలిస్తే నాకు ఆన్సర్ చేసేయండి 0866248814. ఇది వాట్సాప్ నెంబర్. అండ్ ఇంకొక మంచి సాంగ్ వినేద్దాం, వింటూ స్టే ట్యూన్.

మంచి సాంగ్ అయితే ఫంకే నుంచి వినేశారు. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడే మాతృభాష ఏది, తెలిస్తే ఆన్సర్ చేయండి అన్నాను. మరి ఆన్సర్స్ కూడా వచ్చేసాయి, చూద్దాం అసలు ఎవరెవరు ఏ ఆన్సర్స్ పంపించారు అనేది. తెలుగు అంటున్నారు మాతృభాష అంటూ, మన మాతృభాష అయితే తెలుగు, బట్ అయితే ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇంకా అప్పలరాజు గారు పడని నుంచి పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా కనకారావు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్ తమిళ్ అంటున్నారు, కోనేరు విష్ణు గారు, కాదండి అయ్యప్పనగర్ నుంచి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరు పంపించారు, కరెక్ట్ ఆన్సర్ సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి. అండ్ కడప నుంచి శ్రీదేవి గారు, శైలజ గారు కరెక్ట్ ఆన్సర్, వినయ్ మోష్ అనంత సారీ యాంటనీ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు కడప నుంచి. అండ్ అలాగే వెంకటాచలపతి గారు, రమేష్ గారు అనంతపూర్ నుంచి పంపించారు. ఇంగ్లీష్ అయితే కాదు కానీ ఫస్ట్ అది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ రాజేష్ గారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఎక్కువగా మాట్లాడేది అంటూ అప్పాపురం నుంచి సూర్యరావు గారు, మహాలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే ప్రపంచంలోనే అంటూ తాడిపత్రి నుంచి సత్యభార్గవి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఎంతమంది మాట్లాడతారు అనేది కూడా పంపించేశారు, ఓకే. నెక్స్ట్ ఇంకా సుకుమారి గారు విజయవాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. దేవసేన గారు తిరుపతి నుంచి అనుకుంటున్నా అంటూ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, అనంతపూర్ నుంచి ఓబరేష్ గారు పంపించారు అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. అండ్ అలాగే విజయవాడ నుంచి నందు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పిఎస్ రంగారావు గారు చెన్నై నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారు, ఓకే ఎంతమంది మాట్లాడతారు అనేది కూడా పంపించారు, నైస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రంగాచార్య గారు పంపించారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ గుడ్ మార్నింగ్ అంటూ కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు ఆన్సర్ అంటే, లాంగ్వేజ్ అంటూ పంపించారు, వరల్డ్ లాంగ్వేజ్ అంటూ పంపించారు. బట్ ఇదైతే ఆన్సర్ కాదనుకుంటా. చీమలపాడు నుంచి రాజారావు గారు కొంచెం క్లియర్గా పంపించండి. అండ్ జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అశోక్ గారు గన్నవరం నుంచి హిందీ అనుకుంటున్నారు, బట్ హిందీ కూడా కాదు. గోపాలకృష్ణమాచారి గారు పంపించారు ఫ్రెంచ్ అంటూ, సో కాదండి. అండ్ అలాగే హాయ్ మ్యామ్ అంటూ హిందీ అంటున్నారు పాపారావు గారు నర్సాపురం నుంచి, కాదండి. అండ్ పవన్ గారు పంపించారు మియాపూర్ నుంచి, సో మీ ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సరే. అండ్ నెక్స్ట్ ఇంకా నరేష్ గారు అండ్ ఫ్యామిలీ పంపించారు, సో నేను మీ పేర్లు ఆల్రెడీ చెప్పేశానండి. అండ్ నెక్స్ట్ ఇంకా చందమామ చీరే కట్టిందే పాట, ఇది ఫంకీ అనే సినిమా, మన హీరో విశ్వక్ సేథ్ అండి, సో అది విషయం సత్యనారాయణ గారు. అండ్ నెక్స్ట్ ఇంకా సాయి శిరీష గారు తిరుపతి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. మరింతకీ ఆన్సర్ ఏంటి అని అంటే, ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడే మాతృభాష ఏది అని అంటే మాండరిన్ అనమాట, ఇది చైనీస్ లాంగ్వేజ్ అనమాట. సో అత్యధికంగా మాట్లాడే భాష ఇదే, అండ్ ఇదైతే మనకి ఎంతోమంది మాట్లాడుతూ ఉండే ఒక అందమైన భాష అనమాట. సో అది విషయం. మరి ఇలా మన హరివిల్లు ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. అండ్ చివరిగా ఒక స్మాల్ బ్రేక్తో ఎండింగ్ ఇచ్చేస్తున్నాను ఈ ప్రోగ్రామ్కి. అండ్ నేను కూడా మీ అందరినీ త్వరలోనే కలుస్తాను, అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి. చెప్పా కదా ఈసారి కూడా నేను అతి త్వరలో కలుస్తాను, త్వరలో కాదు అతి త్వరలో మీ ముఖ చిత్రాలు మార్చేయబోతున్నాను, రెడీగా ఉండండి ఎప్పుడు అనేది. సో వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3. టాటా బై బై. నేను మీ చందన, సైనింగ్ ఆఫ్.

0: సమయం 10:45. ఇప్పుడు షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమాన్ని వింటారు. నిర్వహణ డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.
1: షుగర్, బీపీ, థైరాయిడ్, అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజిషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 91504647444.
2: నమస్కారం డాక్టర్. ఆర్ఎల్వి ఫణికుమార్ గారు.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ ఫణికుమార్ గారు, మీరు విజయవాడలో ప్రముఖ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ గా వైద్య సేవలు అందిస్తున్నారు కదా. ముఖ్యంగా డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో షుగర్ తగ్గించడానికి అనుకోవాలనో, మరి బరువు తగ్గడం కోసమనో కానీ కొత్తగా ఏదో ఇంజెక్షన్స్ వారానికి ఒకటి చొప్పున వాడేవి అని వచ్చాయి అని చెప్పి ఈ సోషల్ మీడియాలో కూడా బాగా వింటున్నాం డాక్టర్ గారు, ఒక్కసారి దాని గురించి వివరించండి.
3: సార్, క్లుప్తంగా నేను ఇప్పుడు రెండు విషయాలు చెప్తాను వారానికి ఒకసారి వాటి గురించి. వారానికి ఒకసారి ట్రీట్మెంట్ అనేది ఇన్సులిన్ పరంగా కూడా కొత్తగా వచ్చింది. అలాగే ఇన్సులిన్ కాకుండా GLP-1 అగోనిస్ట్ అంటారు. GLP-1 అగోనిస్ట్ వచ్చేసి మనకి 3 ఇయర్స్ నుంచి మనకి అందుబాటులో కలదండి. సో బేసికల్గా ఈ రెండు పనిచేసే విధానం వేరు. ఒకటి వచ్చేసి వారానికి ఒకసారి ఇస్తే సరిపోతుంది. అది బేసికల్గా షుగర్ కంట్రోల్తో పాటు వెయిట్ లాస్కి కూడా పనిచేస్తుంది. వాటిలో రెండు రకాలు వచ్చినాయి ఆల్రెడీ 3 ఇయర్స్ నుంచి, అది 2 2½ 3 ఇయర్స్ నుంచి మనకు అందుబాటులో కలదు. ఒక ఇంజెక్షన్ వచ్చేసి ఈ మధ్య కొంచెం ఈ పేటెంట్ అవ్వడం వల్ల కొంచెం మనకి ఎక్కువగా దాని గురించి వినడం జరుగుతుంది. ఇకపోతే ఈ మధ్య వచ్చింది వారానికి ఒక్కసారి వాడే ఇన్సులిన్ అండి. సో ఇన్సులిన్ కూడా వీక్లీ 1 టైం చేసే ఇన్సులిన్ కూడా మనకి ఇప్పుడు కొత్తగా అందుబాటులో కలదు. కాకపోతే ఇండికేషన్స్ వచ్చేసి డాక్టర్ గారి డిసిషన్ మేరకే అది మనం ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రెండు డిఫరెంట్ అండి, రెండు వారానికి ఒకటే. ఒకటి వచ్చేసి షుగర్ కంట్రోల్తో పాటు వెయిట్ లాస్ బెనిఫిట్ ఉంటుంది, ఒకటి వచ్చేసి కేవలం ఇన్సులిన్ మాత్రమేనండి. అంటే వెయిట్ లాస్ బెనిఫిట్స్ కాదు, కేవలం షుగర్ కంట్రోల్ కోసం వాడే మెడిసిన్ అనమాట.
2: డాక్టర్ ఫణికుమార్ గారు, ఈ ఇంజెక్షన్ ఎవరికి ఎక్కువ ఉపయోగపడుతుంది, ఎవరికి అంత ఎక్కువగా ఉపయోగపడుతుంది?
3: సో ఫస్ట్ నేను ఇన్సులిన్ గురించి మాట్లాడుతానండి. ఈ వారానికి ఒకసారి వచ్చే ఇన్సులిన్ వచ్చేసి, ఇప్పటి వరకు ఇన్సులిన్ అంటే చాలా మందికి గుర్తు వచ్చేది ప్రతిరోజు ఒక ఇన్సులిన్ ఇంజెక్షన్, లేకపోతే రోజుకి 2-3 ఇన్సులిన్ సూదులు గుచ్చుకోవాలని. చాలామంది ఆ సూది భయంతో ఇన్సులిన్ మొదలుపెట్టేవాళ్ళు కాదు, కొంతమంది మర్చిపోతుండారు, కొంతమందికి అసలు మొదలుపెట్టడానికే భయం ఉండేది. సో ఎంత మ్యాక్సిమం మెడిసిన్స్ వాడినా కూడా షుగర్ కంట్రోల్ అవన్నీ వాళ్ళకి ఒక కొత్త బెనిఫిట్ ఏంటంటే వారానికి ఒక్కసారి ఇన్సులిన్ చేసుకునే అవకాశం ఇప్పుడు ఆ లేటెస్ట్ వీక్లీ 1 ఇంజెక్షన్తో మనకి అందుబాటులో కలదు. ఇది బేసికల్గా బేసల్ ఇన్సులిన్ అంటాము. ఇది ఒకసారి చేస్తే వారం మొత్తం పనిచేస్తుంది. అంటే రోజు ఇచ్చే పని లేకుండా వారానికి ఒకసారి ఇస్తే సరిపోతుంది. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే వారానికి ఒకసారి ఇస్తున్నాం కాబట్టి అది హై పవర్ ఇన్సులిన్ కాదు, అది బాడీలో నెమ్మదిగా రిలీజ్ అవుతూ 7 రోజుల దాకా పనిచేస్తుందండి. కాకపోతే మనకి ఇన్సులిన్ గురించి అవేర్నెస్ ఏంటంటే, మనం తిన్నా తినకపోయినా నిద్రపోయినా మనకి బాడీకి కొంచెం ఇన్సులిన్ అనేది ఎప్పుడూ అవసరమే. దాన్నే మనం బేసల్ ఇన్సులిన్ అంటాము. మనం అది ఉపవాసం చేసినా, అర్ధరాత్రి పడుకున్నా, మనం తినే టైం మధ్యలో షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవ్వకుండా ఉండడానికి మనకి బేసల్ ఇన్సులిన్ అవసరం. సో ఎప్పుడైతే పేషెంట్స్ టాబ్లెట్ వేసినా కూడా షుగర్ కంట్రోల్ అవ్వదో, మనం కొంతమందికి డైలీ 1 టైం ఇన్సులిన్ అనేది వాడుతూ ఉంటాము. సో ఆ పేషెంట్స్కి ఎక్కువగా ఈ వీక్లీ 1 ఇన్సులిన్ అనేది హెల్ప్ అవుతుంది.
2: మరి అయితే డాక్టర్ గారు, ఏదైతే ఈ వారానికి ఒకసారి వాడే ఇన్సులిన్ ఇంజెక్షన్ అని అన్నారు కదా, ఇప్పుడు అది ఒక్కటి ఇస్తే ఇంకా మందులు వాడే అవసరం ఉండదా?
3: కాదు సార్, అది ఎలా కాదండి, అది డిపెండ్స్ అపాన్ ది పేషెంట్ అండి. కొంతమందికి ఒక టాబ్లెట్ వాడుకుంటూ రోజుకి టాబ్లెట్స్ వాడుకుంటూ కంట్రోల్ అవ్వనప్పుడు రోజుకి ఒకసారి ఇన్సులిన్ ఇస్తాము. అలాంటి వాళ్ళకి ఇన్సులిన్ వారానికి ఒకసారి ఇస్తే సరిపోతుంది టాబ్లెట్స్ వేసుకుంటూ. అంటే రోజు ఇచ్చే ఒక టైం వాడే బేసల్ ఇన్సులిన్ బదులు ఇది వీక్లీ 1 టైం ఇస్తాము. కానీ కొంతమందికి భోజనం ముందు, బ్రేక్ఫాస్ట్ ముందు 3 పూట్ల ఇచ్చే ఇన్సులిన్, అంటే షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ ఇస్తాము. వాళ్ళకి ఈ ఇన్సులిన్ వాడుతున్నా కూడా మళ్ళీ షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ వాడాలి. అంటే ప్రతి మీల్స్ అప్పుడు పెరిగే షుగర్ కంట్రోల్ చేయడానికి షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ అవసరం. ఇది ఎక్కువగా ఎవరికి పనిచేస్తుందంటే టైప్ 2 డయాబెటీస్ ఉండే పేషెంట్స్ ఆల్రెడీ మాత్రలు వాడుకుంటూ కంట్రోల్ అన్నప్పుడు మనం ఒక పూట బేసల్ ఇన్సులిన్ వాడే వాళ్ళకి పాపని చేస్తుంది. కొంతమందికి వచ్చేసి పెద్దవాళ్ళకి ఇన్సులిన్ చేసుకోవడం అనేది మర్చిపోతూ ఉంటారు, అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి వీక్లీ 1 ఇన్సులిన్ బాగా పనిచేస్తుంది. ఎక్కువ ప్రయాణాలు చేసేవాళ్ళు, బాగా బిజీగా ఉండే ఉద్యోగాల్లో ఉండేవాళ్ళకి, లేదంటే వేరే ఊర్లో

0: వెళ్ళినప్పుడు ఇన్సులిన్ పార్ట్ క్యారీ చేయడం కష్టంగా ఉండే వాళ్ళకి వీక్లీ వన్స్ ఇన్సులిన్ అనేది బాగా పనిచేస్తుంది. ఇకపోతే డైలీ ఒక పూట ఇన్సులిన్ వాడేనప్పుడు కనీసం చూస్తే 365 ఇంజెక్షన్లు చేయాల్సి వస్తుంది సిప్స్ మీరు లెక్క ప్రకారం. సో అలాంటి వాళ్ళకి కూడా అంటే వన్ టైం ఇన్సులిన్ వాడే వాళ్ళకి ఈ ఇన్సులిన్ వాడడం వల్ల 52 ఇంజెక్షన్స్తో అయిపోతుంది వీక్లీ వన్స్ 52 వీక్స్. సో ఇలా ఇండికేషన్స్ బట్టి ఉంటుంది. సో ఒకటి వన్ ఇది ఒక ఫార్ములా ప్రకారం ఒకటి ఇచ్చేసి ఇంకా సరిపోదని చెప్పలేము. పేషెంట్కి వేరియేషన్ ఉంటుంది. పేషెంట్కి ఉన్న షుగర్ లెవెల్స్ బట్టి షుగర్కి వాడే మెడిసిన్స్ బట్టి మనం ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకే వాడాలి ఇది. అది ఎవరికి సూట్ అవుతుందో డాక్టర్ గారి డిసిషన్ మీదే మనం డిసైడ్ చేస్తాం ఈ వీక్లీ వన్స్ ఇన్సులిన్ వచ్చేసి. ఇకపోతే ఎక్కువ ఇన్సులిన్ రిక్వైర్మెంట్ ఉండే కండిషన్స్ లైక్ డయాబెటిక్ కీటోస్టోసిస్, ప్రెగ్నెన్సీ షుగర్స్, బాగా హై షుగర్ ఉండే వాళ్ళు టైప్ వన్లో ఇన్సులిన్ పనిచేయచ్చు. కానీ మళ్ళీ అగైన్ మనం ఒకరికి పనిచేస్తాను ఇంకొకరు పనిచేస్తానని చెప్పలేము. ఇది వాడుతూ కూడా మళ్ళీ షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ భోజనం ముందు వాడే అవసరం ఉండే రావచ్చు. సో ఎక్కువ శాతం ఏంటంటే డైలీ వన్ టైం వాడే వాళ్ళకి ఈ వీక్లీ వన్స్ ఇన్సులిన్ బాగా పనిచేస్తుంది. పెద్దవాళ్ళకి, కొంచెం బిజీ జాబ్స్ ఉండే వాళ్ళకి, మర్చిపోతాం అనే ఫియర్ ఉండే వాళ్ళకి, లేకపోతే తప్పదు ఇంకా ఇన్సులిన్ వాడాలి కానీ మొదలు పెట్టడానికి సూది భయం ఉండే వాళ్ళకి ఈ వీక్లీ వన్స్ ఇన్సులిన్ అనేది బాగా పనిచేస్తుంది.
1: డాక్టర్ ఇప్పుడు మీ పర్యవేక్షణలో ఇప్పుడు ఇంజెక్షన్ వాడుకుంటూ ఏదైతే ఈ ఇన్సులిన్ అనేటువంటిది అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే దానికి కూడా
0: లేదండి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది అసలు డిఫరెంట్ ఫేస్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఏంటంటే ఆ స్టేజ్ లో అసలు షుగర్ ఇంకా బయటపడదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫేజ్ అనేది అసలు డిఫరెంట్ ఫేజ్.
1: ప్రీ డయాబెటిక్
0: ఇది మనం మాట్లాడేది కేవలం డయాబెటిక్ పేషెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫేజ్ అనేది నేను క్రితం సార్ చెప్పినట్టు ప్రీ డయాబెటిస్ కంటే ముందు వచ్చే స్టేజ్. దాంట్లో పర్సన్ ఒక ఇన్సులిన్ బాడీలో ఉన్నా కూడా పనిచేయట్లేదు. అదేంటి, వ్యాయామం లేకపోవడం వల్ల, హై కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవడం వల్ల, నిద్ర లేకపోవడం వల్ల, స్ట్రెస్ వల్ల, మల్టిపుల్ రీజన్స్ వల్ల మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇది ఇన్సులిన్ డిపెండెంట్ పేషెంట్స్ కోసం మనం ఈ ఇన్సులిన్ గురించి ఈ ఇన్సులిన్ అడ్వైస్ చేయడం జరుగుతుంది.
1: అలాగే ఇప్పుడు వారానికి ఒకసారి వాడే బరువు తగ్గే ఇంజెక్షన్స్ కూడా వింటున్నాము సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దాని గురించి ఒకసారి వివరంగా చెప్పండి.
0: అది GLP-1 ఇంజెక్షన్స్ వచ్చేసి మనకి వారానికి ఒకసారి వాడతామండి. అది కూడా ఎక్కువగా టైప్ 2 డయాబెటిక్ పేషెంట్స్ లోనే వాడతాము. అది బేసికల్గా వారానికి ఒకసారి ఇస్తూ అది మినిమం ఒక 1 ఇయర్ అన్న వాడితే పేషెంట్స్కి ఒక షుగర్ కంట్రోల్తో పాటు షుగర్ మెడిసిన్స్ ఆల్రెడీ వాడుతున్న మెడిసిన్స్ తగ్గించే అవకాశం ఉంది. ప్లస్ ఇన్సులిన్ మీద ఉండే పేషెంట్స్ కూడా ఆ వీక్లీ వన్స్ GLP-1 ఇంజెక్షన్స్ వాడడం వల్ల ఇన్సులిన్ డోస్ తగ్గించే అవకాశం ఉంది. అలాగే ఈ షుగర్ కంట్రోల్తో పాటు వెయిట్ లాస్ బెనిఫిట్ అనేది చాలా ఉందన్నమాట. సో బాగా ఓవర్ వెయిట్ ఉండే పేషెంట్స్కి, బాగా అంటే వేరే కాంప్లికేషన్స్, కార్డియా కాంప్లికేషన్స్ అలాంటి కాంప్లికేషన్స్ ఉండే వాళ్ళు కూడా వీక్లీ వన్స్ GLP-1 ఇంజెక్షన్స్ బాగా పనిచేస్తాయి.
1: GLP-1 అనే ఇంజెక్షన్ బరువు తగ్గడానికి బాగా పనిచేస్తా అన్నారు. బరువు అంటే ఏ మోతాదు బరువు వాళ్ళు అంటే ఒబీజ్ అని అంటారు, ఓవర్ వెయిట్ అంటారు, ఇలా 2 రకాలు చెప్తుంటాం. ఊబకాయం లేదా
0: BMI మోర్ దెన్ 30 వాళ్ళకి పనిచేస్తుంది. తర్వాత ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండే వాళ్ళకి పనిచేస్తుంది. PCOS లో వాటికి పనిచేస్తుంది. తర్వాత ఓవర్ వెయిట్ ఉండి షుగర్ కంట్రోల్ లేని వాళ్ళకి పనిచేస్తుంది. అట్లా మల్టిపుల్ ఇండికేషన్స్ ఉన్నాయి.
1: మామూలుగా మల్టిపుల్ కాంప్లికేషన్స్ ఉంటాయి షుగర్ కంట్రోల్లో లేనటువంటి వాళ్ళకి.
0: అవునండి,
1: నిన్న మొన్నటి దాకా బాగా కంట్రోల్లో లేకుండా తర్వాత ఓ మంచి మీలాంటి ఫిజిషియన్ సంప్రదించాడు, చాలా డిసిప్లిన్డ్గా వైద్యం తీసుకుంటున్నాడు, ఫలితాలు బాగానే వస్తున్నాయి, మల్టిపుల్ కంప్లైంట్స్ ఉంటాయి గతంలో, అవన్నీ కంట్రోల్లోకి వస్తాయా?
0: చెప్పలేం కదండి. ఆ పేషెంట్ ఒక కండిషన్ బట్టండి. ఆల్రెడీ డయాలసిస్ మీద ఉన్న పేషెంట్ ఉన్నాడు, వాళ్ళకి ఇవి ఇండికేషన్ కాదు. సో వాళ్ళకి ఇన్సులిన్ డిపెండెంట్ అనమాట. సో పేషెంట్ ఒక కాంప్లికేషన్స్ బట్టి, కిడ్నీ పేషెంటా, కార్డియాక్ పేషెంటా, సో ఆ కాంప్లికేషన్ రిస్క్ బట్టి మనం మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నాం. ఎప్పుడైనా సరే ఇది డయాబెటీస్ ట్రీట్మెంట్ అనేది ఒక ఫార్ములా ఇచ్చేసి అందరికి వాడమని చెప్పకూడదు, కుదరదు కూడా. అది పేషెంట్ ఒక వయసు బట్టి ఏ వయసు వాళ్ళకి ఏ మందులు వాడాలి. ఇప్పుడు 30 సంవత్సరాల్లో షుగర్ వచ్చిన వాళ్ళకి ఏ మందులు వాడాలి, 50 సంవత్సరాలకు వచ్చిన వాళ్ళకి ఏ మందులు వాడాలి, హార్ట్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఏ మందులు అయితే బాగా పనిచేస్తాయి షుగర్తో పాటు, హార్ట్ మల్టిపుల్ కార్డియాక్ బెనిఫిట్స్ ఉండే మందులు ఏంటి, అలాగే కిడ్నీ పేషెంట్కి ఏ ట్యాబ్లెట్స్ పడితే ఆ ట్యాబ్లెట్స్ ఇవ్వకూడదు, ఆల్రెడీ క్రియాటిన్ డీరేంజ్ అయిన వాళ్ళకి. సో కిడ్నీ ఆల్రెడీ ఇష్యూ ఉన్న వాళ్ళకి విత్ షుగర్కి బీపీ కంట్రోల్ లేనప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇది అనేది ఎవ్రీ పేషెంట్ ఈజ్ ఎ డిఫరెంట్ పర్సన్ అనమాట. సో మనం ఒక ఫార్ములా ప్రకారం ఎవరికి ఇవ్వమండి. మనం ఏంటంటే పేషెంట్ని ఎవాల్యుయేట్ చేసి వాళ్ళకి వాళ్ళ వయసు బట్టి, వాళ్ళకు ఉండే కండిషన్స్ బట్టి ఏ ట్రీట్మెంట్ కరెక్టో ఆ ట్రీట్మెంట్ మనం కరెక్ట్గా ప్రిస్క్రైబ్ చేయాలి.
1: తర్వాత డాక్టర్ RLV ఫణికుమార్ గారు, డయాబెటీస్ కంట్రోల్లో లేనటువంటి వారికి లేదా షుగర్ కంట్రోల్లో లేని వారికి ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ అని అంటుంటారు.
0: అవునండి,
1: రకరకాల ఇన్ఫెక్షన్ సమస్యలు వస్తుంటాయి.
0: అవునండి,
1: అలాగే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కూడా ఏమాత్రం అజాగ్రత్తగా ఉంటే అది కూడా బాగా ఇదవయ్యేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా

0: కాళ్ళు పాదాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంటుంటారు డాక్టర్. ఒకవేళ అనుకోకుండా ఏదైనా అక్కడ ముళ్ళు గుచ్చుకోవడం కానీ గాజు పెంకు గుచ్చుకోవడం కానీ ఇనుప మేకు ఇనుప రజను గుచ్చుకోవడం జరిగింది అనుకోండి, వాళ్ళు ఏం చేయాలి డయాబెటిక్ ఫుడ్ కేర్ విషయంలో?
1: ఫస్ట్ పాయింట్ ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్, లాంగ్ స్టాండింగ్ డయాబెటిక్, ఎక్కువ రోజుల నుంచి షుగర్ ఉండే వాళ్ళకి కాళ్ళ స్పర్శ తగ్గే అవకాశం ఉంది, ఏదన్నా గుచ్చుకున్నా తెలియని అవకాశం ఉంది. కాబట్టి ఏదన్నా చిన్న గాయమైనా సరే మీరు ప్రాపర్ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర చూపించుకుని దాని ఇనీషియల్ దశలోనే మీరు కంట్రోల్ చేసుకుని యాంటీబయాటిక్

0: వాళ్ళకి కాళ్ళ స్పర్శ తగ్గే అవకాశం ఉంది, ఏదన్నా గుచ్చుకున్నా తెలియని అవకాశం ఉంది. కాబట్టి ఏదన్నా చిన్న గాయమైనా సరే మీరు ప్రాపర్ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర చూపించుకుని దాని ఇనీషియల్ దశలోనే మీరు కంట్రోల్ చేసుకుని యాంటీబయాటిక్తో క్లియర్ చేసుకుంటే అది పెరిగి పెద్దది గ్యాంగ్రీన్ దాకా వెళ్లకుండా ఉంటుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే షుగర్ కంట్రోల్లో ఉంచుకున్నా సరే వీక్లీ వన్స్ సెల్ఫ్ ఎగ్జామినేషన్, జస్ట్ కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని పాదాల కింద ఏదైనా గుచ్చుకుందా చిన్న చిన్న గాయాలు ఉన్నాయని చూసుకుంటూ, ఏదైనా చిన్న చిన్న గాయాలు ఉన్నప్పుడు దాని ఇనిషియల్ దశలోనే చూపించుకుంటే అది పెరిగి పెద్ద అవ్వకుండా ఉంటుందండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికి అవసరమైతే టాబ్లెట్స్ కంట్రోల్ అవ్వనప్పుడు వెయిట్ చేసి ఇంకా డిలే చేయకుండా దానికి అవసరమైతే డాక్టర్ యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ అవసరమా, దానికి అంటే ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది మీరు తీసుకోవాల్సిన అవసరం. డిలే చేసే కొద్దీ ఆ ప్రాబ్లం పెరుగుతూనే ఉంటుంది. డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ అనేది కొంచెం టైం టేకింగ్ ట్రీట్మెంట్, కాబట్టి ముందు దశలో డిలే చేయకుండా స్టార్టింగ్లోనే మీరు ప్రాపర్గా కేర్ తీసుకుంటే ప్రాబ్లం అనేది మనం ఇనీషియల్గానే కంట్రోల్ చేయొచ్చు.
1: సర్జన్ యొక్క సహకారం కూడా అవసరం.
0: ఖచ్చితంగా సర్జన్ అవసరమైనప్పుడు టీం వర్క్ అండి.
1: తర్వాత డాక్టర్ గారు, ఒక్కొక్కసారి కాల్ అంతా వాచిపోద్ది సెల్యులైటిస్ కండిషన్లోకి.
0: సెల్యులైటిస్ అనేది కూడా సేమ్ అండి. ఎవరికైనా సరే ఒక సపోజ్ ఎక్కువగా సెల్యులైటిస్ నేను కామన్గా చూసేది ఏంటంటే పెద్దవాళ్ళల్లో చలికాలంలో ఎక్కువగా చూస్తాం, డ్రై స్కిన్తో పాటు షుగర్ ఉండే వాళ్ళకి డయాబెటిక్ న్యూరోపతి వల్ల చెమట సరిగా కాళ్ళల్లో చెమట సరిగా లేకపోవడం వల్ల కాళ్ళు బాగా డ్రై అయిపోయి దురద వల్ల సింపుల్గా ఏమి లేకపోయినా ఏదైనా గీరుకోవడం లేకపోతే దురదతో గోకిన నెక్స్ట్ డే కాళ్ళు ఎర్రబడడం జరుగుతుంది. ఎరుపుదనం రెండో రోజు కల్లా పెరుగుతుందంటే ఆ సెల్యులైటిస్ ఎక్స్టెండ్ అవుతున్నట్టు అర్థం. సో దానికి ప్రాపర్గా స్టార్టింగ్లోనే యాంటీబయాటిక్ కరెక్ట్గా తీసుకుంటే ఇన్ఫెక్షన్ని మనం అక్కడితోనే కంట్రోల్ చేయొచ్చు, కానప్పుడు మాత్రం ఇంజెక్షన్స్ పెట్టి దానికి కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరికైతే షుగర్ కంట్రోల్ లేదో వాళ్ళకి త్వరగా ఈ సెల్యులైటిస్ అనేది ఎక్స్టెండ్ అయిపోతుంది కాలు మొత్తం.
1: డాక్టర్ గారు, ప్రధానంగా షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా భయపడేది వినేది కూడా హార్ట్ అటాక్లు ఎక్కువ వింటుంటాం డాక్టర్ గారు. షుగర్ కంట్రోల్ లేకపోతే ఏమిటి అసలు హార్ట్కు జరిగేటువంటి ఇబ్బంది ఏమిటి అసలు? రక్త ప్రసరణలో ఏమైనా ఆటంకాలు అడ్డంకులు ఏర్పడతాయా?
0: బేసికల్గా
1: కార్డియోమయోపతి లాంటిదా?
0: లేదండి, టాపిక్ చాలా పెద్దదండి, నేను 2 నిమిషాల్లో సింపుల్గా చెప్పేస్తాను. షుగర్ పేషెంట్స్, దీర్ఘకాలికంగా ఉండే షుగర్ పేషెంట్స్ తరచూ ఇయర్లీ వన్స్ కార్డియాక్ చెకప్ అంటే బేస్ లైన్ ఈసీజీ ఒకటి అవసరమైతే ఎక్కువ ఒకటి, ఏజ్ 45 దాటినప్పుడు థ్రెడ్మిల్ టెస్ట్ డాక్టర్ ఫిజిషియన్ అడ్వైజ్ మేరకు చేయించుకోవాలి కార్డియాలజిస్ట్ అడ్వైజ్ మేరకు. కానీ బేసికల్గా షుగర్ పేషెంట్స్కి కొంతమందికి పెయిన్లెస్ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. అంటే హార్ట్కి వెళ్ళే రక్త సరఫరాలో బ్లాక్స్ ఏర్పడి హార్ట్కి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినా కూడా పేషెంట్కి నొప్పి ఉండే అవకాశం ఉండకపోవచ్చు. సో ఎవరైనా సరే అనీజీగా ఉన్నట్టు లేకపోతే గ్యాస్ ట్రబుల్ అని కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఏదన్నా చేతిలో అనీజీగా ఉన్నప్పుడు గ్యాస్ ట్రబుల్ అని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక బేస్ లైన్ ఈసీజీ తీయించుకుని ఆ ఈసీజీ నార్మల్ అయితే ఓకే, లేనప్పుడు దానికి కావాల్సిన ట్రీట్మెంట్ మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఎప్పుడు లేని ఆయాసం గమనిస్తున్నా, అంటే 2 ఫ్లోర్లకు వచ్చే ఆయాసం 1 ఫ్లోర్ ఎక్కుతున్నప్పుడు వస్తున్నా, ఎప్పుడు లేని కొత్తగా పడుకున్నప్పుడు ఊపిరి అన్నట్టు ఉన్నా, మీరు ఒకసారి ఫిజిషియన్ కన్సల్టేషన్ తీసుకుని అది కార్డియాక నాన్ కార్డియాక అనేది మీరు డయాగ్నోసిస్ చేయించుకున్న తర్వాత దానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంది.
1: రూల్ అవుట్ చేసుకోవాలి,
0: ఖచ్చితంగా రూల్ అవుట్
1: చేసుకోవాలి. చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ ఆర్ఎల్వి పణికుమార్ గారు. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజిషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744. లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

0: FM News Headlines.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. సూపర్ ఎల్నినో కారణంగా వర్షాభావ పరిస్థితులపై క్షేత్రస్థాయిలో రైతాంగానికి అవగాహన కలిగించి ప్రత్యామ్నాయ పంటలు వేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో జిల్లా సమితిరాలలో ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనను జయప్రదం చేయాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. చేనేత దినోత్సవం సందర్భంగా 7వ తేదీన ముఖ్యమంత్రి సేవా పథకం ద్వారా చేనేతలకు నగదు పంపిణీ కార్యక్రమం జరగనుందన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అమరావతిలో కనిపిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనితవాస్ అక్కడి నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడారు. బీసీల రక్షణ కోసం రూపొందిస్తున్న ప్రత్యేక చట్టానికి విజయవాడలో ఈ రోజు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట బీసీ సవిత ఒక ప్రకటనలో తెలిపారు. ముసాయిదా చట్టంపై బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులతో చర్చించి వారి సూచనలను పరిగణలోకి తీసుకున్న అనంతరం తుది నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హాయ్ హలో గుడ్ మార్నింగ్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఖైదీ నంబర్ 150 ఈ చిత్రం నుంచి దేవిశ్రీ ప్రసాద్ రణేన రెడ్డి పాడినటువంటి డిఎస్పి పాట విన్నారు కదా.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మెగాస్టార్ తనయుడు, ఇప్పుడు గ్లోబల్ స్టార్. చిరంజీవి గారు రామ్ చరణ్ తేజ్ అని పేరు ఎందుకు పెట్టారో తెలియదు, కానీ ఆంజనేయ స్వామి పేరు పెట్టారు. ఒకవైపు పర్ఫార్మెన్స్, మరోవైపు బాక్సాఫీస్ కలెక్షన్స్, రెండు వైపులా పదునున్న కత్తిలాంటి హీరో అని చెప్పాలన్నమాట. ఈ హీరో సింహంలాగా అనిపిస్తారు. మిగతా జంతువులా ఎప్పుడు పడితే అప్పుడు వేటకు వెళ్లదు సింహం. అది వెళ్ళినప్పుడు ఆ సింహం వేట ఎంత సాలిడ్ గా ఉంటుందో మన హీరో హిట్ కొడితే అంతే సాలిడ్ గా ఉంటుంది అంటారు త్రివిక్రమ్. రామ్ చరణ్ లాంటి కత్తి లాంటి హీరో అనమాట సరైన డైరెక్టర్ చేతిలో పడితే మరి ఆ సినిమా దెబ్బకి రికార్డులు బద్దలు అవ్వాల్సిందే కదా. చరణ్ సినిమా కబుర్లు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. రైట్ నౌ మీకోసం నాయక్ మూవీ నుంచి శంకర్ మహాదేవన్, రంజిత్, రాహుల్ పాండే సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది. ఎంజాయ్ లిస్నింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

11:15:07 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా నాయక్ మూవీ నుంచి. మరి మెగాస్టార్ వారసుడు అంటే యాక్టింగ్ ఎలా చేస్తాడు, డాన్స్ ఎలా చేస్తాడు, పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, కామెడీ టైమింగ్ ఎలా ఉంటుంది, ఇలా ఎన్నో క్వశ్చన్స్ రెడీగా పెట్టుకుని ఉంటారు కదా చిరు ఫ్యాన్స్ అందరూ కూడా. సో మరి చిరుత మూవీ విషయానికి వస్తే బెస్ట్ ఇంట్రొడక్షన్ సీన్ ఫర్ డెబ్యూ హీరో అని చెప్పొచ్చు. ఆ సీన్లో ఆ ఫేస్కి మాస్క్ అది లాగడం, చరణ్ గాల్లోకి అలా ఎగరటం, వాటర్ లీక్ అయ్యి అది తన మీద పడుతూ ఉన్న టైంలో మణిశర్మ గారి ఎలక్ట్రిఫయింగ్ బీజియం, ది బెస్ట్ లాంచ్ ఫర్ డెబ్యూ హీరో అని చెప్పాలి. అండ్ ఈ సినిమా చూసి రజనీకాంత్ గారు ఏమన్నారో తెలుసా, ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్న హీరోలా లేదు, రెగ్యులర్గా సినిమాలు చేస్తున్న హీరోలా, పర్ఫెక్ట్ డైలాగ్ డెలివరీ, యాక్షన్, డాన్స్, ఇమోషన్ అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా చేశాడు చరణ్ అని చెప్పారు.

0: మరిన్ని సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం, బట్ బిఫోర్ దట్ ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ ఉంది. బ్రేక్ తర్వాత ఇంకొక సూపర్ హిట్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: పిఎం జయ్ అబ్ గరీబో కే జయ్ బన్ గయి హై.

0: వెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
0: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
2: నీకు నచ్చిందేంటి?
3: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
1: అక్కా పోనీ ఎక్కడికన్నా.

7 hours 23 minutes 45 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సినిమా కబుర్లో మనం మాట్లాడుకుంటున్నాం కదా రామ్ చరణ్ గురించి. అండ్ రామ్ చరణ్ సినిమాల గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ ఇక నెక్స్ట్ రాజమౌళి గారి మగ ధీర. సో సెకండ్ మూవీతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టారు. అండ్ ఒక తెలుగు సినిమాకి ఇంత బడ్జెట్ పెట్టొచ్చు, బెటర్ ఎక్స్పీరియన్స్ని ఆడియన్స్కి ఇవ్వచ్చు అని మగధీర ఎన్నో సినిమాలకు నమ్మకాన్ని ధైర్యాన్ని ఇచ్చింది. ఒక యాక్టర్ ప్రాణం పెట్టి టెక్నీషియన్స్ ఎంతో ప్యాషనేట్గా వర్క్ చేస్తే వండర్స్ క్రియేట్ చేయొచ్చు అని ప్రూవ్ చేసింది మగధీర. మరి రాజమౌళి గారిలో ఉన్నటువంటి విజనరీ డైరెక్టర్ ఒక్కసారిగా బయటకు వచ్చారు ఈ సినిమాతో. అండ్ ఈ సినిమాతోనే కదా ఫైర్ స్టార్ట్ అయింది. ఈగ బాహుబలి 1, బాహుబలి 2, RRR సినిమాలకు మగధీర ఒక బాట వేసిందని చెప్పొచ్చు. అండ్ చరణ్ కత్తి యుద్ధాలు కానీ హార్స్ రైడింగ్ కానీ పర్ఫెక్ట్గా ఉంటాయన్నమాట. అండ్ హర్ష క్యారెక్టర్ అనేది ఎవరైనా చేయొచ్చు అంటే లవర్ బాయ్గా, బట్ కాలభైరవ క్యారెక్టర్ ఉంది చూసారు, అది మరి ఏ హీరో కూడా ఇంత పర్ఫెక్ట్గా చేయలేరు. చరణ్ ది బెస్ట్ ఇచ్చారనమాట. అండ్ రామ్ చరణ్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే హీఈస్ నాట్ ఎ బోర్న్ యాక్టర్ బట్ హీఈస్ అన్ ఎవాల్వ్డ్ యాక్టర్ అనమాట. సో మరి ఇప్పుడు ఇంకొక విశేషం కూడా ఉంది ఏంటంటే ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి కాజల్. సో కాజల్ అగర్వాల్ లక్ష్మీ కళ్యాణం ద్వారా మనకి అరంగరేటం చేశారు కదా తెలుగులో, ఆవిడ పుట్టినరోజు కూడా ఈరోజు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో నేను ఒక పాట అయితే మీకోసం ప్లే చేస్తున్నాను మగధీర మూవీ నుంచి. వింటూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. రైట్ నౌ అనుజ్ రీటా పాడినటువంటి చంద్రబోస్ గీతం వస్తుంది ఎంఎం కీరవాణి మ్యూజిక్ కంపోజిషన్లో. ఎంజాయ్ లిస్నింగ్.

TFM 101.3. జెనీలియా బర్త్డే అనమాట. సో అది మిస్ అయింది. సో మనం ఆరెంజ్ మూవీ గురించి కూడా మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. సెకండ్ మూవీతోనే సూపర్ హిట్ కొట్టిన హీరో రామ్ చరణ్ సూపర్ డూపర్ హిట్ కొట్టిన తర్వాత ఎలాంటి సినిమాతో వస్తాడని చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఫ్యాన్స్ కు ఉంటాయి కదా, జనరల్గా ఉంటాయి. మరి అప్పుడు చరణ్ ఒక లవ్ స్టోరీతో వచ్చాడు. సినిమా కొంతమంది ఫ్యాన్స్ డిసప్పాయింట్మెంట్ చేసినా కూడా చరణ్ కెరీర్లో బెస్ట్ లుక్స్ కానీ, టూ గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్, స్టైలింగ్, ప్రాపర్ పర్ఫార్మెన్స్ అండ్ సాంగ్స్ కూడా టూ గుడ్ ఇచ్చారనమాట ఈ సినిమాలో. అండ్ చరణ్కి ఒక ఇండివిజువాలిటీ ఉందని చూపించిన సినిమా, ఒక లవర్ బాయ్ ఇమేజ్ని తీసుకొచ్చిన సినిమా అదే ఆరెంజ్. సినిమా రీరిలీజ్ అయిన తర్వాత కూడా ఓ రేంజ్లో హిట్ కొట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మరి ఈ సినిమాలో చరణ్ ఐడియాలజీకి చాలామంది ఫిదా అయిపోయారు, ఫ్యాన్స్ కూడా ఉన్నారనమాట. ఫస్ట్ టూ మూవీస్ కంటే ఈ సినిమాలో చరణ్ యాక్టింగ్ చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. ఈ సినిమాలో పాటలు మ్యూజిక్ లవర్స్ అందరికీ కూడా ఫేవరెట్ సాంగ్స్ అనమాట. ఎంతలా అంటే ఎన్ని ఇయర్స్ అయిన తర్వాత కూడా, అంటే మొన్న రీరిలీజ్ అయింది కదా, అప్పుడు కూడా ఆ రెస్పాన్స్ చూస్తే మనకు అర్థం అవుతుంది. లేట్ చేయకుండా ఆరెంజ్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం నేను ప్లే చేసేస్తాను. నరేష్ అయ్యర్, నదీష, ఇవి జాకీ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వనమాలి గీతం. ఇది హారిస్ జయరాజ్ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం గారు చరణ్ తో చెప్పారట, డిఫరెంట్ స్టోరీస్ తో రాకపోతే నీలోని యాక్టర్ బయటికి రాడని. కమర్షియల్ మూవీస్ చేస్తే మనీ వస్తుంది, కానీ ఒక యాక్టర్ గా నీకు సాటిస్ఫాక్షన్ రావాలంటే నీలోని యాక్టర్ ని బయటకు తీసుకురావాలి అని. దెన్ తనని తాను రీఇన్వెంట్ చేసుకోవడానికి ఒక చిన్న గ్యాప్ తీసుకున్నారు. ధ్రువతో తన యాక్టింగ్ క్యాలిబర్ ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. హీ జస్ట్ లివ్డ్ ఇన్ దట్ క్యారెక్టర్ యాజ్ ధ్రువ అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ నాకైతే అసలు సూపర్గా నచ్చిన క్యారెక్టర్ అనమాట. ఎప్పుడైతే ఒక క్యారెక్టర్లో పర్టికులర్గా ఒక నటుడిని తప్ప వేరొకరిని మనం ఊహించుకోలేమో, అప్పుడు ఆ క్యారెక్టర్ని ఆ హీరో అద్భుతంగా కాదు అదరగొట్టేశారని అర్థం. మరి ఈ సినిమాతో చరణ్ తనలోని నటుడిని ప్రేక్షకులకు కొత్తగా పూర్తి స్థాయిలో పరిచయం చేశారు. ఇక నెక్స్ట్ చిట్టిబాబు పాత్ర. సినిమా చూసిన చాలా రోజుల వరకు ఆడియన్స్ మైండ్లో నుంచి వెళ్లలేదు. అమాయకంగా ఉంటూ అందరినీ నవ్విస్తూనే ప్రీ క్లైమాక్స్లో ఆడియన్స్ చేత కంటతడి పెట్టించారు. యాక్టింగ్, డాన్స్, డైలాగ్ డెలివరీ, ఎమోషన్స్, బాక్సాఫీస్ సక్సెస్ ఏ విషయంలో కూడా తగ్గలేదు రంగస్థలం. అండ్ ఫర్ మీ రంగస్థలం అయితే ఒక స్పెషల్ మూవీ అని చెప్పొచ్చు. సో ఈ టూ మూవీస్ నుంచి బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ ట్రాక్స్ అయితే మీకోసం వచ్చేస్తున్నాయి. రంగస్థలం మూవీ నుంచి శివ నాగులు పాడినటువంటి చంద్రబోస్ గీతం డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

ధ్రువ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా, పద్మలతాస్ని గీప అనేటువంటి సూపర్ హిట్ సాంగ్ ఇది. చంద్రబోస్ గారి గీతం హిప్ హాప్ తమీజా మ్యూజిక్ కంపోజిషన్లో. మరొక షార్ట్ కమర్షియల్ బ్రేక్ తర్వాత మరిన్ని

0: సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

ಚನರು ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ 101.3. సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, రామ్ చరణ్ మూవీస్ గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ ట్రిపుల్ ఆర్ మగధీరా తర్వాత 10 ఏళ్లకి రాజమౌళి గారితో చరణ్ చేసిన సినిమా. స్క్రిప్ట్ లో పట్టుంటే ఒక టైప్ ఆఫ్ అప్రోచ్ ఉంటుంది కదా. ఒక నటుడు హంబుల్ గా, డిసిప్లిన్ గా, మెచ్యూర్డ్ గా, డౌన్ టు ఎర్త్, రెస్పెక్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా లోకం అంతా కూడా అతన్ని గుర్తిస్తుంది. ఖచ్చితంగా మనం ఇదే చూస్తాం రామ్ చరణ్లో. అండ్ ట్రిపుల్ ఆర్ రామ్ చరణ్, అలాగే ఎన్టీఆర్, రాజమౌళి వీళ్ళ ముగ్గురు ఎఫర్ట్స్కి గ్లోబల్ లెవెల్లో ప్రశంసలు దక్కాయి. అండ్ ఈ సినిమాలో పాటలు కానీ, అసలు దాని గురించి మనం మాట్లాడాలంటే ఒక రోజంతా సరిపోదన్నమాట. ట్రిపుల్ ఆర్ గురించి మాట్లాడాలంటే, అంటే మ్యూజిక్ డైరెక్టర్ గురించి కానీ, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా బ్లెండ్ అయ్యి వచ్చిన సినిమా ఇది. సో మరి ఒక పాట విందాం. హేమచంద్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం ఫ్రమ్ ద మూవీ ట్రిపుల్ ఆర్, కీరవాణి మ్యూజిక్ కంపోజిషన్లో. విన్న తర్వాత మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

10:54:55 లో ఉంది. వీబీక్లోక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సినిమా కబుర్లు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి కదా. సో రామ్ చరణ్ మూవీస్ గురించి కొన్ని మూవీస్ మనం గుర్తు చేసుకున్నాం, చక్కగా మాట్లాడుకున్నాం ఆ సినిమా కబుర్లన్నీ. ఇక నెక్స్ట్ పెద్ద మూవీ అండి. రై రై రారా సాంగ్ లో హీరో ఐడియాలజీ కానీ, ఆ హాస్పిటల్ సీన్ లో ఉండేటువంటి చరణ్ పర్ఫార్మెన్స్ కానీ, ఇంకా క్లైమాక్స్ లో చరణ్ స్పీచ్ కానీ, చరణ్ పెట్టిన ఎఫర్ట్ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే చరణ్ కెరీర్ కి ఒక ప్రత్యేకమైన గ్రాఫ్ అయితే ఉంటుంది. అంటే తను పడిన ప్రతిసారి కూడా రెట్టింపు వేగంతో పైకి లేచాడు. సో ఫేస్ చేసిన ప్రతి సక్సెస్ ని, ప్రతి ఫెయిల్యూర్ ని ధైర్యంగా ఎదుర్కొని ఒక మంచి నటుడిగా, ఒక మంచి వ్యక్తిగా ఎదిగారు. అండ్ బెస్ట్ మూవీస్ చేస్తూనే మెగా లెగసీని ముందుకి నడిపిస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు చరణ్. ఇవి ఈనాటి సినిమా కబుర్లు. సో మరి ఫైనల్ గా సినిమా కబుర్లో మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేసేస్తున్నాను. పెద్ద మూవీ నుంచి అనంత శ్రీరామ్ గారు అద్భుతంగా రాసినటువంటి పాట, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో ఆయన పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్. వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: Shakti FM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటో సీత, అది నాకు చాలా ఇష్టం.
3: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది నీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం వాణిజ్య ప్రకటనలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
0: వాణిజ్య ప్రకటనలు విన్నారు. ఇప్పుడు విందాం వివిధ భారతి కార్యక్రమాలు.

0: ప్రేమ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్నాం కదా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర గారు అద్భుతంగా పాడినటువంటి ఆత్రేయ గీతం ఇది. 12 hours 18 minutes 40 seconds లో ఉంది. వీబీ గ్లోక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నా మరి వర్షాకాలం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అవి కూడా మనం మాట్లాడుకున్నాం కదా. మన ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛ భారత్లో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, సురక్షిత మంచినీటిని తీసుకోవాలి, మరీ ముఖ్యంగా బహిరంగ మలమూత్ర విసర్జన చేయకూడదు, అలాగే పిల్లలు ఆడవాళ్లు ఇమ్యూనిటీ పెంచుకునేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. చిన్నపిల్లలకు రాగి జావ, సగ్గుబియ్యం, ఈ సగ్గుబియ్యంతో జావ చేస్తారు కదా, ఇలాంటివి కొంచెం వేడిగా ఇస్తూ ఉండండి. అండ్ వర్షాకాలం కదా, బీ కేర్ఫుల్ మై డియర్ లిజనర్స్. ఇక మీకు తెలిసే విషయానికి వస్తే, మెడిటేషన్ అన్నా కదా, మరి ప్రాణం ఉన్న ఏ జీవానికైనా సరే ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. తమ ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగినప్పుడు ఏ ఆరోగ్య సమస్యలు లేకుండా హ్యాపీగా హెల్దీగా జీవించగలుగుతాం. బతికున్నన్నాళ్ళు హాయిగా హెల్దీగా బతకాలన్నదే కదా నిజమైన జీవన విధానం. ఏమంటారు? హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్, ఇలాంటి భావనలు ఒక్కో మనిషిలో ఒక్కో విధంగా ఉంటాయన్నమాట. ప్రస్తుత ఆధునిక యుగంలో మెడిటేషన్గా పిలువబడేదాన్ని మన పూర్వీకులు ధ్యానంగా చెప్తారు. మరి దీని ద్వారానే మనలోని ఆత్మకు జ్ఞానం లభిస్తుందని, మనకున్న పరిమితులు సామర్థ్యాలు తెలుసుకోగలుగుతాము అంటారు మన పెద్దలు. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 రైట్. ఒక చిన్న షార్ట్ కమర్షియల్ బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం నేను ప్లే చేస్తాను ఫ్రమ్ ద మూవీ గోపాల గోపాల. ధనుంజయ్ హరిచరణ్ పాడినటువంటి అనంత శ్రీరామ్ గీతం అనుప్రభన్స్ మ్యూజిక్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.

0: ఉప్పు మరి
1: నిర్మా అశుద్ధమైన ఉప్పు అద్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

లాస్ట్ 25 మినిట్స్ 22 సెకండ్స్ లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మెడిటేషన్ గురించి మాట్లాడతానన్నాను కదా. సో ఏకాగ్రతతో మెడిటేషన్ చేస్తే బోల్డ్ అని లాభాలు ఉన్నాయి. ఏంటంటే మనలో దాగి ఉన్నటువంటి నిగూఢ శక్తులను వెలికితీసి మనలోని సామర్థ్యానికి మరింత మెరుగుపెడుతుంది ఈ మెడిటేషన్ అనేది. ప్రశాంతమైన జీవితానికి మెడిటేషన్ బాగా హెల్ప్ చేస్తుంది. అసలు మెడిటేషన్ అంటే ఏంటి అంటే మనం ఏంటో మనం తెలుసుకోవడం అన్నమాట. సో మన మైండ్ ప్రశాంతంగాను విశాలంగాను ఒత్తిడి లేకుండా ఉండాలి అంటే కనీసం రోజుకి 15 నుంచి 20 నిమిషాల పాటు ధ్యానం చేయాలి. సో ధ్యానానికి రోజులో ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ రెండు కూడా బెస్ట్గానే ఉంటాయి, అంటే అనుకూలమైనవనే చెప్పాలి. సో ఈ రోజు నుంచే మీరు ధ్యానాన్ని అంటే ధ్యానం చేయడాన్ని స్టార్ట్ చేయండి. మీ శరీరానికి మనసుకు విశ్రాంతినివ్వండి. మంచి మనసు కలిగి ఉండటం అనేది ఇక్కడ హ్యాపీనెస్కి మెయిన్ విషయం అన్నమాట. అంటే ప్రధానం అన్న విషయాన్ని అయితే మీరు మర్చిపోవద్దు. ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా ఈ మెడిటేషన్ చేయడం అనేది అలవాటు చేసుకోండి. మాట్లాడుకుందాం ఇంకా. బిఫోర్ దట్ పడిపడి లేచే మనసు చిత్రానికి అర్మాన్ మాలిక్, సింధూరి విశాల్ పాడినటువంటి కృష్ణకాంత్ గీతం వస్తోంది. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్యల ఆరోపణలపై ప్రతిపక్షాల ఆందోళనతో లోక్సభలో ప్రతిష్టంభన ఈరోజు కొనసాగుతోంది. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు. అసోం, మేఘాలయల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అసాన్ వేదికగా జరుగుతున్న కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో మహిళల సింగిల్స్ లో ఇషారాణి, తన్వీ శర్మ, శ్రేయాన్షి సెమీఫైనల్స్ లోకి ప్రవేశించారు. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్యల ఆరోపణలపై ప్రతిపక్షాలు ఆందోళన చేయడంతో లోక్సభ ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు లోక్సభ సమాపేశమైనప్పుడు స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలను చేపట్టడానికి ప్రయత్నించారు. అయితే విద్యార్థుల నిరసనలపై జరిగిన పోలీసు చర్యల ఆరోపణలను ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాలు సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా సభ్యులందరినీ కోరారు.
1: సంసద్ చర్చా సంవాద్ కే లియే ఆప్కే విచారో కే అభివ్యక్తి కే లియే ప్రశ్నకాల్ మే మహత్వపూర్ణ ప్రశ్న పూచో కై విభాగో కే మహత్వపూర్ణ ప్రశ్న హై ఔర్ ఆప్ నియోజిత తరీకే సే పోస్టర్ బాజీ కర్కర్ ప్రదర్శన్ కర్కర్ సదన్ కీ గరిమా కో ఘటానా చాతే హై సదన్ కీ కార్వాయీ ఆజ్ 2 బజే తక్ కే లియే స్థగిత్ కీ జాతీ హై.
0: అయినప్పటికీ గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీసు చర్యల ఆరోపణలతో పాటు పలు అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళన
1: చేయడం
0: అయినప్పటికీ గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీసు చర్యల ఆరోపణలతో పాటు పలు అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళన చేయడంతో రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ సమాపేశమైనప్పుడు ప్రతిపక్షాల గందరగోళం మధ్య చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ ను చేపట్టారు. జమ్మూకశ్మీర్ కు చెందిన బీజేపీ ఎంపీ సత్పాల్ శర్మ ఆర్టికల్ 370 రద్దును గుర్తు చేస్తూ సరిగ్గా 7 ఏళ్ల క్రితం ఇదే రోజున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇది జమ్మూ కశ్మీర్ చరిత్రలో మాత్రమే కాకుండా దేశం మొత్తానికి ఒక చారిత్రాత్మక దినమని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం జమ్మూ కశ్మీర్ ను అభివృద్ది దిశగా కొత్త శిఖరాలకు చేర్చిందని శర్మ అన్నారు. ప్రతిపక్షాల నిరసనలు కొనసాగడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థిందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే మెరుగైన పనితీరు కనబరిచిందని అన్నారు. ద్రవ్య విధాన ప్రకటనను విడుదల చేస్తూ మల్హోత్రా రెపో రేటును 5.25% మార్పు లేకుండా ఉంచాలని ఆర్బీఐ నిర్ణయించినట్టు వెల్లడించారు. అలాగే 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటైల్ ద్రవ్యోల్బణ అంచనాను గతంలో ఉన్న 5.1% నుంచి 5% ఆర్బీఐ తగ్గించినట్టు ఆయన పేర్కొన్నారు.
2: After a detailed assessment of the evolving macroeconomic and financial developments as well as the outlook, the MPC decided unanimously to keep the policy repo rate unchanged at 5.25%.
0: గ్లోబల్ సౌత్ ఆకాంక్షలు ప్రతిబింబించే సంస్కరణలు ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత ఆవశ్యకమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. భారత్లో స్టడీ టూర్ నిమిత్తం పర్యటిస్తున్న 17 దేశాల ఐక్యరాజ్య సమితి శాశ్వత ప్రతినిధులతో డాక్టర్ జయశంకర్ సమావేశమయ్యారు.

0: ఈ సమాపేశంలో సాంకేతికత, సముద్ర భద్రత, శాంతి పరిరక్షణ, అభివృద్ది భాగస్వామ్యం, విపత్తు ప్రతిస్పందన వంటి అంశాలపై చర్చించినట్టు జయశంకర్ తెలిపారు. వ్యవసాయ రంగానికి ఒక గొప్ప అవకాశమని, ఈ విధానం వల్ల రైతులకు ఉపయోగకరంగా ఉండి పంటకు సరైన ధర నేరుగా రైతుకు చేరుతుందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో ఆల్ ఇండియా కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ ప్రతినిధి బృందంతో జరిగిన సమాపేశంలో మాట్లాడుతూ చౌహాన్, ఇథనాల్ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా రైతులకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుందన్నారు. ఈ సమాపేశంలో రైతు నాయకులు ఇథనాల్ కు మద్దతు తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు 5వ తేదీని బీజేపీ చారిత్రాత్మక దినంగా అభివర్ణించింది. ఆర్టికల్ 370 రద్దు చేసి 7 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే ఈ రాజ్యాంగ నిబంధనను రద్దు చేశామని తెలిపారు. సర్దార్ పటేల్ సంకల్పాన్ని ప్రతిబింబించేలా 2019లో హోంమంత్రి అమిత్ షా అవసరమైన చర్యలు తీసుకున్నారని చెప్పారు.
1: అనుచ్ఛేద్ 370 కు ఉఖాడ్ ఫేక్ దియా గయా థా జో కి హమారే సంవిధాన్ మే లిఖా థా. ఆనరింగ్ ద స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఆర్టికల్ 370 వాజ్ అబ్రొగేటెడ్. ఆర్టికల్ 370 స్టార్టెడ్ విత్ ద వర్డ్ టెంపరరీ, బట్ నోబడీ హ్యాడ్ ది విల్ టు అబ్రొగేట్ ఇట్.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నేరస్తుల అప్పగింత జాతీయ ప్రాధాన్యతగా మారిందని భాటియా అన్నారు. పరారీలో ఉన్న నేరస్తులపై ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించిందని ఆయన చెప్పారు. 2019 నుంచి 2026 వరకు 36 దేశాల నుండి 274 మంది పరారీలో ఉన్న నేరస్తులను దేశానికి రప్పించినట్టు భాటియా తెలిపారు. రాష్టపతి భవన్లోని అమృత్ ఉద్యాన్ సమ్మర్ యానివల్స్ ఈ నెల 16వ తేదీ నుండి ప్రజల సందర్శనార్థం తెరచి ఉంచుతారు. ప్రజలు సెప్టెంబర్ 15 వరకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ అమృత్ ఉద్యాన్ ను సందర్శించవచ్చు. నిర్వహణ పనుల నిమిత్తం ప్రతి సోమవారం అమృత్ మూసివేస్తారు. అమృత్ ఉద్యాన్ లోకి ప్రవేశం పూర్తిగా ఉచితం. జాతీయ క్రీడా దినోత్సవం 29 ఆగస్టు సందర్భంగా క్రీడాకారులకు, ఉపాధ్యాయ దినోత్సవం 5 సెప్టెంబర్ సందర్భంగా ఉపాధ్యాయులకు అమృత్ ఉద్యాన్ లోకి ప్రత్యేక ప్రవేశం కల్పించబడుతుందని రాష్టపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. అస్సాం మేఘాలయల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అక్కడ రెడ్ అలర్ట్. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. రేపటి వరకు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్టాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, కేరళ, మాహే, ఈశాన్య భారతంలోని పలు ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అలాగే రానున్న 3 రోజుల పాటు కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, తెలంగాణల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అసాన్ వేదికగా జరిగిన కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో మహిళల సింగిల్స్ లో ఇషారాణి బార్వా, తన్వీ శర్మ, శ్రియాన్సి వాలిశెట్టి సెమీఫైనల్స్ లోకి ప్రవేశించారు. క్వార్టర్ ఫైనల్స్ లో ఇషారాణి బార్వా దక్షిణ కొరియాకు చెందిన లీ సో హీ పై 18-21, 21-15, 7-21 తేడాతో విజయం సాధించగా, చైనాకు చెందిన ఆన్ కి యువాన్ ను 21-16, 21-15 తేడాతో తన్వి ఓడించారు. అలాగే చైనీస్ తైపీకి చెందిన యుపో శ్రియాన్సి 21-15, 21-14 తేడాతో విజయం సాధించారు. పురుషుల డబుల్స్ లో భారత జోడీ కృష్ణ ప్రసాద్ గరగా, పృథ్వీ కృష్ణమూర్తి రాయ్ థాయిలాండ్ కు చెందిన చలో ఎంపోన్ ఒర్రా పోల్ జంటను 21-16, 21-18 తేడాతో ఓడించి 2వ రౌండ్లోకి ప్రవేశించారు. గ్లాస్కోలో జరిగిన 2026 కామన్వెల్త్ గేమ్స్ లో రికార్డు స్థాయిలో 7 స్వర్ణాలు, 3 రజత పతకాలు గెలుచుకున్న బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రయత్నాలను పార్లమెంటరీ

వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కొనియాడారు. న్యూఢిల్లీలో పతక విజేతలతో జరిగిన సమాపేశంలో అథ్లెట్లు కనబరిచిన అద్భుతమైన ప్రదర్శనకు మంత్రి అభినందనలు తెలిపారు. వారి అంకితభావం, క్రమశిక్షణ దేశవ్యాప్తంగా ఉన్న యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని మంత్రి అన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్యల ఆరోపణలపై ప్రతిపక్షాల ఆందోళనతో లోక్సభలో ప్రతిష్టంభన ఈరోజు కొనసాగుతోంది. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు. అసోం, మేఘాలయల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

అలా వైకుంఠపురంలో ఈ చిత్రానికి అర్మాన్ మాలిక్ పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం విన్నారు. తమన్ మ్యూజిక్ కంపోజిషన్లో 12 hours 43 minutes 54 seconds ఉంది బీబీ క్లాక్ అండ్ మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రాంలో. మెడిటేషన్ చేయడం అంటే హిమాలయ పర్వతాలకి తపస్సు చేయడం అంట అంతటి కష్టమైన పనేం కాదు. రోజుకి 2 సార్లు అంతగా వీలు కాకపోతే ఒక్కసారైనా చేయొచ్చు. కొంచెం టైం అంతే. మీరు ఒక చోట నిశ్శబ్దంగా ప్రశాంతంగా కూర్చోండి. మెడిటేషన్ చేయడానికి ఎన్నో పద్ధతులు ఉన్నాయి. మీ ఎదురుగా ఒక క్యాండిల్ వెలిగించి దాని వంకే చూస్తూ మెడిటేషన్ చేయొచ్చు. ఇంకా మీకు నచ్చిన ఒకే పదాన్ని పదే పదే ఉచ్చరిస్తూ కూడా చేయొచ్చు. మీరు సెలెక్ట్ చేసుకునే పద్ధతి ఏదైనప్పటికీ మెడిటేషన్లో మీరు చేయాల్సిందల్లా క్రమం తప్పకుండా ప్రతిరోజు ప్రశాంతంగా కూర్చొని మీతో మీరు గడపడం. మెడిటేషన్ అంటే ఇదే, ఆత్మావలోకనం ఏర్పరచుకోవడం. కాసేపు ఇలా గడపడానికి మీరు ఏ ప్లేస్నైనా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అది మీ ప్రశాంతతకు భంగం కలిగించకుండా ఉంటే చాలు. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ సంక్రాంతికి వస్తున్నాం. ఈ చిత్రానికి భీమ్స్ ప్రణవి ఆచార్య పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ మీకోసం ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండవే భాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th,
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా, ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు జల్లు.

సూపర్ సాంగ్ విన్న తర్వాత 12 hours 54 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, సో ప్రపంచం ఎలా నడుస్తుందో తెలుసుకోవాలంటే ధ్యానం చేయాల్సిందే. ఇది నిజం కూడా, ధ్యానం తెలివినిస్తుంది. ధ్యానం చేయకపోతే అంతా కూడా తెలియని స్థితి ఏర్పడి మనిషి అభివృద్ధి అసాధ్యం అన్నది కొందరి భావన. మన సమాజంలో ప్రస్తుతం ఒత్తిడి తగ్గించడంలో బెస్ట్ మెడిసిన్ ఏంటయ్యా అంటే మెడిటేషనే. ఈ మెడిటేషన్ని ఎక్స్పర్ట్ అని చెప్పొచ్చు అనమాట. సో మెడిటేషన్ చేసేటప్పుడు మీ వీపును నిటారుగా సౌకర్యవంతంగా పెట్టి కూర్చొని కళ్ళు మూసుకొని తేలికగా శ్వాసను పీల్చండి. ఈ ధ్యాన పద్ధతిలో శ్వాస మీలో ప్రవేశించ

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. విశాఖపట్నంలో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ నిర్మాణ పనులకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడారు, ఏ సంస్థకైనా నిజమైన పునాది స్పష్టమైన లక్ష్యమేనని, ఈ క్రీడా ప్రాజెక్టు రూపకల్పనలో తనకు అండగా నిలిచి మద్దతు అందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్షవర్దన్ రాజు అన్నారు. మిషన్ హరిత ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో ఈ రోజు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం పడమర దిగవల్లి గ్రామంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ సూపర్వైజర్ కె కమలాబాయి హాజరై తల్లులను ఉద్దేశించి తల్లిపాల ప్రాముఖ్యత గురించి వివరించారు. తల్లిపాలు బిడ్డకు బలమైన ఆహారమని, బిడ్డ పుట్టిన వెంటనే తొలి 3 రోజులు పసుపు రంగులో ఉన్న పాలను ముర్రుపాలు అంటారని తెలిపారు. కర్నూలు జిల్లాలోని ఆదోని మండలం పాండవగల్లు కొండల్లో చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు ఆర్జిత సేవలైన అష్టదళ పాద పద్మారాధన, తిరుప్పావిడ సేవ, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకర సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ విషయాన్ని గమనించి సహకరించాలని భక్తులకు విజ్ఞప్తి చేసింది. దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ల కోసం మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఆన్లైన్ స్లాట్ బుకింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చిన

లు ఆర్టీజీఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ డౌన్లోడ్ సేవలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఉపాధ్యాయ అర్హత పరీక్షలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఈ నెల 16 వరకు 11 రోజుల పాటు 22 విడతల్లో కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా ఉంచింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ రోజు వెల్లడించారు. ఈసారి రెపో రేట్లో ఎలాంటి మార్పు లేదని 5.25% వద్దే కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: ചിനാരോ വിവിധ ഭാരതി FM 101.3.
1: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
2: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
1: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
2: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
1: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
2: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
1: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
2: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
1: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
2: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
1: ఆఫ్ కోర్స్.
3: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
1: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

1:03:57 లో ఉంది బేబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా. ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. ఏ గమ్యానికైనా చాలా దారులు ఉంటాయి. మనకి ఏది సరైనదో వెతికి పట్టుకోవడమే జీవితం కదా. మరి ఫలితం గురించి ఎంత శ్రద్ధ చూపిస్తామో ఆ ఫలితాన్ని పొందటానికి ఉపయోగించే పద్ధతుల విషయంలో కూడా అంతే శ్రద్ధ పాటించాలి. అసాధ్యం అనుకున్న దాన్ని ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు సాధిస్తూనే ఉంటారు కదా, వారే విజేతలుగా నిలుస్తారు. ధీరాలో ఉన్నాం, మహిళల కోసం వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ రెడీగా ఉంది. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. రైట్ నౌ మీకోసం ఛాంపియన్ మూవీ నుంచి రామ్ మిరియాలా పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్.

వండర్ఫుల్ సాంగ్ కదా, బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఆ సాంగ్ పిక్చరైజేషన్ అయితే ఇంకా ఇంకా ఇంకా సూపర్బ్గా ఉంటుంది. 1:09:37 ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు, వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వత్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రాంలో ఉన్నాం. ఈ మోడర్న్ ప్రపంచంలో మనం అందరం కూడా బిజీ బిజీగా గడిపేస్తున్నాం కదా, అంటే ఆధునిక జీవన శైలిలో ఎన్నో మార్పులు వచ్చాయి. మరి ఈ మార్పులతో సరైన ఆహారం తినడానికి కూడా టైం లేనంతగా గడిపేస్తూ జంక్ ఫుడ్స్కి అలవాటు పడిపోతున్నారు చాలామంది, చూస్తూనే ఉన్నాం అనమాట. అండ్ దీంతో పాటు ఇంకొక విషయం చెప్పనా, హైజీన్ విషయంలో కూడా సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఫ్రీక్వెంట్గా ఇంట్లో వాళ్ళు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. నమ్ముతారో లేదో కానీ కనీసం హ్యాండ్ వాష్ చేసుకునేంత టైం కూడా ఉండటం లేదన్నమాట. అంటే చేతులు శుభ్రంగా చేసుకోలేనంత బిజీగా ఉన్నారు కొంతమంది తినే ముందు. సో మరి ఇవాంటి ధీరాలో కొన్ని హైజీనిక్ టిప్స్ గురించి నేను చెప్పబోతున్నాను. వీటిని ప్రతి ఒక్క వర్కింగ్ ఉమెన్ అని ఎందుకన్నాను అంటే వాళ్ళు కొంచెం బిజీగా ఉంటారు, అంటే వాళ్ళకి టైం షెడ్యూల్ అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. సో కిచెన్కి సంబంధించి ఒక ఫిక్స్డ్ టైం ఉంటుంది, అండ్ ఆఫీస్కి సంబంధించి ఒక ఫిక్స్డ్ టైం, ఇట్లా వర్క్ సంబంధించి ఉంటాయి కదా. బట్ హోమ్ మేకర్స్కి అయితే వాళ్ళకి పాపం రోజంతా చేస్తూనే ఉండాలి, వాళ్ళు మరీ కష్టం, రోజంతా పొద్దున్నుంచి పడుకునే వరకు చేస్తూనే ఉంటారు పనులు. సో బోత్ హోమ్ మేకర్ అయినా కానీ అటు వర్కింగ్ ఉమెన్ అయినా కూడా వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇవి నేను చెప్పబోయే ఈ గోల్డెన్ టిప్స్ అనేవి పాటించడం వల్ల హెల్త్తో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆరోగ్యాన్ని కూడా, వాళ్ళ హెల్త్తో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వాళ్ళు అవుతారనమాట. సో పరిశుభ్రతను పాటించే మహిళల్లో గనక మీరు కూడా ఒకళ్ళైతే ప్రతిరోజు పడుకోబోయే ముందు ఈ చిన్న చిన్న గోల్డెన్ రూల్స్ని పాటిస్తే హెల్దీ ఫ్యామిలీని మీ సొంతం చేసుకోవచ్చు. ఓకేనా, రెడీగా ఉన్నారా? సో అవన్నీ నేను మీతో మాట్లాడతాను. బిఫోర్ దట్ ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం నేను ప్లే చేస్తున్నాను, గుడుంబ శంకర్ చిత్రం నుంచి. ఎస్పీ చరణ్, సుజాత పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం మీకోసం వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం వినతి. ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యాల రహిత సమాజం కోసం ఈగల్ విభాగం చేపడుతున్న చర్యలు అభినందనీయమని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. రేపో రేట్ను 5.25% వద్ద కొనసాగించాలని నిర్ణయించినట్లు భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ వెల్లడించారు. రాష్టాభివృద్దికి ప్రతీకగా అమరావతి రూపుదిద్దుకుంటుందని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. వార్తల వివరాలు. మాదక ద్రవ్యాల రహిత సమాజం కోసం ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ విభాగం చేపడుతున్న చర్యలను రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్ అభినందించారు. విజయవాడలోని లోక్భవన్లో జరిగిన కార్యక్రమంలో ఈగల్ వార్షిక నివేదిక 2025ను గవర్నర్ నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈగల్ చీఫ్ ఐజీపీ ఏకే రవికృష్ణ గత ఏడాదిన్నర కాలంలో మాదక ద్రవ్యాల నియంత్రణ అవగాహన కార్యక్రమాలు సాధించిన విజయాలను గవర్నర్కు వివరించారు. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి సాగు నియంత్రణ, అక్రమ రవాణా అరికట్టడం, విద్యా సంస్థల పరిసరాల్లో మత్తు పదార్థాల విక్రయాలపై కట్టుదిట్టమైన చర్యలు, నియంత్రణ వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. రెడ్క్రాస్ సహకారంతో త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు రవికృష్ణ తెలిపారు.

0: చెప్పారు. రెపో రేటును 5.25% వద్ద కొనసాగించాలని నిర్ణయించినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ద్రవ్య విధాన కమిటీ నిర్ణయాలను ముంబైలో ఆయన ఈరోజు వెల్లడించారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి మెరుగైన పనితీరు కనపరిచిందని తెలిపారు. దీంతో 2026-27 ఆర్థిక సంవత్సరానికి వాస్తవ స్థూల దేశీయోత్పత్తి జీడిపి వృద్ధి అంచనాను 6.7% పెంచినట్లు తెలియజేస్తూ
1: After a detailed assessment of the evolving macroeconomic and financial developments, as well as the outlook, the MPC decided unanimously to keep the policy repo rate unchanged at 5.25%. Real GDP growth for this year is now projected at 6.7%. This is 10 basis points higher than our previous projections. Q1 at 7%, Q2 at 6.4%, Q3 at 6.5%, and Q4 at 6.8%.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కుదిరిన 9 చారిత్రాత్మక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్దికి చేయూతనిస్తాయని రాష్ట మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ సముద్ర ఆహార ఉత్పత్తులు, ఔషధాలు, ఎలక్ట్రానిక్స్, ఐటీ, ఇంజనీరింగ్ రంగాలకు ప్రపంచ మార్కెట్లో విస్తృత అవకాశాలు లభించడం వల్ల రాష్ట ఎగుమతులు మరింత పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా ముఖ్యంగా విశాఖపట్నం కేంద్రంగా ఉన్న సముద్ర ఆధారిత పరిశ్రమలకు గణనీయమైన ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. అలాగే సముద్ర రంగాల్లో పెట్టుబడులు పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని, రాష్ట్రాభివృద్ది మరింత వేగవంతం అవుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. రాష్టంలో ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ తెలిపారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ క్రీడా నైపుణ్య కేంద్రం నిర్మాణ పనులకు రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్తో కలిసి ఈరోజు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కేంద్రం ద్వారా బ్యాడ్మింటన్తో పాటు ఇతర క్రీడల్లోనూ ప్రతిభ కనబరిచిన యువ క్రీడాకారులకు అత్యాధునిక శిక్షణ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రాష్ట్రాన్ని క్రీడారంగంలో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పేర్కొంటూ
2: ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ప్రతి ఒక సెగ్మెంట్ లో మెడల్స్ వస్తున్నాయంటే ఆ రోజు ఆయన స్టార్ట్ చేసిన అకాడమీలు, ఎక్సలెన్సీ సెంటర్లు, స్పోర్ట్స్ స్కూల్స్ ఆ రోజు వేసిన బీజం ఈ రోజు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఈ క్రీడాలోకం నివ్వెరిపోయే విధంగా గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు మన ఆంధ్ర రాష్ట్ర కీర్తి పతాకాన్ని ఎగురవేసేదానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రకాశం జిల్లాలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం పరిహార చెక్కులను పంపిణీ చేసింది. అద్దంకి ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ పాల్గొని రైతులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూములు కోల్పోయిన రైతులకు న్యాయమైన పరిహారం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. సోలార్ ప్రాజెక్టుల ద్వారా జిల్లాలో పారిశ్రామిక అభివృద్దితో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని మంత్రి పేర్కొన్నారు. చేనేత కుటుంబాలకు స్థిరమైన ఉపాధి, మెరుగైన ఆదాయం అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ అన్నారు. ఈ నెల 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన చేనేత సమ్మేళనంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో భారీ సభ నిర్వహించి చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. సంప్రదాయ చేనేత కళను పరిరక్షించడం అందరి బాధ్యతని, యువత చేనేత రంగంలోకి వచ్చేలా ప్రోత్సాహక విధానాలు అమలు చేయాలని సూచించారు. రాష్ట్రాభివృద్దికి ప్రతీకగా అమరావతి రూపుదిద్దుకుంటుందని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. రాజధాని అమరావతిలో నిర్మాణాలను సందర్శించిన మంత్రులు పి నారాయణ, కొండపల్లి శ్రీనివాస్తో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అమరావతిలో జరుగుతున్న అభివృద్ది పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ఆధునిక రాజధానిగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. రాజధానిలో నిర్మితమవుతున్న భవనాలు రాష్ట ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలుస్తున్నాయని మంత్రి పేర్కొంటూ

0: ఇక్కడ జరగబోయే కార్యక్రమాలు కూడా చూస్తుంటే ఒక ఐకానిక్ బిల్డింగ్స్ గానీ ఒక అసెంబ్లీ బిల్డింగ్ గానీ, ఈ రోజు ఇక్కడ మనం ఉన్నాం ఎమ్మెల్యే క్వార్టర్స్ గానీ, ఒక మినిస్టర్స్ క్వార్టర్స్ గానీ, ఎమ్మెల్సీ క్వార్టర్స్ గానీ, ఐఏఎస్ ఆఫీసుల బిల్డింగ్లు గానీ, ఐపీఎస్ ఆఫీసుల బిల్డింగ్లు గానీ, అదేవిధంగా అన్ని కూడా ఒకే దగ్గర ఉండేటట్టుగా ఒక ఆఫీసు సెటప్లు గానీ ఇవన్నీ కూడా చూస్తా ఉంటే ఇది కదా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అంటే, ఇది కదా ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ మీద ప్రజలకున్న విశ్వాసాన్ని మేము అందరం కూడా నిలబెట్టుకుంటున్నామంటే, ఇక్కడ జరుగుతున్న ఐకానిక్ బిల్డింగ్స్ గురించి కానీ, స్ట్రక్చర్స్ గురించి కానీ, ఇగో ఇప్పుడు గౌరవ మంత్రి గారు చెప్తున్నారు ఈ డిసెంబర్ కల్లా సుమారుగా 4000 మందికి మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం.
1: ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో 100 కోట్ల రూపాయలతో కేంద్ర యోగా ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటుకు కేంద్ర బృందం ఆమోదం తెలిపినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. 15 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ సంస్థలో 100 పడకల యోగా ప్రకృతి వైద్య ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేయనున్నారని, 3 నెలల్లో మౌలిక సదుపాయాల పనులు పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తామని మంత్రి తెలిపారు. ఈ సంస్థ ద్వారా యోగా ప్రకృతి వైద్య రంగాల్లో పరిశోధనలు, వైద్య సేవలు, శిక్షణా కార్యక్రమాలు ఒకేచోట అందుబాటులోకి రానున్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఉత్తమ వేదికని ప్రకాశం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ సత్యానంద్ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వంపై నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమంలో భాగంగా ఒంగోలులో ఈరోజు 2K వాక్ను నిర్వహించారు. జిల్లా కోర్టు ప్రాంగణం వద్ద ప్రధాన న్యాయమూర్తి జెండా ఊపి ఈ వాక్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి సత్యానంద్ మాట్లాడుతూ, జిల్లాలో మధ్యవర్తిత్వంపై శిక్షణ పొందిన 36 మంది అధికారులు అందుబాటులో ఉన్నారని చెప్పారు. ప్రజల్లో మధ్యవర్తిత్వంపై అవగాహన పెంపొందించి వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా దోమల ద్వారా వ్యాపించే కాలానుగుణ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తిరువూరు పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్ కె మనోజ తెలిపారు. తిరువూరు పరిధిలోని 20 వార్డుల్లో ప్రతిరోజు దోమల నివారణ మందుల పిచికారీ, ఫాగింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నీటి నిల్వలను తొలగించడంతో పాటు మురుగు కాలువల శుభ్రత పనులు కూడా నిరంతరం కొనసాగుతున్నాయని వివరించారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా వంటి వ్యాధుల నివారణలో ప్రజల సహకారం అవసరమని కమిషనర్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మాదక ద్రవ్యాల రహిత సమాజం కోసం ఈగల్ విభాగం చేపడుతున్న చర్యలు అభినందనీయమని రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. రెపో రేటును 5.25% వద్ద కొనసాగించాలని నిర్ణయించినట్లు భారతీయ రిజర్వు బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ వెల్లడించారు. రాష్ట్రాభివృద్దికి ప్రతీకగా అమరావతి రూపుదిద్దుకుంటుందని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ-కేవైసి.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా, శృతి రంజని పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ అండ్ కళ్యాణ్ చక్రవర్తి గారి గీతం ఇది. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వత్ మీ జ్యోతి. 1:35:34 లో ఉంది వీబీ క్లాక్ అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి మహిళలకు సంబంధించినటువంటి గోల్డెన్ రూల్స్ అని చెప్పాను కదా, సో మహిళలు పాటించాల్సిన గోల్డెన్ రూల్స్ అని చెప్పాను, వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం.

మరి వాటిలో ముఖ్యంగా చెప్పాలంటే నైట్ టైం క్లోత్స్ వాష్ చేయడం. చాలా మంది ఏంటంటే కొంచెం ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉన్నా, డే టైం కుదరకపోయినా, అండ్ వర్షాకాలం అని చెప్పి కూడా కొంతమంది ఏంటంటే ఈ నైట్ టైం వీటిని ఇంట్లోనే ఆరబెడుతూ ఉంటారు. సో ఇలాంటివి అసలు చేయకండి. ఇలాంటివి చేయటం వల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది, నెగిటివ్ ఎనర్జీ అనమాట. సో దాంతో కొన్ని రకాల అను మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి డాక్టర్ అవసరం అనేది కొంతవరకు తగ్గుతుంది. ఇలాంటి విషయాల్లో మీరు జాగ్రత్త తీసుకుంటే అనమాట. సో న్యాచురల్ గానే వాటి తడి అనేది ఆరాలి. సో ఎండకి మాత్రమే ఆరాలి. వాషింగ్ మెషిన్ లో వేసినా ఎలా వాష్ చేసినా కూడా న్యాచురల్ గా వాటి తడిని ఆరనివ్వటం అనేది బెస్ట్ అనమాట. అండ్ ఇంకా కిచెన్ లో సింక్ విషయానికి వస్తే శుభ్రం చేసిన తర్వాత దాన్ని నిమ్మతొక్కతో గానీ

ఎంత అద్భుతంగా రాశారు కదా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, అంతే అద్భుతంగా పాడారు ఎస్పి బాలసుబ్రహ్మణ్య గారు. సో బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత 1:43:15 ఉంది వీబి క్లాక్ అండ్ మనం ఉన్నాం ధీరాలో. సో మరి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, డిన్నర్కి వంట చేస్తాం కదా, వంట చేసిన తర్వాత ఆ స్టవ్ అనేది చాలా నీట్గా పెట్టేసుకోవాలన్నమాట. అంటే సాఫ్ట్గా ఉండే కాటన్ క్లాత్ కానీ, ఆ క్లాత్ మీద సాల్ట్ వేస్తే ఇంకా మంచిది. ఆ స్టవ్ మీద పడ్డటువంటి ఆయిల్ మరకలు కానీ వీటన్నిటిని కూడా క్లీన్ చేసేసుకుంటూ ఉండండి. అండ్ వండిన ఫుడ్ ఐటమ్స్ కానీ వాటి మరకలు ఉంటాయి కదా, అవి కానీ గ్రేవీ మరకలు, పాల మరకలు ఇలాంటివి ఉన్నట్లయితే డిష్ వాష్ సోప్ తోటి శుభ్రం చేసుకోవచ్చు. అండ్ బెడ్ టైంకి ముందే వెల్కమ్ మ్యాట్ డస్ట్ని తొలగించేసుకోవాలి. ఇలా డస్ట్ను తొలగించడం వల్ల ఎలాంటి ఎలర్జీస్ అనేవి ఉండవన్నమాట. అండ్ బెడ్ మీదకి చేరడానికి ముందుగానే ఆ బెడ్ని రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే ముందుగానే క్లీన్ చేసేసుకోవడం, అండ్ ఒక క్లాత్ తీసుకొని బెడ్ మీద ఉండేటువంటి డస్ట్ అంతా కూడా తీసేసుకోవాలి. ప్రశాంతంగా పడుకోవాలి అంటే మాత్రం మన సరౌండింగ్స్ హ్యాపీగా నీట్గా ఉండాలన్నమాట. సో ఆ డస్ట్ అంతా కూడా నీట్గా చేసేసుకోండి. అండ్ అలాగే పిల్లోస్ మీద ఉండేటువంటి డస్ట్ కూడా. అండ్ ఫైనల్లీ పడుకోబోయే ముందు టాయిలెట్ ఫ్లష్ అవుట్ చేయడం అనేది కంపల్సరీ అనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే టాయిలెట్ శుభ్రంగా ఉంటుంది, ఇంకా ఫ్రెష్గా కూడా ఉంటుంది, ఎలాంటి వాసన రాదనమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ షూ ర్యాక్. ఈ షూ ర్యాక్ విషయానికి వస్తే బెడ్రూమ్కి దూరంగా ఈ షూ ర్యాక్ ఉండాలి. చెప్పులన్నింటినీ కూడా చక్కగా స్టాండ్లో అమర్చుకుని అది ఎప్పుడు కూడా ఇంటికి బయట లేదంటే వరండాలో ఉండేలాగా చూసుకోవాలి. ఈ చిన్న చిన్న గోల్డెన్ టిప్స్ కనుక మీరు పాటించినట్లయితే ఇంటి శుభ్రతతో పాటు ఇంటిల్లిపాదికి ఆరోగ్యం. ఇది మన ధీరా.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడే సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడే సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3.

Yes, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 2 hours 36 minutes 55 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ సంధ్య సుందరి ప్రోగ్రామ్ లోకి వచ్చేసాము. ఒక సూపర్ హిట్ సాంగ్ వింటూ కదా అనగనగా అంటూ మగధీర నుండి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ అయితే మీకోసం నేను ప్లే చేశాను. ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ లో ఆయనే పాడినటువంటి పాట అండ్ ఈ పాటను ఆయన రాశారు అండ్ జెస్సి గిఫ్ట్ పాడారు అనమాట. సో అది మ్యాటర్. మరి సందడే సందులో జోడిగి సరదా సరదా ప్రశ్నలకి మీరు కూడా అంతే సరదాగా ఆన్సర్ చేయాలి, పాజిటివ్గా ఆన్సర్ చేయాలి అంటే 8662488114 ఈ నెంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించేసేయచ్చు. మరి ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చే ముందు కొన్ని మెసేజెస్ ఉన్నాయి, ఎవరెవరు పంపించారో చూద్దాం. మనకి ఫస్ట్ ఒక మెసేజ్ ఒకటి వచ్చింది. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. మీకు తెలుసా అండ్ ధీరాలో చాలా విషయాలు విన్నాను, అన్ని విషయాలు తెలియచేసినందుకు, మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు అంటూ వై వెంకటరెడ్డి గారు మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ సెకండ్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే నిలయ కళాకారులకు ఆర్జేస్కి ఆకాశవాణి వింటున్న అందరికీ నమస్కారం అంటూ మెసేజ్ చేశారు. కర్ణాటక రాజ్యం అలగాపుర గ్రామం నుండి చామరాజనగర జిల్లా ఇక్కడ నుండి పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ ఎం చెన్నరాజు, పూర్ణిమ, అరుణ్ కుమార్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు బట్ సాంగ్ రిక్వెస్ట్ లేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకొక మెసేజ్ ఎవరు పంపించారు, ఓకే డాడీ సాంగ్తో ఎంట్రీ అదూర్స్ అంటూ మెగా జీ ఎస్ విజయలక్ష్మి పెదకొండూరు నుండి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే బిలేటెడ్గా జోజీ అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే బిలేటెడ్గా. అండ్ మెగాజీ చెప్పిన మెగా మూవీ కబుర్లు మెగా ఇంట్రెస్టింగ్గా వింటుంటే మెగా గూస్ బంప్స్ వచ్చాయంటే నమ్మండి అంట. నాకు కూడా మెగా హ్యాపీగా ఉందంటే మీ మెసేజ్ చూస్తుంటే నమ్ముతారా చెప్పండి, నమ్మాల్సిందే. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అలాగే సందరి సందరికి స్వాగతం అంటూ మెసేజ్ చేశారు విజయలక్ష్మి పెదకొండూరు నుండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే నాని మిర్యాల కూడా నుండి మెసేజ్ చేశారు, మీలో సూపర్ క్రియేటివిటీ ఉందిట, థ్యాంక్ యూ ఎందుకనో. అండ్ నెక్స్ట్ పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, ఎలా ఉన్నారు, వెల్కమ్ టు సందరి సందరి అంటూ నేను సూపర్గా ఉన్నానండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సరదా ప్రశ్నలకు అంతే పాజిటివ్గా రెడీగా ఉన్నారట సమాధానం చెప్పడానికి. అండ్ కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకు నమస్తే అంటూ జేరుబోతుల బుచ్చయ్య ఫ్యామిలీ మెంబర్స్ హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తెరాలపల్లి నుండి మెసేజ్ చేశారు. అండ్ మూసాపేట మహబూబానగర్ నుండి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్, నేను బాగున్నాను. అండ్ నెక్స్ట్ మెసేజ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి. అండ్ ఆ తర్వాత బ్రహ్మయ్య కర్నూలు నుండి మెసేజ్ చేశారు, కామతి శంకర్ రాజోల నుండి, వేదాంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం. హాయ్ హలో యా హలో, మీతో మా శ్రోతలకు సందడే సందడి వా అంట ముందుగా

స్వాగతం పలుకుతూ మీరు అడిగినా ఇంకా ప్రశ్న అడగలేదు నేను, రెడీ అయిపోయారు మొత్తానికి. ఓకే, అండ్ నెక్స్ట్ కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి మెసేజ్ చేశారు, అండ్ కర్నూలు ముజఫర్నగర్ నుండి రామకార్తీక, వెనెలబల్లి అనురాధ, మదన్ కుమార్, తులసి రాఘవేంద్ర మెసేజ్ చేశారు. అండ్ సందరి సందరికి స్వాగతం అంటే శాంతినగర్ నుండి ఓకే ఒకడు, అండ్ హాయ్ అంటూ నంద్యాల నుండి పర్ష. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరు, కాజ నుండి టీ సుబ్బారావు, శ్రీదేవి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఇంకా పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి, అండ్ ఉమ్మడ మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అలాగే రాజోల్ నుండి జయన్న, అండ్ నెక్స్ట్ సూర్య కార్తీక్, తలగడ దీవి. క్వశ్చన్ ఇంతవరకు క్వశ్చన్ ఇవ్వలేదు, మీరు క్వశ్చన్ రిపీట్ అంట, నేను ఇప్పుడు చెప్తాను. అండ్ కాకా నుంచి పద్మశేఖర్ మెసేజ్ చేశారు, అండ్ మహబూబ్ కలీం ఆత్మకూరు నుండి నంద్యాల డిస్ట్రిక్ట్. హాయ్ అండి, సో అందరికీ కూడా సందేశ్ అందరికి వెల్కమ్. మరి ఫస్ట్ క్వశ్చన్కి గెట్ రెడీ. సో మరి యాజ్ యూజువల్గా మనకి ఫస్ట్ సినిమా క్వశ్చన్ రెడీగా ఉంటుంది కదా. సో సినిమాకి సంబంధించిన ప్రశ్న, ఒక డైలాగ్, ఒక హీరో చెప్పిన డైలాగ్, ఏంటా సినిమా అనేది గెస్ చేయండి, అండ్ ఆ హీరో ఎవరో కూడా చెప్పాలి. యుద్ధం చేసే సత్తా లేని వాడికి శాంతి గురించి మాట్లాడే అర్హత లేదు. ఓకేనా, చాలా సింపుల్ డైలాగ్, చాలా చిన్నది, చాలా పవర్ఫుల్ డైలాగ్. ఓకే, అండ్ పవర్ఫుల్ అన్నాను కదా అని పవన్ కళ్యాణ్ గారి పేరు పంపించేద్దు, కాదు నేనే చెప్పేస్తున్నాను. సో ఆ హీరో అయితే కాదు. గెస్ చేయండి, యుద్ధం చేసే సత్తా లేని వాడికి శాంతి గురించి మాట్లాడే అర్హత లేదు. ఎవరా హీరో, ఏంటా సినిమా, గెస్ చేయండి. 8662488114 ఈ నెంబర్కి మీ మెసేజ్ని, మీ పేరుని, ఆన్సర్ని పంపించేసేయండి వాట్సాప్లో. అండ్ రైట్ నౌ మీకోసం శశిరేఖ అంటూ వచ్చేస్తున్నారు మన శంకర వరప్రసాద్ గారు. భీమ్స్ మధుప్రియ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

లేని వాడికి శాంతి గురించి మాట్లాడే అర్హత లేదు. ఈ చెప్పింది ఎవరు, ఎవరా హీరో, ఏంటా సినిమా అని అడిగాను కదా. చూద్దాం ఎవరెవరు పంపించారు రైట్ ఆన్సర్స్. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి పెడన జోగనేంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, సూపర్ రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ శుభ మధ్యాహ్నం, ఎలా ఉన్నారు అంటూ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి రైట్ ఆన్సర్ని పంపించారు, నేను చాలా బాగున్నానండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ కేదరి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ విజయవాడ నుండి విజయలక్ష్మి. అయ్యో బాలకృష్ణ గారు కాదు కదా, అది రాంగ్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. పెద్ద మూవీలో చరణ్ అంట, అయ్యో కాదండి, నేను లంచ్ చేసేసాను. ఇందుకి కాకా నుంచి పద్మశేఖర్ మెసేజ్ చేశారు, బట్ రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి రైట్ ఆన్సర్. అండ్ మూసాపేట మహబూబా నగర్ నుండి నరేష్ మెర్సి విజయ రోజా శిరీష. ఓకే వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు విక్రమ్ అని కాదు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కోలా నాగలక్ష్మి నంది వెలుగు మిర్చి మూవీ ప్రభాసా, కాదు కదా. అండ్ రాజోల్ నుండి జయన్న మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ ఆర్జే గారికి నమస్కారం అంటూ ఓకే మన దగ్గర అంతా కరెక్ట్గానే ఉందని చెప్తున్నారు, కారణం ఏంటో తెలియదు, బట్ వేరే స్టేషన్ నుంచి వింటున్నాము, ఎన్ని రోజులు ఇలా ఎప్పుడూ కాలేదు, ఇటు విషయాన్ని మీ అది డెఫినెట్గా అండి డెఫినెట్గా తీసుకెళ్తాము. అంటే వివిధ భారతి మీకు యాప్లో రావట్లేదు అంటున్నారు, ఇది ఆల్రెడీ నేనైతే లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పాను కూడా, మళ్ళీ ఇంకొకసారి నేను తప్పకుండా ఫాలోఅప్ చేస్తాను. జేరుబోతుల బుజ్జయ్య గారు హనుమకొండ నుండి మెసేజ్ చేశారనమాట, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి నంద్యాల పర్ష ప్రసాదమా, ఏంటది మీ పేరేంటి ఇంతకీ, పర్ష అని ఉంది. ఓకే అండ్ నెక్స్ట్ మంగళగిరి నుండి జయలక్ష్మి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ బిజినెస్ మ్యాన్ అంట రాజు ఏలూరు నుండి, కాదు కదా. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాలెంపల్లి యాలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి సిటీ సర్కార్ వారి పాట మహేష్ బాబు, కాదు. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ మెహబూబ్ కలీం ఆత్మకూరు నంద్యాల నుండి రాంగ్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ మై ఆన్సర్ అంటూ అల్లు అర్జున్ అంట జూలై మూవీ అంటున్నారు, కాదండి. దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి మెసేజ్ చేశారు, బట్ అది కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ తిరుమలయ్య పుట్టపాక నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ బ్రహ్మయ్య కర్నూలు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. ఓ మీ ఫేవరెట్ హీరోనా అండి, వెరీ నైస్. అండ్ కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తిక వెనెలవల్లి అనురాధ మదన్ కుమార్ తులసి రాఘవేంద్ర కూడా మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురిహరి యశోద జానకిరాజు, రైట్ ఆన్సర్. అండ్ విజయలక్ష్మి పెదకొండూరు నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ గోర్లఖాన్ దొడ్డి పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుమలత కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే సుకుమారి విజయవాడ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కొత్తగూడెం నుండి యాకూబ్ పాషా నూర్జహాన్ అరబ్, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్ ఉంది, రేణుక గోపరాజు కడప నుండి మెసేజ్ చేశారు. అండ్ ఆ తర్వాతి మెసేజ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఒకటి వచ్చింది రవీంద్ర, రైట్ ఆన్సర్ని పంపించారు. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి, రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మెలోడీ జో మేడం, ఓకే థ్యాంక్ యూ సో మచ్. అండ్ కుసుమ మెసేజ్ చేశారు అంబటి నగర్ నుండి, సన్ ఆఫ్ సత్యమూర్తి కాదండి, అది రాంగ్ ఆన్సర్. అండ్ జల్సాలో పవన్ అంటూ కోనేరు విష్ణు విజయవాడ అయ్యప్ప నగర్ నుండి, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. ఇంకా మెసేజెస్ ఉన్నాయి, ఎవరెవరు పంపించారో చూద్దాం.

5:46 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇచ్చేసాను, చాలా మెసేజెస్ వచ్చేసినాయి నాకు. అండ్ సినిమాకి సంబంధించిన ప్రశ్న ఇంకొకసారి నేను రిపీట్ చేస్తాను. యుద్ధం చేసే సత్తా

Rajeshwari Ramcharan Hema. Right answer. And na answer unto Daripreni Sai Krishna family members. Okay. Malli malli pampinchestunna. Karnool nundi message chesaru. And Padani Jogananda Colony Appal Raj garu. పెడల్లో ఎండకి తట్టుకోలేకపోతున్నాం అండి. మీరు ఒక రెండు వాన పాటలు వేస్తే కొంచెం చల్లబడతా ఉంటుంది. తప్పకుండా వేద్దాం వేద్దాం. ఓకే. అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ పార్ష ఓకే నంద్యాల నుండి మెసేజ్ చేశారు. మీది ఇందాక నేను చదివాను కదా, మళ్ళీ పంపించారా? ఓకే. అండ్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ విజయలక్ష్మి బొంబాయి కాలనీ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజు ఏలూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ మధుప్రసాద్ తెల్లంపాడు తిరుపతి సాయి కుమార్ మెసేజ్ చేశారు, బట్ ఆన్సర్ పంపించారా అండి? ఓన్లీ మీ పేరే వచ్చింది నాకు. ఓకే. హాయ్ అంటూ గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు. జులై మూవీ అంటున్నారు అల్లు అర్జున్ అని. కాదు కదా, అది రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ జరుబదులు బుచ్చయ్య ఫ్యామిలీ మెంబర్స్ తరాలపల్లి నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. సూపర్ అనమాట, చాలామంది కరెక్ట్గా గెస్ చేశారు. ఎక్కడో ఒక 2-3 మెసేజెస్ మాత్రమే రాంగ్ ఆన్సర్ వచ్చినాయి. బట్ రైట్ ఆన్సర్ వచ్చేసి అరవింద సమేత వీర రాఘవేంద్ర ఈ మూవీ నుంచి అనమాట. సో నేను అక్కడి నుండి వీర రాఘవ ఈ మూవీ నుంచి నేను డైలాగ్ అడిగాను. అరవింద సమేత వీర రాఘవ ఈ మూవీలో మనకి ఎన్టీఆర్ గారు చెప్తారనమాట ఈ మాటను, యుద్ధం చేసే సత్తా లేని వాడికి శాంతి గురించి మాట్లాడే అర్హత లేదు అంటారు. సో అది మ్యాటర్. అండ్ ఇంకొక ప్రశ్న ఉంది, సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్కి వెళ్ళే ముందు, సో మీరందరూ రెడీగా ఉన్నారు కదా, ఆల్రెడీ నాకు మెసేజెస్ అయితే మాత్రం ముందుగానే పంపించేస్తూ ఉన్నారు. సో సెకండ్ క్వశ్చన్ ఇచ్చేస్తాను, గెట్ రెడీ. సినిమాకి సంబంధించిన ప్రశ్న అయిపోయింది కాబట్టి సరదాగా ఒక పడుపు కథ లాంటిది అనమాట, అదేంటో గెస్ చేయండి. పొంచి ఉన్న దెయ్యం పోయిన ప్రతి చోట ప్రత్యక్షమవుతుంది, ఏంటది? గెస్ చేయండి. ఓకేనా? ఈ మధ్య దెయ్యం మూవీ ఒకటి వస్తుంది కదా మన, ఎవరు చెప్తాను దాని గురించి, చూడతాను మాట్లాడదాం మనం. పొంచి ఉన్న దెయ్యం పోయిన ప్రతి చోట ప్రత్యక్షం, ఏంటది? గెస్ చేయండి. సాయిధరం తేజ్ దెయ్యం కాదు. ఓకేనా? గెస్ చేసి మీ ఆన్సర్ని మీ పేరుని 8662-4888-14 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసేయండి. రైట్ నో మీకోసం అరవింద సమేత వీర రాఘవ ఈ చిత్రం నుంచి అర్మాన్ మలిక్ పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వస్తుంది తమన్ మ్యూజిక్లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

రైట్ ఆన్సర్ ఎవరు పంపించారు అంటే, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సుబారెడ్డిపల్లి గ్రామం నుండి, యా ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్, అండ్ మూసాపూర్ మూసాపేట మహబూబా నగర్ నుండి నరేష్ మెర్సీ విజయ రోజా కూడా రైట్ ఆన్సర్, అండ్ రిషి వరియానా, ఓకే రిషి వరియా ఫ్రమ్ మల్లడుగు ఆన్సర్ అంటూ పెద్ది అంటున్నారు. పెద్ది కాదు కదా, మల్లడుగు అంటే నాకు ఒక ఊరి పేరు గుర్తొచ్చింది. మీ ఊరి పేరు ఏంటి అంటే మల్లడుగు అంటారు. అదేనయ్యా మళ్ళీ అడుగుతున్నాను, మీ ఊరి పేరేంటి అంటారు? ఈ మల్లడుగేనా? ఎనీవే, అండ్ నెక్స్ట్ కాజ్ నుండి టీవీ సుబ్బారావు శ్రీదేవి రైట్ ఆన్సర్, అండ్ చంద్ర రాజేశ్వరరావు నగర్ నుండి

0: ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ చదువుతున్నది ఎం వినతి. రాష్ట్రంలో ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ తెలిపారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు పేరుతో విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న క్రీడా నైపుణ్య కేంద్రం నిర్మాణ పనులకు రాష్ట విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్తో కలిసి ఈరోజు భూమి పూజ చేశారు. రాష్ట్రాభివృద్ధికి ప్రతీకగా అమరావతి రూపుదిద్దుకుంటుందని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. రాజధాని అమరావతిలోని నిర్మాణాలను మంత్రులు పి నారాయణ, కొండపల్లి శ్రీనివాస్తో కలిసి పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అమరావతిలో జరుగుతున్న అభివృద్ది పనులు వేగంగా కొనసాగుతాయని, ఆధునిక రాజధానిగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో 100 కోట్ల రూపాయలతో కేంద్ర యోగా ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటుకు కేంద్ర బృందం ఆమోదం తెలిపినట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. 15 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ సంస్థలో 100 పడకల ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేయనున్నారని, 3 నెలల్లో పనులు పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తామని మంత్రి తెలిపారు. ఈ నెల 7వ తేదీన చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన చేనేత సమ్మేళనంలో బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ ఈ రోజు పాల్గొన్నారు. చేనేత కుటుంబాలకు స్థిరమైన ఉపాధి, మెరుగైన ఆదాయం అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. బిడ్డకు అవసరమైన మానసిక శారీరక పోషకాలు అన్ని తల్లిపాలల్లో లభిస్తాయని పశ్చిమ గోదావరి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రవిబాబు తెలిపారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా భీమవరంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో డాక్టర్ రవిబాబు మాట్లాడుతూ, తల్లిపాలు బిడ్డకు ఇవ్వడం వల్ల వ్యాధి నిరోధక శక్తి లభించడంతో పాటు తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారన్నారు. రెపో రేటును 5.25% వద్ద కొనసాగించాలని నిర్ణయించినట్లు భారతీయ రిజర్వు బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ద్రవ్య విధాన కమిటీ నిర్ణయాలను ముంబైలో ఆయన ఈరోజు వెల్లడించారు. దీంతో 2026-27 ఆర్థిక సంవత్సరానికి వాస్తవ స్థూల దేశీయోత్పత్తి జీడిపి వృద్ధి అంచనాను 6.7% పెంచినట్లు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ది చేసేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి కోరారు. భీమవరంలో ఈరోజు ఆమె మాట్లాడుతూ, తణుకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో 2 ప్రైవేటు స్థలాలు అభివృద్ది చేయడానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారని తెలిపారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు వింటారు.

సూపర్ హిట్ సాంగ్ విన్నారు నిన్ను కోరి ఈ చిత్రం నుంచి కదా. ఒక బ్యూటిఫుల్ ట్రాక్ అయితే మనం విన్నాం. అండ్ ఈ పాటను కార్తీక్ చిన్మయి పాడారు గోపిసుందర్ మ్యూజిక్ కంపోజిషన్ లో. 3 hours 8 minutes 14 seconds లో ఉంది విబి క్లాక్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ సందర్లో సెకండ్ క్వశ్చన్ కూడా ఇచ్చేసాను కదా, సో రైట్ ఆన్సర్స్ ఎవరు పంపించారో చూద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి పంపించారనమాట.

కంగ్రాట్స్. అండ్ ఇంతకీ ప్రశ్న ఇంకొకసారి నేను రిపీట్ చేస్తాను, అండ్ అది పొంచి ఉన్న దెయ్యం పోయిన ప్రతి చోట ప్రత్యక్షం అనేటువంటి ప్రశ్నను అడిగాను నేను. సో సెకండ్ క్వశ్చన్గా సెకండ్ ఆన్సర్ ఎవరు పంపించారు? పడని జోగానందర కాలనీ అప్పుల రాజు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఇప్పుడు వచ్చింది ఇందాకటి క్వశ్చన్గా. ఓకే, కాకాని నుంచి పద్మశేఖర్ పంపించారు ఫస్ట్ క్వశ్చన్కి. అండ్ అలాగే నెక్స్ట్ సందడి సందడి కార్యక్రమానికి స్వాగతం అంటూ వివిధ భారతి అని ఓ ఎందుకు అనుకోకూడదా, శాంతినగర్ నుండి ఒకే ఒకడు మొత్తానికి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే కేదారి వీరేష్ రాజోలు మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. రేణుకా గోపరాజు కడప నుండి రైట్ ఆన్సర్. అండ్ పాలోజి గోపాలకృష్ణమాచారి రైట్ ఆన్సర్. చెండ్ర రాజేశ్వరరావు నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్. హేమ రైట్ ఆన్సర్. అండ్ కాళ శ్రీనివాసరావు కోదాడ నుండి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. అండ్ రాజోల నుండి జయన్న రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి. రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. అండ్ బాషా మస్తాన్ సునీల్ నెల్లూరు కోట మండల ఇక్కడ నుండి మెసేజ్ చేశారు. కర్నూలు ముజఫర్ నగర్ నుండి అనురాధ, మదన్ కుమార్, తులసి రాఘవేంద్ర, రామ కార్తిక, వెనలవల్లి వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ముర్హరి యశోద, జానకిరాజు రైట్ ఆన్సర్. పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. మూసాపేట మహబూబా నగర్ డిస్టిక్ నుండి మెర్సీ విజయ, నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. రాత్రి అంటూ కాదు కదా, రాంగ్ ఆన్సర్. అండ్ విజయ్ విక్రమ్ మీ పేరు ఇంతకీ వై వెంకటరెడ్డి గారు లక్కవరం అంటూ మెసేజ్ చేశారు కోలా, బట్ మెసేజ్ డిలీటెడ్ ఉంది. ఓకే. అండ్ పుట్టపాక నుండి మిరియాల తిరుమలయ్య ఆండాళ్ళు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ గడపవరం నుండి గడపవరం ఓకే బాబీ సిరి హాయ్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. హాయ్ అండి. అండ్ పెదకొండూరు నుండి విజయలక్ష్మి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ వాణి ఫ్రమ్ విజయవాడ రైట్ ఆన్సర్. సుకుమారి విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. రాబా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుండి రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. కోలా నాగలక్ష్మి నందివెలుగు నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి నంద్యాల జిల్లా ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్. అండ్ మనోజ్ సింగ్ వంగ మెసేజ్ చేశారు తంటానా తంత ఫ్రమ్ తంత. అండ్ ద ఆన్సర్ కార్ అంట, ఎక్కడి నుంచి కాదు కదా, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రాజ్ కుమార్ కీర్తి ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. మెహబూబ్ కలీం ఆత్మకూరు నంద్యాల నుండి రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి దామర్ల చినమస్తాన్రావు, దామర్ల పెద్దమస్తాన్రావు రైట్ ఆన్సర్. అండ్ ఫోన్ అనుకుంటున్నా అంటూ దేవసేన తిరుపతి నుండి రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ గాలి చీకటి అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి, కాదండి రాంగ్ ఆన్సర్. అండ్ రైట్ ఆన్సర్ ఏంటనేది నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్ జేర్బోతుల బుచ్చయ్య హనుమకొండ జిల్లా తెరాలపల్లి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. యాకుపాషా నూర్జహాన్ రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ నంద్యాల జిల్లా భానుముక్కల్ నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుండి రైట్ ఆన్సర్. అండ్ తల్లంపాడు గ్రామం నుండి తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలం ఇక్కడ నుండి మెసేజ్ చేశారు. మధుప్రసాద్ నుండి నరేష్, మెర్సీ విజయ, రోజా రైట్ ఆన్సర్. చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి ఈ మధ్య వచ్చి చాలా ఏం కాదు కదా, ఎక్కడికి వెళ్ళలేదు, మార్నింగ్ ట్రాన్స్మిషన్స్ కూడా వస్తున్నాను, సో ఇప్పుడే ట్యూన్ చేసాం తల్లి అంటున్నారు. ఓకే అండి, మీరు మార్నింగ్ కూడా వింటూ ఉండండి, అప్పుడప్పుడు వస్తున్నా కదా మార్నింగ్, అందుకని మీకు మిస్ అయినట్టున్నారు. ఊట్కూర్ నారాయణపేట జిల్లా నుండి డి అరుణ, మోహన్జీ, దివ్యబాయి, అజయ్, శృతి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ని. సో అది మ్యాటర్ అనమాట, ఇప్పటివరకు ఉన్న మెసేజెస్ అన్ని మనం చూసేసాం. రైట్ ఆన్సర్ వచ్చేసి నీడ షాడో, ఇది రైట్ ఆన్సర్. సో ఆల్మోస్ట్ అందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించేశారు. అండ్ థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈనాటి సందడి సందడిలో. సో పాత సినిమాల నుంచి కొత్త సినిమాల వరకు, కొత్త సినిమాలు అంటే మరీ కొత్తగా కాదు, మధ్యలో వరకు అనమాట, అంటే ఆ జనరేషన్ నుంచి ఎన్టీఆర్ గారు తర్వాత సూపర్ స్టార్ గారు కృష్ణ గారు ఆ తర్వాత వెంకటేష్ గారు ఇట్లా చూసుకుంటే, నేను ఇంతకు ముందు ఒకసారి అడిగాను ఎంతమంది గుర్తుందో మళ్ళీ చెక్ చేస్తాను, ఎన్టీఆర్ గారు అంటే నందమూరి తారక రామారావు గారు అంజలిదేవి గారు కలిసి యాక్ట్ చేసిన ఒక సినిమా ఉంది, అది

ఫిఫ్టీస్లో అనమాట, 1956లో వచ్చినట్టుంది ఆ మూవీ. ఆ తర్వాత సేమ్ టైటిల్ తోటి మన సూపర్ స్టార్ కృష్ణ గారు శ్రీదేవి కాంబోలో వచ్చింది అనమాట, సేమ్ టైటిల్తో సినిమా పేరు, ఒకే సినిమా పేరు అనమాట. అండ్ ఆ తర్వాత వెంకటేష్ గారు సౌందర్య గారి కాంబినేషన్లో కూడా శంకర్ గారు తీశారు సినిమాని, ఆ సినిమాకి ఇదే పేరు పెట్టారు. గెస్ చేయండి, ఇంతకీ ప్రశ్న ఏంటి అంటే టైటిల్ మాత్రం ఒకటే, ఈ ముగ్గురు హీరోలది సినిమా పేరు ఒకటే, బట్ మన వెంకటేష్ గారు ఈ సినిమాలో ఆల్మోస్ట్ లాస్ట్లో ఒక లెటర్ యాడ్ అవుతుంది కదా, రా అనేది. సో అది మ్యాటర్. సో గెస్ చేయండి, ఆ ఎన్టీఆర్ గారు అంజలీదేవి గారిది, సూపర్ స్టార్ కృష్ణ గారు శ్రీదేవి గారిది, అలాగే మన వెంకటేష్ సౌందర్య గారి కాంబినేషన్లో వచ్చినటువంటి ఆ సినిమా పేరు, సేమ్ సినిమా టైటిల్, లాస్ట్లో చెప్పాను కదా ఒక్క లెటరే తేడా అనమాట. గెస్ చేసి 8662488114 ఈ నంబర్కి మీరు మెసేజ్ చేయండి. మరి రైట్ ఆన్సర్ పంపించేసి ఎవరు విక్టరీని సాధిస్తారో చూద్దాం. సో ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను మీకోసం ప్లే చేస్తాను, తీన్ మార్ మూవీ నుంచి. అండ్ కారుణ్య పాడినటువంటి పాట రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

3 hours 20 minutes 59 seconds వచ్చేసింది. వివిధ భారతి స్టూడియోస్లో క్లాక్ అయితే మరి సందడి సందడి ప్రోగ్రాంలో ఉన్నాం. మరి థర్డ్ క్వశ్చన్ ఇచ్చాను కదా, రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో చూద్దాం. ఒక సినిమాకి సంబంధించిన ప్రశ్నని అడిగాను అండ్ సినిమా టైటిల్కి సంబంధించింది అనమాట. 1950స్లో ఒకటి వచ్చింది, ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారి మూవీ ఒకటి వచ్చింది అండ్ అలాగే వెంకటేష్ గారి మూవీ కూడా అని చెప్పాను. సో ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారు అంటే, ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు ఉలకవరం నుండి మెసేజ్ చేశారు అండ్ పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్ అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒకటి రైట్ ఆన్సర్ విజయలక్ష్మి పెదకొండూరు నుండి. అబ్బాబ్బా అసలు సూపర్ ఇయర్ కాంబినేషన్ ఆన్సర్ చెప్పేస్తాను నేనే, అది చక్కగా రాశారనమాట. అది చూసిన తర్వాత ఆన్సర్ రివీల్ చేయకుండా ఉండలే. సో ఇంకా మనకి 45 మెసేజెస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూద్దాం. బట్ ఆన్సర్ ఏంటి అంటే 1956లో అంజలీదేవి గారు అండ్ ఎన్టీఆర్ గారి జయం మనదే అండ్ 1986లో కృష్ణ గారు శ్రీదేవి గారిది సేమ్ టైటిల్తో అండ్ అలాగే 2000లో వచ్చేటప్పటికి వెంకటేష్ సౌందర్యాల జయం మనదే రా అదనమాట సంగతి. సో నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్ అండ్ నరేష్ మెర్సీ విజయ రోజా, రాజా కాదు కదా రాంగ్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. నేను ఆన్సర్ రివీల్ చేసేసాను కాబట్టి ఇంకా మెసేజెస్ పంపించొద్దు. సో ఇంకా ఇప్పుడు ఉన్న 42 మెసేజెస్ మాత్రం నేను చూస్తాను. మంగళగిరి నుండి దామర్ల చినిమస్థానరావు దామర్ల పెదమస్థానరావు రైట్ ఆన్సర్ అండ్ రేణుక గోపరాజు కడప నుండి రైట్ ఆన్సర్, బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్ అండ్ అలాగే మెసేజ్ పెట్టారు. ఓకే నేను చదివాను కదండి మీది రంగారెడ్డి జిల్లా నుండి. ఓకే ఏకలవ్య నగర్ నుండి వెంకటేష్ శ్యామల మెసేజ్ చేశారు, నేను మీ మెసేజ్ చక్కగా చదివాను అండ్ మీరు వినలేదు అది సంగతి. అండ్ రాంగ్ ఆన్సర్ వచ్చింది చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి కలుసున్నారా, కాదు నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్ అండ్ అలాగే కాళ శ్రీనివాసరావు కోదాడ నుండి రైట్ ఆన్సర్, కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్, చెండ రాజేశ్వరరావు నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ రైట్ ఆన్సర్, కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తిక వెన్నెలవల్లి తులసి రాఘవేంద్ర మదన్ కుమార్ అనురాధ మెసేజ్ చేశారు, మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి రైట్ ఆన్సర్ అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్, పాలోజు గోపాలకృష్ణమాచారి నాయుడుపేట రైట్ ఆన్సర్, కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఓకే ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్ అండ్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్, కాకాని నుంచి పద్మ శేఖర్ పెళ్లి చేసుకుందాం రా కాదండి రాంగ్ ఆన్సర్, ఎస్ భీమేశ్వరరావు పెడ నుండి రైట్ ఆన్సర్, సుకుమారి విజయవాడ నుండి రైట్ ఆన్సర్, విజయవాడ నుంచి విజయలక్ష్మి విజయ భాస్కర్ మెసేజ్ చేశారు, రెండు రాంగ్ ఆన్సరే. ఎనీవే నేను ఆన్సర్ ఎలాగో చెప్పేశాను కాబట్టి. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ అండ్ మెహబూబ్ కలీం ఆత్మకూరు నుండి నంద్యాల

కలిసి ఉన్నారా అంటున్నారు. అండ్ అలాగే పాలెంపల్లి యాళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్ కొత్తగూడెం యాకూబ్ పాషా నూర్జహాన్ ప్రేమించుకుందాం రా కాదండి. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. వాణి ఫ్రమ్ విజయవాడ రైట్ ఆన్సర్. రోజ్ ఫ్రమ్ గుంటూరు రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ చక్కగా క్లియర్గా పంపించారు అనురాధ గారు కూడా. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆన్సర్ ఎవరు పంపించారు, అసలు క్వశ్చన్ అన్నారు అంతే, మీ పేరే లేదు అక్కడ. అండ్ కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ రౌడీ రుద్రయ్య అంటున్నారు. మధుప్రసాద్ కాదండి, రాంగ్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి బెల్లూరు నుండి రైట్ ఆన్సర్. మెలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ నంద్యాల జిల్లా భానుముకుల ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. కదరి వీరేష్ రాజుల మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ హాయిక గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సంధ్య రైట్ ఆన్సర్ పంపించారు. సూపర్ సంధ్య రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ జయబోతుల బుచ్చయ్య హనుమకొండ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు రైట్ ఆన్సర్ని. మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి రైట్ ఆన్సర్. భాస్కర్ పేడ నుండి రైట్ ఆన్సర్. ముసాపేట మహబూబా నగర్ నుండి నరేష్ మెర్సీ విజయ రోజా సురీష రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఈవినింగ్ అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ చిన్నమయ్య మిర్యాలగూడ నుండి రైట్ ఆన్సర్. ఉత్కూరు నారాయణపేట జిల్లా డి అరుణ మోహన్ దివ్య మెసేజ్ చేశారు. దివ్యాబాయ్ అజయ్ శృతి వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. సూపర్ అనమాట. మొత్తానికి జయం మనదే ఆ మూవీకి వచ్చిందనమాట ఇది. సో అప్పట్లోనేమో జయం మనదే అనే టైటిల్తో వచ్చింది. అండ్ వెంకటేష్ గారి మూవీలో ఒక రా యాడ్ అవుతుంది అనమాట. అది మ్యాటర్. మరి మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా. యాక్చువల్గా వర్షాకాలం వచ్చి స్టార్ట్ అయినా కూడా ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ్ వస్తుందో ఎవరికి తెలియట్లేదు అనమాట. సో అలా ఉన్నాయండి, ఎక్కడ పడితే అక్కడ క్లౌడ్ బర్స్ట్లు. ఒక్కొక్కసారి వస్తే మాత్రం ఒక్కసారిగా అలా పడిపోతుంది, లేదంటే లేదు. సో చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. బట్ కానీ చిటపట చినుకులు పడుతూ ఉంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా. ఆ తొలకరి జల్లు పడుతూ ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చేయాలని, అంటే మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. వర్షంతో చాలామందికి, అంటే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక జ్ఞాపకాలు అనుభూతులు అయితే ఉంటాయి. అలాంటి అనుభవాలు మీకేమైనా ఉన్నాయా? సో వర్షం వస్తే ఎలా ఉంటుంది, వర్షంలో ఏం చేయాలనిపిస్తుంది, లేదు చిన్నప్పుడు ఎప్పుడైనా మీరు వర్షం వచ్చినప్పుడు అంటే మీకు అది ఇంకలా మెమరబుల్గా ఉండిపోయి వర్షం వచ్చిన ప్రతిసారి మీకు అదే గుర్తురావడం. సో లైక్ అలాంటి ప్రశ్న అనమాట ఇప్పుడు నేను అడిగింది మిమ్మల్ని. వర్షం పడితే మీకు ఫస్ట్ ఇమ్మీడియట్గా గుర్తొచ్చేది ఏంటి? ఓకేనా, వర్షం పడుతుంది అనగానే మీకు మీ మనసులో ఏం గుర్తొస్తుంది ఫస్ట్? అది ఆన్సర్గా నాకు పంపించండి. 8662484814 ఈ నంబర్కి మీ పేరుతో సహా. అండ్ ఈ బ్యూటిఫుల్ సాంగ్ వింటూ పంపించండి, ఇంకా ఇంకా సూపర్గా ఉంటుంది. ఘరానమ్మ గుడి చిత్రం నుంచి మనో చిత్ర పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

జయం మనదేరా ఈ చిత్రం నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ విన్నాం కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఈ సాంగ్. అసలు చాలా చాలా చాలా బాగుంటుందన్నమాట. సిరివేనల్ గారు అద్భుతంగా రాసినటువంటి పాట, కుమార్ సను స్వర్ణలత బ్యూటిఫుల్గా పాడిన పాట. 3 hours 38 minutes 6 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందరి. సందరి ప్రోగ్రాంలో ఉన్నాం. సో మరి వర్షం పడితే ముందుగా మీకు గుర్తొచ్చేది, అండ్ వర్షాకాలం కదా, సో వర్షాలు అయితే పడటం లేదు, బట్ వర్షం పడితే మీకు ఏం గుర్తొస్తుంది అని చెప్పి నేను అడిగాను. చాలామంది చాలా మెసేజెస్ అయితే పంపించేశారు నాకు. ఫస్ట్ మెసేజ్ చూద్దాం ఎవరెవరు పంపించారు అంటే, వర్షం వస్తే నాకు ఫస్ట్ జ్ఞాపకం వచ్చేది ఏంటంటే మేము స్కూల్కి నడిచి వెళ్ళేవాళ్ళం, వర్షం వచ్చినప్పుడు మా క్లాస్మేట్ ఉండేది, ఆమె పుస్తకాలను సంచి తడవకుండా ప్లాస్టిక్ కవర్ కప్పేవాడిని. హౌ క్యూట్. వర్షం వచ్చిన ప్రతిసారి కూడా ఇలాగే చేసేవాడిని.

వాళ్ళ పుస్తకాలపై ఒక్క చినుకు కూడా పడనిచ్చేవాడిని కాదు. ఎందుకు అలా అని మాత్రం అడగవద్దండి జ్యోతి గారు. అది తలుచుకుంటే ఇప్పటికీ నవ్వొస్తుంది. స్వీట్ మెమరీ, మీరు చెప్పకపోయినా నాకు అర్థమైపోయిందండి. పాపం ఆవిడకి గుర్తుందో లేదో కానీ మీకు మాత్రం బాగా గుర్తుంది. ఇక నుంచి వర్షం వచ్చినప్పుడు నాకు కూడా గుర్తుంటుంది ఈ విషయం. శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారు, చాలా బాగుందండి. అండ్ నెక్స్ట్ పెట్టిన జోగానంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, ఒకసారి బీచ్లో ఐస్ క్రీమ్ తింటూ స్నానం చేస్తూ ఉండగా ఒకసారిగా వర్షం స్టార్ట్ అయింది. ఆ వర్షంలో తడిసిన మధుర క్షణాలు, వర్షం వచ్చినప్పుడల్లా జ్ఞాపకాలు గుర్తుకొస్తూ ఉంటాయి అంటున్నారు. మీరు చెప్పిందంతా బాగుంది, కానీ ఐస్ క్రీమ్ తింటూ స్నానం చేస్తూ ఏమిటండి, రెండూ చేస్తూ ఉంటే వర్షం స్టార్ట్ అయిందా, ఏదో ఒకటే కదా. ఎనీవే, మొత్తానికి మీరు ఐస్ క్రీమ్ తింటూ స్నానం చేస్తుండగా వర్షం వచ్చేదన్నమాట, సో అదే గుర్తొస్తుంది అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, వర్షం వచ్చినప్పుడు ఆ వర్షం తొలకరి వర్షంలో తడుస్తూ ఆడుకుంటారు, వర్షంలో కాగితం పడవలు వేస్తూ ఉంటాం అంటూ కేదర్ వీరేష్ రాజోల మండలం నుండి మెసేజ్ చేశారు. అండ్ మూసాపేట నుండి ఉరుములట నరేష్ మెర్సీ ఫ్యామిలీ మెంబర్స్, విజయవాడ నుండి విజయలక్ష్మి గొడుగు అంటున్నారు, సూపర్, వర్షం రాగానే గొడుగు గుర్తొస్తుంది అనమాట. అండ్ హై స్కూల్ కొట్టాల గ్రామం నుండి పోలుదాసు రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గారు, ఇందాకటి క్వశ్చన్కి జయం మనదేరా. అండ్ కాజు నుండి టీవీ సుబ్బారావు శ్రీదేవి మెసేజ్ చేశారు, గొడుగు అంటున్నారు, సో గొడుగు గుర్తొస్తుంది అనమాట.

ఈ వర్షానికి సంబంధించి బోల్డన్ని మెసేజెస్ అయితే ఉన్నాయి, మరి చూద్దాం. నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారంటే వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. 1996 ఈ సంవత్సరంలో చేనులో ఉన్నాం, రెండు వందల అండి ధాన్యం రాసిని మరో కుర్రాడితో కలిసి తడవకుండా పొట్లాలు కట్టారా, ఓకే గాడి మోపులు వేశారు, ఓకే వాటిని బస్తాలు కట్టి మోపులు వేసి కాపాడగలిగాను అంటూ మెసేజ్ చేశారు. వావ్, ఎంత కష్టపడ్డారండి. సో అది మీకు ఇప్పటికీ కూడా గుర్తుంది అంటేనే అర్థమవుతుంది అప్పటి మీ కష్టం విలువ ఏంటనేది. సో వర్షం వచ్చిన ప్రతిసారి కూడా మీకు అది గుర్తొస్తుంది అనమాట. ఎనీవే, నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, కందికా అమ్మ నుండి మెసేజ్ చేశారు గొడుగు అని. సో టీ, కాఫీ, పకోడీలు, బజ్జీలు అంట, సూపర్. పాలోజ్ గోపాలకృష్ణ మాచారి నాయుడుపేట నుండి గొడుగు, ఇవే గుర్తొస్తాయా మీకు? ఓకే. అండ్ వర్షం వస్తే బయట ఆరు బయట ఓకే ఆరబెట్టినటువంటి బట్టలు తడిచిపోతాయేమో అని మా వైఫ్ నా మీద అరుస్తుంది అంటూ కయ్యూరు మస్తాన్ మెసేజ్ చేశారు నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి. అయ్యా, అంటే ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఒకవేళ నిజంగా బట్టలు అక్కడ ఆరేయకపోయినా కూడా, అంటే ఏమీ లేకపోయినా కూడా వర్షం వస్తే ఇదే గుర్తొస్తుంది అనమాట, అంతేగా. సో వర్షం వచ్చి టీ, కాఫీ, పకోడీలు, బజ్జీలు అంట, సూపరు. పాలోజ్ గోపాలకృష్ణ మాచారి నాయుడుపేట నుండి గొడుగు, ఇవే గుర్తొస్తాయా మీకు? ఓకే. అండ్ వర్షం వస్తే బయట ఆరు బయట ఓకే ఆరబెట్టినటువంటి బట్టలు తడిచిపోతాయేమో అని మా వైఫ్ నా మీద అరుస్తుంది. అయ్యా, అంటే ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఒకవేళ, సూపరు. దేవసేన తిరుపతి నుండి మెసేజ్ చేశారు, మా అమ్మ వడియాలు వేయించేది అండ్ ఏంటండి అది పర్స్ సంథింగ్, అది నాకు అర్థం కాలేదు. పరపరలాడిస్తూనా, సరిపోయే తినడం గుర్తు వస్తుంది అంటూ మెసేజ్ చేశారు దేవసేన, నైస్. అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుండి మెసేజ్ చేశారు, చిన్నప్పుడు వాన వాన వల్లప్ప, తిరుగు తిరుగు తిమ్మప్ప, తిరగలేను ఎల్లప్ప, ఈ సాంగ్ గుర్తొస్తుంది జోజీ అంటున్నారు. నాకు కూడా గుర్తు చేశారు మొత్తానికి. అండ్ అంటే ఈ సాంగ్ వినడమే కానీ ఎప్పుడు నాకు అంతగా తెలియదండి ఎక్కడా కూడా. అంటే ఈ రైమ్స్లో చూస్తూ ఉంటాం, తెలుగు రైమ్స్ ఉంటాయి కదా, అందులో చాలాసార్లు టీవీలో చూశాను నేను. అండ్ సుకుమారి విజయవాడ నుండి మెసేజ్ చేశారు, వర్షం స్టార్ట్ అవ్వ కాలేజ్ బంక్ కొట్టి నాన్నతో ఇంట్లో ఆడుకోవడం బాగా గుర్తొస్తుంది అంటూ, సూపర్. అండ్ కనకారావు పెడన్ నుండి వేడివేడి పకోడీ తినాలనట. అండ్ కొత్తగూడెం యాకూబ్ బాషా, నూర్జహాన్, నేను, మా ఫ్రెండ్ సాయి ఇద్దరం కలిసి ఎంజాయ్ చేసిన రోజు గుర్తొస్తుంది అంటున్నారు. సో చాలామంది, సో ఇన్ని

మెమరీస్ ఉన్నాయన్నమాట అందరికీ కూడా. అండ్ ఫాదర్తో కాలేజ్ అవి ఎగ్గొట్టేసి చక్కగా కలిసి ఉండేవాళ్ళు అని చెప్తున్నారు చూసారా. అసలు అది ఇంకా బాగుంది అసలుకి. అండ్ ఇంకా మెసేజెస్ ఉన్నాయి, ఎవరెవరు పంపించారో చూద్దాం. చాలా మెసేజెస్ ఉన్నాయి. రమాదేవి ఇసుకపల్లి నుండి హాయ్ అంటూ మెసేజ్ చేశారు. హాయ్ జ్యోతి గారు, వర్షం పడిన తర్వాత వచ్చే మట్టి వాసన నాకు చాలా ఇష్టం అండి. ఇంకా స్కూల్ డేస్లో వర్షం ఎక్కువ వచ్చినప్పుడు లాంగ్ బెల్ కొడతారు కదా, ఆ విషయం గుర్తొస్తుంది అంటున్నారు. నైస్. అండ్ వర్షం పడే ముందు కూడా మట్టి వాసన వస్తుందండి, అది చాలా బాగుంటుంది. అండ్ వర్షం తర్వాత ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే కూల్గా ఉంటుంది క్లైమేట్, లు వాగులు ఇవన్నీ పొంగేటప్పటికి ఆ స్మెల్ పోతుంది. బట్ స్టార్టింగ్లో వచ్చే స్మెల్ ఉంటుంది చూసారు, ఆ మట్టి వాసన సూపర్ ఉంటుంది అసలు. అండ్ నంద్యాల జిల్లా భానుముక్కల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ మెసేజ్ చేశారు. వర్షాన్ని గురించి వినిపించారా, మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, హైలైట్ అంటూ మెసేజ్ చేశారు సూపర్ సాంగ్స్ అని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనంతపురం నుండి అనురాధ మెసేజ్ చేశారు, చిన్నప్పుడైతే వర్షం పడిందంటే స్కూల్కి హాలిడే ఇస్తారు, మొట్టమొదటి వర్షపు చినుకు భూమిని తాకినప్పుడు ఆ సువాసన ఎంత బాగుంటుందో అంటున్నారు. వై గోపి పాతిబండ్ల నుండి మెసేజ్ చేశారు, వేడివేడి బజ్జీలు తినాలనిపిస్తుంది, అలాగే ఏమనుకుంటారండి ఒక కొట్టారులో అంట, నాకు అదేం అర్థం కాలేదు. ఎనీవే ఫుడ్కి సంబంధించింది. ఒకసారి హైదరాబాద్లో హోటల్ రూఫ్ టాప్ పార్టీ చేసుకుంటున్నాం, వర్షం వస్తే అందరూ పక్కకి వెళ్ళిపోయారు, మేము ముగ్గురు ఫ్రెండ్స్ గొడుగు వేసుకుని అక్కడే పార్టీ చేసుకున్నాం సేమ్ టేబుల్ మీద అంటూ నాని మిరియాలు కూడా నుండి మెసేజ్ చేశారు. సూపర్. అండ్ వర్షం వచ్చినప్పుడు వర్షంలో తడుస్తూ ఉంటాము, అందులో పడవలు తయారు చేసి వేస్తాము, అది ఒక సంతోషం అనిపిస్తుంది అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు. సూపర్ మేడం, వానపాట వినిపించారు, మళ్ళీ వర్షం పడుతోంది అంటున్నారు. సో కొంచెం దాన్ని అలా పెడన పంపించండి, పాపం పెడనలో వర్షం లేదట, సో బాధపడుతున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. సో జోగానంద్ర కాలం చప్పల రాజు గారు పంపించేస్తారు వర్షాన్ని, వీటి వచ్చేస్తుంది మీ దగ్గరికి, వెయిట్ చేస్తూ ఉండండి. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి మెసేజ్ చేశారు, మా చిన్నప్పుడు బాగా ఆడుకునే టైంలో వర్షం కురుస్తూ ఉంటే తడిసిపోతూ చెట్టు కిందకి పరుగులు తీసిన విషయాలు అయితే ఎప్పటికీ మర్చిపోలేను అంటున్నారు. వెరీ నైస్. బయట వస్తువులు తడవకుండా ఇంట్లో పెట్టడం. గౌస్ ఫ్రమ్ అనంతపురం. పాపం చూసారా, అక్కడ కూడా ఎంజాయ్ చేసేది లేదనమాట, ఎంతసేపు పనులే, అలా ఉన్నారండి. ఉంటుంది. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి మెసేజ్ చేశారు, నాకు చల్లని వాతావరణం అంటూ మెసేజ్ చేశారు, అదేంటో నాకు అర్థం కాలేదు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ, చిన్నప్పుడు వర్షం పడితే ఆ వానలో తడవాలని, చిన్న వర్షానికే వచ్చే మట్టి వాసన అబ్బా ఎంత బాగుంటుందని, మళ్ళీ మళ్ళీ ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూసేవాళ్ళం అంటున్నారు. మ్యామ్, చిన్నప్పుడు వర్షాకాలంలో చిన్న చిన్న పేపర్ బోట్స్ చేసి వేస్తూ వర్షాన్ని చూస్తూ అప్పుడు చాలా సంతోషంగా ఉండేది అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు కదా. అండ్ వర్షపు నీటిలో పడవల ఆట ఆడుకునేవాళ్ళం, ఇదంటే నాకు చాలా ఇష్టం. సో అంటే పెద్ద పెద్దవాళ్ళు ఉంటారు కదా అన్నయ్యలు, వాళ్ళు పడవలు వేస్తుంటే మేము వెళ్ళి ఈ టపాటపమ్మన ఈ పట్టుకొచ్చేయడం అనమాట, పేపర్ నలిపేయటం, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేసేవాళ్ళం అప్పట్లో. అండ్ తొలకరి చినుకులు ఎంతగానో ఆకట్టుకుంటాయి అంటూ నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చల్లటి గాలి వీసులో నల్లటి మేఘాలు కమ్ముకుంటాయి, మట్టి వాసన వస్తుంది అంటూ మధుప్రసాద్ మెసేజ్ చేశారు. డ్రామల్లకోట నుండి దుబాయ్ బాషా ఫ్యామిలీ మెంబర్స్, చిన్నప్పుడు ఈ తొలకరి చినుకులు వచ్చినప్పుడు బాగా ఆడుకునేవాళ్ళం, నీళ్లలో ఈత కొట్టేవాళ్ళం, నీటి బుడగలు చేతిలో తీసుకుని ఆడుకునేవాళ్ళం, కాగితపు పడవలు తయారు చేసి ఆడుకునేవాళ్ళం. నిజంగా చెప్పాలంటే ఆ రోజులు మళ్ళీ రావు మేడం, పాత జ్ఞాపకాలు గుర్తు చేశారు, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సూర్య కార్తీక్ మెసేజ్ చేశారు, హాయ్ అంటూ. ఎవరి సూర్య కార్తీక్? ఓకే, బట్ ఆన్సర్ లేదు. ఎనీవే నెక్స్ట్, వర్షం పడితే కాగితపు పడవలు చేసి ఆడుకునేవాళ్ళం అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు. అండ్ మూసాపేట మహబూబా నగర్ నుండి నరేష్ మెర్సీ విజయ రోజా, ప్రశ్నకు రిలేటెడ్గా మంచి గరాన మొగుళ్ళ పాట వేశారు, చాలా బాగుంది అంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మైదుకూర్ జాఫర్ అంటూ మెసేజ్ చేశారు, జై భారత్ కినా. ఓకే, చినుకులు పడేటప్పుడు వేడివేడి బజ్జీలు గుర్తొస్తాయి మేడం, వర్షం వస్తుందని తెలిస్తే మా భార్య నన్ను అరిసేది మేడం, పో కట్టే పో కట్టే పోయి ఉంది అంట. సో కాబట్టి పుల్లలు తడుస్తాయని చెప్తారట. వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, వర్షం పడితే బయటకు వెళ్తే ఉడుగు అంటున్నారు. ఓకే, ఎక్కడ తడిసిపోతాయా అని అంట. ఏంటది, సాయి కుమార్ ఫ్రమ్ రామానగర్, ఎక్కడ ఏమున్నాయి అవి సర్దుకోవాలనేది గుర్తొస్తుందట. విజయలక్ష్మి పెదకొండూరు నుండి, చిన్నప్పటి నుండి వర్షంలో తడవడం అంటే ఎవరికైనా ఇష్టమే కదండి, మెమరీస్ అంటూ గుర్తొచ్చేవి ఏం లేవు, కానీ వర్షం పడుతున్నప్పుడు వేడివేడి మిర్చి బజ్జీలు తింటూ వర్షాన్ని చూస్తూ ఎంజాయ్ చేయడం మాత్రం

చాలా ఇష్టం అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ పడని జోగానంద్ర కాలనీ అప్పల రాజు. వివిధ భారతిలో జ్యోతి గారు ప్లే చేసేవారు మాకు గుర్తొస్తాయంట. ఓ థ్యాంక్ యూ. అండ్ హాయ్ అంటూ గడ్డం అంకయ్య బండారుపల్లి నుండి రెయిన్బో గుర్తొస్తుంది అంటూ మెసేజ్ చేశారు. అండ్ కర్నూలు ముజఫర్ నగర్ నుండి మెసేజ్ చేశారు. వెనెలవల్లి అనురాధ మదన్ కుమార్ తులసి రాఘవేంద్ర. వర్షంలో తడవాలనిపిస్తుంది, వర్షం తడుస్తూ చిన్నప్పుడు వర్షం నీటిలో పేపర్తో చేసే పడవలు వదిలేవాళ్ళం. తిట్టినా కూడా వర్షానికి తడవకండి అని చెప్పినా కూడా తడుచుకుంటూ ఆడుకుంటూ వెళ్లేవాళ్ళం. అమ్మ చెప్పింది నిజమే కదా, వర్షంలో తడవకూడదని చెప్పింది గుర్తొస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను మా అమ్మ స్థానంలో ఉండి ఆలోచన చేస్తేనే కదా అంటూ మెసేజ్ చేశారు. సూపర్ అసలు. అండ్ నెక్స్ట్ వర్షం పడేటప్పుడు హాట్ రెసిపీనా, ఓకే, అలాగే వర్షంలో తడిసే వాళ్ళం అంటూ మెసేజ్ చేశారు. తేజేశ్వరి శ్రీనివాసులు విజయలక్ష్మి మేఘనాథ్ చాణక్య కర్నూలు డిస్ట్రిక్ట్ కొడుమూరు ముల్లగుర్తి విలేజ్ నుండి. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆత్మకూరు నుండి ఆదిశేషు మా సరదాల ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి జ్యోతి గారికి అభినందనలు అంటారనమాట. వర్షంలో తడిసి పేపర్తో పడవలు చేసి ఆడుకోవడం గుర్తుంది అంటూ రాజశేఖర్ సుజాత పెద్దాంజనేయులు శివలింగమ్మ వీళ్ళందరూ కూడా అనంతపురం జిల్లా నుండి మెసేజ్ చేశారు. అండ్ మల్లికార్జున అభిరామ్ కేశవ కేశవనగర్ ధర్మవరం మగ్గం మీద చినుకులు పడకుండా కిటికీలు మూసేవాళ్ళంట. ఓ నైస్. మా ఊరిలో కప్పలు చాలా వస్తాయి, చూడ్డానికి వెళ్ళేవాళ్ళం అంటూ మెలన్బి కర్నూలు బాలాజీ నగర్ మెసేజ్ చేశారు. సూపర్ అసలు, అవి గుర్తొస్తాయా మీకు. అండ్ నెక్స్ట్ మీరు మెమరీస్ చెప్పండి జోజీ అంటూ మెసేజ్ చేశారు. ఎవరు, మీ పేరు ఎక్కడ? ఓకే, నాని మిరియాలు కూడా నండి. చెప్తా. అండ్ వర్షం ఎందుకు కురుస్తుందని చిన్నప్పుడు ఎవరినో అడిగితే దేవకన్యలు స్నానం చేస్తారు, ఆ నీళ్ళే వర్షం అని చెప్పారట. అది నమ్మి చాలా ఏళ్ళు వర్షం వచ్చినప్పుడల్లా బయటికి వెళ్ళి వానలో తడుస్తూ ఆకాశం వైపు చూసేవాడిని. ఇప్పటికీ అది అలవాటుగా మారి వర్షం వస్తే నేను వానలో తడుస్తూ నగర్ నుండి. ఓకే, ఒకడు మెసేజ్ చేశారు. ఎందుకీ మీ దేవకన్య వచ్చిందా? కుసుమ అంబటి నగర్ నుండి మట్టి వాసన అంటే నచ్చుతుంది అంటూ మెసేజ్ చేశారు. అండ్ రాధా మంగళగిరి నుండి నాకైతే ఇంట్లో కిటికీలు వేశానో లేదో అని భయంట. సూపర్. వేడివేడి బోండా జతలో ఒక కప్పు టీ తాగుతూ ఉండాలి అంటూ స్వామి రంగ ప్రకాష్ మెసేజ్ చేశారు. కానీ అమల ప్రకాష్ మీరు పేర్లు చదువుతూ ఉంటే చాలా ఇష్టం అండి, మట్టి వాసనకు తిరుగులేదు అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ వర్షం పడితే స్కూల్కి సెలవు అంటూ నరేష్ మెర్సీ విజయ. ఒకసారి మెసేజ్ పంపించాక ఇంకా పంపించుకోండి, చాలామంది మెసేజెస్ ఉన్నాయి కదా. సో వై గోపి పాతిబండ్ల ఒకటి మర్చిపోయా మేడం, పుట్టగొడుగులు అంట. సూపర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అందుకు మాకు వర్షం మేడం, మీరు వర్షం గురించి అడగలేదా? ఓకే, అర్థం కాలేదు నాకు. అండ్ వేడి వేడి గారెలు వర్షం ఆగిన తర్వాత చెట్టు కింద చినుకులు బాగుంటాయి అంటూ మెసేజ్ చేశారు. పేరు శేఖరా ఏమో, కాకాని నుంచి పద్మశేఖర్. ఓకే, గుడ్ ఈవినింగ్ మేడం అంటూ వర్షం వచ్చి ఆగిపోయినప్పుడు చెట్లు కొమ్మల మీద ఉండే వర్షపు నీటిని మళ్ళీ వర్షంలాగా అనుకుని మీదకి చల్లుకోవడం. అబ్బా, ఇదైతే నాకు భలే ఇష్టం. అసలు చిన్నప్పుడు భలే ఉండేది ఇది. సో మీకు కూడా అదే గుర్తొస్తుంది అనమాట. భారతీ కిషోర్ అనంతపూర్ నుండి మెసేజ్ చేశారు. సో వాటర్ అట్లా ఉంటుంది కదా దాని మీద, అది అసలు ఇలా దొలిపినప్పుడు ఆ డ్రాప్స్ పడతాయి, భలే ఉంటుంది అది. అండ్ తొలకరి వచ్చింది అంటేనే ప్రతి ఒక్కరి మనసులో చెప్పలేని ఆనందం మొదలవుతుంది. మా చిన్నతనంలో తొలకరి వర్షాలు మొదలైనప్పుడు ఉరుములు మెరుపులతో వడగండ్ల వాన పడేది అంటూ మెసేజ్ చేశారు. మళ్ళీ ఎప్పుడు పడుతుందో అని చూస్తూ ఉంటామంటూ మెసేజ్. సో మరి ఇంకా బోలెడన్ని మెసేజెస్ అయితే ఉన్నాయి మనకి షేర్ చేశారు. సో నెక్స్ట్ మెసేజ్ పడిన జోగానంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. ఎప్పటిలానే ఈ రోజు కూడా సందడి అదిరింది మేడం, మంచి సాంగ్స్ అండ్ మంచి డైలాగ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వస్తాను తొందరగానే వస్తాను. అండ్ పైన దేవుళ్ళు కొట్టుకుని వర్షాన్ని పంపించారు అనుకుంటారట. సూర్య కార్తిక్ మెసేజ్ చేశారు. అండ్ అలాగే హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సూపర్ ఉంది. ఓకే, రాంబాబు మెసేజ్ చేశారు. ఇంతకీ మీకేమవుతుంది వర్షం వస్తే చెప్పలేదు. అండ్ మూసాపేట నుండి నరేష్ మెర్సీ విజయ రోజా కూడా మెసేజ్ చేశారు, షో చాలా బాగుంది అని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్మార్ట్ ఫోన్లో ఎఫ్ఎం వినాలా? ఓకే, డెఫినెట్గా విందురు కానీ. అండ్ బైక్లపై ఫ్రెండ్స్తో వెళ్తూ ఉంటే చాలా బాగుంటుందండి వర్షం పడినప్పుడు సాయంత్రం తిరుగు ప్రయాణంలో. అండ్ ఫారెస్ట్ ఏరియా అయితే ఇంకా బాగుంటుంది అంటూ మెసేజ్ చేశారు. మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి. ఊత్కూరు నారాయణపేట జిల్లా నుండి అరుణ్ మోహన్జీ దివ్యాబాయ్ అజయ్ శృతి కూడా మెసేజ్ చేశారు. వర్షం పడితే వేడి వేడి బజ్జీలు చేసేవాళ్ళు ఇంట్లో అని.

సో అది మ్యాటర్. అండ్ నెక్స్ట్ కామర్తి శంకర్ రాజోల్ నుండి మెసేజ్ చేశారు, ఆయనకి టీ గుర్తొస్తుందట వర్షం పడితే. సో అది మ్యాటర్. మొత్తానికి చాలా మంది మన లిజినర్స్ అందరూ కూడా చక్కగా మంచి జ్ఞాపకాలు అయితే గుర్తు చేసుకున్నారు. సో ఈ రోజు సందడే సందడి సక్సెస్ఫుల్గా కొనసాగింది అనుకుంటున్నాను. 3 hours 54 minutes 31 seconds ఉంది వీబీ క్లాక్. మరి సందడే సందడి ప్రోగ్రామ్కి అయితే జో సైన్ ఆఫ్ చేసేసే టైం వచ్చేసింది. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

నవ్వడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా? వెన్నెల ప్రోగ్రాంలో చేతంతో తెలుసుకుందాం ఈరోజు. నవ్వు నాలుగు విధాల చేటు అనే ఒక పాత సామెత ఉండేది. అయితే ఆరోగ్యపరంగా చూస్తే నవ్వు 40 విధాల మేలు అంటున్నారు డాక్టర్స్. నవ్వడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా నవ్వు ఎంతో మేలు చేస్తుందట. అదెలాగంటే మనస్ఫూర్తిగా నవ్వడానికి మించిన మందు మరొకటి లేదంటున్నారు. రోజులో ఒకసారైనా నవ్వకపోవడం వల్ల చాలా రకాల మానసిక సమస్యలొచ్చే అవకాశం ఉందంటున్నారు. నవ్వకుండా ఎప్పుడూ సీరియస్గా ఉండేవాళ్లకు స్ట్రెస్ అంటే ఒత్తిడి, డిప్రెషన్ లాంటివి త్వరగా దరిచేరుతాయట. వర్క్ స్ట్రెస్లో పడి నవ్వడాన్ని చాలామంది మర్చిపోయారు. ఇవాళ మన వర్క్ కూడా అలాగే ఉందండి. ఏదో ఆర్టిఫిషియల్గా నవ్వేస్తూ ఉంటారు, ఏ హాయ్ హూ అని అందరికీ ఏదో ఎక్స్చేంజింగ్ ఆఫ్ ప్లెజెంట్రీస్ అవుతాయి ఆఫీస్కి వెళ్ళగానే, కానీ డీప్ ఇన్సైడ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ టెన్షన్ అండ్ స్ట్రెస్. వర్క్ అవుతుందా లేదా, అసలు ఇంకోటి చెప్పాలంటే ఆ వర్క్ పైన ఇంట్రెస్టే ఉండదు, కానీ వెళ్లాల్సి వస్తుంది. ఎందుకు? శాలరీ కోసం వెళ్ళాలి. అందరికీ ఏదో మనం హ్యాపీగా ఉన్నామన్న ఒక ప్రొజెక్షన్ చేయాలి అక్కడ. అది చేయకపోతే వీళ్ళేదో అయిపోయారన్న ఫీలింగ్ వీళ్ళకి కలుగుతుంది, వేరే వాళ్ళకు కలుగుతుంది. దానితో డబుల్ ఇంపాక్ట్ పడుతుందని ఉన్నా లేకున్నా గానీ ఏదో హ్యాపీగా ఉన్నామని ప్రొజెక్షన్ ఇస్తూ ఉంటారు. ఇది కేవలం ఆఫీస్లో కాదు, ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్లో మనం చూపిస్తూనే ఉన్నాం. వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ వెరీ హ్యాపీ. నిజంగా హ్యాపీగా ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు, చెప్పాల్సిన అవసరం లేదు అది. కానీ ఇవాళ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు నవ్వుతూ ఫోటోలు తీసుకుంటున్నారు, తింటూ ఫోటోలు తీసుకుంటున్నారు, ఏది చేసే ఫోటోలు తీసుకుంటున్నారు, వేరే వాళ్ళకి ఇమీడియట్గా చూపిస్తున్నారు. అంటే సీసీసీ లుక్ అంత టెన్షన్ అయిపోయింది, అంటే జీవితంలో లేని ఉన్నట్టు చూపిస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఆర్టిఫిషియాలిటీ వచ్చింది. ఒక్కసారి కామ్గా సాలిట్యూడ్లో కూర్చొని ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటే నిజంగా హ్యాపీనెస్ ఉందా లేదా మనకే తెలుస్తుంది. మనకొచ్చే చాలా రకాల మానసిక రుగ్మతలకు, అనారోగ్యాలకి నవ్వకపోవడం కూడా ఒక కారణం. బీపీ, స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ, ఇన్సోమ్నియా, మైగ్రేన్ తలనొప్పి వంటి బోలెడు సమస్యలు కేవలం నవ్వడం ద్వారా దూరమవుతాయని ఎంతోమంది ఎక్స్పర్ట్స్ చెప్పారు, ఎన్నో రీసెర్చర్స్ కూడా ప్రూవ్ చేశాయి. రోజుకి 10 నిమిషాలు నవ్వడం ద్వారా 10 నుంచి 20 మిల్లీమీటర్ల రక్తపోటు తగ్గుతుందని స్టడీలో తేలింది. కానీ ఏం చేస్తున్నారు? నవ్వకుండా గోళీలు మింగుతున్నారు, టాబ్లెట్స్ వేసేసుకుంటున్నారు. బీపీ అంటారు, హైపర్ టెన్షన్ అంటారు, ఏదో ఒకటి మింగేస్తే అయిపోతుంది, మళ్ళీ స్ట్రెస్ఫుల్ లైఫ్. అదొక సైకిల్ లాగా ఏర్పడింది. హాయిగా ఫ్రెండ్స్ అందరూ కూర్చొని లేదా ఒక మంచి కామెడీ షో చూస్తుంటూ ఫ్యామిలీ వాళ్ళతో ఉండే టైం కూడా లేదు. ఇవాళ అన్ని ఆర్టిఫిషియల్ రిలేషన్షిప్స్ కదా, అన్ని అక్కడ సోషల్ మీడియాలో చూపించేశాం కదా ఆర్టిఫిషియల్, ఎక్కడ మళ్ళీ రివీల్ అవుతుందో అని దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నామా ఏంటి మనం? వై డోంట్ యూ బీ యువర్ సెల్ఫ్, వై డోంట్ యూ లాఫ్? ప్రాబ్లం వస్తే వచ్చింది, దాన్ని అధిగమించండి. ఫ్రెండ్స్తో కలిసి ట్రూత్ఫుల్గా ఉంటే ఏమవుతుంది? హ్యాపీగా జీవించవచ్చు. నవ్వండి, నవ్వించండి. నవ్వడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం, రక్తంలో ఆక్సిజన్ లెవెల్ కూడా పెరుగుతుంది. నవ్వినప్పుడు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అందుకే అన్ని రకాల మానసిక రుగ్మతలకు నవ్వు మంచి మందుగా పనిచేస్తుంది. ఇకపోతే నవ్వడం వల్ల సహజంగానే ఇమ్యూనిటీ పెరుగుతుంది, మనకు పాజిటివ్ థింకింగ్ కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే నవ్వుతామో ఇలాంటి హార్మోన్స్ రిలీజ్ అయ్యి బాడీ తేలిక పడుతుందో నిజంగా పాజిటివ్ థింకింగ్ వస్తుంది. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. నవ్వినప్పుడు ముఖం, పొట్టలోని కండరాలు యాక్టివేట్ అవుతాయి. ఒక రకంగా చెప్పాలంటే నవ్వు అనేది ఒక రకమైన శ్వాస వ్యాయామం. ఇట్స్ అ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఎస్ ఎగ్జాక్ట్లీ, వీ టేక్ లాట్ ఆఫ్ బ్రీత్ అండ్ వీ రిలీజ్ దట్ బ్రీత్ అండ్ వీ ఆల్సో రిలాక్స్ ద మజిల్స్. నవ్వుతూ ఉంటాం, ఒక ఫిజికల్ యాక్టివిటీ. ఒక మజిల్స్కి కూడా టెన్షన్ రిలీజ్ అయిపోతుంది, లైట్ అయిపోతాము. కాబట్టి ఇది ఒక మంచి ఎక్సర్సైజ్ అంటారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇతరులతో మంచిగా కమ్యూనికేట్ చేయండి. అందరిలో మంచి ఇంప్రెషన్ పొందడానికి ముఖంపై చిరునవ్వు ఉండడం చాలా అవసరం. ఈ మధ్య లేటెస్ట్గా చాలామంది ఏంటంటే ఏదో సీరియస్గా ఫేస్ పెడతారు, అంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మేము చాలా విఐపీస్, మమ్మల్ని చూసి అందరూ భయపడండి అనే ఒక ప్రొజెక్షన్ ఇస్తూ ఉంటారు అందరికీ. ఎందుకంత సీరియస్నెస్? దాంతో నష్టం ఎవరికి? మీకే కదా. అది అయినా మీకు ఆ ప్రొజెక్షన్ అవసరం ఎందుకు? నిజంగా మీలో వాల్యూ ఉంటే అందరూ రెస్పెక్ట్ ఇస్తారు కదా అని ఆలోచన మర్చిపోతారు. అలాగే నవ్వు అనేది ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. అంటే మీరు నవ్వుతూ ఉండడం ద్వారా మీ చుట్టూ ఉండేవాళ్ళు కూడా నవ్వుతూ ఉండేలా చేయొచ్చు. ఎప్పుడు నవ్వుతూ ఉండేవాళ్ళు సక్సెస్ రేట్ కూడా ఎక్కువగానే ఉంటుందంటారు. ఇది నేను చెప్పే మాట కాదు, చాలా మటుకు సర్వేలో నిరూపించారు. కాబట్టి రోజుకి 10 నిమిషాలైనా నవ్వడానికి అలవాటు చేసుకోవడానికి. ఇంకా చేతనేదో వెనల ప్రోగ్రాంలో నవ్వమన్నాడు, 10 నిమిషాలు నవ్వమన్నాడు అని అలారం పెట్టుకొని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 10 మినిట్స్ నవ్వకండి. నిజంగా చూసుకుంటే ఎంతసేపు నవ్వితే అంత మంచిది. మీరు నవ్వడం కాకుండా ఇతరులను కూడా నవ్వించండి. నవ్వితే శరీరంలోని 108 కండరాలు ఉత్తేజమై శక్తి వస్తుందట. గట్టిగా నవ్వే వారిలో బీపీ అదుపులో ఉంటుంది. మనం 15 నిమిషాలు నవ్వితే సుమారు 40 కేలరీస్ కరిగిపోతాయి. గట్టిగా నవ్వుతున్న సమయంలో మన శరీరానికి ఆక్సిజన్ బాగా అందుతుంది.

దీనివల్ల గుండె సంబంధిత రోగాలు దరిచేరవు. నవ్వితే శరీరంలో నొప్పుల నివారణకు తోడ్పడే ఎండోర్ఫిన్స్ విడుదలవుతాయి. నిత్యం నవ్వుతూ ఉండేవారికి జీర్ణశక్తి పెరుగుతుంది. దట్ ఆల్సో ఇంప్రూవ్స్ ద డైజెస్టివ్ కెపాసిటీ. మానసిక రోగాలు నయం చేయడానికి నవ్వు ఔషధంలా పనిచేస్తుంది. నవ్వు మెడకు మంచి వ్యాయామం. హాయిగా నవ్వుకుంటే మెడనొప్పి సమస్య ఉండదు. మానసిక ఉల్లాసానికి నవ్వు ఓ దివ్యౌషధం. హాయిగా నవ్వుకునే వారికి హై బీపీ, ఉబ్బసం, మధుమేహం, మానసిక ఒత్తిడి దూరం. జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఒత్తిడిని దూరం చేస్తుంది. మీ జీవితంలో ప్రతిరోజు అందుకే నవ్వండి, నవ్వించండి. మనసారా నవ్వడానికి ఏ అవకాశాన్ని వదులుకోకండి. ఎందుకంటే మీరు నవ్వితే మీకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. జీవితం అంటేనే సమస్యలు, ప్రాబ్లమ్స్, సఫరింగ్, పెయిన్ అని అంటూ ఉంటారు. కరెక్టే, అది సర్వసాధారణం. శారీరక మానసిక సమస్యలను నయం చేసేందుకు తరచూ వైద్యులను సంప్రదిస్తూ ఉంటాం. కానీ ఒక చిన్న నవ్వు నవ్వితే మీరు కొన్ని అనారోగ్యాల నుంచి కోలుకోవచ్చు. రోగ నిరోధక శక్తి పెంచుతుంది. నవ్వడం వల్ల రోగ నిరోధక శక్తి నిజంగా పెరుగుతుందండి. ఇట్ ఆల్సో ఇంప్రూవ్స్ ది ఇమ్యూనిటీ. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండటం వల్ల ఒత్తిడి హార్మోన్లు తగ్గుతాయి. అంటే కార్టిజాల్ ఇలాంటి ఏదైతే హార్మోన్స్ ఉంటాయో మనకు స్ట్రెస్నిచ్చేవి, అవన్నీ తగ్గిపోతాయి. ఆటోమేటిక్లీ ఇట్ ఇంప్రూవ్స్ ఆ హెల్త్. అదనంగా మీ శరీరంలో ఇన్ఫెక్షన్లతో పోరాడే కణాలు పెరుగుతాయి. నవ్వు హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మనసారా నవ్వుతుండటం వల్ల హృదయ స్పందన రేటు మెరుగుపడుతుంది. ఇది శరీరంలోని ఆక్సిజన్ రవాణాను పెంచుతుంది. రక్తంలో ఆక్సిజన్ తక్కువగా ఉంటే ప్రాణాంతకం. అధిక ఒత్తిడి అనేక మానసిక శారీరక సమస్యలకు దారితీస్తుంది. డిప్రెషన్ మన ఓవరాల్ హెల్త్ని కూడా ప్రభావితం చేస్తుంది. నవ్వు ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుంది. దీనివల్ల మనసు, శరీరం రిఫ్రెష్డ్గా ఉంటుంది. ఈ రోజుల్లో మనం క్యాలరీస్ని తగ్గించుకోవడానికి అనేక వ్యూహాలను అనుసరిస్తూ ఉన్నాం. క్యాలరీస్ని బర్న్ చేయడానికి నవ్వు గొప్ప మార్గం. 10 నుంచి 15 నిమిషాల పాటు నిరంతరం నవ్వడం వల్ల 50 క్యాలరీస్ ఖర్చు అవుతాయి. ఇది మీకు తేలికపాటి వ్యాయామం అవుతుంది. హాయిగా నవ్వేవారికి నరాల బలహీనతలు కూడా దరిచేరవు. డిప్రెషన్లో ఉన్న వాళ్లకి లాఫింగ్ థెరపీ ట్రీట్మెంట్ చేయగా 70% వరకు సత్ఫలితాలున్నాయి. థైరాయిడ్, మైగ్రెయిన్, స్పాండిలైటిస్ వంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం కూడా ఈ నవ్వే. అందుకే అంటారు, నవ్వండి, నవ్విస్తూ ఉండండి. మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి మీరు ఒకసారి చూసుకున్నారా, బాగా హ్యాపీగా రిలాక్స్డ్గా లేచి అలా హ్యాపీ స్మైల్ ఇస్తూ ఈ డే ఎంత బాగుందో రిఫ్రెష్డ్గా అన్నప్పుడు ఆ రోజంతా నిజంగా బాగుంటుంది. కానీ ఎన్నాళ్ళయింది అలా లేచి? లేవగానే మనం ఏదో బాధతో లేస్తాం. ఎందుకంటే ఆ డే అంతా మళ్ళా ఎలా గడుపుతాం, దాన్ని ప్లానింగ్ చేసుకుంటూ చేసుకుంటూ అసలైన జీవితాన్ని మర్చిపోతాం. ఇదొక సైక్లిక్ ప్యాటర్న్ అయిందండి. నిజంగా ప్లానింగ్ చేయాలి.

డీ అంతా మళ్ళా ఎలా గడుపుతాం, దాన్ని ప్లానింగ్ చేసుకుంటూ చేసుకుంటూ అసలైన జీవితాన్ని మర్చిపోతాం. ఇదొక సైక్లిక్ ప్యాటర్న్ అయిందండి. నిజంగా ప్లానింగ్ చేయాలి, కోఆర్డినేషన్, ఇవన్నీ చాలా ముఖ్యం. లైఫ్ ముందుకెళ్లాలంటే, ఒక కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయాలి అంటే అనుకుంటాం, కానీ దాంట్లో పడి అసలైన మర్చిపోతున్నామేంటి? ఒక కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయడానికి లేదా సంపాదించడానికి నవ్వు అడ్డెందుకయింది? సో స్టార్ట్ యువర్ డే విత్ అ స్మైల్, స్లోలీ గెట్ ఇన్ టు లాఫ్టర్. మీరే చూస్తారు మీ జీవితంలో ఎన్ని పాజిటివ్ చేంజెస్ వస్తాయో. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లాఫ్టర్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ వెన్నెలా ప్రోగ్రామ్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బాయ్. మీ సలహాలు సూచనల కోసం మీరు కాల్ చేయవలసిన నంబర్ 9515227039. ఐ రిపీట్, 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

ఆకాశవాణి, మీరు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. ఇప్పుడు నిలయంలో సమయం 5:00. ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz ఈనాటి సాయంత్రం ప్రసారాలకు స్వాగతం. ఇప్పుడు విందాం చిత్రసీమ సినిమా పాటలు.

0: ఒక్కడు చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ సుజాత పాడిన పాట విన్నారు. సంగీతం మణిశర్మ.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: వేటూరి గీతానికి ఇళయరాజా స్వరాలు కూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటున్నారు. కొండవీటి దొంగ చిత్రం కోసం

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: ఎంఎం కీరవాణి స్వీయ సంగీత నిర్వహణలో పాడిన పాట విన్నారు. మాతృదేవోభవ చిత్రం కోసం ఆ పాట సాహిత్యం వేటూరి సుందరరామూర్తి.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయీ హై.
3: భారతదేశాన్ని ఆరోగ్యవంతమైన దేశంగా చేయడానికి దేశపు యువత సంకల్పించింది. నేడే అర్హత గల లబ్ధిదారులకు ఆయుష్మాన్ కార్డులను తయారు చేయించి నూతన సంవత్సర కానుకగా అందజేయండి. 60 కోట్ల కన్నా ఎక్కువ మంది లబ్ధిదారులకు లభిస్తుంది 5 లక్షల రూపాయల ఉచిత చికిత్స హక్కు. నేడే ఆయుష్మాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అర్హత గల లబ్ధిదారులు ఆయుష్మాన్ కార్డులను తయారు చేయించుకోండి. అధిక వివరాలకై 1455 కి కాల్ చేయండి.

మానసవీణ చిత్రం కోసం కేజే యేసుదాస్, ఎస్ జానకి పాడిన పాట వింటున్నారు. ఆత్రేయ సాహిత్యానికి సంగీతం అందించిన వారు ఎంఎస్ విశ్వనాథన్.

0: కేజే యేసుదాస్, పి సుశీల పాడిన ఆ పాట మానసవీణ చిత్రంలోనిదే. ఆత్రేయ సాహిత్యానికి సంగీతం అందించిన వారు ఎంఎస్ విశ్వనాథన్.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఇప్పుడు వినండి చిరంజీవి పాడిన పాట మాస్టర్ చిత్రం కోసం. సంగీతం కోటి.

0: మీరు ఇంత బాగా పాడగలరని మేము అస్సలు అనుకోలేదు మాస్టర్.
1: ఇంతవరకు నేను ఎప్పుడు పాడలేదు, ఇదే ఫస్ట్ టైం.
2: సార్ మొదటిసారి మీరు అదరగొట్టేశారు సార్.
1: మీ ఉత్సాహం చూసి ఏదో సరదాగా హమ్ చేయాలనిపించింది, చేశారంతే.
3: మాస్టర్ ఈ పాటకు మంచి స్టెప్ కలిసిందంటే అదురుతుంది.
1: డాన్సర్గా చాలా బాగుంటుంది, చేయండి.
4: నేను
1: డాన్సర్? నో నో నో.
5: ప్లీజ్ సార్, ప్లీజ్.
1: ఓకే ఓకే.

ఈనాటి లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి పంతులమ్మ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. వేటూరి సుందరరామూర్తి సాహిత్యానికి సంగీతం రాజన్ నాగేంద్ర. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుంచి అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరందరి కోసం వినండి పంతులమ్మ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట.

తర్వాత ఘంటసాల స్వీయ సంగీత నిర్వహణలో పి సుశీలతో కలిసి పాడిన పాట వినండి, సిఐడి చిత్రం కోసం. ఈ పాటకు సాహిత్యం పింగళి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటు, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, యంగముని. వీరందరి కోరికపై వినండి సిఐడి చిత్రంలోని ఈ పాట.

యుద్ధం చిత్రంలోని పాటను వింటున్నారు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, నంగి రామకృష్ణయ్య, గంగాధర, శ్రీనివాస్, శివకోటి, రాజశేఖర్, పున్న వెంకటేశం వీరంతా కోరుతున్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాట రచన వేటూరి సుందర్రామూర్తి, సంగీతం చక్రవర్తి.

జగడం ఈ చిత్రంలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, అనంతపురం గుత్తి రోడ్డు రాణినగర్ నుంచి బొజ్జప్పగారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, హనుమంతప్ప, రోజావళి, స్నేహకుమారి, మురిణి రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హష్మిత, మరుట్ల కరుణాకర్, రోజావతి వీరంతా కోరుతున్నారు. దేశీ ప్రసాద్ స్వీయ సంగీత నిర్వహణలో పాడిన ఈ పాట రచన చంద్రబోస్. వినండి జగడం చిత్రంలోని ఈ పాట.

అల్లరి బుల్లోడు చిత్రంలోని పాటను వినిపించమని శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి నుంచి ఎం నాగేశ్వరరావు, బండారు త్రిమూర్తులు గుప్తా, మాణిక్యాలరావు, పాలెం పోలయ్య, బాబురావు, రజని, రాజశేఖర్, బ్రహ్మయ్య, కస్తూరిరావు, ప్రకాష్, వెంకటేష్, నరసింగరావు, మహమ్మద్ ఇనైతుల్లా, బి రవికుమార్, భాస్కర్, పువ్వల ఈశ్వరరావు వీరంతా కోరుతున్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఈ పాట రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

శ్రోతలకు ప్రకటన. ఈ నెల 7వ తేదీ అంటే వచ్చే శుక్రవారం ఉదయం 7:45 హలో డాక్టర్ ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో తల్లిపాల ప్రాముఖ్యత, పిల్లలకు పాలు ఇవ్వడంలో ఎదురయ్యే సమస్యలు, తల్లికి పాలు పడకపోవడం, పిల్లలకు ఎంతకాలం పాలు ఇవ్వాలి, ఉద్యోగం చేసే మహిళలు పాలను ఎలా నిల్వ చేసుకోవచ్చు తదితర అంశాలకు సంబంధించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు ప్రభుత్వ చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు

రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జి హేమలత గారు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 2255533 లేదా 2968990 ఎస్టిడి కోడ్ 08554. ప్రకటన విన్నారు. అభిలాష్ కార్యక్రమంలో తర్వాతి పాట గోరింటాకు చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట వినండి. వేటూరి గీతానికి సంగీతం చక్రవర్తి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం దండువారిపల్లి నుంచి పూజారి ఉమాదేవి, రామకృష్ణ, ధనుంజయ్, పోలేరయ్య, గుత్తి రోడ్డు నుంచి రాజశేఖర్, బొమ్మేపర్తి నుంచి హరిస్వామిరెడ్డి, శ్రీకాంత్, శ్రీహరి, కన్నయ్య, తనుష్ వీరంతా కోరుతున్నారు.

ఆర్ వేదవతి ప్రభాకర్ గారు పాడిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ నుండి ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. వార్తలోని ముఖ్యాంశాలు. విశాఖ ఎకనామిక్ రీజియన్ సమగ్రాభివృద్ధికి సూక్ష్మ ప్రణాళికలను రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో రాష్ట్ర యువత భాగస్వామ్యం కావాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. రాష్ట్రంలోని పొగాకు రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో తాగునీటి భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వార్తల వివరాలు. విశాఖ ఎకనామిక్ రీజియన్ విఈఆర్ సమగ్రాభివృద్ధికి సూక్ష్మ ప్రణాళికలను రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ రీజియన్ పరిధిలోని అన్ని ప్రాంతాలను, రంగాలను పరిగణనలోకి తీసుకుంటూ పూర్తిస్థాయి అభివృద్ధి ప్రణాళిక చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో విశాఖ ఎకనామిక్ రీజియన్ విఈఆర్ అభివృద్ధి ప్రణాళికలపై ఈరోజు సమీక్షించారు. విశాఖ రీజియన్ పరిధిలో కొత్త ప్రాజెక్టులు, సీఆర్జెడ్ రీక్లాసిఫికేషన్, వైజాగ్ బే సిటీ అథారిటీ ఏర్పాటు వంటి అంశాలపై సమీక్షించారు. విఈఆర్ ప్లానింగ్ కోసం ఆంధ్ర యూనివర్సిటీ సేవలను వినియోగించుకోవాలన్నారు. ఈస్ట్ వెస్ట్ కనెక్టివిటీపై దృష్టి సారించడం ద్వారా విశాఖ ప్రాంత అభివృద్ధి వేగవంతమవుతుందన్నారు. ఈ ప్రాంత పరిధిలో మొత్తంగా 950,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రైవేటు రంగం నుంచి 530,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, అలాగే 3-4 లక్షల కోట్ల రూపాయల మేర ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయాల్సి వస్తుందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ యువత భాగస్వామ్యం కావాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సూచించారు. విశాఖలో ఈరోజు పర్యటించిన ఆయన ప్రముఖ ఐటీ సంస్థ ఐబీఎం నూతన కన్సల్టింగ్ ఫ్యూచర్ నౌ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ సేవలు, సాంకేతికత ఆధారిత ఆవిష్కరణలకు ప్రపంచ కేంద్రంగా విశాఖపట్నం ఆవిర్భవించడానికి ఈ ఐబీఎం కన్సల్టింగ్ ఫ్యూచర్ నౌ సెంటర్ తోడ్పాటును అందిస్తుందని చెప్పారు. ఈ సెంటర్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఐబీఎం తన కార్యకలాపాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సేవలకు మద్దతుగా నగరంలోని ఇసుకతోట జంక్షన్లో గల లాన్సమ్ స్క్వేర్ భవనంలో ఐబీఎం సంస్థ ఈ ఫ్యూచర్ నౌ సెంటర్ను ఏర్పాటు చేసింది. రాయలసీమ తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం నుండి నీటిని విడుదల చేస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఎల్నినో నేపథ్యంలో 2027 జూన్ వరకు శ్రీశైలం జలాలను తాగునీటి కోసం భద్రపరుచుకోవాలని సూచించారు. నేటికి శ్రీశైలం వద్ద ఉన్న 119 టీఎంసీలకు తోడు రాబోయే 10 రోజుల్లో మరొక 100 టీఎంసీల వరకు నీరు చేరుతుందని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో మన రాష్ట్ర వాటా 63% ప్రథమంగా తాగునీటికే ప్రాధాన్యతనిస్తున్నామని మంత్రి స్పష్టం చేస్తూ,
1: మొన్నటి వరకు కృష్ణానదికి సంబంధించి ఒక చుక్క నీరు లేక పైన ఆల్మట్టి, నారాయణపూర్, జోరాల అదృష్టవశాత్తు అవన్నీ కూడా నిండుకుని వారం రోజుల నుండే శ్రీశైలంకి వరద నీరు చేరుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ రోజుకు చూస్తే దగ్గర దగ్గర 119 టీఎంసీలు ఈ టైంకి మనకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఈ రకంగా వచ్చినటువంటి శ్రీశైలం కృష్ణా వాటరు త్రాగునీరు కోసం అత్యంత ప్రాధాన్యతనివ్వాలనేటువంటి విధంగా ఈ రోజు కూడా అందరి నివాకి ఒక 13 టీఎంసీలు వరకు కూడా నింపుకుని రిజర్వ్ చేసుకోవాలని ఈ రోజు విడుదల చేయడం జరిగింది.
0: రాష్ట్రంలోని పొగాకు రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని దేవరపల్లిలో ఆయన ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా పొగాకు యార్డులో రైతులను పరామర్శించి కొనుగోలు కేంద్రం వారితో సమావేశమై మాట్లాడారు. గత 27 నెలల ప్రభుత్వ పాలనలో పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు రోడ్డును పడ్డారని అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ చెప్పారు. రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వానికి కనబడటం లేదా అని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో పొగాకు కేజీ ధర 289 రూపాయలుగా ఉండేదని, కానీ ఇప్పుడు కేజీ పొగాకు ధర 236 రూపాయలు మాత్రమే పలుకుతోందన్నారు. రాష్ట్రంలో ఈ సంవత్సరం 232 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తి కాగా, ఇప్పటి వరకు కేవలం 47.3 మిలియన్ కేజీలు మాత్రమే కొనుగోలు జరిగిందని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో బీసీ రక్షణ చట్టం అమలుకు కృషి చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి

0: ఎస్ సబిత అన్నారు. బీసీలకు రాజకీయ సామాజిక ఆర్థిక గుర్తింపే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని చెప్పారు. బీసీలను వేధించినా జాతి కుల వృత్తుల పేరుతో దూషించినా బీసీ రక్షణ చట్టం కింద శిక్షార్హులని స్పష్టం చేశారు. బీసీ రక్షణ చట్టం కేసులో సత్వర పరిష్కారానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. విజయవాడలోని ఓ హోటల్లో ఆమె అధ్యక్షతన బీసీ రక్షణ చట్టంపై ఈరోజు కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు కింజరపు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, ఎన్ఎండి ఫరూక్తో పాటు పలువురు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు పాల్గొన్నారు. అనకాపల్లిలో వీఎంఆర్డీఏ చేపడుతున్న అభివృద్ది పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. ఈరోజు అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు, విశ్రాంతి వేదికలు, పచ్చదనం కలిగిన పట్టణ వాతావరణాన్ని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కోడూరు మాస్టర్ ప్లాన్ రోడ్, కొత్తూరు సిటీ లెవెల్ పార్క్ అభివృద్ది పనులను క్షేత్రస్థాయిలో కలెక్టర్ ఈరోజు పరిశీలించారు. విశాఖలో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తలపెట్టిన సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ నిర్మాణ పనులకు రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, క్రీడాశాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి ఈరోజు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, పీవీ సింధు అకాడమీ ద్వారా క్రీడాకారులు తమ ప్రతిభను మరింత మెరుగుపరచుకోవచ్చన్నారు. ఏ సదుపాయాలు లేని రోజుల్లోనే సింధు ఒలింపిక్ పతక విజేతగా నిలిచారని, పట్టుదల క్రమశిక్షణతో ప్రపంచ ఛాంపియన్గా ఎదిగారని పేర్కొన్నారు. అదేవిధంగా పీవీ సింధు మాట్లాడుతూ, ఏ సంస్థకైనా నిజమైన పునాది స్పష్టమైన లక్ష్యమేనని, ఈ క్రీడా ప్రాజెక్టు రూపకల్పనలో తనకండగా నిలిచి పూర్తి మద్దతు అందించిన రాష్ట ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే 100 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీనిని రూపొందిస్తున్నట్లు పీవీ సింధు వెల్లడించారు. వాతావరణం. ఆగ్నేయ బంగాళాఖాత ప్రాంతంలో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే బలమైన గాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వెల్లడించింది. పశ్చిమ గోదావరి జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ది చేసేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. భీమవరంలో కలెక్టర్ ఈరోజు మాట్లాడుతూ, తణుకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలలో 2 ప్రైవేటు స్థలాలు అభివృద్ది చేయడానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ ఎకనామిక్ రీజియన్ సమగ్రాభివృద్ధికి సూక్ష్మ ప్రణాళికలను రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో రాష్ట్ర యువత భాగస్వామ్యం కావాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. రాష్ట్రంలోని పొగాకు రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో తాగునీటి భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు

ఈ ప్రసారంలో 6:30 చిత్రసీమ సినిమా పాటలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 పల్లె ప్రాంతాలు. ఇందులో జానపద కళాకారిణి శ్రీమతి ఎస్ కృష్ణవేణి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు. 7:45 వికసిత్ భారత్ నిజామాబాద్ కేంద్ర సమర్పణ. రసధుని అలనాటి మధుర గీతాలు ఈ రాత్రి 8:00. 8:15 పార్లమెంటు కార్యకలాపాలపై సమీక్ష. తెలుగులో జాతీయ వార్తలు 8:30. 8:45 బావగారొచ్చారు నాటిక వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్లైట్. 9:30 నాటిక. 10:00 రాగం తానం పల్లవి శాస్త్రీయ సంగీత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. ఇంద్రధనుసు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు ఈ రాత్రి 10:45. ఇవి ఈ పూట ప్రసారమయ్యే

0: కార్యక్రమాల వివరాలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: ఇక రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6:10 భక్తిరంజనిలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారి సుప్రభాతం వింటారు. 6:30 వినదగు మాటను వినిపిస్తారు డాక్టర్ సిఆర్ లలిత గారు. 6:35 సేద్దిపు శుద్ధులు. సమగ్ర సస్య పోషణ గురించి మడకశిర ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి శ్రీనివాసరావు గారి వివరాలు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు. 6:55 ప్రసార వివరాలు. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక. విజ్ఞాన విపంచి సైన్స్ కార్యక్రమంలో సోషల్ మీడియా వాడకంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డాక్టర్ వివి రమణ గారి ప్రసంగం. ఆ తర్వాత మా తెలుగు తల్లికి మల్లెపూదండ ప్రత్యేక కార్యక్రమం, సహకారం శ్రీ వి చలపతి, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్తలు. 8:30 చిత్రసీమ. 8:30 కాకినాడ జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ పివివి వరప్రసాద్. 8:35 చిత్రసీమ సినిమా పాటలు. 9:00 చిత్రసీమ సినిమా పాటలు. 9:30 డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 9:45 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 డిజిటల్ అరెస్ట్ అంశంపై ప్రత్యేక ముఖాముఖి ప్రసారమవుతుంది. అతిథి శ్రీ ఎస్ అనంత్ విశ్లేషకులు, పరిచయకర్త కె రాణి విజయవాడ కేంద్రం నుంచి. 10:27 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక 10:30 అలాగే 12:15 వాణిజ్య ప్రకటనలు. 12:00 హిందీలోను, 12:05 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు. 1:20 ప్రాంతీయ వార్తలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

ఇక రేపు సాయంత్రం 5 గంటలకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 5:30 హలో బాగున్నారా ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఈ వారం అంశం, అనుకోకుండా ఇంటికి వచ్చిన చుట్టాలకు మీ ఇంట్లో మీరు ఇచ్చే మొదటి ఆహార పదార్థాలు ఏవి? మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. రేపు సాయంత్రం 5:30 హలో బాగున్నారా ఫోన్ ఇన్ ప్రత్యక్ష కార్యక్రమంలో మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 0855425533. 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7:15 కిసాన్ వాణి, కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక గురించి గుంటూరు లామ్ కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎం గంగాదేవి గారితో

0: పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఇది ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 వికసిత్ భారత్ ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 చిత్రసీమ సినిమా పాటలు. 8:15 పార్లమెంటు కార్యకలాపాలపై సమీక్ష. 8:45 జానపద సంగీతం. శ్రీమతి ఎం విజయకుమారి గారు పాడిన జానపద గీతాలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ సినిమా పాటలు. రేపు రాత్రి 10:00 కొచినవర్ ఇన్ పార్లమెంట్ ఢిల్లీ నుండి ప్రసారం. 10:30 ఇంద్రధనుసు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: శ్రోతలకు ప్రకటన. ఈ నెల 7వ తేదీ అంటే వచ్చే శుక్రవారం ఉదయం 7:45 హలో డాక్టర్ ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో తల్లిపాల ప్రాముఖ్యత, పిల్లలకు పాలు ఇవ్వడంలో ఎదురయ్యే సమస్యలు, తల్లికి పాలు పడకపోవడం, పిల్లలకు ఎంతకాలం పాలు ఇవ్వాలి, ఉద్యోగం చేసే మహిళలు పాలను ఎలా నిలువ ఉంచుకోవచ్చు తదితర అంశాలకు సంబంధించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు ప్రభుత్వ చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జి హేమలత గారు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 2255533 లేదా 2968890, ఎస్టీడీ కోడ్ 0854. ప్రకటన విన్నారు.

0: Toya. Adiós, amigo.
1: ఒకే ఒక్కడు చిత్రం కోసం వసుంధరా దాస్, ప్రవీణ్ మణి, దేవన్ పాడిన పాట విన్నారు. సంగీతం ఏఆర్ రెహమాన్.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు. పాత బంగారం ఎక్స్చేంజ్.

0: గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: వింటున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడింది నువ్వు వస్తావని చిత్రం కోసం. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: పిబి శ్రీనివాస్ పాడిన ఆ పాట మంచి రోజు చిత్రంలోనిది. దాశరథి సాహిత్యానికి సంగీతం అందించినవారు ఎంఎస్ శ్రీరామ్.
1: తక్కువ వడ్డీకి లోను కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా,
2: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
3: ఆర్బీఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

మస్కా చిత్రం కోసం జుబిన్ గార్గ్ కౌసల్య పాడిన పాట వింటున్నారు. కందికొండ సాహిత్యానికి సంగీతం చక్రి.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: లారీ డ్రైవర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. సీతారామ శాస్త్రి గీతానికి సంగీతం చక్రవర్తి. శ్రోతలకు ప్రకటన, ఈ నెల 7వ తేదీ అంటే వచ్చే శుక్రవారం ఉదయం 7:45 హలో డాక్టర్ ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో తల్లిపాల ప్రాముఖ్యత, పిల్లలకు పాలు ఇవ్వడంలో ఎదురయ్యే సమస్యలు, తల్లికి పాలు పడకపోవడం, పిల్లలకు ఎంతకాలం పాలు ఇవ్వాలి, ఉద్యోగం చేసే మహిళలు పాలను ఎలా నిల్వ ఉంచుకోవచ్చు తదితర అంశాలకు సంబంధించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు ప్రభుత్వ చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జి హేమలత గారు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 2255533 లేదా 2968890 ఎస్టిడి కోడ్ 08554. ప్రకటన విన్నారు. చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా వినండి, కృష్ణార్జున సినిమా కోసం మంచు మనోజ్ కుమార్ టిప్పు సునీత పాడిన పాట, గురుచరణ్ సాహిత్యం, సంగీతం ఎంఎం కీరవాణి.
1: ఎక్కా

చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు వినండి. జి బాలకృష్ణ ప్రసాద్, సిహెచ్ కుసుమకుమారి గారు పాడిన ఓ లలిత గీతం.

జి బాలకృష్ణ ప్రసాద్, సిహెచ్ కుసుమకుమారి గారులు పాడిన లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: వ్యక్తం చేశారు. దేశంలో 41 నిత్యావసర సరుకుల ధరలను ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా రోజు పర్యవేక్షిస్తున్నట్లు ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో మారణ హోమం నిలుపు చేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని మన దేశం పాకిస్తాన్కు చెప్పింది. 2026 సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. చర్చ అనంతరం రాజ్యసభ ఈ బిల్లును లోక్సభకు తిప్పి పంపింది. సోమవారం నాడే లోక్సభ ఈ బిల్లును ఆమోదించింది. 1956 సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య చట్టాన్ని సవరించేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. భారత ప్రధాన న్యాయమూర్తితో కలుపుకుని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 33 నుంచి 37కి పెంచనున్నారు. ఈ ఏడాది మే నెలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కి పెంచుతూ ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. భారత ప్రధాన న్యాయమూర్తితో కలుపుకుని ఈ సంఖ్య 38కి పెరుగుతుంది. రాజ్యసభలో చర్చకు సమాధానమిస్తూ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, నరేంద్ర మోదీ ప్రభుత్వం సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ నినాదంతో పనిచేస్తోందని చెప్పారు. దేశ ప్రజలు ప్రతి రంగంలోనూ సంస్కరణలు చూస్తున్నారని, ఈ చట్టం కూడా అటువంటి న్యాయ సంస్కరణలో భాగమేనని మేఘ్వాల్ చెప్పారు.
1: న్యాయపాలికే బడతే కార్యభార్ న్యాయక విషయం కి బదల్తే ప్రకృతి ఉభరతే కాన్స్టిట్యూషనల్ లీగల్ ఇంటర్ప్రిటేషన్ కే నయే సవాలో కో ధ్యాన్ మే రక్కర్ మాననీయ సుప్రీం కోర్ట్ మే న్యాయాధీశం కి సంఖ్య బడానా ఏక సమయ కి మాంగ్ ఔర్ సమయానుకూల్ సుధార్ భీ హే జిస్మే సంవైధానిక పీఠో కే అధిక గఠన్ కి ఆవశ్యకతా భీ ఏక ప్రముఖ పహలు హే.
0: సుప్రీంకోర్టులో సామర్థ్యాన్ని మరింతగా మెరుగుపరిచి అవసరానికి తగ్గినట్లుగా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల సంఖ్యను క్రమం తప్పకుండా పెంచుతున్నామని ఆయన చెప్పారు. న్యాయ వ్యవస్థపై పెరుగుతున్న పనిభారం, మారుతున్న చట్టపరమైన అంశాల దృష్ట్యా న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం ప్రస్తుత తరుణంలో అత్యంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు చర్చను ప్రారంభిస్తూ కాంగ్రెస్ సభ్యుడు వివేక్ తన్ఖా న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు ఆర్డినెన్స్ తేవడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో 95,000 కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. చర్చలో పాల్గొన్న బీజేపీ సభ్యురాలు సంగీత యాదవ్ ఈ బిల్లును చారిత్రాత్మకమైన దూరదృష్టి గల ముందడుగుగా అభివర్ణించారు. దశాబ్దానికి పైగా పెండింగ్లో ఉన్న కేసును ప్రస్తావిస్తూ పౌరులకు సులభంగా సమర్థవంతమైన న్యాయం అందించేందుకు బిల్లు దోహదపడుతుందని పేర్కొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ సభ్యురాలు డాక్టర్ మేనకా గురుస్వామి, డీఎంకే సభ్యుడు ఆర్ గిరిరాజన్, బీజూ జనతాదళ సభ్యుడు డాక్టర్ శాస్మిత్ మిత్రా, వైఎస్ఆర్సీపీ సభ్యుడు ఎస్ నిరంజన్ రెడ్డి, అన్నాడీఎంకే సభ్యుడు ఐఎస్ ఇన్బదురై, శివసేన సభ్యురాల డాక్టర్ జ్యోతి ఎన్ వాఘమారే తదితరులు బిల్లుకు మద్దతు తెలిపారు. బిల్లును లోక్సభకు తిరిగి పంపిన తరువాత ప్రత్యేక ప్రస్తావన కార్యక్రమం నిర్వహించారు. దీనిలో పలువురు సభ్యులు ప్రజా సంక్షేమ సమస్యల గురించి ప్రస్తావించారు. అనంతరం రాజ్యసభను రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. సమకాలీన డిజిటల్ బ్యాంకింగ్ పద్ధతులకు అనుగుణంగా బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లు 2026 ఆమోదించిన అనంతరం లోక్సభ కూడా రేపటికి వాయిదా పడింది. మొదటి వాయిదా అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సభ సమావేశమైనప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బ్యాంకర్ల పుస్తకాలకు సంబంధించి సాక్ష్యాధారాల చట్టాన్ని ఆధునికీకరించడం, ప్రస్తుత బ్యాంకింగ్ వ్యవస్థ అవసరాలు తీర్చడం ఈ బిల్లు ముఖ్యోద్దేశం. ప్రతిపక్షాల ఆందోళన మధ్య ఎలాంటి చర్చ లేకుండానే లోక్సభ ఈ బిల్లును ఆమోదించింది. సభలో ప్రతిపక్ష సభ్యులు నిరంతరం అంతరాయం కలిగిస్తుండడంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్ సజావుగా సాగేందుకు సహకరించాలని ఆయన అంటూ, పార్లమెంట్ పనిచేయాలని ప్రతిపక్షాలు కోరుకోవడలేదని, కావాలని అంతరాయం సృష్టిస్తున్నాయని ఆరోపించారు. బిల్లులపై చర్చల కోసం తగిన సమయం కేటాయించినప్పటికీ ప్రతిపక్షాలు సహకరించలేదని, కాంగ్రెస్ కమ్యూనిస్ట్ సమాజ్వాదీ పార్టీలు శ్రీరాముడిని వ్యతిరేకించి అవమానించాయని, అయోధ్యలో రామాలయ నిర్మాణంపై నిరసన తెలిపాయని ఆయన మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై ఆ పార్టీలు దేశానికి క్షమాపణ చెప్పాలని కూడా కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు. గందరగోళం మధ్య లోక్సభ రేపటికి వాయిదా పడింది. రేపు ఉదయం 11 గంటలకు సభ తిరిగి సమావేశమవుతుంది. పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలకు సంబంధించిన నష్టాల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు లోక్సభలో తెలియజేశారు. హానికరమైన కంటెంట్, సైబర్ బుల్లింగ్, ఆన్లైన్ దోపిడీ, డిజిటల్ వ్యసనం వంటి ముప్పుల నుంచి పిల్లలను రక్షించేందుకు ప్రభుత్వం అంతర్జాతీయ పరిణామాలను నిరంతరం గమనిస్తోందని రిజిజు చెప్పారు. 2023 డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ చట్టం ద్వారా ఆన్లైన్లో పిల్లల గోప్యతకు పటిష్టమైన రక్షణ కల్పించామని, పిల్లల వ్యక్తిగత డేటా సేకరించేందుకు తల్లిదండ్రుల అనుమతిని తప్పనిసరి చేస్తుందని ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా ఉన్న 579 ధరల పర్యవేక్షణ కేంద్రాల ద్వారా 41 రకాల ఆహార

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. పార్లమెంట్లో ప్రతిపక్ష సభ్యులు పదే పదే అంతరాయాలు కలిగించడంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు

0: ధాన్యాలు వస్తువుల రోజువారీ ధరలను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని వినియోగదారుల వ్యవహారాలు ఆహారం ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి బిఎల్ వర్మ లోక్సభలో తెలియజేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఆ పరిణామాలను అంచనా వేసి తగిన నివారణ చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం 7 ఎంపవర్డ్ గ్రూప్స్ ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. 2025-26 ఆర్థిక సంవత్సరాలు సాధించిన రికార్డు స్థాయి 3,765,00,000 టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి, ప్రభుత్వం వద్ద తగినంత నిల్వలుండడం వల్ల పశ్చిమాసియా సంక్షోభం ప్రపంచ సరఫరా వ్యవస్థలో అంతరాయాలు కలిగించినప్పటికీ తృణధాన్యాలు పప్పుధాన్యాల వంటి నిత్యావసర వస్తువుల ధరలు స్థిరంగా ఉన్నాయని మంత్రి చెప్పారు. ఇంధన ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ముప్పు వాటిల్లకుండా వినియోగదారులను కాపాడేందుకు వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తుందని ఆయన చెప్పారు. రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చేంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫికీ సహకారంతో న్యూఢిల్లీలో ఈ నెల 7వ తేదీ నుంచి ఇండియా మెడికల్ డివైసెస్ 2026 కాంక్లేవ్ 9వ సంచిక నిర్వహిస్తుంది. రసాయనాలు ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ఈ సదస్సును ప్రారంభిస్తారు. 2 రోజు ఆత్మ నిర్భర్ మెడ్టెక్, వికసిత్ భారత్ వైపు భారత్ ప్రయాణాన్ని వేగవంతం చేయడం అనే అంశంపైన రసాయనాలు ఎరువుల మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ముఖ్యోపన్యాసం చేస్తారు. దేశంలోని ప్రతి లోక్సభ నియోజకవర్గంలో పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, తపాలా శాఖ సంయుక్తంగా ఒక చర్య చేపట్టాయి. ప్రతి నియోజకవర్గంలో పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలియజేసింది. లోక్సభలో ఈరోజు లిఖితపూర్వక సమాధానమిస్తూ కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ వివరాలు వెల్లడించారు. దేశంలోని మొత్తం 543 లోక్సభ నియోజకవర్గాల్లో ప్రస్తుతం 515 నియోజకవర్గాలు పాస్పోర్ట్ సేవా కేంద్రం లేదా పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రం పరిధిలోకి వస్తున్నాయని ఆయన చెప్పారు. మిగిలిన లోక్సభ నియోజకవర్గాల్లో పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాల ఏర్పాటుకు తగిన స్థలాన్ని గుర్తించడం, సివిల్ ఎలక్ట్రికల్ పనులు పూర్తి చేయడం, ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం ద్వారా సాంకేతిక సదుపాయాలు కల్పించడం వంటి పలు అంశాలపైన ప్రక్రియ పూర్తవుతోందని మంత్రి చెప్పారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో సాగుతున్న రక్తపాతాన్ని తక్షణమే నిలిపివేయాలని, తన భూభాగం నుండి కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద నెట్వర్క్లపైన తిరుగులేని చర్యలు తీసుకోవాలని మన దేశం పాకిస్తాన్ను గట్టిగా కోరింది. అలాగే చట్టవిరుద్ధంగా బలవంతంగా ఆక్రమించుకున్న భారత భూభాగాలన్నింటినీ వెంటనే ఖాళీ చేయాలని కూడా స్పష్టం చేసింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి యోమి ఇస్తషాల్ చేసిన వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సమాధానమిస్తూ, జమ్మూకాశ్మీర్, లదాక్ కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమని పునరుద్ఘాటించారు. 2019 ఆగస్టు 5వ తేదీన చేసిన రాజ్యాంగపరమైన మార్పులు పూర్తిగా భారత్ అంతర్గత విషయమని, ఈ నిర్ణయాలు ఆ ప్రాంత ప్రజలకు అపూర్వమైన సామాజిక ఆర్థిక అభివృద్ధిని అందించాయని ఆయన పేర్కొన్నారు. భారత్ అంతర్గత విషయాలపై మాట్లాడే అర్హత పాకిస్తాన్కు లేదని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ తన తప్పుడు ప్రచారాలతో అంతర్జాతీయ దృష్టిని మరల్చాలని చూస్తోందని, తన మానవ హక్కుల రికార్డును, ఉగ్రవాదానికి కేంద్రంగా ఉన్న తన నిజస్వరూపాన్ని దాచేందుకు కుతంత్రాలు పన్నుతోందని జైస్వాల్ వ్యాఖ్యానించారు. సౌత్ కొరియాలోని అసాన్లో జరుగుతున్న కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్లో 7 భారత ఆటగాళ్లు 2వ రౌండ్కు దూసుకెళ్లగా, పురుషుల సింగిల్స్లో బరికిలోకి దిగిన 6 షట్లర్లు తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. పురుషుల సింగిల్స్లో మాజీ ప్రపంచ నంబర్ 1 కిదాంబి శ్రీకాంత్, మిథున్ మంజునాథ్, కిరణ్ జార్జ్, రౌనక్ చహాన్, సనీ దయానంద్, తరుణ్ మన్నేపల్లి అందరూ తొలి రౌండ్లోనే పరాజయపాలయ్యారు. విశేషాలు మరొకసారి. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంచే సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. పార్లమెంట్లో ప్రతిపక్ష సభ్యులు అంతరాయాలు కలిగించడంపై మంత్రి కిరణ్ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో మారణ హోమం నిలుపు చేయాలని మన దేశం పాకిస్తాన్కు స్పష్టం చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం పల్లె ప్రాంతాలు ఈనాటి కార్యక్రమంలో వినండి. జానపద కళాకారిణి శ్రీమతి ఎస్ కృష్ణవేణి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు.
2: జానపదాలు అనేటివి మరి పల్లె ప్రాంతవాసులకు హాయిని కలిగిస్తూ

0: ఉంటాయి. మరి చాలామంది పల్లె ప్రాంతంలో ఉండేవాళ్ళు జానపదాలను పాడుకుంటూ వారి యొక్క పనుల్ని చేసుకుంటూ ఉంటారు. అంటే జానపదం వింటేనే మనసుకి ఒక హాయిని కలిగిస్తూ ఉంటుంది. మరి అలాంటి జానపద కళాకారులు మన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలామందే ఉన్నారు. మరి అందులో కొంతమందిని ఆకాశవాణి అనంతపురం కేంద్రం ద్వారా పరిచయం చేయడం జరిగింది. మరి ఇంకా కొంతమంది ఉన్నారు కాబట్టి అందులో ఒకరు సాకే కృష్ణవేణి గారు. వారిని ఈరోజు అనంతపురం ఆకాశవాణి స్టూడియోకి ఆహ్వానించాం, వారు రావడం జరిగింది. మరి వారు ఎప్పటి నుంచి పాటలు పాడుకుంటూ ఉంటారు, వారి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, మరి వారు ఏ విధంగా ఈ జానపదులు నేర్చుకున్నారనే విషయాలు వారిదైన మాటలో మనకు తెలియజేస్తారు. నమస్కారం అండి సాకే కృష్ణవేణి గారు.
1: నమస్కారం సార్.
0: సాకే కృష్ణవేణి గారు, మీ నేపథ్యం అంటే మీ కుటుంబ నేపథ్యం, మీరు ఎక్కడ పుట్టారు, తర్వాత మిమ్మల్ని ఎక్కడికి ఇచ్చారో వివరాలు చెప్పండి.
1: సార్, నాదైతే బాలేపల్లెం, కనగానపల్లి మండలం. నన్ను ఇచ్చిందైతే రాప్తాడికి, రాప్తాడైతే టౌన్లోనే ఉన్నాము.
0: అనంతపురంలో ఉన్నా?
1: అనంతపురంలోనే ఉన్నాం సార్.
0: అంటే ఏమన్నా చదువుకున్నారా మీరు?
1: 10th వరకు చదువుకున్నాం సార్.
0: మరి మీరు ముందు చదువులకు వెళ్ళలేదా?
1: లేదు సార్, 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తామనే మూమెంట్లో పెళ్ళి అయిపోయింది.
0: ఇంకా చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేశారు. సరే, ఇప్పుడు మీరు జానపదాలు పాడుతూ ఉన్నారు కదా, చాలా మీడియాలో కూడా ఉన్నాయి, సోషల్ మీడియాలో కూడా మీరు పెడతా ఉంటారు. అంటే ఏ విధంగా అబ్బింది ఆ కళ మీకు?
1: అంటే మామూలుగా అక్కడ బయటకైతే ఎప్పుడు వెళ్ళిందని కదా సార్, కాలనీలో ఒకటి,
0: మీరుండే ప్రదేశంలో,
1: మేమున్న కాలనీలో అక్కడ వేశారు. అక్కడ మీటింగులకి అక్కడ వెళ్తుంటే అప్పుడప్పుడు మీటింగులు పోయిన చోట మహిళలు వాళ్ళంతా ఎక్కువ వస్తుంటారు కదా, మీటింగ్ స్టార్ట్ కాకముందు ఖాళీగా కూర్చుంటారు కదా అని చెప్పేసి ఖాళీగా ఉంటారు, ఎవరికన్నా వచ్చిన పాటలు వాళ్ళకి తోచిన ఏదో
0: ఊరికి ఎందుకు ఉండడం, ఏదైనా పాట పాడండి
1: అని చెప్పారనమాట. సినిమా పాటలు కానీ ఏదన్నా కానీ ఏ పాట
0: ఏదో ఒక పాట పాడండి అని చెప్పడం జరిగింది. అప్పుడు మీరు ఏదో ఒక పాట పాడారు?
1: సినిమా పాటనే, ఇంట్లో మామూలుగా వంట చేసుకుంటూ పాడుతూ ఉంటాం కదా, అలాగే ఆ రోజు పాట పాడాము. పాట పాడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు.
0: అంటే వాళ్ళు చెప్పడం వల్ల ఏమైందంటే మీరు ఆ పాటల వైపు మళ్ళారు?
1: మళ్ళాను సార్.
0: అంటే తర్వాత మరి అది ఏ విధంగా మీరు కంటిన్యూ చేయడం జరిగింది?
1: అంటే అక్కడ ఒక మహిళా లీడర్ అనేది ఆమె ఉంది, సావిత్ర అని. ఆమె మళ్ళీ వేరే చోట వేరే సారు జగన్ సార్ అని ఒక ఆయన ఉండే, ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చారు. ఆ రోజు పాటలు బాగా పాడావు కదా, ఈరోజు ట్రైనింగ్కి వెళ్ళు, నువ్వు కూడాను బాగా పాడుతున్నావు కదా అని చెప్పేసి అన్నారు. అక్కడికి పోతే ఆ సార్ కూడా ఒకరోజు కూర్చోబెట్టి ఆ సార్ కూడా ఒక లైనే విన్నారు, పాట పాడం అంటే వాయిస్ విన్నాడు, సరే నువ్వు బాగా పాడుతున్నావు, ఇలానే కంటిన్యూ చేయాలి అని చెప్పాడు.
0: అంటే మీరు ఎక్కడ నేర్చుకోవడం జరిగిందా, లేకపోతే మీ పూర్వీకులు అంటే మీ అమ్మగారు కానివ్వండి, మీ తాతగారు, మీ అవ్వగారు ఏమన్నా పాటలు పాడేవారు అంటారా?
1: అట్లా ఏం లేదు సార్, ఎవరైతే లేరు. మా మామ ఉన్నాడు, ఆయన డ్రామాలు వేస్తుంటాడు మామూలుగా ఇంట్లో ఉండేది, మా అక్క వాళ్ళ భర్త.
0: డ్రామా నేపథ్యం కూడా మీకు కొద్దిగా అబ్బింది అంటారు, దానివల్లనే ఈ పాటల వైపు వచ్చారు. సరే కృష్ణవేణి గారు, మీరు ప్రస్తుతం ఏం చేస్తున్నారు?
1: కంటిన్యూగా
0: కళాకారులు, కళా జాతరలో ఉంటారు మీరు,
1: యాక్టింగ్, పాటలు అన్నీ
0: చేస్తూ ఉన్నారు. సరేనండి, మరి మాకోసం ఏదైనా ఒక పాట పాడండి.

అంగడింటికి పోయి బెల్లము తెమ్మంటే, అంగడింటికి పోయి బెల్లము తెమ్మంటే, చెంపన గీత ఎట్ట చెల్లండి, తందా నాన్న తుమ్మెదలో తానందా నాన్న తుమ్మెదలో, తందా నాన్న తుమ్మెదలో తానందా నాన్న తుమ్మెదలో. అంగడింటికి పోయి బెల్లము తెస్తుంటే, అంగడింటికి పోయి బెల్లము తెస్తుంటే, తక్కెడు ముళ్ళొచ్చి తగిలే

తాడిపత్రి పోయి సరుకులు తెమ్మంటే, తాడిపత్రి పోయి సరుకులు తెమ్మంటే, సినిమా టికెట్ ఎట్ట చెల్లండి, తందా నాన్న తుమ్మెదలో తానందా నాన్న తుమ్మెదలో, తందా నాన్న తుమ్మెదలో తానందా నాన్న తుమ్మెదలో. తాడిపత్రి పోయి సరుకులు తెస్తుంటే, తాడిపత్రి పోయి సరుకులు తెస్తుంటే మిగిలి

0: కృష్ణవేణి గారు మంచి పాట పాడారు, మరి మీ యొక్క జీవిత నేపథ్యం ఏ విధంగా సాగుతూ ఉంది, మీకు పిల్లోళ్ళు ఆ వివరాలు చెప్పండి.
1: సార్, నాకు ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరికి ప్రస్తుతానికి పెళ్ళైంది, ఇంకొక అమ్మాయి ఉంది.
0: చదివిస్తున్నారా?
1: ఒక అమ్మాయి ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది, చిన్న అమ్మాయి పెద్ద అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, రెండో అమ్మాయి ఎంబీఏ కంప్లీట్.
0: ఇప్పుడు మీరు మామూలుగా పాటలు పాడుకుంటూ ఈ కళాజాతరలో అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు కదా మామూలుగా, ఎలాంటి పాటలు పాడడం జరుగుతూ ఉంటుంది?
1: అంటే అక్కడ సబ్జెక్ట్ని బట్టి పాటలు పాడుతుంటాం సార్.
0: అక్కడ మీటింగ్ ఏమో, ఆ మీటింగ్ సంబంధించి పాటలు
1: పాడుతాం.
0: అనంతపురం ఒకటేనా ఎక్కడైనా వెళుతూ ఉంటారా?
1: అన్ని జిల్లాలకే వెళ్ళాను, మొత్తం స్టేట్ మొత్తం తిరిగాను.
0: స్టేట్ మొత్తం పాటలు పాడారు. ఇప్పుడు మీరు మీతో పాటుగా ఏమన్నా ఈ బృందాలు ఉంటాయంటారా?
1: టీం ఉంది సార్, టీంతో పాటు వెళ్తాం.
0: అంటే మీతో పాటు, అంటే మీరు మెయిన్ సింగర్, మిగతా వాళ్ళతో కోరస్ పాడుతూ ఉంటారు. అంటే మీరు ఇదేనా జీవన వృత్తి అనేది?
1: ఇదే సార్
0: జీవన వృత్తి. అంటే మీరు పాటలు పాడుకుంటూ వెళుతూ ఉంటారు కదా అక్కడక్కడ కళాజాతరలు అంటారు దీనిని. ఇప్పుడు అవి కొన్ని పార్టీలకు సంబంధించినటువి అవన్నీ ఉంటాయి మామూలుగా. ఇప్పుడు వాళ్ళు మీకు ఏమన్నా వృత్తి ఇవ్వడం జరుగుతూ ఉందా?
1: ఇస్తారు సార్, పర్ డే ఇంత అని ఇస్తారు.
0: ఇవే కాకుండా మరి ప్రభుత్వ పథకాల గురించి కూడా పాటలు ఇవన్నీ చేస్తూ ఉంటారు మామూలుగా, అంటే పల్లెల్లో చూస్తూ ఉంటారు. దానిలో కూడా ఎప్పుడన్నా వెళ్ళారా?
1: వెళ్ళాను సార్.
0: ఏమేమి చేశారు అట్లా, ఏమేమి ప్రోగ్రామ్స్?
1: అంటే అన్ని పార్టీల్లోనూ పాల్గొన్నాం సార్. మామూలుగా
0: ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, కొన్ని ప్రోగ్రామ్స్ అంటే చదువుకు సంబంధించిన అవి ఏమైనా ఉంటే చెప్పండి, ఎక్కడ పాడారు అన్నట్టు.
1: అంటే అన్ని జిల్లాల్లోనూ మామూలుగా ఎక్కడన్నా మీటింగ్ పెట్టినప్పుడు అలా ప్రదేశంలో అట్లా పాడాము.
0: చదువు గురించి కానీ,
1: మహిళల గురించి కానీ, చదువు గురించి కానీ, అక్కడున్న ఏదైనా స్వచ్ఛ భారత్ కానీ, అంటే ఏదైనా హెల్త్ పరంగా ఎలా ఉండాలి గ్రామాల్లో అని,
0: ఆరోగ్యమే మహాభాగ్యం ఎట్లా,
1: అవన్నీ చేశాం.
0: అలాంటి పాటలు ఉన్నాయా మీ దగ్గర, పాడగలరా?
1: ఉన్నాయి.
0: అంటే అట్లా సంబంధించి, అంటే ఆరోగ్యం గురించి పాటలు, చదువు గురించి పాటలు, అట్లా సపరేట్ సపరేట్ ఉన్నాయి.
1: అవును సార్,
0: సపరేట్ సపరేట్ పాటలు అవన్నీ. సరేనండి, మరి ఇప్పుడు చెప్పారు కదా కొన్ని విషయాలు చెప్పారు, దాని గురించి కూడా ఏదైనా పాట పాడండి.

0: లోక శాపమా, నడిచే గాయమా, నారీ లోకమా, వెలిగే స్నేహమా నీదే రాజ్యము, వెలిగే స్నేహమా నీదే రాజ్యము, నీదే రాజ్యము.
1: సరే కృష్ణవేణి గారు, ఇప్పుడు మీరు ఈ పని చేస్తూ ఉన్నారు, అంటే పాటలు పాడుకుంటూ మీ యొక్క జీవన వృత్తిని కొనసాగిస్తూ ఉన్నారు కదా, అంటే ఇదే కాకుండా ఇంకా ఏమైనా చేస్తున్నారా?
2: ఇంకా వేరే ఏం లేదు సార్, నాకు తెలిసినంత వరకు ఇదే ఇప్పుడు చేస్తున్నది. అంటే ఆర్కెస్ట్రాకి వెళ్తా, సినిమా పాటలు పాడతా, మామూలుగా అన్ని మీటింగులు కాడ, మామూలు షార్ట్ ఫిలిమ్స్ కూడా తీస్తున్నా,
1: ఇవన్నీ చేసుకుంటున్నా. మరి ఒక మహిళగా ఉండి మీరు ఇన్ని సాధిస్తున్నారంటే చాలా సంతోషం, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఇట్లా మహిళలు బయటికి వెళ్ళి ఇట్లవన్నీ చేయాలంటే కొద్దిగా కష్టంగా ఉండే సమస్య, అంటే పరిస్థితులు బాగాలేవు కాబట్టి చెప్తా ఉన్నాము. మరి అలాంటప్పుడు మీరు ధైర్యంగా వెళ్తున్నారంటే మీరు చిన్నప్పటి నుంచి అలవాటా?
2: అలా ఏం లేదు సార్, మాకు అనేది సపోర్ట్ అనేది ఒక ధైర్యాన్ని అయితే ఒక పార్టీ ద్వారానే మాకు ఈ ధైర్యాన్ని ఇచ్చింది, ఎలా ఉండాలి ఏమనేది. అంతకు మించి మా ఆయన సపోర్ట్ ఎక్కువ నాకు ఈ కళా ఫీల్డ్లో. అసలు బయటకు రావడానికి నేను ఆ రోజు పాడిన తర్వాత కూడా ప్రతి ప్రోగ్రామ్కి కానీ ఎక్కడికన్నా కానీ ఆయన తీసుకెళ్లేవాడు, ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు ఉండి తీసుకొచ్చేవాడు.
1: అంటే మీ కుటుంబ నేపథ్యంలో, అంటే మీ కుటుంబం యొక్క సహకారం మీకు బాగుంది?
2: పిల్లలు కానీ ఆయన కానీ ఫుల్ సపోర్ట్ ఉంది.
1: అంటే చాలామంది ఒక నానుడు ఉంది, అంటే ప్రతి మగాని విజయం అనుక ఒక ఆడది ఉంటుందని, కానీ ఒక స్త్రీ విజయం అనుక ఒక మగాడు ఉన్నాడు,
2: ఖచ్చితంగా
1: గర్వంగా చెప్పగలరు మీరు?
2: చెప్తాను సార్, ఆ విషయంలో అయితే మా ఆయన చాలా సపోర్ట్ చేశాడు.
1: మీ ఆయన సపోర్ట్ చేయడం వల్ల మీరు ఇంతగా ఎదిగారు, అలాగే మీ పిల్లలను కూడా చదివించుకుంటున్నారు. సరేనమ్మా, మీరు బయటికి వెళ్తూ ఉంటారు, అన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు కదా మామూలుగా, ఇప్పుడు అక్కడ జనాలు రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, అంటే యూజువల్గా ఇవన్నీ జరిగేటి. ఎక్కడన్నా ఏమన్నా కొద్దిగా జనాల నుంచి మీకు అపోజిషన్ అంటే ఏమన్నా కావడం అట్లా ఏమన్నా జరిగా?
2: ఎక్కడైతే ఇబ్బంది అయితే రాలేదు సార్, అలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు.
1: ఎక్కడ పోయినా కూడా బాగా
2: బాగానే జరిగింది
1: కార్యక్రమం చేసుకుంటే.
2: అక్కడ మనకు లోకల్గా వాళ్ళు అక్కడ ఉంటారు కదా, మనకి మనం ఒక ప్రోగ్రామ్ చేస్తున్నామంటే అక్కడ ఏరియాలో సర్పంచ్లు కానీ వాళ్ళు ఎవరన్నా కానీ అధికారులు ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారాలోనే చేస్తాం కాబట్టి మనకి ఇబ్బంది అయితే ఎప్పుడు రాలే.
1: ఇబ్బంది అయితే ఎప్పుడు రాలే, మీ పోవడం మీ కార్యక్రమాలు సజావుగా చేసుకోవడం రావడం.
2: ఇంకా మాకు అక్కడ పోయిన చోట కూడా ఒక మహిళలకు కానీ ఉన్న వాళ్ళకి కానీ అకామిడేషన్ కూడా అంతా కూడా బాగా చూసుకునేవాళ్ళు, ప్రతి ఒక్క చోట పోయిన చోట.

0: ఇప్పుడు మీకు ముందే షెడ్యూల్ వస్తుందా ఈ మంత్లో ఇట్లా చేసుకోవాలా?
1: వస్తుంది సార్, మామూలు చెప్తారు, ముందే చెప్తారు.
0: అంటే మీరు కళా జాతరలో ఉన్నారు కాబట్టి దాని నుంచి వస్తుంది మీకు?
1: అవును సార్.
0: ఈ కళాకారుల సంఘం అనేది ఒకటి ఉంటుంది కదా, దాంట్లో కూడా మేము మెంబర్గా ఉన్నారా?
1: అవును సార్.
0: కాబట్టి మీకు ముందే కళా జాతరలు ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి చేసేసుకోవచ్చు.
1: వాళ్ళు చెప్తారు ముందే, ఇలా
0: అంటే ఫలానా జిల్లాకి వెళ్ళాలి, ఫలానా ఊరికి వెళ్ళాలి, అంటే మీరు రెడీ చేసుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏదైతే ఈ ప్రాసెస్ జరుగుతూ ఉందో, మరి ఇంకా ఇప్పుడు ఈ సోషల్ మీడియా కానీ అవి బాగా చాలా వచ్చేసాయి, అంటే అవకాశాలు బాగున్నాయి పాటలు పాడడానికి. ఒకప్పుడైతే లేవు ఇవన్నీ, అంటే కొన్ని వేరు వేరే ప్రైవేట్ ఛానల్స్లో. మరి ఎప్పుడు ప్రయత్నించలేదా మీరు?
1: అంటే మామూలుగా లేదు సార్. అట్లే
0: అంటే ఇప్పుడు జానపద పాడేవాళ్ళు కొన్ని ఛానల్స్కి వెళ్ళి పాడుతూ ఉంటారు, కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి.
1: అవును సార్.
0: అంటే పల్లెలకు సంబంధించిన ప్రోగ్రామ్స్, సినిమా పాటలు పాడే ప్రోగ్రామ్స్, కొన్ని ఛానల్స్, ప్రైవేట్ ఛానల్స్.
1: అట్లా ఛానల్లోకి అయితే వెళ్ళలేదు సార్, మామూలుగా యూట్యూబ్ లింక్ ఉంటుంది కదా, వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు వాళ్ళు బ్యానర్ ద్వారా కానీ లేదంటే వాళ్ళు ఒక ఆర్గనైజింగ్ ఉంటుంది కదా, వాళ్ళ తరఫున అయితే వెళ్ళాము.
0: పాడారు మీరు?
1: అంటే
0: మామూలుగా సోషల్ మీడియాలో ఉన్నాయి మీ పాటలు?
1: ఉన్నాయి సార్.
0: ఇప్పుడు మీరు చెప్పారు కదా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటామని చెప్తున్నాను
1: సార్.
0: ఏమేమి తీసారు ఒకసారి చెప్పండి?
1: షార్ట్ ఫిల్మ్స్ అయితే ఇప్పుడు మాతృదేవ భవ మామూలుగా వచ్చేసి అవేర్నెస్ గురించి, తల్లి గురించి,
0: అంటే అమ్మాయి యొక్క గొప్పతనం,
1: అమ్మాయి యొక్క గొప్పతనం కావచ్చు, కామెడీ షోస్ కావచ్చు. ఒక 100 దాకా తీసాను సార్ షార్ట్ ఫిలిం అని, వాటిలోనే ఒక 100 దాకా తీశారు.
0: 100 దాకా షార్ట్ ఫిలిమ్స్ తీశారు?
1: అవును సార్.
0: మీరు డైరెక్టర్, ప్రొడ్యూసర్?
1: ఆయన సుధాకర్ అని ఆయన ఉన్నారు సార్. అంటే నేను దాంట్లో పాల్గొన్నా.
0: పాల్గొన్నారు షార్ట్ ఫిలింలో? పాల్గొన్నారు. అంటే మీరు తీయడం కాదు?
1: కాదు సార్,
0: మీరు పాల్గొని దాంట్లో యాక్ట్ చేయడం
1: చేశాను సార్.
0: ఇప్పుడు దాదాపు 100 అని చెప్పారు కదా
1: సార్,
0: మరి ఇట్లా లోకల్గా తీస్తున్నారా ఎక్కడన్నా బయటకు వెళ్ళి తీస్తారా?
1: బయట సార్, విలేజ్లకి వెళ్తాము, లొకేషన్ చూసుకొని అక్కడ పట్టి.
0: అంటే ముందే కథ తయారు చేసుకున్న తర్వాత ఎలాంటి లొకేషన్స్ అయితే కావాలో వాళ్ళంతా రెడీ చేస్తారు, చేసిన తర్వాత మీరు పోయి నటించడం?
1: అంతే సార్.
0: అంటే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ తీయాలంటే దాదాపు ఎన్ని రోజులు పడుతుంది అంటారు?
1: 1 డే అవుతుంది సార్? ఒకటి.
0: ఒక రోజులో తీసేయచ్చా?
1: తీసేయచ్చు.
0: అంటే నిడివి ఎంత, హాఫ్ అన్ అవరా, గంటనా, అట్లా?
1: అంటే పడుతుంది సార్, ఆఫ్టర్నూన్ వరకు పడుతుంది. ఒక 20 నిమిషాలు ఉంటుంది సార్?
0: ఒక 20 నిమిషాలు షార్ట్ ఫిల్మ్ తీయాలంటే ఒక రోజు?
1: ఒక రోజు పడుతుంది సార్.
0: అంటే ఇప్పుడు అమ్మ గురించి ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటున్నారు ఉదాహరణకి, దాంట్లో క్యారెక్టర్స్ అంతా వేరు వేరే వాళ్ళ?
1: ఉన్నారు సార్, తండ్రి పాత్ర ఉంటుంది, కొడుకు పాత్ర ఉంటుంది, దాంట్లో మళ్ళీ ఏదన్నా సమస్య ఉంటుంది కదా, అది వాళ్ళు అన్నీ ఉంటాయి సార్.
0: అవన్నీ ఉంటాయి. మరి దాంట్లో కూడా పాటలు యాడ్ చేస్తారా లేకపోతే
1: మాటలు? పాటలు ఏం లేదు సార్, మాటలు మాత్రమే యాడ్ చేస్తే మ్యూజిక్ ఉంటుంది మామూలుగా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్.
0: ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో అది రెడీ అయిపోతుంది షార్ట్ ఫిల్మ్ అనేది. ఇప్పుడు మీరు చాలా పాటలే పాడారు కదా, అంటే చదువుకు సంబంధించి, స్త్రీలకు సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, ఇట్లా పాటలు అంటే సపరేట్ సపరేటా జానర్ అవన్నీ?
1: సపరేట్ సార్.
0: అవన్నీ మీరు అంటే ఇప్పుడు ఎక్కడన్నా కొద్ది ప్రోగ్రామ్ చేయాలనుకున్నప్పుడు మనము అక్కడ ఉండే పరిస్థితులకు అనుగుణంగా తయారు కావాలా?
1: అవును సార్.
0: అప్పుడు మీరంతా ప్రాక్టీస్ చేసుకుంటారా?
1: ప్రాక్టీస్ చేసుకుంటాం, టీం ఉంటుంది కదా సార్, అక్కడ ఏదైతే సబ్జెక్ట్ ఇస్తారో దాన్ని మేము ఒకవేళ మా దగ్గర ట్యూన్ ఉంటాయి కదా దాన్ని
0: తీసుకొని
1: మలుచుకొని రాసుకుంటాం.
0: అంటే ముందే చెప్తారు వాళ్ళు?
1: చెప్తారు.
0: ఫలానా ఊర్లో దీనికి సంబంధించి ప్రోగ్రామ్ ఉంది
1: సార్,
0: దానికి మీరు ప్రిపేర్ కావాలా? ప్రిపేర్ అయ్యి అక్కడికి వెళ్ళి మీరు చేయాల్సి ఉంటుంది.
1: పాడతాం.
0: అంటే ఇవన్నీ దాదాపుగా ఎన్ని పాటలు నేర్చుకున్నారు మీరు మామూలుగా అందాజుగా చెప్పండి?
1: మామూలుగా అంటే సార్ ఒక 50-60 దాకా ఉంటాయి.
0: 50-60 దాకా పాటలు ఉంటాయి. సరే నమ్మ ఇన్ని విషయాలు చెప్పారు కదా, మరి ఇప్పుడు ఒక మంచి పాట పాడి మా శ్రోతలకు వినిపించండి.
1: కొండ

చిన్నారి పొన్నారి మేన మామ అందమైన చందమామ మా పటేలకు వస్తాడని మనవాడుతాడని మాటిచ్చాడు. సై సందడి చేద్దామా మామతో ఆటలు.

0: కృష్ణవేణి గారు, మరి మీరు పాటలు బాగానే పాడుతూ ఉన్నారు, పదే తరగతి చదువుకున్నారు, అంటే ఇక్కడ ఇప్పుడు సంఘాలు ఉన్నాయి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే ఎస్ఎస్జి సంఘాలు ఉంటాయి, మామూలుగా బుక్కులు రాసేది ఇదంతా ప్రాసెస్ ఉంటుంది, అట్లా ఏమైనా చేశారా?
1: లేదు సార్.
0: అంటే ఊరికి మీటింగ్లకు వెళ్తూ ఉంటారా?
1: అంతే సార్, మీటింగ్ పోయినప్పుడు అక్కడ పాటలు పాడతాం అంతే.
0: ఏదన్నా మీటింగ్ పెట్టినప్పుడు, అంటే ఏదన్నా కాలనీలో మీటింగ్ పెట్టినప్పుడు పాటలు పాడడము, లేదంటే ప్రభుత్వ పథకాల గురించి ఏమన్నా పాడమంటే పాడడం,
1: అంటే
0: డిపిఆర్ఓ వాళ్ళంతా మీరు సంప్రదిస్తుంటారు?
1: సార్, చేశాం సార్, డిపిఆర్ఓ సంబంధించి కూడా ప్రోగ్రామ్ చేశాము.
0: ఎక్కడెక్కడ చేశారు?
1: టీం తీసుకుని ఉరవకొండ చేశాము, కళ్యాణదుర్గము,
0: చాలా గుంతకల్లో. ఇప్పుడు రెండు జిల్లాలు అయ్యాయి మనకి.
1: అవును సార్.
0: ఇప్పుడు అనంతపురం ఒకటి, కొత్తగా సత్యసాయి ఏర్పడింది పుట్టపర్తి కేంద్రంగా. ఇప్పుడు అక్కడ సపరేట్ కళాజాతరలు ఉన్నాయా, లేదు మీరే అక్కడ కూడా వెళుతూ ఉంటారా?
1: ఇక్కడ వాళ్ళే అక్కడికి వెళ్ళొచ్చు సార్, లేదు మన వాళ్ళు అక్కడే ఉంటే అక్కడే వాళ్ళు ప్రోగ్రామ్ చేసుకుంటారు,
0: ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు జీవన వృత్తి ఇట్లే కొనసాగిస్తున్నారు, ఈ పాటలు పాడుకుంటూ తర్వాత ప్రోగ్రామ్స్ ఇచ్చుకుంటూ చేస్తూ ఉన్నారు కదా, మరి గవర్నమెంట్ పథకాలు చాలా ప్రజలకు చేరవేయాలంటే మామూలుగా చెప్తే వాళ్ళు అర్థం కాదు.
1: అవును సార్.
0: అలాంటప్పుడు పాటల ద్వారా, నాటికల ద్వారా చేస్తేనే అర్థమవుతూ ఉంటుంది.
1: అవును సార్.
0: ఇట్లా మీరు పాటలు పాడి స్ఫూర్తిని రగిలిస్తేనే వాళ్ళకి మైండ్లోకి చొచ్చుకు వెళ్తుంది కదా, మరి అలాంటి పాటలు కూడా ఉన్నాయా మీ దగ్గర?
1: ఉన్నాయి సార్. మామూలుగా వాళ్ళు, మనం ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఉందంటే వాళ్ళకు ఆ సబ్జెక్టు మనం తెలియజేస్తే అలా అర్థం కాదు కదా, అదే దాన్ని ఒక కథ రూపంలో మనం ఇంట్లో ఎలా జరుగుతుందో దాని సిచ్యువేషన్ బట్టి ఒక నాటిక లాగా దాన్ని క్రియేట్ చేసుకొని మేము అక్కడ ప్రదర్శిస్తాం, వాళ్ళు ఎదురుగా కళ్ళకు కట్టినట్టు. అప్పటికి వాళ్ళకి క్లారిటీగా అర్థమవుతుంది ఇది పరిస్థితి అని.
0: అంటే పాటలే కాకుండా నాటికలు కూడా వేస్తూ ఉంటాం.
1: అవును సార్.
0: ఇప్పుడు నాటికలు దేని దేనికి సంబంధించి వేయడం జరుగుతుంది అంటారు?
1: అంటే ఇప్పుడు అక్కడ ఏదన్నా మనం ఇప్పుడు ఏదన్నా జరిగిందనుకోండి సార్, ఒక తాగుపోతే ఎక్కితే కానీ అతను కొట్టి మన ఇంట్లో హింస పెట్టి ఇంట్లో ఫ్యామిలీని ఎలా ఇది చేస్తున్నారో, కొన్ని ఆ ఫ్యామిలీ పరంగా మనము అవి ఎలా మనం ఎదుర్కోవాలి, అది ఎలా వాళ్ళకి చెప్పితే అర్థమవుతుంది అనే విషయాన్ని మనం ఒక నాటిక ద్వారా వాళ్ళకి తెలియజేస్తాం. ఓహో ఇలా ఉండాలేమో, అక్కడ ఎవరన్నా ఉన్నా కూడా కొంచెం వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట.
0: దురాచారాలు ఇట్లా ఉండకూడదు కూడా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఏమవుతుందంటే చాలామంది మూఢనమ్మకాలను ఎక్కువ నమ్ముతూ ఉంటారు, అంటే కొద్దిమంది వాళ్ళు ఇష్టం అనుకోండి అది వేరే విషయము, అలాంటి దానిపైన కూడా ఉంటుందా?
1: ఉంటాయి సార్.
0: నాటికలా పాటల?
1: నాటికలే సార్, నాటికలు ఉంటాయి, పాటలు కూడా ఉన్నాయి.
0: అలాంటి పాటలు కూడా మీరు పాడగలరు
1: సార్.
0: ఇప్పుడు మీరు జానపద కళాకారిణి, ఇప్పుడు పాటలు పాడుకుంటూ చేస్తూ ఉన్నారు కదా, ఇప్పుడు మీ పిల్లలను చదివిస్తున్నారు మంచిగా, వాళ్ళకి ఏమన్నా నబ్బింది అంటారా ఎవరికన్నా?
1: ఒక అమ్మాయి ఉంది సార్, డాన్సర్,
0: డాన్స్ నేర్చుకుంది, అంటే పాటలు పాడుకుంటూ ఇట్లా కళాజాతరలో అంతా. అంటే అమ్మాయికి మీ దబ్బింది?
1: అవును సార్.
0: మీరు మాత్రం సొంతంగా నేర్చుకున్నారు?
1: అవును సార్.
0: మీ పూర్వీకులు అయితే ఎవరు లేరు ఇట్లా. ఇప్పుడు మీ వారు అంతగా ప్రోత్సహించారు మీకు, తర్వాత మీరు మీ పిల్లలను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు ఒక అమ్మాయికి డ్యాన్స్ నేర్చుకుంటుంది అని పాటలు

0: చూడవచ్చా?
1: పాటలు వస్తాయి సార్, పెద్ద అమ్మాయికి కొంచెం ఐడియా ఉంది, ప్లస్ అమ్మాయి కూడా కొన్ని నాటికల్లో కూడా చేసింది, స్టార్టింగ్లో పెళ్లి కాకముందు
0: పాల్గొనింది. అంటే మీతో పాటుగా?
1: మాతో పాటు.
0: ఇప్పుడు పెళ్ళైంది కాబట్టి ఇంకా వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు కంటిన్యూ చేయాలా లేదనేది వాళ్ళ వాళ్ళ దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీకైతే కుటుంబం యొక్క ప్రోత్సాహం బాగానే ఉంది కదా?
1: అవును సార్.
0: ఇట్లా మీతో పాటు చాలా మంది వస్తూ ఉంటారా ఆడవాళ్ళు?
1: వస్తారు సార్.
0: మరి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది పరిస్థితి పోయినప్పుడు? మీరు వేరే ఊరికి వెళ్తారు కదా?
1: అవును సార్.
0: అట్లా అక్కడ ఎట్లుంటుంది పరిస్థితి?
1: అంటే కొంతమంది బాగానే ఉంటారు సార్, కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎందుకంటే ఇంట్లో పరిస్థితి బాగాలేక వస్తుంటారు, అక్కడ ఏం జరిగేది వాళ్ళకి ఏం కనిపించదు, కానీ వీళ్ళు కష్టపడేదానికే వస్తారు. కొంతమంది కొన్ని రకాలుగా
0: అనుకుంటారు, ఇబ్బందులు పడేవాళ్ళు రెండు మూడు దానికి వచ్చి స్టాప్ చేస్తారు.
1: కొంతమంది పంపించరు, ఎందుకంటే కొంతమంది అనుకుంటారు మాకేమంటే మనము ధైర్యంగా ఏదో మనము మన పుట్టకొడి కోసం మనం కష్టపడుతున్నాము, మనకి ఒకరితో పని లేదు అన్నట్టు మేము ధైర్యంగా ముందుకొస్తాం. కొంతమంది రాలేరు,
0: కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళు ఆగిపోతారు. అట్లా ఎవరన్నా మీతో పాటు వచ్చి ఆగిపోయిన వాళ్ళు చాలా మంది
1: ఉన్నారు సార్? చాలా మంది ఉన్నారు.
0: వాళ్ళు వేరే పనులు చేసుకుంటున్నారు,
1: ఇంట్లో పని చేసుకుంటున్నారు. కొంతమంది భర్తలు వద్దు ఇంట్లోనే ఉండని అన్నట్లు కొంతమంది చూసుకుంటున్నారు.
0: ఇప్పుడు వాళ్ళు ఆగిపోయారు కదా, మీరు ముందుకు వెళుతూ ఉంటారు, ఎప్పుడన్నా వాళ్ళు కలిసినప్పుడు ఎట్లుంటుంది మీ సంభాషణ?
1: బాగానే ఉంటుంది సార్. వాళ్ళు ఒకవేళ వాళ్ళ భర్తలు ఏమైనా పర్మిషన్ ఇస్తే వాళ్ళు స్టేజ్ ఎక్కి పాడడానికి ఇష్టపడతారు. వాళ్ళు ఓకే అంటే కన్నా మేము అక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నా కూడా వాళ్ళకి అవకాశం ఇస్తాం పాడడానికి, ఎందుకంటే
0: కొద్దిగా రిగ్రెట్ ఫీల్ అవుతుంటారు. అంటే మేము కూడా మీతో పాటు వచ్చి ఉంటే ఇట్లా వస్తూ ఉంటామనేది, అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ఉండిపోతున్నారు
1: అంతే.
0: ఇప్పుడు ఎవరైతే మీతో పాటు వస్తున్నారో వాళ్ళంతా మీ బ్యాచ్?
1: బ్యాచ్.
0: ఎంతమంది ఉంటారు?
1: మొత్తం 8 మంది ఉన్నాం సార్.
0: 8 మంది ఎక్కడికి వెళ్ళినా ఇదే బ్యాచా?
1: వెళ్తాం సార్.
0: అంటే పాటలు పాడడానికి, నాటికలు వేయడానికి, అంతా ఏమన్నా మీరు షార్ట్ ఫిల్మ్స్ తీయడానికి కూడా సేమ్ ఇదే బ్యాచ్?
1: ఖచ్చితంగా టీం ఉంటుంది సార్.
0: అంటే అనంతపురం వెళ్ళినా వేరే వేరే వాళ్ళు
1: వేరే వేరే విలేజ్ల నుంచి వస్తారు సార్?
0: అంటే ముందే ఇన్ఫార్మ్ చేస్తారు?
1: ఇన్ఫార్మ్ చేస్తాం సార్, మాకు ఒక 2-3 రోజులు ముందే ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి వాళ్ళకి చెప్తాం పలానా రోజు పలానా టయానికి రావాలి, పలానా సబ్జెక్టు, అంటే వాళ్ళ దగ్గర ఏమైనా పాటలు ఉన్నా కూడా దాన్ని బట్టి వాళ్ళు నేర్చుకోవడమా అలా ఉంటుంది అన్నమాట.
0: ఇప్పుడు అందరు కలిసి ఒక చోట ప్రాక్టీస్ చేస్తారు?
1: అవును సార్.
0: ప్రాక్టీస్ చేసుకొని మీరు ప్రోగ్రామ్కి వెళ్ళిపోతారు. కృష్ణవేణి గారు, మీరు బాగా ధైర్యంగా ముందుకొచ్చి మరి సమాజంలో ఏవైతే పరిస్థితులు ఉన్నాయో దాన్ని ఎదుర్కొని ముందుకు వెళుతూ ఉన్నారు. ఇప్పుడు ఎవరన్నా ఈ ఫీల్డ్లోకి రావాలంటే, అంటే ముఖ్యంగా మహిళలు, మరి వాళ్ళకి ఏం చెప్తారు మీరు?
1: అంటే ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, మనము ఏ తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, మనం ఏ తప్పు చేయాలి, కష్టపడడానికి ముందుకు వెళ్తున్నాము. ఎవరన్నా ఏదన్నా అంటే మనకు ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మనకి ఉంది, అది మనం బయట పెట్టుకోలేము అంతేగాని, అది ఒకసారి మనకు ధైర్యంగా ఇది చెప్పిందంటే ముందుకు వెళ్ళిపోవచ్చు. నేను ఎవరికైనా కూడా అదే చెప్తాను సార్, ముందుకే వెళ్ళాలి, ఎందుకంటే రేపు పొద్దున ఎవరు మనకు తోడుండరు, ఎవరు ఉంటారు? ఇప్పుడు ఇంట్లో అయినా కూడా భర్త అయినా ఎవరైనా కూడా తోడుండరు, ఇప్పుడున్నంత వరకు ఉంటారు, తర్వాత అయినా మనం ఒంటరిగానే ఉండాలి, అప్పుడైనా మనకు ధైర్యం కావాలి, కాబట్టి ధైర్యంగా ఉండాలి, ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి చెప్తాను సార్.
0: ఎందుకంటే మీరు ధైర్యంగా ఉండడంతో పాటుగా మరి మీ ఇంట్లో వాళ్ళు మీకు సహకరిస్తే ఇంకా బాగుంటుంది, అంటే ఇంకా ధైర్యం ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మీరే చెప్పారు కొద్దిమంది సహకరించలేకపోతే ఆగిపోయింది. ఇప్పుడు పరిస్థితులు ఎట్లంటే, ఇప్పుడు మగవాళ్ళు ఒకటేనే కాదు, అందరూ సమానమే, ఆడమగానే తేడా లేదు. ఇప్పుడు ఆడవాళ్ళు ఎంతో ముందుకెదిగి పెద్ద పెద్ద పదవులు సాధిస్తున్నారు, చాలా రీచ్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు అందులో భాగంగా మీరు కూడా అయ్యారు, చాలా సంతోషము. బాగుందమ్మా కృష్ణవేణి గారు, మీరు చదువుకున్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ముందుకు వెళ్ళలేకపోయి, ఏదైతే ఈ జానపదము, జానపద కళాకారులు, అలాగే నాటికలు, కొన్ని స్కిట్స్ వేసుకుంటూ మీ యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నారు. మరి మంచి పాటలు పాడారు, అలాగే మంచి మాటలు కూడా చెప్పారు మా శ్రోతలకు. మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు.
2: జానపద కళాకారిణి శ్రీమతి ఎస్ కృష్ణవేణి గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు. ఈనాటి పల్లె ప్రాంతాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:45 కావస్తోంది. మరి కాసేపట్లో వికసిత్ భారత్ నిజామాబాద్ కేంద్ర సమర్పణ.

ಕೇಂದ್ರ జలవనరుల శాఖ చేపట్టిన జలశక్తి అభియాన్ క్యాచ్ ది రెయిన్ ఈ అంశం గురించి భూగర్భ శాఖ విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ పి శ్రీనివాస్ బాబు గారి ప్రసంగం.

0: కేంద్ర జల వనరుల శాఖ చేపట్టిన జలశక్తి అభియాన్ క్యాచ్ ది రెయిన్ గురించి భూగర్భ జల శాఖ విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ శ్రీ పి శ్రీనివాస్ బాబు గారి ప్రసంగం విందాం.
1: క్యాచ్ ద రెయిన్ వేర్ ఎవర్ ఇట్ ఫాల్స్ వెన్ ఎవర్ ఇట్ ఫాల్స్. వర్షపు నీరు ఇంకుడు గుంతల ద్వారానే మనం చేయకపోతే రేపు ప్రొద్దున భవిష్యత్తులో మనకు ఎటువంటి ఆధారం లేకుండా మనము జీవన వృద్ధి సాగించాలన్నది నేను మీ ముందు ప్రస్తావన చేస్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వము మనకు ప్రతి సంవత్సరము ఒక నినాదంతో మన ముందుకు తీసుకొని వస్తూ ఉంది. దాన్ని పరిగణలోకి తీసుకుంటే క్యాచ్ ద రెయిన్ వేర్ ఎవర్ ఇట్ ఫాల్స్ వెన్ ఎవర్ ఇట్ ఫాల్స్. ఎక్కడ పడిన వర్షము అక్కడనే భూగర్భంలోకి ఇంకింప చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద చాలా ప్రయత్నాలు చేస్తున్నది. భవిష్యత్తులో మనకు వర్షపు నీరు లేకుండా మనము భూగర్భ జలాల మీదనే ఆధారపడాలనంటే వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకింప చేయకుండా భూగర్భ జలాలను మనకు వెలికి తీయడం అనేది చాలా ఇబ్బందికరంగా రానురాను భూగర్భ జలాల మీద ఒత్తిడి ఏర్పడి శూన్యమయ్యే పరిస్థితులు వస్తున్నవి. దీనిని మనము దృష్టిలో ఉంచుకొని మనము ఈ యొక్క సందర్భంలో మనము వర్షపు నీటిని మనము ఎంతవరకు భూగర్భంలోకి ఇంకింప చేయాలి అన్న ఒక్క మాట ద్వారా మనము మన యొక్క ఆలోచనలు ముందుకు తీసుకెళ్దాం. భవిష్యత్తులో దానివల్ల మనకు లాభం ఎంత, భవిష్యత్తులో మనం ఎటువంటి నవ నిర్మాణాన్ని మనం నిర్మించుకోగలమన్న దాంట్లో మనకు ఆధారపడి ఉంటుంది. దాంట్లో మొట్టమొదటిగా నేను మీ ముందు ప్రస్తావన చేస్తున్నాను, మనకు పడిన వర్షపాతం ఎంత, ఆ వర్షపాతము భూగర్భంలోకి మనం ఎంత శాతం వెళ్తున్నది, మనం ఎంత వాడుకుంటున్నాం అన్నది మూడు భాగాలుగా విభజిస్తే పడిన వర్షపాతము మనకు మన రాష్ట్రములో తెలంగాణ రాష్ట్రంలో రమారమి మనకు 900 నుండి 1000 మిల్లీమీటర్ల సరాసరి వర్షపాతము మనకు నమోదవుతూ ఉంది ప్రతి సంవత్సరము. అదృష్టం వలన మనకు గత 3-4 సంవత్సరాలలో ఎక్సెస్ రెయిన్ మినిమము 10 నుండి 15% ఎక్సెస్గా మనము పొందుకుంటూ అనుభవిస్తూ ఉన్నాం. ఈ ఎక్సెస్ రెయిన్ఫాల్ అన్నది మనము క్యుములేటివ్గా మనము పరిగణలోకి తీసుకుంటే అది రన్ఆఫ్ ద్వారా వెళ్ళిందా భూగర్భంలోకి వెళ్ళిందా అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ రన్ఆఫ్ ద్వారా వెళ్ళి మనం నష్టపోయిన ఆ యొక్క వర్షపాతాన్ని మనము ఏ విధంగా భూగర్భంలోకి ఇంకింప చేయాలన్న ఉద్దేశము ప్రతి ఒక్కరూ మనము ఆలోచన చేయవలసిన పరిస్థితి ఈ యొక్క సమయంలో ఉన్నది. ఎందుని బట్టి అనంటే భూగర్భంలో ప్రతి సంవత్సరము మనము ఓవర్ ఎక్స్ప్లాయిటేషను జరుగుతున్నందువలన భూగర్భ జల వినియోగము దినదినము ఎక్కువగా ఉన్నందువలన భూగర్భ జలాల మీద ఒత్తిడి ఏర్పడి భూగర్భ జల మట్టము క్వాలిటీ పరంగా క్వాంటిటీ పరంగా కిందికి పోతూ ఉన్నవి. ఒకసారి భూగర్భ జల మట్టము భూమిలో నుండి కిందికి మనకు పడిపోతూ ఉన్నప్పుడు దానిలో నష్టాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఏ విధమైన నష్టం అంటే క్వాంటిటీ పరంగా మనం నష్టపోతున్నాం, క్వాలిటీ పరంగా కూడా మనం నష్టపోతున్నాం. క్వాంటిటీ పరంగా ఏ విధంగా నష్టపోతున్నామయ్యా అని అంటే మనము వర్షపు నీరుని భూగర్భంలోకి పంపకపోతే భూగర్భంలో ఉన్న స్టాటిక్ రిసోర్స్ అంతా వాడినందు వలన క్వాలిటీ కూడా దెబ్బతింటా ఉన్నదన్నది మొదటిగా. రెండవదిగా ఉన్న నీటిని మనము క్రమంగా వాడుకుంటా ఉంటే నీటి మట్టాలు పడిపోయి మనకు లభ్యత అనేది మనకు తక్కువైపోయి మనకు అధిక వినియోగంలో మనం ముందుంటున్నామన్నది తేటతెల్లంగా మనకు అర్థమవుతూ ఉండేది. ఈ రెండింటిని క్వాలిటీ క్వాంటిటీని అధిగమించాలి అనంటే మనకు ఒక్కటే మనకు నిర్దిష్టమైన మార్గం ఉన్నది, అదే భూగర్భ జలాల పెంపుదలకు ఇంకుడు గుంతల నిర్మాణమే. ఇంకుడు గుంతల నిర్మాణము అన్న దాంట్లో మనము ఏ విధమైన సాంకేతికతను మనము అమలుపరచాలి అనంటే మనకు చాలా రకాల మనకు ఇంకుడు గుంతలు మనకు చాలా ఉన్నాయి. రీఛార్జి పిట్స్ ఉన్నాయి, రీఛార్జి ట్రెంచెస్ ఉన్నాయి, రీఛార్జి వెల్స్ ఉన్నాయి, రీఛార్జి షాప్స్ ఉన్నాయి, రీఛార్జ్ త్రూ అబెండన్ వెల్స్ ఉన్నవి, నాలా బండ్స్, చెక్ డ్యామ్స్, గల్లీ ప్లగ్స్, పర్క్యులేషన్ ట్యాంక్స్ విత్ రీఛార్జ్ వెల్స్, మళ్ళీ ఇవన్నీ చాలా రకాలున్నాయి. ఇన్ని రకాలైన మనకు ఆర్టిఫిషియల్గా కట్టడాలు కట్టి ఈ యొక్క పడిన వర్షపాతము అది ఎక్సెస్ పడ్డ పర్ డే లేకపోతే తక్కువ పడినా కానీ ఆ యొక్క ప్రాంతము నుండి వేరే ప్రాంతానికి పయనించకుండా మనం అరికట్టడవలసిన కట్టడమే ఈ యొక్క రీఛార్జ్ స్ట్రక్చర్ అని అంటాం. ఆ స్ట్రక్చర్ అంటే ఒక కట్టడము, ఆ కట్టడం అనేది ప్రవాహానికి అడ్డుకట్ట వేయడము, అడ్డుకట్ట వేసిన దాని నీటిని ఆ యొక్క ప్రాంతంలోనే భూగర్భంలోకి ఇంకింపజేయవలసిందిగా మనం అనుకుంటా ఉన్నాం. ఇన్ని రకాలైన స్ట్రక్చర్స్ ఉన్నందువలన మన ప్రాంతాన్ని బట్టి మనము ఆ యొక్క స్ట్రక్చర్ని నిర్మాణం చేసుకోవాలి. ఎగ్జాంపుల్గా మనం అర్బన్ ఏరియాలలో ఉన్నాం, అర్బన్ ఏరియాలలో ఉంటే మనకు 20 mm పర్ డే వర్షపాతము నమోదైతే దాంట్లో పడినది మనకు దరిదాపుగా 40% ఎవాపరేషను, 40% రన్ ఆఫ్, 20%

మాత్రమే భూగర్భంలోకి మనకు అత్యధికంగా వెళ్ళగలిగే అవకాశం ఉంది. అంటే 20% వెళ్ళగలుగుతుంది నార్మల్ కండిషన్లంటే. మనము ఒక స్ట్రక్చర్ నిర్మాణం చేసుకుంటే ఈ ఎవాపరేషన్ లో ఉన్నదైనా కానీ రన్ ఆఫ్ లో ఉన్నదైనా కానీ 20 mm పడిన ఆ దినానికి ఆ మొత్తము భూగర్భంలోకి పంపడానికి మనకు చాలా వరకు మనకు కొంత ప్రయత్నము అనేది మనం చేయవలసిన సందర్భము ఆసన్నమైనదని నేను మీ ముందు ప్రస్తావన చేస్తా ఉన్నా. దీని వలన మనము 20 mm పడిన రెయిన్ఫాల్ అని అంటే కొంతవరకు ఈ విధంగా ఉంటుంది. మనకు ఈ గత 5-6 సంవత్సర కాలాలలో మనము అనుభవపూర్వకంగా మనం ఏమి అనుభవించాము అనంటే అతి తక్కువ సమయంలో అతి ఎక్కువగా వర్షపాతము పడి ఎక్కువగా రన్ ఆఫ్ అయిపోయి అది మనము పొందలేకపోతున్నాం అన్నది చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి పరిస్థితులలో మనము చేయవలసినది ఆ యొక్క ఎక్సెస్ రెయిన్ఫాల్ పడిన సందర్భాలలో అత్యధికమైన కట్టడాలు మన ప్రాంతంలోనే కట్టుకుంటే రన్ ఆఫ్ అనేది మనం కొంతవరకు నియంత్రించి రన్ ఆఫ్ ఈ విధంగా నియంత్రించడం వలన మనకు సాయిల్ ఎరోజన్ అనేది మనము ఇది ఉంటుంది ఎక్కడైనా కానీ ఫ్లడ్ అనేది మనకు రాకుండా ఇళ్లలోకి రాకుండా అటువంటి కొంతవరకు నష్ట నివారణ చర్యలను మనము చేపట్టిన వారమైతాం. అంటే ఇంతటి ప్రభావమును మనము తగ్గించి ఆ యొక్క వర్షపాతము ఎక్సెస్ పడిన వర్షపాతాన్ని మనము భూగర్భంలోకే మనం ఇంకింపజేసిన వారమైతాం. ఒకసారి భూగర్భంలోకి ఇంకింపజేస్తే మనకు చాలా లాభాలు ఉన్నాయని ప్రతి ఒక్కరికి తెలుసు. మనకు మన పెద్దలు చెప్పారు ఎక్కడైతే జల సంపద అధికంగా ఉంటుందో అక్కడ నాగరికత చాలా వికసించిన సమయాలు సందర్భాలు ప్రాంతాలు ఉన్నాయి. జలము అత్యధికంగా ఉండాలి అనంటే ఇటువంటి ప్రయత్నాలను మనం ముమ్మరంగా చేస్తేనే మనకు రేపటి నాడు భవిష్యత్తు భావితరాలకు భవిష్యత్తు అనేది ఉంటుందన్నది నేను గట్టిగా చెప్పగలను. ఏ విధంగా మనము భూగర్భములోకి పడిన వర్షపాతాన్ని ఇంకింపజేసిన విధానాలు ఇన్ని రకాలుగా ఇప్పుడు ప్రస్తావన చేసుకుంటే ఆ స్ట్రక్చర్స్ అర్బన్ ఏరియాలలో మనము ఎక్కువగా రూఫ్ వాటర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ మ్యాజిక్ సోక్ పిట్స్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అనేటి రకరకాలమైన నిర్మాణ కట్టడాలను మనము భద్రపరచుకునేదానికి అవసరంగా ఉంటుంది మనకు. అంతేకాదు రూరల్ ప్రాంతము అగ్రికల్చరు ఏరియాలు లేదా గ్రామాలలో మనకు ఎక్కువగా ఓపెన్ ఏరియా ఉంటుంది అంటే సిమెంటింగ్ కాకుండా ఉన్న ప్రాంతాలలో మనము ఎక్కువగా కట్టడాలలో మనము పొలాలలో మనము దున్నేది ఏటవాళ్ళకు అడ్డంగా సాలులు దున్నితే రన్ ఆఫ్ అనేది కొంతవరకు నియంత్రించిన వారమైతాము. రీఛార్జి అన్నది ఎక్కువగా జరుగుతుంది. ఎక్కువగా జరిగినంత దాని యొక్క ఫలితం వలన మనకు మంచిగా ఆ యొక్క క్రాప్స్ పండడానికి మనకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఏరియాలలో మనము పడిన వర్షపాతాన్ని 80% వరకు మన భూగర్భంలోకి పంపించగల శక్తి మనకు ఉంటే ఆ ప్రాంతమంతా భూగర్భజల మట్టము అతి తక్కువ లోతులో మనకు భూగర్భజల మట్టము అందుబాటులోకి ఉంటున్నది అన్నది ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. భూగర్భజల మట్టము ప్రతి సంవత్సరము దాదాపుగా 1 నుండి 1.5 మీటర్ కిందికి పడిపోవడానికి భూగర్భ జలాల మీద ఒత్తిడి అన్నది మనము ఇప్పుడు ఈ సందర్భంగా గుర్తెరగాలి. కావున భూగర్భ జలాల యొక్క విశిష్ట ప్రాముఖ్యతను మనం గుర్తెరగాలి అని అంటే కేంద్ర ప్రభుత్వము ప్రతిపాదించిన క్యాచ్ ద రెయిన్ వేర్ ఎవర్ ఇట్ ఫాల్స్ వెన్ ఎవర్ ఇట్ ఫాల్స్ అనే నినాదాన్ని మనము ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి అందులో భాగంగా ప్రతి పౌరుడు ప్రతి భూగర్భ జల వినియోగదారుడు ఆయా పట్టణ ప్రాంతాలలో అయితేనేమి ఆయా గ్రామీణ ప్రాంతాలలో అయితేనేమి తమ వంతు సహకారంగా పట్టణ ప్రాంతాలలో సోక్ పిట్స్ రీఛార్జ్ హార్వెస్టింగ్ పిట్స్ రెయిన్ వాటర్ రూఫ్ వాటర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ గ్రామీణ ప్రాంతాలలో రైతులైతే డగ్అవుట్ ఫామ్ పాండ్స్ చిన్న చిన్న కుంటలు ఫామ్ పాండ్స్ తమ పొలములలో ఈ విధమైన స్ట్రక్చర్స్ నిర్మాణం చేసుకొని వచ్చిన వర్షపాతాన్ని మనం అధిక మొత్తంలో భూగర్భంలోకి పంపడానికి ఆ యొక్క ఉపరితలములో ఉన్న సాయిల్ నమూనాను బట్టి నల్లమట్టి రేగడ్లలో కొంతనే వెళ్తున్నది ఎరుపు నీళ్ళలో కొంతనే వెళ్తున్నది కొంత భాగము అంటే 18% వెళ్తున్నది 20% ఇసుక ప్రాంతాలలో వెళ్తున్నది కాబట్టే మనము ఎక్కువగా భూగర్భ జలాలను ఇంకింపజేయడానికి ఆర్టిఫిషియల్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కట్టుకోవాలన్నదే మనకు ఉద్దేశంగా. దీనిని వల్ల మనకు అనేక లాభాలు ఉన్నాయన్నది మీరు గుర్తెరగాలని కలుషితమైన నీటిని మనము దాన్ని వచ్చిన వర్షపాతము అందులోకి భూగర్భంలోకి ఇంకింపజేస్తే ఆ యొక్క మలినమ యొక్క గాఢత తగ్గి స్వచ్ఛమైన నీరు మనకు అందిస్తున్నది అన్నది ఒక పాయింట్ అయితే విశిష్టమైన భూగర్భ జలాలను మనము స్వచ్ఛంగా

0: మనము భావితరాలకు మంచి సంపదను అందించిన వారమైతామన్నది ఇంకొక పాయింట్గా మీరు గుర్తెరగాలి. ఏది ఏమైనప్పటికీ కూడా మనము పడిన వర్షపాతము ఒక రోజుకు 20 mm పడిన దాన్ని మనము రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ మెథడ్స్ ద్వారా భూగర్భంలోకి ఇంకింప చేయడానికి మనము మనవంతు కృషిగా వాడకములో కూడా మనము కొంతవరకు ఇది మంచి సమయము. ఎందుకంటే వర్షాకాలము మనకు ప్రారంభమైనది, ఎల్నినో నుండి మనము కొంతవరకు గెట్టెక్కిన వారంగా ఉంటున్నాము. ఉత్తర తెలంగాణ ప్రాంతాలలో మనకు సమృద్ధిగా ఈ యొక్క జూలై మాసాంతంలోనూ మనకు మంచిగా వర్షపాతాలు పడ్డాయి. ఇంకనూ మనకు వర్షాకాలము ఇంకా ఇంకొక 3 నెలలు ఉన్నది కాబట్టి రాబోవు కాలములలో ఈ యొక్క నినాదంతో ప్రతి ఒక్క భూగర్భ జల వినియోగదారులు అందరూ వారి యొక్క శక్తి సామర్థ్యం కొలది ప్రతి ఇండివిజువల్గా అయినా కానీ కమ్యూనిటీగానే కానీ ఎన్జిఓస్గానే కానీ ప్రభుత్వమైన కానీ ప్రతి ఒక్కరూ ఈ యొక్క సామూహికమైన బాధ్యతను వహించి భూగర్భ జల సంపదను పెంపొందించడానికి క్యాచ్ ద రెయిన్ అనే నినాదంతో ప్రతి ఒక్కరు ముందుకెళ్లాలన్నది నా యొక్క ముఖ్య ఉద్దేశంగా. ఇందులో ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన జీ రామ్జీ పథకము ద్వారా ప్రతి ఒక్కరు ఈ యొక్క హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్లలో కొంతవరకు సహాయం పొందగలరు. అది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అయితే ఆ యొక్క మండల డెవలప్మెంట్ ఆఫీసర్ ద్వారా గ్రామీణ ప్రాంతాలలో మనము ఇటువంటి స్ట్రక్చర్ కట్టాలన్నా కానీ ఎక్కువగా డగ్అవుట్ ఫామ్ పాండ్స్ స్టెప్ వైజ్గా కట్టుకుంటే మనకు భూగర్భ జలాలు ఎక్కువగా ఆ యొక్క ప్రాంతంలో ఉండి పర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతున్నదని నా యొక్క ఉద్దేశంగా నేను భూగర్భ జల శాస్త్రవేత్తగా చెప్తా ఉన్నాను. అర్బన్ ఏరియాలలో అయితే మనము సోక్ పిట్ అటువంటి చేసుకోవడానికి మనకు అవకాశం ఉన్నది. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన జీ రామ్జీ ఆ పథకం కింద ప్రతి ఒక్కరూ ఆయా పట్టణ ప్రాంతమైన కానీ గ్రామీణ ప్రాంతంలో వారి యొక్క మండల డెవలప్మెంట్ ఆఫీసర్ ద్వారా యొక్క లబ్ధి పొందగలరని భూగర్భ జలాల సంపదకు మీరందరూ కృషి చేస్తారన్నది మనవి చేస్తూ ఉన్నాను.
1: ఇంతవరకు మీరు కేంద్ర జల వనరుల శాఖ చేపట్టిన జలశక్తి అభియాన్ క్యాచ్ ది రెయిన్ గురించి భూగర్భ జల శాఖ విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ శ్రీ పి శ్రీనివాస్ బాబు గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం మానేటి భూమేశ్వర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం శ్రోతలకు ప్రకటన. ఈ నెల 7వ తేదీ అంటే వచ్చే శుక్రవారం ఉదయం 7:45 హలో డాక్టర్ ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో తల్లిపాల ప్రాముఖ్యత, పిల్లలకు పాలు ఇవ్వడంలో ఎదురయ్యే సమస్యలు, తల్లికి పాలు పడకపోవడం, పిల్లలకు ఎంతకాలం పాలు ఇవ్వాలి, ఉద్యోగం చేసే మహిళలు పాలను ఎలా నిలవ ఉంచుకోవచ్చు తదితర అంశాలకు సంబంధించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు ప్రభుత్వ చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జి హేమలత గారు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 2255533 లేదా 2968990 ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు.

ఒకే కుటుంబం చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట విన్నారు. దాశరథి సాహిత్యానికి సంగీతం ఎస్పి కోదండపాణి. తర్వాత కొత్త అల్లుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వినండి. ఆరుద్ర గీతానికి సంగీతం కేవి మహదేవన్.

పి సుశీల పాడిన ఆ పాట మా వదిన చిత్రంలోనిది. దాశరథి సాహిత్యానికి సంగీతం అందించిన వారు అశ్వత్థామ. ఇప్పుడు వినండి ఇన్స్పెక్టర్ భార్య చిత్రంలో కేబీకే మోహన్ రాజ్ పి సుశీల పాడిన పాట. సాహిత్య మాత్రేయ, సంగీతం కేవి మహదేవన్.

రసధుని కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలు వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపట్లో పార్లమెంటు కార్యకలాపాలపై సమీక్ష, ఢిల్లీ నుండి ప్రసారం.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆర్టికల్ 370-35A రద్దవడంతో గత 7 ఏళ్లలో జమ్మూ కాశ్మీర్ లడక్ ప్రాంతాల్లో విశేష ప్రగతి సాధ్యమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడిపి వృద్ధి రేటు 6.7% ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుకు పార్లమెంట్ ఈరోజు ఆమోదం తెలిపింది. అసోం మేఘాలయ రాష్ట్రాల్లో రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ హెచ్చరించింది. వార్తల వివరాలు. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370-35A రద్దు చేసిన 7 ఏళ్లలో జమ్మూ కాశ్మీర్ లడక్ ప్రజల జీవితాల్లో సమూల మార్పులు చోటు చేసుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు గణనీయంగా విస్తరించాయని, విద్య, వైద్యం, పారిశ్రామికవేత్తలకు అవకాశాలు, క్రీడలు తదితర రంగాల్లో విస్తృత

0: అవకాశాలు ఏర్పడ్డాయని సామాజిక మాధ్యమ పోస్టులో ఆయన విషయాన్ని పేర్కొన్నారు. దశాబ్దాలుగా తమ రాజ్యాంగబద్ధ హక్కులకు దూరమైన మహిళలు, అనగారిన వర్గాలు, ఇతర వెనుకబడిన వర్గాలు ఇప్పుడు భారత రాజ్యాంగం పూర్తిగా అమలులోకి రావడంతో సాధికారత సాధించాయన్నారు. ఈ ఏడాది డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి వేడుకలు జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ రోజు మరింత ప్రాధాన్యం సంతరించుకుందని నరేంద్ర మోదీ అన్నారు. జాతీయ ఐక్యత కోసం ఆయన జీవితాంతం చేసిన కృషి తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తోందని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్, లడక్ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటును 6.7% ఉంటుందని అంచనా వేసింది. అలాగే మానిటరీ పాలసీ కమిటీ రెపో రేటును 5.25% వద్ద యథాతథంగా కొనసాగిస్తూ తటస్థ విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ నిర్ణయాలను న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయులకు వెల్లడిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థ బలమైన దేశీయ డిమాండ్ మద్దతుతో వృద్ధి చెందుతోందని, ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ తన స్థానాన్ని కొనసాగిస్తోందని తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి వినియోగదారుల ధరల సూచి సిపిఐ ఆధారిత ద్రవ్యోల్బణ అంచనాను గతంలో ప్రకటించిన 5.1% నుంచి 5% తగ్గించినట్లు గవర్నర్ తెలిపారు. ఇటీవల ద్రవ్యోల్బణం పెరగడానికి ప్రధానంగా ఆహార పదార్థాలు, ఇంధన ధరల పెరుగుదలే కారణమని, విస్తృత స్థాయిలో డిమాండ్ పెరగడం ఇందుకు కారణం కాదని సంజయ్ మల్హోత్రా వివరిస్తూ,
1: After a detailed assessment of the evolving macroeconomic and financial developments, as well as the outlook, the MPC decided unanimously to keep the policy repo rate unchanged at 5.25%. Consequently, the SDF rate shall remain unchanged at 5% and the MSF rate and the bank rate at 5.5%.
0: సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026కు పార్లమెంటు ఆమోదం లభించింది. ఈ బిల్లుపై చర్చ అనంతరం రాజ్యసభ దీనిని లోక్సభకు తిరిగి పంపింది. ఈ బిల్లును లోక్సభ సోమవారమే ఆమోదించింది. 1956 నాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య చట్టానికి ఈ బిల్లు సవరణలు చేస్తూ ప్రస్తుతం భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి ఉన్న 33 మంది న్యాయమూర్తుల సంఖ్యను 37 మందికి పెంచేందుకు వీలు కల్పిస్తోంది. రాజ్యసభలో బిల్లుపై జరిగిన చర్చకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సమాధానమిస్తూ, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయత్న అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం పాలన సాగిస్తోందని తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో సంస్కరణలు అమలవుతున్నాయని, ఈ బిల్లు కూడా న్యాయ వ్యవస్థలో చేపడుతున్న కీలక సంస్కరణల్లో భాగమేనని చెప్పారు. సుప్రీంకోర్టులో న్యాయపరమైన సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ బిల్లు దోహదపడుతుందని అర్జున్ రామ్ మేఘ్వాల్ పేర్కొంటూ,
2: अब ये ऑर्डिनेंस आया उसके बाद ही एक महिला जज हमारे सुप्रीम कोर्ट में आई है और बहुत जल्दी ये देश चीफ जस्टिस ऑफ इंडिया के रूप में महिला जज को देखने वाला है. पहली बार ही होगा सर कि हमारे देश में चीफ जस्टिस के पद तक भी महिला पहुंचने वाली है. महिला प्रतिनिधित्व बढ़े ये तो प्रधानमंत्री नरेंद्र मोदी जी का पूरा भरोसा भी है, विश्वास भी है, आग्रह भी है.
0: బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లు 2026కు లోక్సభ ఈరోజు ఆమోదం తెలిపింది. మధ్యాహ్నం 2 గంటలకు తొలి వాయిదా అనంతరం సభ తిరిగి సమావేశమైన తరువాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. బ్యాంకర్ల రికార్డులకు సంబంధించిన సాక్ష్యాధారాలపై చట్టాన్ని రూపొందించడంతో పాటు ప్రస్తుత డిజిటల్ బ్యాంకింగ్ విధానాలకు అనుగుణంగా దానిని ఆధునీకరించడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని మంత్రి వివరించారు. ప్రస్తుత బ్యాంకింగ్ వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా న్యాయపరమైన వ్యవస్థను నవీకరించే లక్ష్యంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఈ బిల్లు ప్రకారం బ్యాంకర్ల రికార్డులకు సంబంధించిన ఎలక్ట్రానిక్ లేదా డిజిటల్ నమోదులు న్యాయస్థానాల్లో చెల్లుబాటు అయ్యే చట్టబద్దమైన సాక్ష్యాలుగా పరిగణించబడతాయి. ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్య ఎలాంటి చర్చ లేకుండానే లోక్సభ ఈ బిల్లును ఆమోదించింది. బిల్లు ఆమోదం అనంతరం స్పీకర్ సభను రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. పార్లమెంట్ సజావుగా సాగేందుకు ప్రతిపక్షం సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కోరారు. సభా కార్యక్రమాలకు ప్రతిపక్ష సభ్యులు పదే పదే అంతరాయం కల్పించడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన లోక్సభలో మాట్లాడుతూ, పార్లమెంట్ సమావేశాలు సక్రమంగా జరగకుండా ప్రతిపక్షం ఉద్దేశపూర్వకంగానే అంతరాయాలు సృష్టిస్తోందని ఆరోపించారు. బిల్లులపై చర్చకు బిజినెస్ అడ్వైజరీ కమిటీ తగినంత సమయం కేటాయించినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు సహకరించడం లేదని కిరణ్ రిజిజు పేర్కొన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో రక్తపాతం నిలిపివేయాలని, తన భూభాగం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు చేపట్టాలని, అలాగే బలవంతంగా ఆక్రమించి ఉన్న భారత

0: భూభాగాల నుంచి తక్షణమే వైదొలగాలని భారత్ పాకిస్తాన్కు సూచించింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి యౌమ్ ఏ ఇస్తెహసాల్ పేరిట చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ ఈరోజు పాత్రికేయుల సమావేశంలో స్పందిస్తూ, ఇలాంటి ప్రణాళికాబద్దమైన ప్రచారాలను ప్రపంచ దేశాలు నమ్మవని ఆయన స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్, లడక్ కేంద్రపాలిత ప్రాంతాలు భారత్లో అంతర్భాగమని పునరుద్ఘాటించారు. 2019 ఆగస్టు 5న తీసుకున్న రాజ్యాంగపరమైన నిర్ణయాలు పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయాల ఫలితంగా ఆ ప్రాంతంలో అపూర్వమైన సామాజిక ఆర్థిక అభివృద్ధి, సుపరిపాలన, ప్రజాస్వామ్య సాధికారత సాధ్యమయ్యాయని చెప్పారు. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యానించే హక్కు పాకిస్తాన్కు లేదని రణధీర్ జైష్వాల్ స్పష్టం చేశారు. పశ్చిమాసియాతో పాటు ఇతర ప్రాంతాల్లో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారతీయ నావికుల భద్రత, రక్షణ చర్యలను సమీక్షించేందుకు కేంద్ర ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈరోజు తన శాఖకు చెందిన సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ నావికుల భద్రతే ప్రథమం అనే దృక్పథంతో పనిచేస్తోందని సర్బానంద్ సోనోవాల్ సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. ఈ విధానంతో 2014 నుంచి భారతీయ నావికుల సంఖ్య గణనీయంగా పెరిగి ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో నావికులను అందించే దేశాల్లో భారత్ 2వ స్థానానికి చేరుకుందని తెలిపారు. అత్యవసర పరిస్థితులను పర్యవేక్షిస్తూ సహాయక చర్యలను సమన్వయం చేసేందుకు డిజికామ్ కేంద్రం నిరంతరం పనిచేస్తోందని వెల్లడించారు. ప్రస్తుత సంక్షోభం సందర్భంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన 4,000 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి తరలించామని కేంద్ర మంత్రి తెలిపారు. వాతావరణం. అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహే, ఉత్తర అంతర్గత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఎదురుగాలులు వీస్తాయని తెలిపింది. అదేవిధంగా రానున్న 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడక్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలియజేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 78,428 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 153 పాయింట్ల లాభంతో 78,581 వద్ద ముగిసింది. నిఫ్టీ 9 పాయింట్లు లాభపడి 24,624 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 95.13 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర 80.69 డాలర్ల వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ ధర 4,152 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్టికల్ 370-35A రద్దవడంతో గత 7 ఏళ్లలో జమ్మూ కాశ్మీర్, లడక్ ప్రాంతాలలో విశేష ప్రగతి సాధ్యమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి GDP వృద్ధి రేటు 6.7% ఉంటుందని RBI అంచనా వేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD హెచ్చరించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, దేశభక్తి గీతం వింటారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి మేఘ సందేశం చిత్రంలోని ఈ పాట.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు.
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి, బావగారొచ్చారు నాటిక.
3: యావండి చుట్టాల మాట ఏమిటండి, పోనీ మన వాళ్ళకు ఉత్తరాలు రాయండి.
4: యావని, మా ఆవిడ నగలు చేయించుకుంది, మీరు వచ్చి చూసి వెళ్ళండి అనే.
3: అలా రాస్తే బాగుంటుంది ఏమిటి, అన్నీ రటమతం మాటలే.
4: మరి ఏం చేయమంటావే, నగలు చూసే భాగ్యానికి నోచుకోక నీ అత్తమామలు అంటే మా నాన్న మా అమ్మను కళ్ళు మూసుకు స్వర్గానికి వెళ్ళిపోయారు. నన్ను ఏం చేయమంటావే, పోనీ చెప్పు. మీ పుట్టింటికి వెళ్ళి మీ అమ్మ మీ నాన్న మీ తమ్ముడు మీ చెల్లాయి అందరినీ తోడుకురానా?
3: ఊరుకోండి, తోలుకు రావడానికి వాళ్ళు ఏమన్నా గుడ్డవల్లేటి సొంతలో కొన్న పశువులు అనుకున్నారా?
4: అబ్బే, తోలుకు రావడం అంటే మా ప్రాంతంలో తీసుకురావటమే, తప్పేం లేదు. ప్రాంతీయ భాషా సరసం అది.
3: అడుక్కు తిన్నట్టుంది మీ సాడసం.
4: మీ ప్రాంతంలో సాడసం అడుక్కు తిన్నట్టు ఉంటుంది కాబోలు, నాకు తెలియదులే.
3: మిమ్మల్ని కదిలించడం బుద్ధి తక్కువ నాది. నే పోతున్నా బాబు.
4: అమ్మమ్మమ్మ, వెళ్ళకు వెళ్ళకు. అదిగో టెలిగ్రామ్ జవాన్ కాబోలు వస్తున్నాడు మన ఇంటికి.

0: నిజమేనండి, మా నాన్నకి ఈ మధ్య కీళ్ల నొప్పులు బాగా వస్తున్నాయి అన్నారు. ఎలా ఉందో ఏమిటో, నాకు గాబరాగా ఉంది. త్వరగా చూడండి ఆ టెలిగ్రామ్ ఏమిటో.
1: నోర్మి, టెలిగ్రామ్ అంటే చావు కొబ్బరి, అందుకనే ఏది కొరి పెట్టారు నీ పేరు సుబ్బప్ప అని.
0: సరేనండి, సాంబడం చదవండి ముందు.
1: అలాగే. అరైవింగ్ 4th July ఇండియా, మీట్ బాంబే ఎయిర్పోర్ట్. ఆనంద్, అమెరికా నుంచి మా అన్నయ్య వస్తున్నాడు. ఎంత మంచి రోజే ఇవాళ, 8 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు స్వదేశానికి వస్తున్నాడే మా అన్నయ్య.
0: ఎవరండి? ఎవరు? అమెరికా బావగారే. చాలా సంతోషం. 4th July అంటే ఇవాళగా విమానం ఎన్ని గంటలకు వస్తుందో కనుక్కోండి. ఇదేగా మన పెళ్ళైన తర్వాత రావడం. ముందు మీరు లేచి త్వరగా తెమలండి, ఆఫీస్కి 4 రోజులు సెలవు పెట్టండి. ఎన్నాళ్ళకో వస్తున్నారు, మీరు వెళ్ళి ఆఫీస్లో కూర్చుంటే బాగుంటుందండి.
1: నువ్వు కూడా త్వరగా తెమలు, ఎయిర్పోర్ట్కి వెళ్దాం.
0: బాబు, నాకు తెగని సిగ్గు, బావగారు ఎదుటపడి మాట్లాడటమే. మీరు రానండి, మీరు వెళ్ళండి.
1: అవునులే, అసలే పాక యాజిగారు వంశంలో పుట్టావు, నీ చేదస్థాయి ఎక్కడికి పోతాయి? ఏమే, నిజంగా భగవంతుడు నీ పట్ల ఉన్నాడే. చుట్టాలు రావాలి అని నువ్వు కోరుకునేసరికల్లా భగవంతుడు టకామని చుట్టాలను పంపించేస్తున్నాడు. అందులోనూ అమెరికా చుట్టానా?
0: ఏమో లేండి, అంతా సర్వేశ్వరుడి కృప. ఇప్పుడు చెప్తా శ్యామల పని.
1: ఏ శ్యామల పని?
0: అదే మన ఇంటి ఎదురుగా రోడ్డుకు అవతల పక్క లేదు మున్సిపాలిటీ శ్యామల.
1: ఇబ్బంది నోర్మి, వాళ్ళ ఆయన మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్నాడని ఆవిడ మున్సిపల్ శ్యామల అంటే బాగుంటుందా ఏమిటి?
0: ఏ, నన్ను అనడం లేదు ఆవిడ రైల్వే వదిన గారు అని. మీరు రైల్వేలో పనిచేస్తున్నంత మాత్రాన నేను రైల్వే వదిన గారిని అయిపోయానా? నేనేం రైల్లో బొగ్గేయటం లేదు, రైలు ఇంజన్ నడపడం లేదు. పైగా వాళ్ళ బావగారు టీకాల ఇన్స్పెక్టర్ అని మహా గొప్పలు చెప్పుకుంటుంది. ఇక చెప్పమని చూద్దాం, మా బావగారు అమెరికా బావగారు.
1: చాలే ఊరుకో, ఎవరైనా నవ్విపోతారు. పద పద స్నానాన్ని నీళ్ళు తోడి అన్నం వడ్డించు. ముందు ఆఫీస్కి వెళ్ళి సెలవు చీటీ పారేసి సరాసరి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఇదిగో రాత్రి ఏమైనా స్పెషల్స్ చేయి. పాపం విదేశాల నుంచి నోరు చవి తెచ్చి వస్తున్నాడు అన్నట్టు. ఏమే, వాడికి పెసరట్లు అంటే ఇష్టమే. సాయంత్రం అల్లం పచ్చిమిర్చి వేసి పెసరట్లు టిఫిన్ చేయి.
0: అవన్నీ నాకు వదిలిపెట్టండి, చూస్తారుగా మీరే. ముందు మీరు 2 మెతుకులు తిని అవతలకు వెళ్ళండి బాబు, నాకు పని తీరుపడవుతుంది.
1: అలాగే అలాగే, ఏడ్చేదాని మొగుడు వస్తే నా మొగుడు వస్తాడని వాడి పేరు చెప్పు, నేను కడుపునండి తినదు.
0: అయ్యో, లేకపోతే నేను చేయడం ఎరుగుదునా? మీరు తినడం ఎరుగుదురా? ఎప్పటికప్పుడే పరగడుపు.
1: ఓ మై గాడ్, అప్పుడే 10 అయింది. పద పద పద.

0: వదిని గారు, ఓ శ్యామల వదిని గారు.
1: వచ్చే వచ్చే.
2: ఏమిటి వదిని గారు, ఈ విషయం విన్నారా? ఎక్కడైనా మసూచి ఉన్నట్లు బోగట్టా చెబితే మున్సిపాలిటీ వారు 1,000 రూపాయలు ఇస్తారట. మా టీకాల బావ గారు చెప్పారు.
0: మీరు ఈ సంగతి విన్నారా వదిని గారు?
2: అదేమిటో,
0: అమెరికాలో ప్రతి ఒక్కరికి 1 లేదా 2 కార్లు ఉంటాయట. చెడిపోయిన కార్లని అక్కడికక్కడే వదిలేసి వెళ్ళి పనిలో పని దారిలో కొత్త కారు కొనుక్కుని మరీ పెడతారట.
2: అమ్మో అమ్మో,
0: చూడండి, టెలివిజన్లు రేడియోలు కాస్త రిపేర్ వస్తాయనుకోండి, బాగు చేసుకోట, గంపలో తెచ్చి బజార్లో చెత్త కుండీలో పడేస్తారట. మా అమెరికా బావగారు రాశారు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను వదిని గారు. అమెరికా నుంచి మా బావగారు వస్తున్నారు ఇవాళ.
2: చెడిపోయిన రేడియోలు టెలివిజన్లు ఏది తీసుకురమ్మని పోయారా? ఇక్కడ మరి తలా 2 తీసేసుకునే వాళ్ళం కదా, పోనీ లగేజీ కావాలంటే తలా 1 రూపాయి ఇచ్చేవాళ్ళం.
0: మా బావగారు అటువంటి చెడిపోయిన వాటిని ముట్టుకోరు. వారికి నెలకి జీతం ఎంతో తెలుసా?
2: మహా ఇస్తే టీకాల ఇన్స్పెక్టర్ కంటే 10 రూపాయలు ఎక్కువ ఉంటాయేమో.
0: తెలియకపోతే నన్ను అడగండి, చెప్తా. అంతేగాని మా అమెరికా బావగారిని కించపరచకండి, వారి జీతం నెలకి 20,000.
2: ఏమిటి రూపాయలే
0: కాదు, చిల్లర పెంకులు. వారింట్లో అందరికి తల ఒక కారు ఉంది. నన్ను వాళ్ళ తమ్ముణ్ణి కూడా అమెరికా వచ్చేయమంటున్నారు మా బావగారు. ఇక్కడేముంది, ఎంత రాత్రింబౌలు కష్టపడినా 1,500 అని.
2: వదిన గారు, మీరు వెళ్తే చెప్పండి, అక్కడి పరిస్థితులు బాగుంటే మేము కూడా వస్తాం. మీ బావగారి పేరేమన్నారు?
0: ఆనందం గారు. ఇవాళ విమానంలో వస్తున్నానని టెలిగ్రామ్ ఇచ్చారు వదిన గారు. మరి ఈసరికి విమానం వచ్చే ఉందేమో కూడాను, మా పెళ్ళైన తర్వాత ఇదే వారు ఇండియాకి రావడం.
2: ఇదిగో వదిన గారు, వారు వస్తే మాకు కూడా కొంచెం

0: పరిచయం చేయండి.
1: అలాగేలేండి, వస్తా. మా వారు రాగానే వారితో సంప్రదించి టిఫిన్లు చేయాలి. వారికి ఏమేమి ఇష్టమో పొద్దున్న అడగడం మర్చిపోయాను.
0: ఇది అన్నట్టు వదిన గారు, అమెరికాలో మన గారెలు ఆవాళ్ళు దొరకవట్టు కదా, పని అవి చేయండి.
1: ఏదో చేయాలి. వస్తా వదిన గారు.
2: మేం బొంబాయి వచ్చిన ఇన్నాళ్లకు మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు. అందులోనూ మా వారి స్వయాన అన్నగారు, నాకు బావగారు.

0: వచ్చే వచ్చే వస్తున్నాను.
1: ఏమ్మా, తమ్ముడు గోపాలం లేడా? నేను ఆనందాన్ని.
2: అయ్యో నామతి మండిపోను. మీరా బావుగారు, మిమ్మల్ని నిలబట్టే మాట్లాడేస్తున్నాను. రండి రండి, లోపలికి రండి. అమెరికా నుంచేనా సరాసరి రావడం?
1: అమెరికా నుంచేనమ్మా.
2: క్షమించాలి, గుర్తుపట్టలేకపోయాను.
1: ఇది మీ పెళ్ళయ్యాక ఇదేగా నేను ఇండియాకి రావడం? నన్ను ఇదివరకు మీరు చూడలేదు కదా అన్నట్టు తమ్ముడిడమ్మా.
2: మీకోసమే సెలవు పెట్టి ఏరోడ్రోమ్కి వెళ్తానన్నారు బావుగారు. అవును, సాయంత్రం కాని విమానం రాదని చెప్పారే.
1: పొరపాటు విన్నాడేమో, 12 గంటలకల్లా విమానం దిగిందమ్మా.
2: వారు వచ్చే వరకు ఉండడం ఎందుకు గాని, ఎప్పుడనగా తిన్నారో. ముందు మీరు భోజనం కానివ్వండి.
1: అలాగే, స్నానం ఇప్పుడు చేయను, తర్వాత చేస్తాను.
2: ఇదిగో క్షణంలో వడ్డించేస్తా. రండి రండి బావుగారు, వడ్డించేశాను. ఇగో నీళ్లు, టవలు.
1: ఎందుకమ్మా ఇన్ని రకాల పిండి వంటలు?
2: ఎక్కువేం చేయలేదులేండి, గారెలు, ఆహళ్ళు, మామిడి పళ్ళు, పరమాన్నం అంతే.
1: మా వాడు వెండి కంచాలు చేయించాడు ఏమిటి? ఇక్కడి వాడి సంపాదన బాగానే ఉందన్నమాట.
2: బాగానే ఉందండి. నాకొకటి, వారికొకటి వెండి కంచాలు, మొన్ననే 2 గాజుల జతలు, మెళ్ళో గొలుసు కూడా చేయించారండి. ఏది మేమిద్దరమేగా. ఇక్కడికి వచ్చిన తర్వాత పై వాళ్ళు ఎవరూ లేకపోవడంతో ఏదో మిగుల్చుకొని ఒక్కొక్కటి చేయించుకుంటున్నాం.
1: చూడమ్మా, ఇక్కడేం అవసరపడతారు కానీ మీరు కూడా అమెరికా వచ్చి చేయండి, కావలసిన నగలు చేయించుకోవచ్చు. మీరు కూడా నెల జీతంలో 2 కార్లు కొనుక్కుని మిగతా దానిలో టెలివిజన్లో అవి కొనుక్కోవచ్చు.
2: మా శ్యామలోదీంతో మీరు వచ్చే ముందే ఈ మాట అన్నాను.
1: ఏమ్మా, మా వాడేమన్నా 2 డబ్బులు వెనకేస్తున్నాడా? వచ్చినవి వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తున్నాడా?
2: అలా ఖర్చు పెడితే ఎలా బావుగారు? అన్ని వేళలు మనం అవుతాయా? కాళ్ళు నొప్పి రావచ్చు, కడుపు నొప్పి రావచ్చు. అందుకని జాగ్రత్తగా ఖర్చు పెట్టకుండా 4,000 వరకు కూడా పెట్టాం. అయినా మీ తమ్ముడు గారు జాగ్రత్త మనిషే గాని దుబారా మనిషి కాదులేండి.
1: నీలాంటి భార్య దొరకడం మా వాడి అదృష్టం అమ్మా. అక్కడ అమెరికాలో మీ అక్కయ్య, అంటే మా ఆవిడ, ఆవిడ కూడా కాస్త పొదుపు చేసే మనిషి అయితే ఎంతైనా కూడబెట్టుకోవచ్చమ్మా. నెలకు 20,000 వరకు వస్తుందా? 20,000 ఖర్చు చేయవలసిందే. తల్లికి మించిన వాళ్ళు పిల్లలు ఖర్చు చేయడంలో. అందరికీ తలా ఒక కారు ఉందా? మార్కెట్లో కొత్త కారు రావడం ఆలస్యం, ఈ పాతగారు ఎవరికో ఇచ్చేయడం, కొత్తది కొనుక్కోవడం.
2: ఇచ్చేయడం అంటే సగం ఖరీదుగా.
1: సరేలే, సగం ఖరీదు, 10 రూపాయలు తక్కువ చేసి అమ్మటం, ఇలాంటివి అక్కడ ఉండవమ్మా. ఇచ్చేయడం అంటే ఊరికే ఇచ్చేయడమే. ఏమిటి, మాసిపోయిన చొక్కా ఎవరికైనా ఊరికే ఇచ్చేయడం లేదు అలాగా?
2: అన్నట్టు చెప్పడం మర్చిపోయా బావుగారు. వారి ప్యాంట్లు 4, నా చీరలు 2 బుట్టలు వాడికేసి ఈ మధ్య స్టెయిన్లెస్ స్టీల్ గిన్నె ఒకటి కొన్నాను.
1: నువ్వు చాలా పొదుపురివమ్మా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈ రాత్రి బండికి మనం, అంటే నువ్వు, నేను, తమ్ముడు మన ఊరు వెళుతున్నాం. నేను వస్తూ వస్తూనే 3 టికెట్లు రిజర్వ్ చేసుకుని వచ్చేసాను. చూడమ్మా, నీ బట్టలు అవే సిల్క్ చీరలు, వగైరాలు ఒక పెట్టులో సర్దుకో. నగలు డబ్బు అన్ని ఎక్కడెందుకు చెప్పు, అన్ని మన ఊరు తీసుకుని పోదాం.
2: అలాగే, అన్ని పెట్టులో సర్దేస్తాను. నాకు చాలా రోజుల నుంచి మన ఊరికి వెళ్లాలనే ఉంది. మా నాన్నకు అసలే కీళ్ల నొప్పులట. ఎలా ఉన్నారు?
1: ఎలాగూ వెళుతున్నాం కదమ్మా, అందరినీ చూసి వచ్చేద్దాం. అంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చానేమో, ఊళ్ళంతా విరగ్గొట్టినట్టుందమ్మా.
2: అదిగో ఆ గదిలో పక్కేసాను, పడుకోండి బావుగారు. ఫ్యాన్ కూడా వేసింది, ఆయన వచ్చిన తర్వాత నేను లేపుతాలేంటి.
1: అలాగే చూడమ్మా, వాడు వచ్చినా 1 గంట సేపటి వరకు లేపకు, కాస్త నిద్రపోవాలి మరి.
2: అలాగే అలాగే.
3: హేమేరో, అర్జెంట్ గా రావాలి. ఇది వచ్చింది ఎవరో చెప్పుకో.
2: ఏం, నాకేం తెలుసు. అల్లండి వేళ కొలలు అమెరికా.

0: ఇందాక వచ్చారు, హాయిగా భోజనం చేసి గదిలో పడుకున్నారు, ఫ్యాన్ కింద చల్లగా నిద్రపోతున్నారు.
1: చల్లగా నిద్రపోతున్నారా? ముంచో వాడేవాడే, హాయిగా భోజనం పెట్టి గదిలో కూడా పడుకోబెట్టావు. పదో చూద్దాం. ఏడే గదిలో ఇదేమిటి? అరవర తలుపులో తీసున్నాయి, దొడ్డి తలుపులు తీసున్నాయి. వాడితో మన ఇంటి విషయాలు ఏమన్నా చెప్పావా?
2: అదే, మనం చేయించుకున్న నగలు, బెండి కంచాలు, ఆధార్ చేసిన డబ్బు అన్ని చెప్పేశాను.
1: అన్ని చెప్పేశాను? కొంప ముంచాలి పప్పు చూద్దా. వాడికి ఎలా చెప్పావు నువ్వు?
2: ఆయనంతట ఆయనే, నేను ఆనందుని అమెరికా నుంచి వస్తున్నా, తమ్ముడేడి అంటూ వచ్చారండి. నమ్మకుండా ఎట్లా ఉండను?
1: వాడికి ఇవన్నీ ఎట్లా తెలుసు అబ్బా? అవును, ఈ విషయాలు బిగ్గరగా ఎవరితోన్నా చెప్పావా?
2: అదే, మన గోడ దగ్గర నిలబడి బిగ్గరగా కేకేసి శ్యామల మోదని గారితో చెప్పానండి.
1: ముచ్చట్ల మండ, లౌడ్ స్పీకర్ లాగా వీధిలో తప్ప ముచ్చటించుకోరు. ఇంకేముంది, ఊరంతా వినేలా గట్టిగా అరిచుంటావు. అది విన దారేపోయే వెదరవాడు వచ్చేసి బావగారి వేషంలో వచ్చాడు, మన కొంప ముంచాడు. అయ్యో, నగలు, డబ్బు, చీర్లు, వెండి కంచాలు అన్ని గోవిందో గోవింద. వచ్చింది నీ బావగారు కాదే, నా బావగారు వచ్చారు.
2: సరేనా?
3: మీరింతవరకు బావగారు వచ్చారు నాటిక విన్నారు.

శ్రోతలకు ప్రకటన. ఈ నెల 7వ తేదీ అంటే వచ్చే శుక్రవారం ఉదయం 7:45 హలో డాక్టర్ ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో తల్లిపాల ప్రాముఖ్యత, పిల్లలకు పాలు ఇవ్వడంలో ఎదురయ్యే సమస్యలు, తల్లికి పాలు పడకపోవడం, పిల్లలకు ఎంతకాలం పాలు ఇవ్వాలి, ఉద్యోగం చేసే మహిళలు పాలను ఎలా నిలువ ఉంచుకోవచ్చు తదితర అంశాలకు సంబంధించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు ప్రభుత్వ చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జి హేమలత గారు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 2255533 లేదా 2968990 ఎస్టీడీ కోడ్ 0854. ప్రకటన విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 9 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ నుంచి

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి అప్పగింతలు నాటిక వింటారు. రచన శ్రీ పి మోహన రామ్ ప్రసాద్, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాష్. ఇందులో సర్వశ్రీ మల్లాది సూరిబాబు, మాడుగుల రామకృష్ణ, బి వెంకటేశ్వర్లు, వారణాసి ఉదయభాస్కర్ మూర్తి, బేత రామసూర్య ప్రకాష్, చివుకుల రవిశంకర్, సిహెచ్ రమేష్ బాబు, టి విద్యాసాగర్, శ్రీమతులు జేవిఎల్ కామేశ్వరి, కోట విజయకుమారి, టి శ్రీదేవి, ఇంకా చిరంజీవి పృథ్వీ పాల్గొన్నారు. వినండి అప్పగింతలు నాటిక.
2: సమయం 3 గంటలు కావస్తోంది. తెచ్చుకున్న 1 కేజీ ఒక పొడి కాస్త అయిపోయింది. ఆ బొడ్డులో ఈ బొడ్డులో దాచుకున్న 4 ఒక పలుకులు కూడా అయిపోయాయంటే మంత్రాలు నా వల్ల కాదు. మంత్రాలు లేకుండా ఆడపిల్లను అప్పగించడం శాస్త్ర విరుద్ధమని వేదాలు ఘోషిస్తున్నాయి. తరువాత మీ ఇష్టం. అయ్యా అయ్యా పరాత్పరం గారు, ఆ వింటున్నారా? మంచి గొరకలో ఉన్నట్టున్నారు.
3: అబ్బా లెక్కలు తేలక నిద్రపట్టక నేతి వస్తుంటే పైగా గొరకంటాయోటయ్యా ఇవి గొరకలేమిటి?
2: గొరక పెట్టి పడుకునే ప్రతి ఒక్కరూ చెప్పే మాటే ఇది.
3: ఆ 4 పలుకులు కొంచెం కొంచెంగా వాడండి పంతులు గారు. అందులోనూ మళ్ళీ మీకు బ్రాండ్ ఒకటి తెచ్చింది. ఇదిగో కావేశ్వరి, కావుడు కావుడు, మా బావగారిని మీ వదిన గారిని లేపవే అమ్మాయిని వాళ్ళ చేతుల్లో

0: పెట్టేస్తే ఓ పని అయిపోతుంది.
1: ఏమండి ఇదేమన్నా కూరల సంచినా లేక స్వీటు ప్యాకెట్టా చేతుల్లో పెట్టి పంపించేయడానికి? కూతురండి, ఒక్కగానొక్క కూతురు, నవమాసాలు మోసి ఇన్నేళ్లు పెంచి పెద్ద చేసిన నా కన్న కూతురండి. అయినా నన్ను ఎప్పుడు అర్థం చేసుకున్నారు కనుక, మా కామ్రేడ్ బావైతే ఎంత బాగుండేదో. కాఫీ కలుపుకొచ్చే లోపల ఆవేశం ఆపుకోలేక ఆయుధం పట్టుకుని అడవిలోకి వెళ్ళిపోయాడు. కానీ లేకపోతేనా?
0: లేకపోతేనా? అడవిలో కాపురం పెట్టి జింబో నగర ప్రవేశంలాగా అప్పుడప్పుడు బెదవాడు వచ్చేసేదాన్ని. అంతేనా? అయినా మీరు వచ్చే అడవి మనుషులే, మంచి చెడు తెలుస్తారు.
1: ఏం మంచి, నా బొంద మంచి. అసలు ఇదంతా వాస్తు వల్లే వచ్చింది. ఈశాన్యంలో నుయ్యుంది, అంతా మంచే జరుగుతుందని మా నాన్న మీ నాన్న నమ్మాడు. మీకు నాకు పెళ్లి కుదిరింది. ఆ తరువాత ఆ నూతులో పిల్లి చచ్చిందని నుయ్యిక ఆస్థ పూర్చేశారు.
0: సర్లే సర్లే, ఇంకాపు. ఇప్పుడు నీకేం తక్కువైందని?
1: ఏం తక్కువైందని అంటే ఇంకో నలుసు తక్కువైంది. చక్కగా ఓ ఆడపిల్ల ఓ మగపిల్లాడు ఉంటే ఎంత బాగుండేది. తక్కువలో అయిపోతుందని గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించారు.
0: గవర్నమెంట్ హాస్పిటల్కేమిటి, నీట్గానే ఉంటుందిగా?
1: ఆ ఉంటుంది ఉంటుంది. దానికి దక్షిణం వైపు కాలం ఉంది. ఎంత వాస్తు దోషమో మీకేం తెలుసు. ఇదిగో ఈవిడ గారు మీ అమ్మగారి పోలికలతో తగుదనమ్మా అంటూ తన్నుకొచ్చింది. ఇంకెక్కడన్నా అయితే కవల పిల్లలు పుట్టేవారు.
0: నక్కల రోడ్లో అయితే నలుగురు పుడతారేమిటి, నీ చేరస్తామంట.
1: నిన్నటి పెళ్లివాళ్ళ లైటింగ్ ఇవాళ మనకి ఫ్రీ అని నైరుతి పల్లం ఉన్న ఈ మంటపం బుక్ చేశారు. పెళ్లివారి సార్ కనిపించకుండా పోయింది. ఇప్పటికైనా మించింది లేదు. ఓ 10 మంది పనివాళ్ళని పెట్టి నైరుతి వైపు పల్లం అంతా మెరక చేయించండి. నేను సార్ని వెతకను, అవే దొరుకుతాయి.
0: అబ్బబ్బబ్బా, ఓ చింత పనేనా? ఓ 10 మంది పనివాళ్ళని పెట్టేసి నైరుతి వైపు పల్లం అంతా మెరక చేయించేస్తాను, ఓ పని అయిపోతుంది.
1: సారులో అరిసెలు బూరలు లెక్క తెలక నేచొస్తుంటే ఓ పని అయిపోతుంది అంటారేమిటి?
0: ఎన్ని తగ్గా ఏమిటి?
1: ఎన్నంటే అరిసెలు 14, బూరెలు 3, స్వీటు ప్యాకెట్లు 2.
2: అయ్యా, ఆ 4 పలుకులు అయిపోతున్నాయి. ఇక మంత్రం ఒక్క పలుకు పలకలేదు.
0: మీ పలుకులు పాడుగాను. సిగరెట్లు గుట్కాలు నిషేధించినట్లు ఈ ఒక్క పలుకులు కూడా నిషేధించేస్తే బాగుండు. ఈ శాస్త్రి గారు గొడవ తప్పేది నాకు.
2: పరాత్పరం గారు, అంత పని చేయకండి. అసలు నాకే కనుక 4 ఒక్క పలుకులు నోట్లో పడకపోతే ఈ పెళ్లి జరిగేది కాదు. మరి
0: ఏమిటి ఉద్దేశం ఏమిటి?
2: అబ్బా, అపరాత్రి వేళ అర్ధరాత్రి వేళ అపార్థం చేసుకోకండి. నా భావం ఏమిటంటే నా బ్రాండ్ ఒక్క పలుకులు నోట్లో పడగానే ఏమిటి, మంత్రాలు నాలుక మీద నాట్యం చేస్తాయి. ఆ మంత్ర ప్రభావం వల్ల మీ ముద్దుల కూతురు జలజమ్మకి 3 నెలల్లో మరో బుల్లి కామాక్షమ్మ గారు కళ్ళెదుటుంటారు. అదన్నమాట. ఇది కొంచెం లోక జ్ఞానానికి సంబంధించిందిలేండి.
0: పెళ్ళైన 3 నెలల్లో పిల్లలు పుట్టడం ఏమిటయ్యా? నా కొంపలు అంటించేలాన్నావు. ఇక తమరు కొంచెం బయటికి వెళ్తారా?
2: క్షమించండి, అతిశయోక్తి విషయంలో కొంచెం అతిక్రమించి ఓవర్ చేసినట్లుగా ఉంది కదండి.
1: 14 అరిసెలు, 3 బూరెలు, 2 స్వీట్ ప్యాకెట్లు, 14 అరిసెలు.
0: ఇంకా దొరకట్లేదా కావుడు? అరగంట నుంచి చూస్తున్నాను, అవే వల్ల వేస్తున్నావు.
1: ఎన్నిసార్లు లెక్క వేసినా తగ్గినవే తగ్గుతున్నాయి, కానీ ఒక్కటి దొరికి తావటం లేదండి. అన్ని గదులు అన్ని మూలలు తిరిగి చూశాను. ఏమండోయ్, వాస్తు లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మీరు రండి, ఈసారి ఈశాన్యం గది దగ్గర నుంచి వెతకటం మొదలెడితే ఒకటో రెండో దొరకపోవు.
0: ఇగో ఈశాన్యం లేదు, నైరుతి లేదు, కానీ కావుడు నువ్వేం కంగారు పడకు. ఏమన్నా తగ్గే అనుకో, ఆనక లెక్క చూసి మీ తమ్ముడు నీలకంఠం చేత నేను పంపిస్తాగా. ఒరే నీలకంఠం, నీను నీలి
3: బావా, మహానుభావా, తలిచావా లేక పిలిచావా?
0: ఓరే దుంపదేగా, ఈ శామయాన ఒక పూని ఇక్కడ తగలంటావా నువ్వు?
3: లెక్కంటే గుర్తుకొచ్చింది బావా.
2: 4 చెంచాలు, 2 సాంబార్ గరిటెలు, 1 మంచినీళ్ళ మొగ్గు, టోటల్ గా మిస్సింగ్. శామయాన వాడు బిల్లు సెటిల్ చేస్తారా లేక డామేజ్ కింద రాసుకోమంటారా అని ఒకటే గొడవ చేస్తున్నాడు. ఓ 1.5 గంట సేపు నడుము వాలిస్తే ఎలా ఉంటుందా అని ట్రై చేస్తున్నా బావా. ఇంతకీ ఏం చేయమంటావు? ఓ సలహా చెప్పు బావా.
0: సలహా చెప్పాలా? ఇంకో గంట నిద్రపో, లేచిన తర్వాత గంతులే. ఆ సామాన్లు అవి అప్పగించడం నాది పూచి అన్నావు కుదరా నాయన. ఆ అప్పగింతలు కుప్పి గంతులు నీదే బాధ్యత. ఆ బిల్లుల సంగతి నాకు చెప్పకు
3: బావా. బావా బావా బావా, అర్ధరాత్రి దాటిన తర్వాత అంత మాట అనుకు బావా. దగ్గరుండి అప్పచెపుతానన్నాను కానీ బిల్లు భారం ఈ బక్క ప్రాణం మీద వేయకు బావా. విఆర్ఎస్ తీసుకుని విశ్రాంతి తీసుకునే సమయం. నీకు 1,00,000 దండాలు బావా.
0: దండం అంటే గుర్తుకొచ్చింది,

0: అల్లుడు కోదండం ఎక్కడ? కోదండం నాయన కోదండం.
1: ఇదిగో ఇక్కడ నా తొడ మీద నిద్రపోతున్నాడు నాన్న. చెల్లి పెళ్లికి కవిత్వం చదువుదామంటే టైం లేదన్నారు. పెళ్లి అయ్యాక కనీసం కొత్త బావగారికి వినిపిద్దామంటే ఈయన తాళి గట్టిన దగ్గర నుంచి తన్నుకొస్తుంది నిద్ర అని నా ఒళ్ళో పవళిస్తున్నాడు.
2: ఒరే రవికవి, ఇదే సరైన ఛాన్సరా? మీ బావ నిద్రపోతున్నాడు, మీ చెల్లాయి జోగుతోంది, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. నువ్వు గబుక్కున ఆ కవిత్వం కాస్త చదివేస్తే పెళ్లి పనుల్లో ఒక ముఖ్య ఘట్టం ముగిసిపోతుంది. ఇసై జేబులోంచి చదివేసాయి తొందరగా.
1: ఏం చదవను మావయ్య, పోయిటరీ మొత్తం ఈ ప్యాంటు జేబులో ఉంది, జేబు మీదేమో బావ తలకాయ ఉంది, అంతా నా బ్యాడ్ లక్ మావయ్య.
0: అదే నీ లక్రా,
3: ఎలాగోలా చదివేసాయి.
2: మరి వీడియో తీస్తారా?
3: చచ్చవరా నాయన. ఒరే రవి, వీడియో తీస్తే జనం నిన్ను గుర్తుపడతారేమో. ఎందుకు వచ్చిన రిస్క్ గాని, నిదానంగా నీ బావ తల తీసి నీ ముఖం గోడకేసి తిప్పేసి ఆ కాస్త కవిత్వం టక్కుని చదివేశాయి.
1: నీకంత వేళకోళ మావయ్య, ఓ గొప్ప కవిత్వాన్ని మిస్ అవుతున్నారు మీరంతా. తర్వాత చాలా ఫీల్ అవుతారు మీ ఇష్టం. అయినా వీడియో వాడిని పిలువు మావయ్య.
3: అవును, అసలు అప్పగింతల కార్యక్రమానికి కూడా రావాలి కదా వాడు. ఎక్కడ చచ్చాడా వాడు?
4: ఇందాకడి నుంచి నిద్ర పట్టక చస్తున్నాను, ఇక్కడే వెళ్లాడుతున్నాగా. సరే తీస్తాను, ఉండండి. ఆయా రవి గారు, మీరు కొంచెం అలా నవ్వుతూ మీ బావగారితో మాట్లాడుతూ ఉండండి. అయ్యా నీలకంఠం గారు, మీరు పక్కనే ఆ చేతులు వెళ్లాడేసి నుంచోండి. ఇక నేను వీడియో తీసేస్తున్నా.
2: ముందు ఆ కెమెరా కొన్ని క్యాప్ తీవయ్యా, లేకపోతే గుహల్లో దిగినట్టుంటుంది.
4: అరే, మా అసిస్టెంట్ని పెళ్లికి రాగానే క్యాప్ తీయమన్నానే, ఇంకా తీయలేదా ఏమిటి ఏడివాడు? రే ఇదిగో, రే ఎక్కడ వచ్చావు?
2: ఇదిగో ఏమయ్యా వీడియో, మ్యాటర్ డైవర్ట్ చేసి ఎస్కేప్ అవ్వకో. అంటే పెళ్లి తతంగం అంతా ఈ క్యాప్ తీయకుండానే వీడియో తీసావన్నమాట.
4: భలేవారండి, 10,000 రూపాయలు అడిగితే 2,000 రూపాయలకి వేరే వాడారు. దాని ఎఫెక్ట్ కొంచెమైనా ఉంటుంది మరి. అయినా మీరేం వరి కాకండి, నేను నానా రకాలుగా అడ్జస్ట్ చేసేసి తీసేస్తాగా.
1: మావయ్య అయితే కొంప మునిగిందన్నమాట, వీడియో రాదన్నమాట. నీ బేరం సంగతి అమ్మకు తెలిస్తే అంతే సంగతులు అన్నమాట.
2: కవిశాఖరా ఆగరా, ఫోటోలు ఉన్నాయిగా, ఎడ్జ్యూస్ చేసేద్దాం. బాబా బాబా, నువ్వేం చెప్పకరా, నీ కవిత్వం నేను వింటానుగా.
4: సరే సరే, అందరూ లైన్లో నుంచోండి.
5: సార్ ఓ అట్లగాడ మిస్సింగ్ సార్, ఇందాక లిస్టులో కలపండి. సామాన్లు అప్పగిస్తే వెళ్ళిపోతాను సార్, మరి తెల్లారిపోతుంది కదా.
2: ఇదిగో శామియానా నాయన, నువ్వు కూడా లైన్లో నిలబడదు, ఓ పని అయిపోతుంది.
5: థ్యాంక్ యూ సార్. సార్ మీరు నన్ను సరైన టైంలో గుర్తించారు.
4: చూడండి, అందరూ కొంచెంగా నవ్వండి. అదేమిటి, అదిగో మీ బొడ్లో ఏదో ఉందండి. అరే అట్లకాడలే ఉంది, నో డౌట్ అది అట్లకాడే, భలే వెరైటీగా ఉంటుంది. ఉంచుకుంటారా?
5: ఏదో గుర్తుగా ఉంచుకుంటా సార్.
2: అదేం కుదరదు, అదేమైనా మేముంటాం అనుకున్నావా గుర్తుగా దాచుకోవడానికి? ఇందాక నువ్వు చెప్పిన మిస్సింగ్ లెక్కలు అది, ముందు లెక్కలను తీసేయి, ఆ తర్వాత బొడ్లను తీసేయి. ఓ వీడియో బాబు, ఇహను వీడియో తీ, అందరు వరుసలో నిలబడండి. ఇదిగో వీడియో, నువ్వు తీవయ్యా.
4: తీస్తున్నా.
2: తీవయ్యా, తీయు.
4: తీస్తున్నా తీస్తున్నా.
2: తీయే తీయే.
4: తీస్తున్నా.
2: అబ్బా నీ చెప్పేది ఆ వీడియో కొనే క్యాప్ తీయవయ్యా.
6: అబ్బాబ్బాబ్బాబ్బా, ప్రాణాలు తీసేస్తున్నారనుకోండి, సమయానికి ఎవ్వడూ కనిపించి చావడు, ఎక్కడి పనులు అక్కడే చచ్చాయి. ఊర్ని ఇక్కడ తగలడ్డారా అందరూను, పైగా వీడియో దిగుతున్నారా? నేనేమో పీకల దాకా పనుల్లో దిగి చస్తుంటేను.
4: మేడం మీకోసమే వెయిటింగ్, మీరు కూడా రండి, బ్యూటిఫుల్ గా వీడియో తీస్తా.
6: ప్రాణాలు తీసేస్తా, వెధవగోల వెధవగోలని. స్వీట్ ప్యాకెట్స్ కనిపించక నేచొస్తుంటే సారీ ఎలాగో ఏమిటో.
2: సారీ చెప్పేద్దాం లేదా అక్కయ్య, ఆ మాత్రం సర్దుకుపోరా ఏమిటి, వియ్యాల వారు వివాదంలోకి పోరే. అదిగో పార్వతూదన్ గారు కూడా ఇక్కడికే నిద్రలో నడుస్తూ వచ్చేస్తున్నట్లుంది, ఇదే మంచి టైము, టక్కుని సారీ చెప్పేసాయి.
6: అయ్యో సారీ వదిన గారు, సారీ.
7: ఏమిటి సారీ రెడీ కాలేదా? ఇంతకీ అమ్మాయిని అప్పగిస్తున్నారా లేదా? వీడిదంతా నా పోలికే, నిద్రపోతే లేవడు, లేస్తే నిద్రపోడు. నాన్న కోదండం. లే నాయన కోదండం, ప్రయాణం కడదాం లేరా, లే బయలుదేరదాం లేరా.
8: నిద్రపోతున్నారు అత్తయ్య గారు, లేపకండి.
7: లేదు లేపాల్సిందే.
8: లేపకండి.
7: లేదు లేపాల్సిందే.
8: లేపకండి.
7: లేపాల్సిందే అన్నానా?
8: లేపకండి అన్నానుగా.
2: మాదాలు. ఇదిగో జలజ, ఇప్పటి నుంచి ఎందుకే తెలి, కాపురం కొన్నాళ్ళు వెలగబెట్టు, ముగింపు నీ చేతుల్లోనే ఉంటుందిగా.
7: అంటే మీ ఉద్దేశం?
6: వేళా కోళానికి అలా వాగుతాడులేండి, నువ్వు వెళ్ళి ఆ సామాన్లు అప్పగింత చూడవయ్యా.
4: అలాగే.
6: ఏం లేదు వదిన గారు, నిద్రపోతున్నాడు అబ్బాయి.

0: లేపకండి, నిద్ర లేస్తాడు అంటోంది. అంతే, కాస్త నిద్ర పోనీయండి, తర్వాత ఎలాగూ నిద్ర పట్టదుగా.
1: ఆహా, అంటే నిద్ర పోడా?
2: కంగారు పడకండి అత్తయ్య గారు, అంటే మా చెల్లి బావ కల్లోకి వస్తుందిగా, అందువల్ల నిద్ర పట్టదని మా అమ్మ ఉద్దేశం.
1: కల్లోకి రావడం ఏమిటి?
2: అదేనండి, గుండెల్లో నిద్రపోతుంది అని.
1: అమ్మో, అంటే అంత ఆడపిల్లనా? తెలుగు టీవీ సీరియల్స్ చూస్తుందా ఏమిటి? కొంపదీసి చేతిలో సెల్ ఫోన్ లేదు కదా.
0: అదేం కాదులేండి, ఆ చెవి ఇలా పడేయండి. అదన్నమాట, కొత్త కాపురం కదా.
1: అయితే మీ అమ్మాయి చాలా చిలిపి అనుకుంటా.
0: అబ్బా, ఆ మాట అంత చెంప నలిపి చెప్పాలా వదిన గారు? పుండు పడినట్లయిందనుకోండి.
1: సారీ అండి, ఏదో ఆవేశంలో.
0: వదిన గారు, సారీ అంటే గుర్తుకొచ్చింది. మరి సారీలో 2 స్వీట్ ప్యాకెట్స్ తగ్గాయి, ఏమీ అనుకోరుగా.
1: ఏమండి, మనం ఒకరికొకరం కావాలని కలిసిపోయాం. మీతో మ్యాచ్ ఫిక్సింగ్ అయింది, చెప్పుకుంటే సిగ్గుచేటు.
0: సంబంధం కలుపుకుంటూ సిగ్గుచేటంటారేమిటి?
1: అవునండి, మా వారు ఇందాక 2 స్వీట్ ప్యాకెట్లు తన బ్యాగ్లో సర్దేశారు. ఆయన షుగర్ పేషెంట్ కదా, నేను అలాగూ తిననివ్వను. అలా చేశారన్నమాట. రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందును, అయినా సరిహద్దుల్లో సంగ్రామంలాగా ఇక్కడెందుకులే గొడవని ఊరుకున్నాను.
0: పోన్లేండి వదిన గారు, వదిలేద్దురు.
1: వదలను, ఈ అప్పగింతల కార్యక్రమం అయ్యాక మా ఇంటి దగ్గర ఆయనకు అప్పగించాల్సిన 4 అప్పగించేస్తే పెళ్లి పనులు పూర్తయినట్టే. కాబట్టి మా వారు చేసిన పనికి నేను చెప్తున్నాను వదిన గారు సారీ అన్నట్టు ఆయన ఇంకా వంటగది దగ్గర చచ్చాడుతున్నట్టున్నారు. ఏమండి ఏమండి ఏమండి.

0: అబ్బా బావా, టెన్షన్ తీరిపోయింది. ఇక ఆ నాలుగు గెరెట్లు ఎవడి పెట్టులోనైనా దొరికితే బాగుండు. షామియానా వారికి అప్పగించేయచ్చు.
1: ఏమండోయ్, పిల్లాడు గగ్గోలు ఎడుతున్నాడు, చిటికిన వేలు చూపిస్తున్నాడు, దారెటు.
2: మీ బాబా బండిలో ఉన్నాడు, కుడి పక్కకి వెళ్ళి ఎడం పక్క తిరగండి.
0: వద్దు వద్దంటే వద్దు. అబ్బా నువ్వు ఉండరా, అడుగుతున్నానుగా. ఏమండోయ్, దారి అటు వెళ్ళొద్దంటే వెళ్ళొద్దని చెప్పానా?
1: ఎందుకు చెప్పినట్టు?
0: అబ్బా అది లేడీస్ రూమ్ అండి.
2: ఓ పని చేయండి బాబు, ఇదిగో ఇలా ఎడం పక్కకి వెళ్ళి కుడి పక్కకి తిరగండి ఆయన.
0: వద్దు బాబు వద్దు, వద్దంటే వద్దు.
1: ఎందుకని?
0: ఉండరా బాబు. ఏముండోయ్, విజయాల వారికి ఆ గది స్పెషల్ గా ఇచ్చాం.
2: ఓహో, విజయాల వారికి స్పెషల్ గా ఇచ్చారన్నమాట ఆ రూము. అయితే ఓ పని చేయండి.
0: అస్సలు నేనే పని చేయనండి. విఆర్ఎస్ తీసుకుని ఉల్లాసంగా నేనుంటే ఆ పని చేయి ఈ పని చేయి పోనీ ఓపెన్ చేయండి అంటారేంటి? ఐఎమ్ సారీ, పదరా మనం వెతుకుందాం.
3: అయ్యా తెల్లారేలా ఉంది, అప్పగింతలు కాస్తా కానిస్తే మీ సంభావన ముడుతుంది. చిన్నవాడివైనా నా భావన వేదన అర్థం చేసుకున్నావు నాయన.
0: కానీ నా కవిత్వమే ఎవరూ అర్థం చేసుకోవడం లేదే.
3: ఏమిటి నాయన నీ కవిత్వం?
0: పెద్దవారు తెలిసో తెలియకో అలా అడిగారు, బాగుంది.
3: చదువుతా చంపుతా అన్నట్లు అంత శబ్దం దేనికి నాయన? ఈ బక్క ప్రాణం నిలుస్తుందంటావా?
0: నా కవిత్వం ఉన్నంత వరకు విన్నంత వరకు మీకేం ఢోకా లేదు.
3: ఏమిటో నీ కవిత్వం ఎంతకాలం ఉంటుందో నాయన. వెంకిపెళ్లి సుబ్బు చావుకొచ్చిందని ఇదే కాబోలు.
0: ఇది కుర్చీ ఏది? చదువుతా
3: చంపు, నేను అన్నింటికీ తెగించే ఉన్నా.
0: ఈ కుర్చీ ఎక్కి ఇప్పుడు చదువుతా ఆగండి. ఇదిగో నా చెల్లి అయ్యింది దాని పెళ్ళి.
4: అడిగో బావా మనసు పాలకోవా, అదిగదిగో పల్లకి అది నా బంగారు చెల్లికి, అదిగదిగో పల్లకి అది నా బంగారు చెల్లికి.
5: అన్నయ్య మరి బావకో?
0: సారీ చెల్లెమ్మా, బావకు చెప్పడం మర్చిపోయాను.
3: ఆహా కవిహింస, చెల్లికో పల్లకి బావకో పల్లకి వేర్వేరుగా ఆదరిస్తున్నావన్నమాట. రెండు పల్లకీలు చూడడానికి రెండు కళ్ళు చాలవనుకుంటా?
0: తన సైజుకి కంఫర్ట్ గా ఉండదని అలా అంటుంది లేండి. రెండో పల్లకి నేను ఏర్పాటు చేస్తానులే చెల్లి.
2: అబ్బబ్బబ్బబ్బబ్బ ఏం ఏర్పాట్లో ఏమిటో, ఒక్క

0: ఒకటి సజావుగా జరగటం లేదు కదా, ఒక్కడు సమయానికి కనపడి చావట్లేదు, పైగా కరెంటు పోవడం ఒకటి.
1: ఎవరు
0: బాబు ఎవరు?
1: మీరేనా? చీకట్లో కనపడక అయితే కష్టం, ఎవరైనా కొత్త వాళ్ళని అడగటం బెటర్. నిన్న అలా అరవద్దని చెప్పానా? తిరగే సరిచిన మరగే సరిగిన ప్లేస్ నా వల్ల కాదు.
2: ఏమిటా అల్లరి? ఓ పని చేయండి, అటు వెళ్ళి ఇటు వెళ్ళి ఆ తర్వాత వెనక్కి వెళ్ళి తిన్నగా వెళ్ళి దక్షిణం వైపు తిరిగి కొద్దిగా నైరుతి వైపు నుంచి 4 మెట్లు వెనక్కి వెళ్ళి
1: అమ్మయ్యా. ఏమిటండి, ఒక్క పెళ్లి చేయడానికే మీరింతలా నీరు గారిపోవాలా?
2: అబ్బే అదేమి లేదే, నేను నీరు గారిపోవడం ఏమిటి?
1: లేదంటారేమిటండి, కాళ్ళకు తడి కూడా తగులుతుంటాను. చిచి వారి వెదవా, ఇక్కడే కానిచ్చేసావా? పద పద.
2: బావా 2 చెంచాలు దొరికాయి, మిగతా సామాన్లు అన్నీ అప్పగిస్తున్నా. పందిరి డెకరేషన్ వారికి బిల్లు ఇచ్చేశాను, భోజనాలు బిల్లు సెటిల్డ్, ఫోటో వాళ్ళని పొమ్మన్నా, షామియానా ప్లస్ కుర్చీలు నో ప్రాబ్లమ్స్, ఇక వంట సామాగ్రి బ్యాలెన్స్ ఉంది, అన్ని అప్పగింతలు అయిపోయినట్లే. అబ్బాబ్బాబ్బాబ్బా, మీ బిల్లు విషయం తీసుకుందిలే, ఆపండి అయ్యా, ఆపండి.
0: ఒరే నీలం, నీలి ఆ బ్యాండ్ మాల వేయించినందుకు ఎంతగా మాట్లాడు?
2: ఎంత? 2,000.
0: ఇంకో 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను పెర్ హెడ్. అప్పగింతలు అయ్యేదాకా వాయించకూడదని చెప్పిన ఆయన, ఉత్సాహంగా ఉంటే ఊరు బయట వాయించుకోమను.
2: అలాగే అలాగే. అబ్బాబ్బాబ్బా, ఆపండి అయ్యా, ఆపండి, మీ బిల్లు సెటిల్ అయిపోయింది, ఆపండి.
3: సార్ కళ్ళు మూతలు పడుతున్నాయి, కాస్త నా వీడియో సంగతి కూడా అయిందనిపించండి. అప్పగింతల కార్యక్రమం మొదలు పెడితే షూట్ చేసి వెళ్ళిపోతా.
4: సార్ నేనండి.
3: నేనా? నేనంటే
4: లైటింగ్ డెకరేషన్ సార్.
3: అబ్బా నువ్వేనా నాయన? ఏడు మీ మేస్త్రి, మీ మేస్త్రి ఏడు?
4: లైట్లు వెలగగానే ఆయన ఫీజు ఆఫ్ అయిపోతుంది కదా సార్.
3: ఫీజు ఆఫ్ అయిపోవడం ఏమిటయ్యా?
4: ఆఫ్ అంటే మీకు అర్థం కాదు, నిద్రపోతున్నాడు సార్, నన్ను బిల్ సెటిల్ చేసుకొని రమ్మన్నాడు.
3: ఓహో అలాగా, నో బిల్ అని చెప్పు.
0: రే నీలం, నీలి ఏం చేస్తున్నావు?
3: కరెంటు బిల్ సెటిల్మెంట్.
0: లైట్లు లేనప్పుడు కరెంటు బిల్ సెటిల్ చేయడమేట్రా? జనరేటర్ వేయచ్చుగానే.
3: అది బావా, చీకట్లో జనరేటర్ వేయాలంటే లైట్ ఉండాలి కదా.
4: మీరు అసలు జనరేటర్ బుక్ చేయలేదు కదా సార్.
0: ఎమర్జెన్సీ ల్యాంప్ ఉంది కదరా.
3: ల్యాంపులు తెచ్చారు బావా, చార్జ్ చేయలేదట.
0: రామ రామ, అసలు నేను ఇన్ఛార్జిగా పెట్టడమే చాలా పొరపాటు.
3: లైటు ఇలారా, ఒక్కసారి ఇలారా, నో బిల్ అని చెప్పు మీ మేస్త్రికి. అబ్బాబ్బా సార్, సార్ ఓన్లేండి సార్, బిల్లు సెటిల్ చేసేయండి, కుర్రాడు వెళ్ళిపోతాడుగా.
2: ఏమిటయ్యా ఏమిటి, మధ్యలో నీ రికమెండేషన్?
3: అబ్బాబ్బాబ్బే, రికమెండేషన్ కాదు సార్, కోఆపరేషన్.
2: ఓ ఆపరేషన్ లేదు, ఏమీ లేదు, పెద్ద పెద్ద మాటలు అర్ధరాత్రి పూట ఎందుకులే. ఇదిగో లైటు ఇలారా, గో టు హెల్, నీకు నో బిల్లు.
4: మీకు దండం ఇచ్చేయండి సార్.
2: అదే వద్దండి. ఏమిటి జలజా వెడ్స్ కోదండం అని లైట్లు పెట్టమని చెప్పాను, ఇదిగో వీడియో. వీడు ఏం చేశాడు తెలిసినా?
3: ఏం చేశాడు సార్?
2: ఏం చేశాడంటే జలజకోదండం అని వెలిగించాడు.
4: అమ్మో నేను వెళ్ళొస్తా సార్.
3: ఫోన్ లేండి సార్, వెడ్స్ అనే అక్షరాలు వెలిగి ఉండవు. నెక్స్ట్ టైం బెటర్ లక్.
2: ఏంటి
3: నెక్స్ట్ టైం బెటర్ లక్? బియాండ్ యువర్ లిమిట్స్ అంటే ఇదే. అమ్మయ్యా కరెంట్ వచ్చింది, ఇదిగో మేమంతా రెడీ, మీరు రెడీగా ఉండండి. అక్కయ్య అక్కయ్య ఇలారా, అది అబ్బా
2: కొంచెం దుఃఖపడవే, వీడియోలో ఎవరైనా చూస్తే బాగుండదు, కన్న కూతుర్ని పంపేటప్పుడు కొంచెం కళ్ళనీళ్ళు పెట్టుకోవాలి తల్లి.
5: ఏమిటోరా, అరిసెలు బూరెలు తగ్గిన దగ్గర నుంచి ఒకటే టెన్షన్, ఏడుపు అస్సలు రావడం లేదు.
3: సార్ ఇందాక డిష్ దొరకలేదు సార్.
0: అబ్బాబ్బాబ్బా నాకు బీపీ పెరిగిపోతుందయ్యా, ఇంకా 4 చెంచాలు, 2 సాంబార్ గరెట్లు, 4 నీళ్ల జగ్గులు దొరకలేదుట. అవి దొరికితే గానీ మనసు స్థిమితి పడేట్టుగా లేదయ్యా.
3: దొరకంగానే చెప్పండి సార్, అవతల రిక్షావాడు వెయిటింగ్.
2: అబ్బా చెప్తాంలే వెళ్ళవయ్యా. ఇదిగో బావా ఇలాంటప్పుడే గుండు రాయి చేసుకోవాలి, అవేవో నేను అప్పగిస్తానుగా. మీరు కొంచెం ఏడుస్తూ మన జలజని వాళ్ళ నెత్తిని పెట్టేస్తే వాళ్ళ తెప్పలు వాళ్ళు పెడతారు కదా, ఆ తర్వాత అబ్బాయి అదృష్టం, అత్తగారు రాశి బలమును.
3: అయినా పరాత్పరం గారు, ఉన్న 4 ఒక్క పలుకులు అయిపోయాయి, అందువలన నరాలు లాగేస్తున్నాయి, నిద్ర తన్నుకొస్తోంది. అప్పగింతల కార్యక్రమం అవనిస్తే నా జీవితం

0: అన్యం అవుతుందని సవినయంగా మనం చూస్తున్నా.
1: నీ ఒక్క పలుకులు మాండా, సుముహూర్తం అన్నావు, అంతా దివ్యంగా జరుగుతుందన్నావు, ముందుగానే సగం సంభావన లాగిన చేశావు.
0: ఇప్పుడు మీకు ఏం తక్కువైందనండి?
1: ఏం తక్కువైందా? అరిసెలు 14 తగ్గాయి, బూరెలు 3 కనిపించడంలా, ఇంకా 4 చెంచాలు, 4 సాంబార్ గరిట్లు, 4 నీళ్ల మగ్గులు అయిపు లేకుండా పోయాయి. ముందు అవన్నీ అప్పగించేసేస్తే గాని నా మనసు కుదుట పడదయ్యా బాబు.
0: అసలు తప్పంతా ఈ ఆడవాళ్ళదండి. ఎంతక్క రాత్రి 8 గంటల నుంచి 10 గంటల లోపు ముహూర్తం ఉంది అంటే ఇంకేమైనా ఉందా? సాయంత్రం నుంచి రాత్రి 11-12 గంటల వరకు తెలుగు తమిళం హిందీ టీవీ సీరియల్స్ ఉన్నాయి, కుదరదంటే కుదరదు అన్నారు. చస్తానా? ఇదిగో ఈ 1 గంట ముహూర్తం కుదిర్చా, సామాన్లు పోయాయంటే పోవు మరి.
1: బుర్ర తినేస్తున్నారా నాయన? ఈ మేడంతో నా బుర్ర అంతా గందరగోళం అయిపోతుంది. ఒరే నీలు,
2: నీవి?
1: అరే వాళ్ళకి వాంచినందుకు ఎంత బేరం ఆడావు నాయన?
3: 2000 రూపాయలు బావా.
1: ఇంతేనా? ఇంకో 200 ఇస్తాను నాయన. పెర హెడ్ ఇది వాయించొద్దని చెప్పు.
3: అలాగే. మంచి నిద్రలో వాయిస్తున్నారేమో బావా, వాళ్ళని లేపి వస్తా, నువ్వేమీ కంగారు పడుకో.
4: సార్ సార్, సామాన్లు అప్పగిస్తారా? బిల్లు సెటిల్ చేసేసుకుందాం సార్, లేదా డామేజ్ కింద ఏమంటే రాసేస్తాం. ఎందుకంటే తెల్లారుతోంది, మేము మరో పెళ్లికి వెళ్ళాలి, మా సామాను మాకు అప్పగించండి సార్.
0: ఇహ నా వల్ల కాదు, నేను సర్దుకుంటా మరి.
5: అయ్యో అదేమిటండి, అప్పగింతలు కానిచ్చే వరకు ఉండండి.
6: వదిలి గారు, ఆర్టీసీ బస్సు మాట్లాడుకున్నాం, టైం దాటితే వెళ్ళిపోతాం అంటున్నారు. అమ్మాయిని అప్పగిస్తున్నారా లేదా?
3: సార్ నన్ను వీడియో తీసేమంటారా? అబ్బా నువ్వు ఉండవయ్యా వీడియో. బావా కొంచెం దుఃఖపడమన్నానా? కనీసం కంటి తలపెట్టివే అక్కయ్యా.
1: ఈ మిస్సింగ్ సామాన్ల టెన్షన్ లో ఏడుపు రావటం లేదురా, నటిస్తే బాగుంటుందా మరి?
3: ఈ విషయానికి అంత కంగారు పడితే ఎలా? చెప్తా చెప్తా అక్క. బావా ఇలా రండి. బావా నువ్వు ఖర్చుతో అక్క కళ్ళు తుడు. అక్క నువ్వు బావ కళని తమిడి కొంగుతో తుడు.
5: నా పట్టుచీర పాడైపోతుందిరా.
1: పట్టుచీర కూడా కొనుక్కోవచ్చులేవే.
5: ఇదిగో మీరు కొద్దిగా కళనీళ్ళు పెట్టుకోండి, అయినా తప్పనిసరిగా ఏడవాలిటండి, చూసేవాళ్ళకి బాగుండదు మరి.
3: ఎలాగూ సామాన్ల కోసం స్వీట్స్ కోసం ఏడుస్తున్నారుగా, ఆఫేస్తోనే ఉంటే కొంచెం ఖర్చుతోనూ కొంగుతోనూ చేదండి. వీడియో వాడు టెక్నిక్స్ తో అడ్జస్ట్ చేస్తారులే.
7: సార్ నన్ను తీసేయమంటారా? నువ్వు కాస్త ఆగవయ్యా.
1: తమ్ముడు ఇంతకీ అమ్మాయి ఎక్కడ?
8: పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కనిపించడం లేదే అమ్మా.
3: కొంత మునిగింది. నువ్వు గాని వాళ్ళ కవిత్వం వినిపించావా ఏంటి? ఏమో గిలగిలా కొట్టుకుంటున్నారేమో చూడండి.
6: ఏమిటండి హడావుడి, అమ్మాయిని అప్పగించేస్తే మేము వెళ్ళిపోతాంగా.
3: అదేనండి సమస్య, నవదంపతులు మిస్సింగ్.
8: ఏమోలన్నా నిద్రపోతున్నారేమో, పదమా అయ్యా చూద్దాం.
3: అలాగే పద పద.
6: ఏమండి సార్ రెడీయా?
5: అయ్యో అయ్యో అమ్మాయి అబ్బాయి కనిపించట్లేదండి.
0: ముహూర్తం మించిపోతుందని ఇహ నా వల్ల కాదని నవదంపతుల్ని లేపి మరీ చెప్పా. మీ వియ్యంకుడు గంగాధరం గారు హడావిడిగా నిద్ర లేపి ఇద్దరిని వెంట పెట్టుకుని చిన్న కారులో వెళ్ళిపోయారు. అమ్మా పార్వతమ్మ గారు మిమ్మల్ని వెనకాల సారతో సహా బస్సులో రమ్మన్నారు, అది విషయం.
1: అఘోరించారు మరి, మేము ఏడలేదుగా.
5: ఏడ్చి పెడబొబ్బలు పెట్టకుండానే అమ్మాయి గొల్లుని ఏడవకుండానే అలా వెళ్ళిపోతాయి ఎలాగండి?
1: ఎంత ఏడుపు ఏడుద్దామన్నా, ఈ వెధవగోళ్ళు ఏడుపు రావటం లేదే. అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఏడిస్తే ఏడు ప్రయోజనం? ఇదిగో కండువా తీసుకో, కళ్ళు చూసుకో.
6: అయ్యో ఏడవకుండానే ఎంత పని జరిగిపోయింది. వదిన గారు విడ్డూరంగా లేదు.
0: ఇందులో విడ్డూరం ఏముందమ్మా, అంతా వినోదమే చూడండి. ఏడ్చి ముక్కులు చూసుకుంటూ ఆడపిల్లని పంపితే వాళ్ళ కాపురం కూడా ఏడ్చినట్లే ఉంటుంది. ఈ రోజుల్లో అన్ని సమస్యలే. చిన్న గరిట పోతే టెన్షన్, టీవీ సీరియల్ మిస్ అయితే టెన్షన్, వీడియో వాడు ఫోటోలు వాడు రాకపోతే టెన్షన్, భోజనాలు బాగా లేకపోతే ప్రెస్టేజీ, అన్ని ఘనంగా జరగాలని టెన్షన్ లో అమ్మాయిని అబ్బాయిని వాళ్ళ మా నాన్న వాళ్ళని వదిలేశాం. అయినా సరే సమయం మించిపోతుందని హ్యాపీగా వెళ్ళిపోయారు. కంట తడిపెట్టకుండా అమ్మాయి అత్తింటిలో కాలు పెడుతోంది అంటే అదే శుభ సూచకం. ఎవరి కోసమో ఏడవకండి, అందరూ సంతోషంగా నవ్వండి, నవదంపతుల్ని ఆనందంగా కాపురం చేయనివ్వండి.
3: ఇగో బావా అన్ని సామాన్లు దొరికాయంట, షామియానా వాడి బిల్లు సెటిల్డ్.
8: మావయ్య అరిసెలు బూరెలు అన్ని అక్కడే ఉన్నాయట, క్యాన్ పట్టడం లేదని వేరే కవర్ లో సర్దాట షాపు వాడు. పక్కింటి పిన్ని గారిని కాపలా పెట్టాంగా, నిద్ర లేచి ఇప్పుడు చెప్పింది అసలు విషయం.
3: ఆ
1: ఆ.

అప్పగింతలు నాటిక మీరింత వరకు విన్నారు. రచన శ్రీ పి మోహన్ రామ్ ప్రసాద్, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాష్. ఇందులో సర్వశ్రీ మల్లాది సూరిబాబు, మాడుగుల రామకృష్ణ, బి వెంకటేశ్వర్లు, వారణాసి ఉదయ భాస్కర్ మూర్తి, బేత రామసూర్య ప్రకాష్, చివుకుల రవిశంకర్, సిహెచ్ రమేష్ బాబు, టి విద్యాసాగర్, శ్రీమతులు జేవిఎల్ కామేశ్వరి, కోట విజయకుమారి, టి శ్రీదేవి, ఇంకా చిరంజీవి పృథ్వీ పాల్గొన్నారు.

ఆకాశవాణి రాగం తానం పల్లవి ఈనాటి కార్యక్రమంలో ఈమని శంకర శాస్త్రి గారి వీణావాద్యం వింటారు. కళ్యాణి రాగం ఆది తాళం.

0: ఈ నటి రాగం తానం పల్లవి కార్యక్రమంలో ఈమని శంకరశాస్త్రి గారి వీణావాద్యం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇంద్రధనుసు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు.

మనసు మాంగళ్యం చిత్రం కోసం ఘటశల పి సుశీల పాడిన పాట విన్నారు. దాశరథి సాహిత్యానికి సంగీతం అందించిన వారు పెండియాల.

ఆత్రేయ సాహిత్యానికి ఇళయరాజ స్వరాలు కూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆ పాట మాంగళ్య బంధం చిత్రంలోనిది. ఇంద్రధనుసు కార్యక్రమంలో తర్వాతి పాట భలే తమ్ముడు చిత్రం కోసం మహమ్మద్ రఫీ, పి సుశీల పాడినది.

ఇంద్రధనుస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు: రేపు ఉదయం 6:10 భక్తిరంజనిలో శ్రీ రాఘవేంద్ర స్వామివారి సుప్రభాతం వింటారు. 6:30 వినదగు మాట వ్యాఖ్యాత డాక్టర్ సిఆర్ లలిత గారు. 6:35 సమగ్ర సస్య పోషణ గురించి మడకశిర ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి శ్రీనివాసరావు గారు సేద్యపు సుద్దులు అందిస్తారు. 6:45 ప్రాంతీయ వార్తలు. 6:55 ప్రసార వివరాలు. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక. విజ్ఞాన విపంచి సైన్స్ కార్యక్రమంలో సోషల్ మీడియా వాడకంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డాక్టర్ వివి రమణ గారి ప్రసంగం. ఆ తర్వాత మా తెలుగు తల్లికి మల్లెపూదండ ప్రత్యేక కార్యక్రమం, సహకారం శ్రీ వి చలపతి, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్తలు. 8:30 కాకినాడ జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ పివివి వరప్రసాద్. 8:35 చిత్రసీమ సినిమా పాటలు.

రేపు ఉదయం 9:30 డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. 9:45 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా